శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు 837 కిలోహెడ్స్పై అనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెడ్స్పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెడ్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 3వ రోజు 2026 సంవత్సరం మే నెల 24వ తేదీ ఆదివారం. ఇప్పుడు సమయం 5:53 దాటి 54 సెకండ్లు. శుభోదయం.

0: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సూక్తి సుధా.
1: నిజమైన ప్రార్థన. క్రీస్తు రోదనముతోనూ మరియు కన్నీటితోనూ తోటలో ప్రార్థించాడని మన వాక్య భాగము చెప్తుంది. కాని కొన్నిసార్లు నిజ ప్రార్థనకు చిన్న లేక అసలు భావనకు లేకుండా కూడా ప్రత్యుత్తరము రావచ్చు. బయలు ప్రవక్తలు అబద్ధపు దేవుళ్లకు ఎలా ప్రార్థించాలో నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఏలియా ఎలా ప్రార్థించాడో చెప్తాను. యెహోవా అబ్రహాము ఇస్సాకు ఇస్రాయేలు దేవా, ఇజ్రాయేలీల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు, నేను నీ సేవకుడనై ఉన్నాననియు, ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసితననియు ఈ దినమును కనపరుచుము. యెహోవా నా దేవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైనా నీవే దేవుడవై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగ చేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. ఏలియా ఏడ్చినట్టు వ్రాయబడలేదు, క్రిందకి పైకి దూకినట్టు వ్రాయబడలేదు, తను తాను కోసుకోలేదు. దేవునికి తీవ్రముగా ప్రార్థించాడు. ఆయనే నిజదేవుడని ప్రజలకు కనపరచమని ప్రార్థించాడు. దేవుడు ఆ ప్రార్థనకు జవాబిచ్చి ఆకాశము నుండి అగ్ని దిగి ఏలియా అర్పణను దహించినది. ప్రజలన్నారు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. ఏలియా తీవ్ర ప్రార్థన ఎలాంటి ఉద్రేకము లేకుండా బయలు ప్రవక్తల భీకరత్వానికి భిన్నంగా నిలిచింది. నిజ ప్రార్థనకు భావన అక్కరలేదు, దానికి దేవుడు కావాలి. కాని చాలాసార్లు భావన, కన్నీళ్లు కూడా నిజ ప్రార్థనలో కనిపిస్తాయి. మీ అవసరత గమనిస్తే అనుభూతి సహజము. మీరు దేవుని తపనతో అత్యవసరత ఏడ్పుతో పిలుస్తారు. మీరు ఏడ్చి కన్నీటితో ఆయనను బ్రతిమాలుతారు. చాలాసార్లు బైబిల్ కన్నీటిని ప్రార్థనతో కలుపుతుంది. కీర్తనకారుడు ప్రార్థించాడు, యెహోవా నా ప్రార్థన ఆలకించుము, నా మొరకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూసి మౌనంగా నొండకుము. రాజైన హిజ్కియా మరణకర రోగముతో ఉన్నాడు. హిజ్కియా దేవునికి ప్రార్థించాడు. అతడు ఎట్లు ప్రార్థించాడు బైబిల్ చెప్తుంది. హిజ్కియా కన్నీళ్లు విడిచాడు. అతడు ఏడ్చాడు. చనిపోబోతున్నాడు. అతడు చాలా ఏడ్చాడు, ప్రార్థనలో ఏడ్చాడు. అప్పుడు యెహోవాకు ప్రవక్త యెషయాకు వచ్చింది. యెషయా అన్నాడు, నీవు తిరిగి అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడు యెహోవా నీవు సెలవిచ్చినదేమనగా నీ ప్రార్థనను నేను అంగీకరించి ఉన్నాను. నీవు కన్నీళ్లు విడుచుట చూసి తిని ఆగుము, నేను నిన్ను బాగు చేసేదను. కన్నీళ్లు నేను చూశాను. హిజ్కియా నిస్సహాయ మొరపెట్టు ప్రార్థనలో కన్నీళ్లు దేవుడు చూశాడు, మరియు దేవుడు జవాబిచ్చి రాజు జీవితాన్ని రక్షించాడు. క్రొత్త నిబంధన గ్రంథములో ఒక వ్యక్తి యేసునద్దకు వచ్చాడు. అతని కుమారుడు దయ్యము పట్టినవాడు. క్రీస్తు అడిగాడు, తన కుమారుడు బాగుపడతాడని నమ్ముచున్నావా అని. ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, మరియు ఏడుస్తున్నాడు, దేవా నేను నమ్ముతున్నాను, నాకు అపనమ్మకము ఉండకుండునట్లు సహాయము చేయమని బిగ్గరగా చెప్పాడు. యేసు ఆ బాలు నుండి దెయ్యాన్ని వెళ్లగొట్టాడు. తరచూ ఆ వాక్యభాగము విశ్వాసములో బలహీనుడు జవాబులు పొందుకుంటాడు అని చెప్పటానికి వాడుతుంటారు. అపనమ్మకము ఉండకుండా సహాయము చేయుము. ఈ వాక్యభాగము చెప్తుంది తండ్రి ఏడ్చి క్రీస్తుతో కన్నీళ్లతో మాట్లాడతాడని. అతడు మారినవాడు కూడా కాదు. జనసమూహములో ఒకడు, గుంపులో ఒకడు అయిననూ అతడు తన కుమారుణ్ణి యేసునద్దకు తెచ్చి కన్నీటితో మొరపెట్టాడు. అతడు ఎందుకు కన్నీటితో యేసుకు మొరపెట్టుకున్నాడు? అతడు ప్రార్థనా యోధులు కాదు. అతడు రక్షించబడలేదు. క్రీస్తుతో సహజంగా మాట్లాడాడు. తన నిస్సహాయ స్థితిని బట్టి తన కుమారుడు దెయ్యం పట్టినవాడు యేసుకాక ఎవరూ విడుదల చేయలేరు. అతడు తన్ను తానుగా ఏడవలేదు. అవసరతను బట్టి నిరాశలో కన్నీళ్లు వచ్చాయి. అవసరత, నిరుత్సాహము,

0: నిస్సహాయత తరచూ కన్నీటికి దుఃఖానికి దారితీస్తుంది. అతడు నిజ ప్రార్థనతో భావనతో మాట్లాడాడు. అది తిరిగి మన వాక్యభాగానికి తీసుకొస్తుంది. దేవుడు ఆయన రోదనములను కన్నీళ్లను జవాబిచ్చాడు.
1: సూక్తి సుధ మీరింతవరకు విన్నారు. సమర్పణ శ్రీ పి రవి మోజెస్.

పంటల్లో బోరాన్ ధాతువు ఆవశ్యకత, లోప లక్షణాలు, ఇంకా వాటి యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. పంటల యొక్క ఎదుగుదలకు, ఇంకా పంటల దిగుబడులకు 17 మూలకాలు అవసరమవుతాయి. మొక్కలకు అవసరమైన ఈ మూలకాలు ప్రధాన, ద్వితీయ, సూక్ష్మధాతు పోషకాలుగా విభజించబడుతుంది. మూలకాల లభ్యస్థితి పంటల సరళిపైన, అలాగే వ్యవసాయ పద్ధతులపైన, ఆయా ప్రాంతాలకు అనుగుణంగా సంభవించే నేలల క్షయకరణ మీద ఆధారపడి ఉంటుంది. సూక్ష్మధాతు పోషకాలు అంటే జింక్, కాపర్, ఇనుము, మాంగనీస్, బోరాన్, మాలిబ్డినం, వీటిని సూక్ష్మధాతు పోషకాలు అంటారు. ఇవి పంటల ఎదుగుదలలో సమతుల్య పోషక విలువలతో పంటల దిగుబడులను ప్రభావితం చేస్తాయి. సూక్ష్మధాతు మరియు కలుషిత మూలకాల విభాగ పరిశోధనల ఆధారంగా భారతదేశంలో 33% బోరాన్ లోపం ఉన్నట్లు నిర్ధారించడమైంది. మొక్కలకు ప్రధాన పోషకాలు అందుబాటులో ఉన్నప్పటికీ సూక్ష్మ పోషకాల లోప లక్షణాలు ఏర్పడటమే కాకుండా దిగుబడులు తగ్గే అవకాశం కూడా మనం చూస్తూ ఉంటాము. మొక్కలకు అవసరమయ్యే సూక్ష్మ పోషకాలలో బోరాన్ అతి ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. ఇది అతి తక్కువ మోతాదులో అవసరమైనప్పటికీ మొక్కల్లో జరిగే అనేక రసాయనిక చర్యలకు దీని యొక్క అవసరం ఎంతో ఉంది. పూలు ఫలదీకరణ చెందటానికి, హార్మోన్ల కదలికకు, అలాగే కాయల తయారీలో బోరాన్ కీలక పాత్ర వహిస్తుంది. ఇది మొక్కలలో, నేలలో దాదాపుగా నిశ్చల స్థితిలో ఉంటుంది. ఈ బోరాన్ ధాతువు మొక్కల్లో కొత్తగా వచ్చే వేర్లు, లేత ఆకుల కణాల్లోని శిఖరాగ్రాన ఉంటూ నూతన కణాల్ని పెంపొందించడానికి ఎంతో దోహదపడుతుంది. అలాగే కణ గోణల నిర్మాణంలో కూడా ఇది పాలు పంచుకుంటూ జీవ ద్రవజాలాన్ని, కణాల మధ్య కదలికలను నియంత్రిస్తూ ఇంకా కణాల ఎదుగుదలకు చాలా తోడ్పడుతుంది. అలాగే పూలలో ఉండే పుప్పొడి సక్రమంగా అభివృద్ధి చెందటానికి గాను, ఫలదీకరణ చెందుటకు ఇది చాలా ఉపయోగపడుతుంది. మొక్కల్లో జరిగే వివిధ ప్రక్రియలకు అవసరమైన ఎంజైములు, హార్మోన్ల ఉత్పత్తికి, కదలికలకు చాలా ప్రభావితం చేస్తాయి. కాయ అభివృద్ధి దశలో కాయలు సక్రమంగా పెరగటానికి ఈ బోరాన్ చాలా అవసరమవుతుంది. అలాగే మొక్కల్లో కణజాలం అభివృద్ధి చెందటానికి న్యూక్లిక్ ఆమ్లం తయారీకే ఈ బోరాన్ అవసరం చాలా ఉంటుంది. అలాగే ఈ బోరాన్ ధాతువు నేలలో లోపించడానికి గల కారణాలు ఏ విధంగా ఉంటాయంటే, నేలలో సేంద్రియ కర్బణం తక్కువగా ఉన్నా, అలాగే సున్నం శాతం ఎక్కువగా ఉన్నా, తక్కువ నాణ్యత గల సాగునీటిని వాడినప్పుడు గాని, అలాగే ఇసుక నేలల్లో అంటే తేలికపాటి నేలల్లో బోరాన్ లోపం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. చలి వాతావరణంలో కూడా మొక్కలకు అందుబాటులో లేకపోవడం వల్ల మొక్కలు గ్రహించలేక లోప లక్షణాలను బహిర్గతం చేస్తాయి. చౌడు నేలల్లో, ఆమ్ల నేలల్లో, అలాగే అధిక నత్రజని, భాస్వరం వేసే నేలల్లో కూడా ఈ బోరాన్ ధాతు లోపం కనిపిస్తూ ఉంటుంది. ఈ బోరాన్ ధాతువు మొక్కల్లో

ఏ విధంగా లోపిస్తుంది, దాని లక్షణాలు ఎలా కనిపిస్తాయి అంటే, బోరాన్ ధాతువు మొక్కల్లో దాదాపు నిశ్చల స్థితిలో ఉంటుంది. కనుక దీని ప్రభావము నూతనంగా పెరిగే భాగాలైనటువంటి వేళ్లు, లేత చిగుర్లు, లేత కొమ్మలు, ఇంకా లేత పత్రాలపై ప్రభావం చూపుతూ ఉంటుంది. బోరాన్ లోపానికి గురైన మొక్కల్లో చిగుర్లు వికృతాకారంలో ఉంటూ ఆకులు చిన్నవిగా ఉండి విచ్చుకోకుండా కుంచుంచుకుపోయి కాండంపై కణుకుల మీద ఉంటాయి. దీనివలన మొక్క కురచగా గుబురుగా కనిపిస్తూ ఉంటుంది. చిగుర్ల నుండి కొమ్మలు ఏర్పడతాయి. లేత ఆకుల ఈనెల మధ్య భాగాలు పసుపు లేదా తెలుపు రంగు చారలుగా మారి తర్వాత ముడుచుకుపోతాయి. ఈ బోరాన్ ధాతు లోప లక్షణాలు వివిధ పంటలపై ఏ విధంగా కనిపిస్తాయి, ఏ విధంగా మనం గమనించవచ్చు అంటే, ముందుగా వరిలో చూసుకున్నట్లయితే లేత ఆకుల చివర్లో తెల్లగా మారి వంకర్లు తిరుగుతూ ఉంటాయి. వరి పొట్టదశలో చూసుకున్నట్లయితే ఈ పొట్టదశ నుండి ఈనిక దశ వచ్చే వరకు దాని పుప్పొడి ఉత్పత్తి తగ్గిపోయి గింజ గట్టిపడక కుదురులో పిలకలు తాళులుగా మారుతూ ఉంటాయి. అదేవిధంగా మొక్కజొన్న విషయంలో చూసుకున్నట్లయితే లేత ఆకుల పరిమాణం తగ్గి హరిత వర్ణాన్ని కోల్పోతాయి. జల్లు చిన్నవిగా ఉండి మొక్క నుండి బయటికి రావు. లోప తీవ్రత అధికంగా ఉన్నట్లయితే వంకర్లు తిరిగి గింజలు చివరి వరకు విస్తరించి ఉండవు. అలాగే వేరుశెనగలో మనం చూసుకున్నట్లయితే బోరాన్ లోపం ఉన్న వేరుశెనగలో పూత ఆలస్యంగా వస్తుంది. అదేవిధంగా లేత ఆకులు పసుపు రంగులోకి మారి దళసరిగా కనిపిస్తూ ఉంటాయి. ఊడలు తక్కువగా వస్తాయి. కాయలు డొల్లలుగా తయారయ్యి పప్పు నల్లబడిపోతూ ఉంటుంది. ఇలా ఉండటం వల్ల దీనిలో బోరాన్ లోపం ఉంది అని మనం గమనించుకోవచ్చు. అలాగే పత్తి విషయంలో చూసినట్లయితే లేత చిగుర్లు చిగురింకక మొగ్గల పెరుగుదల ఆగిపోయి ప్రక్కల నుండి మొగ్గలొస్తూ ఉంటాయి. ఇలా పక్కల నుండి మొగ్గలు ఏర్పడటం వల్ల మనకి చెట్టు గుబురుగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. లేత ఆకుల చివర్లు లేత మొగ్గలు దళసరిగా మారి కుళ్ళుతున్నట్లు కనిపిస్తూ ఉంటాయి. అలాగే పగుళ్లు కూడా ఏర్పడతాయి. తర్వాత ప్రొద్దుతిరుగుడు పంటలో ఏ విధంగా మనం గమనించవచ్చు అంటే, లేత అలాగే మధ్య ఆకుల్లో, అంటే లేత దశలో కాకుండా తర్వాత వచ్చే మధ్య దశలో ఆకుల్లో కూడా చివర్లు గుండ్రంగా మారి మొగ్గ ఏర్పడక చనిపోతూ ఉంటాయి. తెల్లగా మారి వంకర్లు తిరుగుతాయి. పువ్వు చిన్నదిగా ఉండి పుప్పొడి ఉత్పత్తి తగ్గి గింజలు తక్కువగా ఏర్పడతాయి. అదేవిధంగా క్యాలిఫ్లవర్ పంటలో చూసుకున్నట్లయితే క్షార నేలల్లో పెంచే పంటల్లో బోరాన్ లోపం అధికంగా ఉంటుంది. బోరాన్ లోపం వల్ల పువ్వుపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. దీనినే బ్రౌనింగ్ అంటారు. కాండం గుళ్లబారి రంగుమారి నీరు కారుతూ ఉంటుంది. ఆ కాండం గుళ్లకాండంగా తయారవుతుందన్నమాట. అదే కొబ్బరిలో చూసుకున్నట్లయితే బోరాన్ ధాతువు లోపం వల్ల ఆకులపైన ముడతలు ఏర్పడి రిబ్బన్లాగా రెపరెపలాడుతూ ఉంటాయి. మట్ట కూడా వంగిపోవడం, అలాగే ఆకులు కూడా వంకర్లు తిరిగి ఉంటాయి. దీంతోపాటుగా పువ్వు సరిగ్గా అభివృద్ధి చెందకపోవడం, కాయల విషయాల్లోకి వచ్చినట్లయితే పిండ సరిగ్గా కట్టకపోవడం, కొబ్బరి శాతం తగ్గటం, కాయల్లో నీరు కూడా సరిగ్గా లేకపోవటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే ఆయిల్ పామ్ పంట విషయానికొస్తే ఈ బోరాన్ లోపం వల్ల కుంచుకుపోయిన ఆకులు, చేపమూలు లాంటి ఆకులు, కొక్కేళ్ల వంటి ఆకులు ఏర్పడుతూ ఉంటాయి. ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో పెళ్లిసుబారి ఉంటూ ఉంటాయి. లేత ఆకులు లేత పసుపు రంగులో ఉండి వంకర్లు తిరుగుతాయి. బోరాన్ లోపించినప్పుడు గింజలు వంకర్లు తిరిగి కాయల్లో పగుళ్లు, ఆకుల పరిమాణం తగ్గటం వంటి లక్షణాలు మనకి బయటికి కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఈ బోరాన్ పంటలో ఎక్కువ శాతం కనుక మనకి కనిపిస్తే గనక, ఇప్పుడు బోరాన్ లోపించటం వల్ల ఇలాంటి సమస్యలు, ఇలా లక్షణాలు వస్తాయి. అదే బోరాన్ ఎక్కువ శాతం నేలలో కనుక ఉంటే మొక్కల్లో ఆకులు పసుపు లేదా ఎరుపు వర్ణంలోకి మారి ఆకు చివర్లు ఎండిపోతాయి. అధిక మోతాదులో మొక్క మెత్తగా ఎండిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది. ఈ బోరాన్ సవరణకు ఏ విధమైన యాజమాన్య చర్యలు చేపట్టాలి అంటే, భూసార పరీక్షల నిర్ధారణ తర్వాత బోరాన్ లోపం కలిగిన నేలలో 4 కిలోల బోరాక్స్ ఎకరానికి దుక్కిలో వేసి కలియదున్నుకోవాలి. సేంద్రియ ఎరువులను క్రమం తప్పకుండా వాడాలి. పంట కాలంలో పంటల మీద లోపాన్ని గమనించినట్లయితే 1 గ్రామ్ బోరాక్స్ ను లీటర్ నీటికి కలిపి వారం వ్యవధిలో 2 నుండి 3 సార్లు పిచికారీ చేయాలి. వాణిజ్య పంటలలో అయితే 0.1% బోరాక్స్ ద్రావణాన్ని మొలకెత్తిన తర్వాత 30వ రోజు, 45వ రోజు, 60వ రోజు, అలాగే 90వ రోజుల్లో పిచికారీ చేసుకోవాలి. ఈ విధమైన యాజమాన్య చర్యల్ని గనక పాటించినట్లయితే పంటల్లో బోరాన్ ధాతువు లోపం తగ్గి దిగుబడులు ఎక్కువగా పెంచుకోవటానికి సాధ్యమవుతుంది.

పొలం పనులు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సమయం 6:45 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడలో రేపు నిర్వహించే సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల గ్రోత్ సమ్మిట్ 2026లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. రానున్న గోదావరి పుష్కరాలను కాలుష్యరహితంగా నిర్వహించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. పాఠశాలల్లో అమల్లో ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్ కళాశాలలకు కూడా విస్తరించేందుకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విభిన్న ప్రతిభావంతుల అభివృద్ది సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి వెల్లడించారు. సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల గ్రోత్ సమ్మిట్ 2026ను రేపు విజయవాడలో నిర్వహించనున్నట్లు ఆ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న 38 ఎంఎస్ఎంఈ పార్కులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. సదస్సులో ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్, ఆ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ సహా పలువురు మంత్రులు, పారిశ్రామికవేత్తలు పాల్గొంటారన్నారు. ఎంఎస్ఎంఈ రంగ అభివృద్ది, పారిశ్రామిక పెట్టుబడులు, ఉపాధి అవకాశాల విస్తరణ, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు వంటి అంశాలపై సదస్సులో చర్చించనున్నట్లు వెల్లడించారు. చిత్తూరు జిల్లా యాదమరి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పిహెచ్సిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న సందర్శించారు. పిహెచ్సిలో కొత్తగా ప్రవేశపెట్టిన సంజీవని డిజిటల్ వైద్య సేవల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా పిహెచ్సికి వచ్చి రోగి వైద్య సేవలు పొందడం నుంచి మందులు తీసుకెళ్లే వరకు నిర్వహించే ప్రక్రియను ముఖ్యమంత్రి పరిశీలించారు. సంజీవని ద్వారా టెక్నాలజీని అనుసంధానించి రోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. అనంతరం పిహెచ్సిలోని వివిధ విభాగాలను సందర్శించిన ముఖ్యమంత్రి అక్కడ పనిచేస్తున్న వైద్య సిబ్బందితో మాట్లాడారు. రానున్న గోదావరి పుష్కరాలను కాలుష్యరహితంగా నిర్వహించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలోని పుష్కర్ఘాట్ వద్ద ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ పర్యటన ఏర్పాట్లను ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈరోజు రాత్రి ఉప ముఖ్యమంత్రి రాజమహేంద్రవరానికి చేరుకుంటారని, రేపు ఉదయం పుష్కర్ఘాట్ నుంచి కోటిలింగాల రేవు వరకు బోటులో ప్రయాణిస్తూ ఘాట్లను పరిశీలించనున్నట్లు తెలిపారు. అలాగే నల్లా కాలువను కాలుష్యరహితంగా మార్చేందుకు తీసుకోవాల్సిన చర్యలను పరిశీలిస్తారని మంత్రి పేర్కొంటూ,
1: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు,
2: నల్లా ఛానల్ విషయంలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏ రకంగా కాలుష్య రహితంగా దాన్ని తయారు చేయడం అంశాలను కూడా వారు పరిశీలిస్తారు. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ లో కలెక్టర్ గారి నేతృత్వంలో సమీక్షలో ఒక సంవత్సర కాలంగా మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటి, ఏ రకంగా మన పుష్కరాలని సమర్థవంతంగా నిర్వహించుకోవాలనేటువంటి అంశం మీద కూడా వారు దిశానిర్దేశం చేస్తారు. దాంతోపాటు గోదావరి భద్రతా ప్రమాణాలు ఏ మేరకు చేయాలి, ఇటువంటి అన్ని అంశాల మీద ఒక మొట్టమొదటి కార్యక్రమంగా రేపు జరుగుతుంది.
0: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్లోని సచివాలయంలో నిన్న జరిగింది. వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాలకు 1,000 కోట్ల రూపాయలను కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. తొలి విడతగా 300 కోట్ల రూపాయలను విడుదల చేసేందుకు అంగీకారం తెలిపింది. ప్రస్తుతం పాఠశాలల్లో అమల్లో ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్ కళాశాలలకు కూడా విస్తరించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జూన్లో నియోజకవర్గానికి 2,000 ఇళ్లను కేటాయించేందుకు అనుమతిచ్చింది. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాత్రికేయులకు వెల్లడిస్తూ,
3: ఇందిరమ్మ ఇల్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్ళు ఇచ్చి సుమారు 22,500 కోట్లు ఖర్చు పెట్టే కార్యక్రమం చేశాం. రెండో విడత కూడా జూన్ 1వ తారీఖు నాడు ఆసిఫాబాద్ జిల్లాలో సిర్పూర్ కాగజ్ నగర్ గౌరవ ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా రెండవ విడత 2.5 లక్షల ఇళ్లు లాంఛనంగా బెనిఫిషరీస్ కి ఎలకేషన్ చేసే కార్యక్రమాన్ని చేపట్టాం. ప్రతి నియోజకవర్గానికి 2,000 ఇళ్లు ఇవ్వాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విభిన్న ప్రతిభావంతుల అభివృద్ది సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. మార్కాపురం జిల్లా కేంద్రంలో నిన్న నిర్వహించిన కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతులకు ఉచితంగా 3 చక్రాల వాహనాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 17,50,00,000 రూపాయలతో 1,750 మంది విభిన్న ప్రతిభావంతులకు 3 చక్రాల వాహనాలను అందజేస్తున్నట్లు తెలిపారు. మార్కాపురం జిల్లాలో తొలి విడతగా 40 వాహనాలను పంపిణీ చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో విభిన్న ప్రతిభావంతులకు సంబంధించిన 300 బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు చేపడతామని తెలిపారు. అలాగే ప్రతి జిల్లాలో ఒక దివ్యాంగ భవనం నిర్మించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో సాగునీటి వ్యవస్థ మెరుగుదలకు 492 పనులను 27,34,00,000 రూపాయలతో చేపట్టినట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. పాలకొల్లులో జలవనరుల శాఖ అధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కాలువల్లో పూడికతీత, అత్యవసర మరమ్మతులు తదితర 241 పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. కాలువలకు నీటి విడుదల కంటే ముందే అన్ని పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తూడు, గుర్రపుడెక్క తొలగింపు పనులను పూర్తి చేసి చివరి ఎకరం వరకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గోదావరి డెల్టా ఆధునీకరణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామని, ఇందుకోసం 14 కోట్ల రూపాయలతో లైడార్ సర్వే నిర్వహించి డిపిఆర్ సిద్ధం చేస్తున్నామని మంత్రి తెలిపారు. కర్నూలు సర్వజన ఆసుపత్రి అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఆసుపత్రి ప్రాంగణంలో సుమారు 15 కోట్ల రూపాయల పవర్గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిఎస్ఆర్ నిధులతో నిర్మించనున్న విశ్రామ సదనకు ఆయన నిన్న భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కార్పొరేట్ స్థాయి సౌకర్యాలతో ఆసుపత్రిని అగ్రగామిగా తీర్చిదిద్దనున్నట్లు పేర్కొన్నారు. రోగుల సహాయకులకు విశ్రాంతి కోసం నిర్మిస్తున్న ఈ భవనాన్ని 10 నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా రోగులు అధిక సంఖ్యలో ఈ ఆసుపత్రికి వస్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి నిన్న శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రంగంపేటలో 50,00,000 రూపాయలతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్కు తొలుత శంకుస్థాపన చేశారు. దుప్పలపూడిలో 2 కోట్ల రూపాయలతో నిర్మించిన దుప్పలపూడి కాపవరం రోడ్డును ప్రారంభించారు. బిక్కవోలులో 66,00,000 రూపాయలతో చేపట్టనున్న రోడ్డు పనులకు భూమిపూజ చేశారు. కాండ్రేగులలో 1 కోటి రూపాయలతో సహపురంలో 50,00,000 రూపాయలతో నిర్మించిన రోడ్లను ప్రారంభించారు. అనంతరం ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ,
4: నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా చేసుకుంటూ వెళ్తున్నాము. కేంద్రం ఇచ్చేటువంటి నిధులన్నింటినీ కూడా అందిపుచ్చుకుంటూ మరి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఏ విధంగా పాటుపడుతుందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి నేపథ్యం కనుక మున్ముందు కూడా రాబోయే కాలంలో కూడా కూటమి ఇదే విధంగా సంపూర్ణమైనటువంటి సమన్వయంతో పనిచేసుకుంటూ ముందుకు వెళ్తుంది అని చెప్పి తెలియజేసుకుంటూ రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా తిరిగి నొక్కి వక్కాను.
0: వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత కొనసాగుతుందని, ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఈరోజు 21 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 214 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 మధ్య ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. మరోవైపు తెలంగాణలో

0: ఈరోజు పలు జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశముందని తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవాడలో రేపు నిర్వహించే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల గ్రోత్ సమ్మిట్ 2026లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. రానున్న గోదావరి పుష్కరాలను కాలుష్యరహితంగా నిర్వహించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. పాఠశాలల్లో అమల్లో ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్ కళాశాలలకు కూడా విస్తరించేందుకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విభిన్న ప్రతిభావంతుల అభివృద్ధి సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః దివ్యానందజః. అథ వార్తాః. నవదిల్ల్యాం హైదరాబాద్ హౌస్ స్థలే అద్య విదేశమంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జయశంకరః అమెరికాదేశీయేన విదేశసచివేన మార్కో రూబియో ఇత్యనేన సమం ద్విపాక్షిక సంవాదం కరిష్యతి. ఏతౌ క్షేత్రీయ వైశ్విక శాంతి సురక్షా సంబద్ధాన్ విషయాన్ సమేత్య అనేకేషు భిన్న విషయేషు చర్చాం కరిష్యతః ఇతి ఆశాస్తి. అమెరికా విదేశమంత్రి గతదినే ప్రాతః చతుర్దివసీయ యాత్రా ప్రసంగే భారతం సంప్రాప్తః. ద్విపక్షీయ సంబంధాన్ సుదృఢీకర్తుం అపి చ వాణిజ్య రక్షోర్జా సురక్షా ప్రావిధికి హింద ప్రశాంత వ్యూహ రచనేత్యాదిషు క్షేత్రేషు సహయోగ విస్తారార్థం తస్య ఇషా భారత యాత్ర నితరాం మహత్వాధాయిని వర్తతే. గతవాసరి సహ ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా సహ భారతమెరికా వ్యాపక వైశ్విక రణనీతి సంధిం సుదృఢయితుం చర్చాం అకరోత్. ప్రధానమంత్రి కార్యాలయస్య విజ్ఞప్త్యనుసారి అమెరికా విదేశ మంత్రిణా రక్షా ప్రావిధికి వ్యాపార నివేశోర్జా సురక్షా సంపర్క శిక్షా పారస్పరిక జనసంబంధాదిషు వివిధ క్షేత్రేషు ద్విపక్షీయ సహయోగస్య నిరంతర ప్రగతేః విషయే ప్రధానమంత్రీ సంసూచితః. అస్మిన్ అవసరే శ్రీమోదీ శాంతి ప్రయాసేభ్యః భారతస్య సతత సమర్థనం పునరుదీరితవాన్ అపి చ సంభాషణ కూటనీతి మాధ్యమేన వివాదానాం శాంతిపూర్ణ సమాధానాయ పునరేకదా ఆహ్వానం కృతవాన్. వాణిజ్యోద్యోగ మంత్రి పీయూష్ గోయల అద్యారభ్య భారతీయ వ్యాపార నేత్రీణాం ఏకేన ప్రతినిధిమండలేన సహ కెనడాదేశస్య త్రిదివసీయ యాత్రాయాం భవిష్యతి. వాణిజ్య మంత్రాలయేన సూచితం యత్ శ్రీగోయల వ్యాపార నివేశ భారత కెనడా వ్యాపకార్థిక సహభాగిత వార్తాలాపం ప్రవర్తయితుం ఒటావా టొరంటో నగరయోః ద్విపక్షీయ సమాగమం కరిష్యతి. సంసదీయ కార్యసూచనా ప్రసారణ రాజ్యమంత్రి ఎల్ మురుగునః అవదత్ యత్ ప్రశాసనం 47-2000తమవర్షపర్యంతం వికసితం భారతం ఇతి స్వప్నం సాకారయితుం ప్రతిబద్ధమస్తి. చెన్నైస్థితే ICF ఇతి సంస్థానే ఆయోజితం ఆజీవికా మేళనం సంబోధయన్ సహ ఉక్తవాన్ యత్ ప్రధానమంత్రిణః నేతృత్వే దేశః ఆధారభూత సంరచనా వికాసే వృత్త్యవసరాణాం వృద్ధౌ వ్యాపార సుగమతాయాం చ తీవ్రగత్యా ప్రగతిం కరోతి. ప్రియా శ్రోతారః, సంస్కృత జగతా సంబద్ధే విభిన్నైః క్రియాకలాపైః సంవలితస్య సంస్కృత సాప్తాహికీతి విశిష్ట కార్యక్రమస్య ప్రసారణం ఆకాశవాణ్యాః FM గోల్డ్ ప్రవాహికాతః అద్య మధ్యాహ్నే 12:30 భవిష్యతి. భవంతః సర్వే యథాకాలం శ్రోతుం ప్రభవంతి. భారతీయర్తు విభాగేన అద్య పూర్వీయోత్తర ప్రదేశాయ, పూర్వీయ మధ్యప్రదేశాయ, విదర్భాయ చ అతితాపపరా రక్తవారణికీ సంచేతన ప్రసారిత. భారతస్య ఉత్తర పశ్చిమీయ మధ్య పూర్వీయ దిగ్విభాగేషు కతిపయ క్షేత్రేషు సమాన ఏవ స్థితి ఆగామి

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో 7:15 ఉదయరేఖల కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ, సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు, ఇంకా సరస వినోదిని సమస్య పూరణం, నిర్వహణ శ్రీ అగ్నిహోత్రం హయగ్రీవ రామచంద్రాచార్యులు. 7:55 ఈ మాసపు పాట. రచన శ్రీ పివి రామ్ గోపాల్, సంగీతం డాక్టర్ మండపాక శారద, గానం శ్రీ బిఏ నారాయణ, శ్రీమతి మూల శ్రీలత, శ్రీమతి జి శ్రీవిద్య. 8:30 వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ శ్రీనాథ్ రెడ్డి. 8:35 కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి ద్వారం లక్ష్మి గారి గానం ప్రసారమవుతుంది. కొత్తకోట శంకర్ గారు వైలెన్, మొదలి మురళీకృష్ణ గారు మృదంగం, ఎల్ ప్రసాద్ గారు ఘటం. ఈ కార్యక్రమం కడప కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 9:35 నమస్తే అమరావతి చిత్రగీతాలు. 10:00 వార్తావాహిని, అనంతరం రావోయీ అతిథి. శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకునే సినిమా పాటలు. 11:00 గుర్తు చేసుకుందాం. ఆకాశవాణి 90 పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి అందిస్తున్న కార్యక్రమాలు. ద్వారం వెంకటస్వామి నాయుడు గారిపై శ్రీపాద పినాకపాణి గారి ప్రసంగం, అనంతరం ద్వారం గారి సంగీతం. ఈ అంశాలు వినవచ్చు. ఈ కార్యక్రమ పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్. 11:30 కల్పలత శ్రోతలు కోరిన పాటలు. 12:10 ఉభయ కుశలోపరి. 12:40 చిత్ర తరంగిణి. 1:30 వనితావాణి కార్యక్రమంలో గృహిణి తెలుసుకోవలసిన ఆర్థిక సూత్రాలు, డాక్టర్ ఎస్ సుబ్బలక్ష్మి గారి ప్రసంగం, లలిత గీతాలు విశేషాలు. 2:30 బొమ్మరిల్లు పిల్లల కార్యక్రమంలో 90 ఆకాశవాణి సందర్భంగా పిల్లల అభిప్రాయ మాలిక. 3:00 నాటకం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 4:00 యువలయ. 4:45 లైవ్ న్యాసం కార్యక్రమంలో పసుపులేటి శివకుమార్ గారి డోలు వాయిద్యం. సాయంత్రం 5:00 హిందీ చిత్రగీతాలు. 5:30 యువవాణి. 6:30 పల్లెసిమల కార్యక్రమంలో పాలడుగు ధనలక్ష్మి బృందం వారిచే భజనావళి. 7:15 పంటసీమల కార్యక్రమంలో సేంద్రియ వ్యవసాయంలో జీవన ఎరువుల ప్రాముఖ్యత, డాక్టర్ ఎన్ త్రిమూర్తులు గారితో పరిచయం వినవచ్చు. ఇంకా సునాముఖి ఆకు సాగు వివరాలు కూడా. 7:45 చిత్ర తరంగిణి. 8:00 అమరభారతి సంస్కృత కార్యక్రమంలో గ్రీష్మ వర్ణనం, డాక్టర్ గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారి ప్రసంగం. 8:15 90 వసంతాల ఆకాశవాణి ప్రస్థానంలో భాగంగా నెల్లూరు ఆకాశవాణి కేంద్రం అందిస్తున్న ప్రముఖ శ్రోతల అభిప్రాయాలతో కూర్చున్న కార్యక్రమం. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ నుంచి. 9:30 చిత్ర తరంగిణి. 10:00 రవివాసరీయ అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ నుంచి ప్రసారమవుతుంది. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. మన దేశంలో పర్యటిస్తున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో మన విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ఈరోజు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఒకప్పుడు రక్షణ దిగుమతులు అత్యధికంగా జరిపిన భారత్ ఇప్పుడు అతిపెద్ద ఎగుమతిదారుగా పేరు గడిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. వీపీ గ్రామ్జీ చట్టం 2025 కింద ప్రభుత్వం ముసాయిదా నిబంధనలపై ప్రజలు తమ అభిప్రాయాలు సూచనలు తెలియచేయాలని కోరింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్తోనూ కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్తోనూ తలపడతాయి. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో ద్వైపాక్షిక సమావేశం జరుపుతారు. ప్రాంతీయ ప్రపంచ శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలతో పాటు అనేక విస్తృత శ్రేణి అంశాలపై వారు చర్చించే అవకాశం ఉంది. క్వాడ్ కూటమి విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు మార్కో రూబియో 4 రోజుల పర్యటన నిమిత్తం నిన్న మన దేశానికి చేరుకున్నారు. నిన్న ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి రక్షణ వ్యూహాత్మక సాంకేతికతలు, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన భద్రత, కనెక్టివిటీ, విద్య, పౌర సంబంధాలతో కూడిన వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారంలో సాధిస్తున్న నిరంతర ప్రగతి గురించి సమీక్షించారు. ప్రపంచ సంక్షేమం కోసం భారత్ అమెరికాలు కలిసికట్టుగా పనిచేయడం కొనసాగిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. శాంతి ప్రయత్నాలకు భారత్ ఎప్పుడూ మద్దతిస్తుందని ప్రధానమంత్రి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. చర్చలు, దౌత్యం ద్వారా వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని మరోసారి పిలుపునిచ్చారు. పశ్చిమాసియాలోని పరిస్థితులతో సహా వివిధ ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై అమెరికా దృక్పథాన్ని ఆ దేశ విదేశాంగ మంత్రి రూబియో పంచుకున్నారు. అమెరికాకు భారత్ ఒక అత్యంత కీలకమైన భాగస్వామి అని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 26వ తేదీన క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెనీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మోటెగి, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాల్గొంటారు. స్వేచ్ఛాయుతమైన, పారదర్శకమైన హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతం కోసం క్వాడ్ దార్శనికతకు అనుగుణంగా ప్రాధాన్యత రంగాల్లో క్వాడ్ సహకారాన్ని ముందుకు తీసుకువెళ్లడం గురించి మంత్రులు తమ అభిప్రాయాలు పంచుకుంటారు. అలాగే ప్రస్తుతం అమలవుతున్న క్వాడ్ కార్యక్రమాల్లో పురోగతిని సమీక్షించడంతో పాటు హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతంలో ఇటీవలి పరిణామాలు, ఉమ్మడిగా ఆసక్తి ఉన్న ఇతర అంతర్జాతీయ అంశాలపై కూడా వారు చర్చిస్తారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నిన్న న్యూఢిల్లీలో బోయింగ్ కంపెనీ గ్లోబల్ పబ్లిక్ పాలసీ కార్పొరేట్ స్ట్రాటజీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ జెఫ్ షాకీతో సమావేశమయ్యారు. విమానయాన, ఏరోస్పేస్ తయారీ రంగాల్లో భారత్ అమెరికా సహకారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇద్దరు చర్చించినట్లు పీయూష్ గోయల్ సోషల్ మీడియాలో తెలియజేశారు. మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్ హాల్ అవకాశాలను అభివృద్ది చేయడం, నైపుణ్య అభివృద్ది, సప్లై చైన్ ఆవిష్కరణలు, నమ్మకమైన గ్లోబల్ తయారీ ఇంజనీరింగ్ హబ్గా భారత్ పాత్రను పెంపొందించడంపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. మహారాష్ట్రలోని షిరిడిలో ఉన్న సావ్లి విహేర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఏర్పాటు చేసిన ఆర్టిల్లరీ షెల్ తయారీ కర్మాగారాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నిన్న ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును నిబెల్ లిమిటెడ్ సంస్థ అభివృద్ది చేసింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, పరిశ్రమల శాఖ మంత్రి ఉదయ్ సామంత్, రక్షణ సిబ్బంది ప్రధానాధికారి జనరల్ అనిల్ చౌహాన్, నిబే గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గణేష్ నిబే, డిఆర్డీఓ చైర్మన్ సమీర్ కామత్ మొదలైన వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ఒకప్పుడు భారత్ రక్షణ పరికరాల దిగుమతిదారుగా గుర్తింపు పొందిందని, అయితే రాబోయే సంవత్సరాల్లో దేశం రక్షణ ఉత్పత్తుల ప్రధాన ఎగుమతిదారుగా అవతరిస్తుందని అన్నారు. రక్షణ రంగంలో ప్రైవేట్ రంగం భాగస్వామ్యం ప్రస్తుతం 30-30% ఉందని, భవిష్యత్తులో దీన్ని 50% పెంచుతామని ఆయన చెప్పారు.
1: నామినేయ స్తంభ సెల్ఫ్ రిలయంట్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ ఆర్ మేక్ ఇన్ ఇండియా కే లియే ప్రైవేట్ సెక్టర్ కి ఎనర్జీ కా ఉపయోగ్ ఆవశ్యక్ హై. ఇస్లియే పాలసీ రిలేటెడ్ రిఫార్మ్స్, నీతిగత సుధార్ భీ కియే గయే, ఎఫ్ డి ఐ కో, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కో లిబరలైజ్ కియా గయా, పాజిటివ్ ఎండ్.

0: ऑर्गेनाइजेशन हम लोगों ने एक लंबी लिस्ट मोर देन 5000 आइटम्स की तैयार की है।
1: ఈ ప్రాజెక్టును ఒక కొత్త శకానికి ఆరంభంగా అభివర్ణించిన రక్షణ మంత్రి షిరిడిలో ఏర్పాటు చేసిన ఆర్టిలరీ షెల్స్ యూనిట్, ఇతర రక్షణ వ్యవస్థలను ప్రశంసించారు. ప్రైవేట్ పరిశ్రమల మద్దతుతో 5000 కంటే ఎక్కువ రక్షణ పరికరాల జాబితాను సిద్ధం చేశామని, ఈ ఉత్పత్తులను ఇప్పుడు స్వదేశీ సాంకేతికతతో భారతదేశంలో తయారు చేస్తామని రక్షణ మంత్రి చెప్పారు. యుద్ధాల స్వభావం మారిపోయిందని, ఆవిష్కరణలు, ఉత్పత్తి సామర్థ్యాలు, బలమైన పారిశ్రామిక మౌలిక సదుపాయాలు కలిగిన దేశాలే భవిష్యత్తును శాసిస్తాయని రక్షణ మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 2025 విబి జీరాంజీ చట్టం కింద ప్రభుత్వం ముసాయిదా నిబంధనలను ప్రచురించింది. దీనిపై ఏ వ్యక్తి అయినా భాగస్వామ్య పక్షాలు, సంస్థలు లేదా విద్యా సంస్థలు తమ అభ్యంతరాలు లేదా సూచనలను వచ్చే నెల 21వ తేదీలోపు పరిశీలన కోసం సమర్పించవచ్చునని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వికసిత్ భారత్ జీరాంజీ చట్టం 20 సంవత్సరాల నాటి పాత మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 స్థానంలో అమలు చేయనున్నారు. కొత్త చట్టం ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో చట్టబద్దమైన ఉపాధి హామీని 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచారు. ఈ ముసాయిదా నిబంధనలు చట్టంలోని 33వ సెక్షన్ ఇతర సంబంధిత నిబంధనలకు అనుగుణంగా రూపొందించినట్లు గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ తెలియజేసింది. కొత్త చట్టం వేతనాల చెల్లింపు సకాలంలో పారదర్శకంగా జవాబుదారీతనంతో జరిగేలాగా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది. అలాగే నిర్దేశిత సమయంలోగా పని కల్పించిన పక్షంలో అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ అందించే నిబంధన కూడా ఈ చట్టంలో చేర్చారు. ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలతో పాటు ఆరోగ్య నిపుణులు, వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వడం కూడా అంతే ముఖ్యమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ NBEMS 23వ స్నాతకోత్సవంలో మాట్లాడుతూ ఆయన ఈ మాటలు చెప్పారు. దేశంలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు మౌలిక సదుపాయాలు, ఇతర సౌకర్యాలు హార్డ్వేర్ లాగా పనిచేస్తే వైద్యులు సాఫ్ట్వేర్ లాగా సేవలందిస్తారని నడ్డా అభివర్ణించారు.
2: We all know that under the visionary leadership of Prime Minister Modi ji, we want India to be developed India, Viksit Bharat by 2047. And when we talk about Viksit Bharat in 2047, health or healthy India is a very key fact. Because if we are healthy, certainly we will be able to get the success.
1: Viksit Bharat mission sadhinchadamlo aarogya rangam aarogyakaramaina Bharat yokka vision keelaka patra poshistayani అందువల్ల వైద్య నిపుణుల సహకారం దేశానికి ఎంతో ముఖ్యమని జేపీ నడ్డా చెప్పారు. మహారాష్ట్రలోని నాసిక్ కోట్లో టీసీఎస్ సంస్థకు చెందిన ఒక కార్యాలయానికి సంబంధించి వెలుగులోకి వచ్చిన లైంగిక దాడి, బలవంతపు మత మార్పిడి ఆరోపణల కేసులో 1500 పేజీల ఛార్జ్షీట్ను దాఖలు చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం అధిపతి సందీప్ మిత్కే తెలిపిన వివరాల ప్రకారం నిందితులైన మతీన్ పటేల్, నిదా ఖాన్, డానిష్ షేక్, తోసిఫ్ అత్తర్ అనే నలుగురిపైన ఈ ఛార్జ్షీట్ దాఖలైనట్లు తెలియజేశారు. ఈ నేరాలతో సంబంధం ఉన్న మరో 7 నుంచి 8 మందికి సంబంధించిన అదనపు ఛార్జ్షీట్లను రాబోయే 3-4 రోజుల్లో దాఖలు చేసే అవకాశం ఉందని ఆయన చెప్పారు. వాషింగ్టన్లో అమెరికా అధ్యక్ష భవన సముదాయం వైట్ హౌస్ సమీపంలో పలు రౌండ్ల కాల్పుల శబ్దాలు వినబడడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. వైట్ హౌస్ పరిసర ప్రాంతాలను తక్షణమే తమ అధీనంలోకి తీసుకుని లాక్డౌన్ విధించారు. గందరగోళ పరిస్థితుల మధ్య ఘటనా స్థలానికి సమీపంలో అనుమానితుడిగా భావిస్తున్న ఒక వ్యక్తిని అమెరికా సీక్రెట్ సర్వీస్ బలగాలు కాల్చి చంపగా అక్కడే ఉన్న మరొక వ్యక్తికి గాయాలయ్యాయి. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి లక్నోలోని ఏకనా క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సాధించిన 101 పరుగుల సెంచరీతో లక్నో సూపర్ జయింట్స్ పైన పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈరోజు 2 మ్యాచ్లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్లో ముంబైలోని వాంఖేడే స్టేడియంలో మధ్యాహ్నం 3:30 ముంబై ఇండియన్స్తో రాజస్థాన్ రాయల్స్ ఆడుతుంది. 2 మ్యాచ్లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్తో సాయంత్రం 7:30 కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతాయి. విశేషాలు మరొకసారి. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఒకప్పుడు రక్షణ దిగుమతులు అత్యధికంగా జరిపిన భారత్ ఇప్పుడు అతిపెద్ద ఎగుమతిదారిగా పేరుగడిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఐపీఎల్ క్రికెట్ లో ఈరోజు ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్ తోను

0: కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్ తోనూ తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 20వ శ్లోకం.

విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. విభక్తేషు, పరస్పర విభిన్నాలుగా ఉన్నటువంటి సర్వభూతేషు, బ్రహ్మనుంచి కీటకం దాకా గల సమస్త జీవులయందు, అవిభక్తం విభాగం లేకుండా ఉన్నది, ఏకం రెండవ వస్తువు లేనట్టిదియు, అవ్యయం క్షయముగాని వికారముగాని లేనట్టిదియు అయినటువంటి భావం పదార్థాన్ని ఏన ఏ జ్ఞాన సాధన చేత ఈక్షతే సాధకుడు దర్శిస్తున్నాడో, తత్ అట్టి జ్ఞానం జ్ఞాన సాధనము సాత్వికం సత్వగుణజన్యమని విద్ధి తెలుసుకో.

అర్జున, బ్రహ్మాది కీటకాంతాలైన జీవులందరూ పరస్పర విభిన్నంగా కనిపిస్తూ ఉన్నా వారందరిలోనూ అవిచ్ఛిన్నంగా అనుగతమవుతూ తనలో విభాగాలుగాని క్షయాలుగాని వికారాలుగాని లేని పదార్థం ఒకటే ఒకటి ఉంది. ఇలాంటి అద్వితీయ వస్తువును సాధకుడికి ఏ జ్ఞానసాధనం చూపించగలదో అట్టి జ్ఞానసాధనం సత్వగుణజన్యమని గుర్తించు. అది నీలో ఉంటే దాన్ని పెంచుకో. ఈ శ్లోకంలో భగవానుడు అద్వితీయమైన ఆత్మతత్వాన్ని సందేహాలకు తావులేని రీతిలో ప్రతిపాదిస్తున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న పదాలన్నీ పూర్వాధ్యాయాల్లో

అనేక మార్లు వచ్చినవే, మనం వివరించుకున్నవే. ఆత్మతత్వం సర్వజగత్తును వ్యాపించి ఉందని, అది అవ్యయమని, అద్వితీయమని కూడా భగవానుడు ఇప్పటికి అనేక సార్లు ఉపదేశించాడు. ఈ విషయాన్ని శాస్త్రపరంగా కాకుండా అనుభూతిపరంగా దర్శించగలగాలంటే ఆ వ్యక్తిలో నిర్మల బుద్ధి ఉండాలి. అలాంటి శాస్త్ర బుద్ధ్యాదులను భగవానుడు ఇక్కడ సాత్విక జ్ఞాన సాధనమని నిర్దేశిస్తున్నాడు. ఈ నిర్దేశం వల్ల సాధకుడు తన విద్యను, బుద్ధిని సత్వగుణమయంగా చేసుకున్నప్పుడు మాత్రమే ఇలాంటి దర్శనానుభూతి లభిస్తుందని సూచిస్తున్నాడు.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతి వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736, మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: కార్యక్రమంలో ఇప్పుడు సరస వినోదిని సమస్యాపూరణం నిర్వహణ శ్రీ అగ్నిహోత్రం హయగ్రీవ రామచంద్రాచార్యులు.
1: సహృదయులైన ఆకాశవాణి విజయవాడ కేంద్ర శ్రోతలకు, కవి పండితులకు, పద్య సాహితీ ప్రియులకు నా శతానేక నమోవాకములు. ఈరోజు కార్యక్రమంలో ముందుగా వచ్చే వారానికి సమస్య అవతరించండి. మాతయే జీవజాలముల మంచిని గూర్చగా మాననీయమౌ, మాతయే జీవజాలముల మంచిని గూర్చగా మాననీయమౌ. మరొకసారి, మాతయే జీవజాలముల మంచిని గూర్చగా మాననీయమౌ. ఇది పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా పూరించాలి. ఈ వారం పూరణ కోసం ఇచ్చిన సమస్య, దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్, పొగాకురహిత దినోత్సవం సందర్భంగా పూరించాలి. పూరణలు శ్రీ పులిపాక వెంకట లక్ష్మీకాంతారావు గారు, మల్కాజిగిరి, భాగ్యనగరం. మృక్కుడు ప్రొగాకు వలదని మిక్కిలి సిగరెట్లు కాల్చ మేను నశించున్, తక్కక మానిన ప్రాణము దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. మాచిరాజు శ్రీరంగ శేషశాయి గారు, డాక్టర్ ఏఎస్ రావు నగర్, హైదరాబాద్. అక్కరకు రాని చుట్టకు చిక్కని పొగనిచ్చు బీడి సిగరెట్టులకు మృక్కిన మరణమే వరముగ దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీలంక సురేంద్ర గారు, గుడివాడ. ఉక్కును తుక్కును జేయును మక్కువ మీరగ పొగాకు మరిసేవింపన్, మిక్కిలి వాడిన కేన్సరు దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ నారాయణం శ్రీనివాసమూర్తి గారు, గరికపర్రు. మిక్కిలి హానికరంబది అక్కట వాడకు పొగాకు అంతయు కీడే, చక్కని ఆరోగ్యసిరియు దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. ఆర్వి రమణమూర్తి గారు, సత్తుపల్లి, ఖమ్మం జిల్లా. చక్కగా రైతులు బ్రతుకుచు మిక్కిలి ఉపయోగపడి మేలుగు పంటల్, గ్రక్కున వేసిన ఫలితము దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ కరణం రాజేశ్వరరావు గారు, హిందూపురం. అక్కరలేని పొగాకు

గా వాడకుండ నిర్మలురైనన్ చక్కని ఆరోగ్యం వదిదక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీమాన్ ఏవై వేణుగోపాల్ గారు పెదపుడి. మక్కువ పొగ చుట్టలతో చిక్కుననారోగ్యమిలను చింతలు తెచ్చున్ బొక్కిన బోనము స్వస్థత దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ తూములు శేషయ్య శాస్త్రి గారు, సత్యయోగాశ్రమం, హైదరాబాద్. నిక్కము దైవము ప్రాణము దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. మిక్కుట మాయను ధూమము తక్కువ చేసిన నిలుచుట తథ్యము నసువుల్. మొక్కపాటి సీతారాం కుమార్ గారు, చినకంచి. అక్కాలము నశ్యమవగ ఇక్కాలము పెక్కురీతి ఇరిగుడు చుట్టల్ ముక్కాల తిన పరగతి దక్కును మృక్కిన మనుజులకు ధరలో చూడన్. ఉప్పులూరి లక్ష్మీనారాయణ గారు, విజయవాడ. చిక్కకుమీ ప్రగతాగకు మక్కువ చూపగుమిపుడును మాదకమందున్ గ్రక్కున చక్కని స్వస్థత దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. కుమారి శ్రీ వేదత్రయి, బెంగుళూరు. మక్కువ పొగతాగినతో చిక్కులు వచ్చును రుజలును జేబులు చిల్లుల్ మక్కువ మంచిగా నుండిన దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీమాన్ దిట్టగవి శ్రీనివాసాచార్యులు గారు, వినుకొండ. ఎక్కువ పొగాకు మనిషికి చిక్కులు వెట్టును వలదిని చించేసినతో మిక్కిలి విలువగు ప్రాణము దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. కె ఈశ్వరప్ప గారు, ఆలూరు, కర్నూలు జిల్లా. చక్కటి శరీర సంపద దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. నిక్కముగా బీడి సిగరెట్టు లక్కీగా వాడకున్న లాభము సుమ్మీ. శ్రీ రాయపూలు జగదీష్ చంద్ర శర్మ గారు, తెనాలి. మక్కువ పొగతా పీల్చగా వెక్కసముగా రోగములవి భీతావహమై నిక్కుచు పొగ ప్రేమికులకు దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ అప్పాజోసుల శ్రీనివాసరావు, బెతస్థా, యుఎస్ఏ. చక్కని పర్యావరణము చిక్కుల బెట్టడి పొగాకు చీయని విడగా నిక్కము జగతికి లాభము దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ బొర్రా కృష్ణమూర్తి గారు, భాగ్యనగరం. నిక్కముగా దీర్ఘాయువు దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. చక్కగా పొగాకు వదిలిన ఎక్కువ సుఖశాంతి దైవమిచ్చుట జరుగున్. మహీధర శేషారత్నం గారు, గుంటూరు. చిక్కది ఆరోగ్యమిలను రక్కసి భూతము పొగాకు రహితము సేయన్ మక్కువతోడుత నవ్వులు దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ పాతూరు సుబ్రహ్మణ్య కవి గారు, తెనాలి. ఎక్కడో ఒకండు కూసిన పక్కి వలే భుగభుగ బొంగిపొడునే అమృతం బక్కయము పొగయను విషము దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ ఆకుల శాంతిభూషణ్ గారు, వనపర్తి, తెలంగాణ. మక్కువ పొగాకు వీడుచు దిక్కని ఆరోగ్య సూత్ర దీక్షలతోడన్ చక్కగా మెలగిన ఆయువు దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ వల్లభాపురపు కృష్ణకిషోర్ గారు, గుడివాడ. చిక్కులు తప్పవు జనులకు మిక్కుటముగా ధూమపానమెప్పుడు చేయన్ చుక్కలు చూపును రుజములు దక్కును మృక్కిన వారికి ధరలో చూడన్. శ్రీ గొరిగ వెంకటేశ్వరులు గారు, గుండగుంట, కడప జిల్లా. చక్కని ఆరోగ్యంబును చిక్కని ఆనందమది చిగురులు వేయన్ మక్కువ వీడ పొగాకున్ దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ సాహితీ విజయలక్ష్మి పిరాట్ల, హైదరాబాద్. చక్కని పర్యావరణము చిక్కుల పాలగు పొగాకు సిగరెట్ తోడన్ గ్రక్కున విడిచిన లాభము దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ ప్రబల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, ఉండవల్లి సెంటరు. చిక్కని దమ్మొకటే కిక్కిచ్చుచు వెక్కించు కీల్కొనినంతన్ పెక్కగు రోగపు హక్కులు దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీమతి సత్యా శివనాగరాజు, ముమిడివరం. ఉక్కు శరీరమునైనను చిక్కగా జేసడి పొగాకు సేవన విడుమా దిక్కీవే కుటుంబమునకన దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. సినారా గారు, ముమిడివరం. ఒక్కరు మరొక్కరికి నా ఒక్కొక్కరు పొగవలదని ఓరిమితోడన్ మక్కువ చెప్పిన స్వస్థత దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీమతి శ్రీనివాసుల శ్రీదేవి గారు, గుజ్జనగుండ. ఎక్కువ పొగాకు వాడిన పొక్కును కేన్సరు తనువున పోడిమివాడున్ చక్కని పోషణ వల్లను దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ రాయవరం రఘునందన్ గారు, కువైట్. ఎక్కువ వాడుక ఎలమితో ఠక్కున తీర్చును దిగులని డాబులు పడుచున్ అక్కున చేర్చిన

చూడండి. శ్రీమాన్ పరాశరం శ్రీనివాసాచార్యులు గారు, నరసరావుపేట. కిక్కును పొందుటకై ఒక్కగనమలిన పొగాకు వ్రణములు కలుగున్, మృక్కుగా విడిచిన ప్రాణము దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ ఆదూరి ఫణీంద్రరావు గారు, ఏలూరు. మిక్కుటముగా పొగ త్రాగిన నిక్కట్టులు తప్ప వింక నెలలో భవుని మృక్కగా నిగ్రహమిమ్మని దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ పప్పు లక్ష్మణ శాస్త్రి గారు, కాజులూరు. చిక్కని భక్తిని నిరతము దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. చిక్కిన పొగాకు తాగక తము ఎక్కువగా నాదుకునిన నింపగు తమకున్. శ్రీ కొత్తకాపు గోవిందరెడ్డి, హోసూరు, కర్నూలు జిల్లా. ఎక్కువ పొగాకు వాడుట మక్కువగా ఎంచుటనక మరణమే, విడువన్నిక్కము ఆరోగ్యం వే దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ ఎల్లనరాజు దుర్గాప్రసాదరావు గారు, నెల్లూరు. చిక్కు మహాభాగ్యమునుచు మక్కువ తొలగి పొగ పీల్చు మానగ జనములు చక్కగా పొగాకురహితమి దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ సుబ్రహ్మణ్యం పి, హైదరాబాద్ గారు. పెక్కు సిగరెట్లు చుట్టలు విక్కుడు జర్దాలు బీడి పీల్చడిన శ్యాల్ మెక్కిన తథ్యం రోగాలు దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ రామడుగు వెంకటేశ్వర శర్మ గారు, హైదరాబాద్. చక్కని రింగుల పొగాని ఒక్కట రెట్టించబోకుమోయి సిగరెట్టున్, చిక్కుల క్యాన్సరు రోగమే దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. లాస్య సమీర కార్తీక శ్రీనిత్య గారు, గుంటూరు. ఒక్కట వాణిజ్యంబే అక్కడ పగ ఆకురా పొగాకు విడువకే చిక్కినతో చిక్కులే దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ శారద గారు, మంచిరాజు, విజయవాడ. గ్రక్కున వ్యసనము దృంచుము పుక్కిలి పుండైనగాని పోవిడుచుటదిన్ తొక్కటమని దలపనిచో దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీకృష్ణ భార్గవ్, బృందావన్ గార్డెన్స్, గుంటూరు. మక్కువ పొగాకు బుగ్గన చక్కగా సిగరెట్ పొగలను జరదా తినగన్ దక్కును క్యాన్సరు దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ కూచిపొట్ల శ్రీనివాస శర్మ గారు, చిన్నపులివరు. ఎక్కడికక్కడ నందురు శృక్కగా పొగ త్రాగువారే చోద్యమురయ్యా, ఎక్కడ వీరికి సుఖమది దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ చివుకుల అచ్యుత దేవరాయలు గారు, న్యూజెర్సీ, అమెరికా. దక్కదు ప్రాణము వీడక బొక్కటము మితముగా పొగాకు పొగ త్రాగుటయున్, మొక్కగా దృంచిన శుభములు దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ సత్యనారాయణ బులిశెట్టి, హైదరాబాద్. చిక్కని ప్రతిజ్ఞ చేసిన మక్కువ పెంచడి పొగాకు మానిదమనుచున్, ముక్కంటి ముందు ప్రాణము దక్కును మొక్కిన జనులకు ధరలో చూడన్. చావలి శివప్రసాద్ గారు, సిడ్నీ, ఆస్ట్రేలియా. మక్కువ గొలుపుచునుండెడి పక్కలో బల్యము పొగాకు వాడిన కొలదిన్, గ్రక్కున వీడగా ప్రాణము దక్కును మొక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ గుండా వెంకట సుబ్బ సహదేవుడు గారు, విజయవాడ. చెక్కిలి యుబ్బగ కుతితో పుక్కిట నుంచి పొగాకు పోగాలమ్మవు, చక్కగా మరచిన సేమము దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ చంద్రపాటి పూర్ణచంద్రరావు గారు, కూచిపూడి. రక్కసి క్యాన్సర్ వ్యాధిని చక్కగా తెచ్చే పొగాకు జన్మను తుంచే నిక్కపు క్రియకు ఆరోగ్యము దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ నడిమింటి మార్కండేయ శర్మ గారు, విశాఖపట్నం. వెక్కసముగ పొగ త్రాగుచు ధిక్కారము చేయువాని దిమ్మరియందురు, చక్కరి వ్యసనము వీడిన దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ భాను, విశాఖపట్నం. తుక్కగు పొగాకు ధూమము మిక్కిలిగా హాని చేసి బ్రింగును బతుకుల్, గ్రక్కున విడువగ మేలయి దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీపాద లక్ష్మీ సూర్యకాంతం గారు, తణుకు. చక్కగా ధూమము పీల్చిన రక్కసి క్యాన్సర్ విడువక ప్రాణము తీయున్, మిక్కుటముకు ధర నాయువు దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ మీనాక్షి శ్రీనివాస్ గారు, హైదరాబాద్. అక్కర తీర్చని వ్యసనము చిక్కులు తెచ్చడి పొగాకు చింతలు తెచ్చున్, నిక్కము వదలగ దానిని దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ సోమంచి పురుషోత్తం గారు, తణుకు. చక్కని ఆరోగ్యమునకు చిక్కులు తెచ్చును పొగాకు సేవింపంగన్, గ్రక్కున వీడిన ప్రాణము దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ రాజేష్ ఏళ్ళగారు, విశాఖపట్నం. దక్కును
ప్రాణమ్ములను చక్కగా పొగయాకు వదలి సతతము మసలన్ మిక్కిలి సేమపు మనుగడ దక్కును మొక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ వల్లభాప్రభు కిషోర్ గారు గుడివాడ. చిక్కులు తప్పవు జనులకు మిక్కుటముగా ధూమపాన మెప్పుడు జేయన్, చుక్కల చూపును రుజములే దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. కుమారి సోమంచి హృలేఖ గారు బెంగుళూరు. ఎక్కడ చూచిన ధూమము చక్కగా పీల్చడు యువతకు సంకట ఫలమే, మక్కువ విడిచిన ప్రాణము దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. సివిఎల్ఎన్ శాస్త్రి గారు హైదరాబాద్. నిక్కడి పొగాకు పంటను అక్కజముగ అవని నుండి అంతము చేసే చక్కని చర్యలకు ఆయువు దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. కుమారి శ్రీ హెచ్ సరి హరిత గుండి గండిగుంట. ఎక్కువ వ్యాధులనిచ్చే చొక్కవు పొగతోటలెల్ల సృక్కగా చేసే చక్కని పనులకు ప్రాణము దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ జొన్నలగడ్డ గణపతిశాస్త్రి గారు కొడాలి. మక్కువ వీడి పొగాకును ప్రక్కకు రానీకుడయ్య బ్రతకగ నెలలో నిక్కము ఇయ్యది ప్రాణము దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ నిడదవోలు నాగవల్లి గారు తణుకు. సృక్కగా జేయును హృదినే మిక్కుటమగు పొగను త్రాగి మిడిసిపడంగా ఠక్కున పొగాకు వీడిన దక్కును మురుక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ బిఎల్ నరసింహం గారు నరసాపురం. నిక్కువము ధూమపానము వెక్కసమైపోయి బ్రతుకు ప్రిదులుచుపోవన్, చక్కిలి జీవన్మృతునికి దక్కును మురుక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ భాగవతుల పద్మావతి గారు రుస్తుంబాద. చిక్కులు కొని తెచ్చుకొనుచు మక్కువతో పొగను తాగి మనుగడలేకన్, చిక్కుదురి రోగంబుల దక్కుచు మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ వి రేవతి శ్రీనివాస్ గారు సూరత్. లెక్కకు మించిన మారులు మిక్కిలిగా పొగను పీల్చి మేనున బ్రుజలున్ దక్కించుకొండు వారికి దక్కిన మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ పన్నాల దుర్గాప్రసాద్ గారు హైదరాబాద్. రొక్కంబెంతయు ఖర్చగు మిక్కిలిగా పొగను పీల్చ మేలును కాదే, పొక్కవే ఊపిరితిత్తులు దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ భట్టిప్రోలు సత్యనారాయణ గారు నరసాపురం. చక్కగా వ్యసనాలు విడిచి మక్కువతో జీవమును మరి సాగింప చక్కబడదే ఆరోగ్యము దక్కిన మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ మల్లాది నాంచారయ్య గారు బేలాపూర్ నవీ ముంబై. మిక్కుటముగా పొగతాగగ నిక్కము క్యాన్సరు తగులును నిను పరిమార్చున్, ఠక్కున వశమున గుణ భృతి దక్కును మొక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ కుమారి ఎన్ వాగ్దేవి గారు నిడదవోలు. మిక్కుటముగ పొగ త్రాగుచు కిక్కుందగ మందు గ్రోలి కీల్పడ సబవా, ఠక్కున పొగాకు వదిలిన దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ జము రామనాయుడు గారు చీపురుపల్లి. ఇక్కటములు సమకూరును మిక్కిలిగా చుట్టతాగ మేనును గుల్చన్, ఎక్కసము గాదు ప్రాణము దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీమతి సింహాద్రి వాణిగారు విజయవాడ. చక్కని ఆరోగ్యమిప్పుడు దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్, చిక్కుము సులక్షణాలకు చిక్కకు పొగ ఆకు పొగకు ఛిద్రము బ్రతుకే. శ్రీ పశుమతి భగవంతం గారు పెదప్రోలు కృష్ణాజిల్లా. అక్కజముగ బానిసయ్యి గ్రక్కున ధూమము పీల్చు కోర్కకు బలి అయి చొక్కిన భీకర మరణము దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ ఏ సీతారామాంజనీమూర్తి గారు నరసాపురం. చక్కని రూపు నశించును చిక్కిన ఘాటోపగాకు చేతికి మిత్ర, గ్రక్కున వీడుము స్వాస్థ్యము దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. టి మైత్రేయి కుమారి గారు అమలాపురం. మక్కువతో పొగ పీల్చిన చిక్కులబడి ప్రాణహాని చేరువగాదే, గ్రక్కున దానిని మానిన దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. తోలటి పార్థసారథి గారు నరసాపురం. చెక్కిన శిల శిల్పంబగు మృక్కిన వరమిచ్చు వేల్పు పుణ్యాత్ములకు, మక్కువ పొగాకు వీడిన దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. టి దిలీప్ గారు బంటుమిల్లి. పెక్కుగా రింగులు వదలగా ప్రక్కన నిలుచున్నవారికి ప్రాణాంతకమవు, నిక్కము తెలియక మానన్ దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. పల్లావచ్చుల వెంకటశైలజ గారు విజయవాడ. ఎక్కువగా పొగద్రాగిన మిక్కిలి రోగమ్ములు వచ్చి మృత్యువు చేరున్, చక్కగా మానిన ఫలితము దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ ముక్త మంజరీ మాసురి గారు మచిలీపట్నం. మృక్కిడ తులసికి పుణ్యము దక్కును
మృక్కిన జనులకు ధరలు.

0: తెచ్చున్. శ్రీపాద లక్ష్మీనారాయణ శాస్త్రి గారు, న్యూఢిల్లీ. గురుక్కెడు నీటిని గోలిన తక్కువ దేమయా, పొగాకు తాకని చేతన్ మక్కువను తర్పణమిడిన దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. ఎం భాస్కర్ గారు, యనమల కుదురు. మక్కువగా పీల్చెదరటుల చిక్కని విషమని తెలిసిన చింతయు పడకన్ చక్కగా పొగాకు విడిచిన దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ ఎక్కంటి పద్మావతి గారు, గుంటూరు. రక్కసి కోరల చిక్కకు మక్కువ చూపకు పొగాకు మైకమునీయున్ రెక్కల కష్టము దాచక దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ పెద్దాడ మల్లికార్జునరావు గారు, సత్తుపల్లి. నిక్కపు భక్తికి ముక్తియే దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. చిక్కిన పొగాకు మత్తున మక్కువ గలిగిన నరునకు మరణమే మిగులున్. శ్రీమతి అజ్జరపు సుశీల గారు, రేలంగి. మక్కువ పొగాకులందున చిక్కకు రోగాల పుట్ట చేయకు వీడన్ గ్రక్కున పోయిన స్వాస్థ్యము దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ భాగవతుల సాయికృష్ణ, యలమంచిలి. ఎక్కడి పొగాకు మనసై మక్కువ పెంచెను హృదయము మార్చెను దానిన్ ఠక్కున మానిన మన్కియు దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ మంకు శ్రీను గారు, కొప్పరు. హుక్కగా పీల్చుతునుందురు పెక్కురు తలపగ పొగాకు విషమే అదియున్ చక్కగా మనిన జీవిక దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. ఇట్లే రసవంతమైన పూర్ణను పంపిన మరికొంతమంది కవుల పేర్లు. శ్రీ ఎలవర్తి చంద్రకళ గారు, విజయవాడ. కొట్రా వెంకట సత్యనారాయణ గారు, ఒంగోలు. తిరువాయిపాటి చక్రపాణి గారు, తిరుపతి. మలక నారాయణ రెడ్డి గారు, బాలప్పగారిపల్లె. పసుపులేటి రజనీదేవి గారు, తిమినేనిపాలెం. బొర్రా కృష్ణమూర్తి గారు, ఈశ్వరపురి, హైదరాబాద్. చావలి విజయ, సిడ్నీ, ఆస్ట్రేలియా. భాను, విశాఖపట్నం. సివిఎల్ఎన్ శాస్త్రి గారు, హైదరాబాద్. నిడమాను రవిచంద్రబాబు గారు, చిలకలూరుపేట. పిన్నక నాగేశ్వరరావు గారు, హైదరాబాద్. టి రవికరణ్ గారు, సీతారాంపురం. భాగవతుల శ్రీశాఖ్య శ్రీవరేణ్య గారు, యలమంచిలి. శ్రీ తమిశెట్టి లక్ష్మణరావు గారు, గుడివాడ. శ్రీపాద రామకృష్ణ గారు, ఏలూరు. కుమారి వాగ్దేవి గారు, నిడమోలు. చంద్రపాటి ఆదిత్య గారు, ఏలూరు. కూచిపొట్ల శ్రీరామచంద్రమూర్తి గారు, యాకమూరు. శ్రీ కశిశ్రీ గారు, రాయపేట. చివరిగా వచ్చే వారానికి సమస్యను మరొకసారి వినండి. మాతయే జీవజాలముల మంచిని గూర్చగా మాననీయమవు, మాతయే జీవజాలముల మంచిని గూర్చగా మాననీయమవు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని పూర్ణలు పంపాలి. సెలవు. అందరికీ నమస్కారం.
1: మీరింతవరకు సరస వినోదిని సమస్య పూర్ణం విన్నారు. నిర్వహణ శ్రీ అగ్నిహోత్రం హయగ్రీవ రామచంద్రాచార్యులు.

90 సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయగానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశ మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమర గాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం. తొంభై సంవత్సరాల మధురవాణి, మీ ఆకాశవాణి.

ఈనాటి ఉదయరేఖల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఈ మాసపు పాట. రచన శ్రీ పివి రామ్ గోపాల్, సంగీతం డాక్టర్ మండపాక శారద, గానం శ్రీ విఏ నారాయణ, శ్రీమతి మూలా శ్రీలత, శ్రీమతి జి శ్రీవిద్య. వినండి పాటంటే మనం వింటే ఈ మాసపు పాట.

పాటంటే మనం వింటే. ఈ మాసం పాట మీరు ఇంతవరకు విన్నారు. రచన శ్రీ పివి రామ్ గోపాల్, సంగీతం డాక్టర్ మండపాక శారద, గానం శ్రీ బిఏ నారాయణ, శ్రీమతి మూలా శ్రీలత, శ్రీమతి జి శ్రీవిద్య.

0: tomorrow from 9:10 a.m. onwards. The India Meteorological Department, or IMD, has forecast severe heat wave conditions today in parts of Delhi, Haryana, Chandigarh, East Madhya Pradesh, East Uttar Pradesh and Vidarbha. Similar weather conditions are also likely in places over Bihar, Chhattisgarh, Jharkhand, Odisha, Punjab, Rajasthan, Telangana, West Madhya Pradesh and West Uttar Pradesh. The weather agency also predicted heavy rainfall today in parts of Assam, Meghalaya, Sub-Himalayan West Bengal and Sikkim. In Meghalaya, a vibrant musical evening was held last evening at the State Convention Hall in Shillong to mark the 90 years of Akashwani's service to the nation as a public broadcaster. Jointly organized by Akashwani Shillong and Akashwani Northeastern Services, the musical evening featured dynamic performances by leading artists and bands of Meghalaya. On to sports, Gurinder Veer Singh has clinched the gold medal in the men's 100-meter event at the 2026 Athletics Federation Cup in Ranchi with a new national record timing of 10.09 seconds. He improved his previous personal best of 10.17 seconds and comfortably surpassed the Commonwealth Games qualification mark of 10.16 seconds. Animesh Kujur secured the silver medal with a timing of 10.2 seconds, while Pranav Pramod took bronze, clocking 10.29 seconds. In the men's 400-meter event, Vishal TK won the gold medal with a new national record of 44.98 seconds, becoming the first Indian athlete to break the 45-second barrier in the event. And in IPL cricket, riding an unbeaten 101 runs by skipper Shreyas Iyer, Punjab Kings defeated Lucknow Super Giants by 7 wickets in Lucknow last night. Chasing a target of 197 runs set by Lucknow Super Giants, Punjab Kings scored 200 for 3 in 18 overs. And now for a look at today's newspapers, it's over to Saira Mujtaba.
1: Thank you, Anuja. The visit of U.S. Secretary of State Marco Rubio and his meeting with Prime Minister Narendra Modi has been prominently covered by most of the newspapers. PM backs peace push with renewed push to repair ties in meeting with Rubio is a front page headline in Hindustan Times, while the Tribune writes, India flags energy crisis, State Secretary tows US oil, extends Trump's invite to Modi to visit White House. Another headline in Hindustan Times says, headway in Iran-US talks raises truce hopes. Quoting Defense Minister Rajnath Singh, a Sunday Pioneer headline says, India to be biggest weapon exporter in 25-30 years, adding the government wants private sector share in defense production to rise to 50%. The Hindu reports on new law Viksit Bharat Ji Ramji replacing the 20-year-old MG Narega, set to come into effect from 1st of July, with draft rules open for feedback till 3rd week of June, under the headline, Big Poor States to get higher funds under government's new rural job scheme. Hindustan Times editorial writes how Sikkim showcases a thoughtful vision of development while respecting tradition and an exemplary social harmony to its education sector, opening the doors to the future. More red, white and blues for green card applicants, states the Economic Times, as new policy for US immigration may force permanent residency seekers to return home for paperwork. And finally, the Sunday Times reports that only 6 states now have fertility rate above replacement level. The paper refers to latest sample registration report of 2024. And with that, it's back to Ganucha.
0: Thank you, Saira. And now before we end the bulletin, the headlines once again. External Affairs Minister Dr. H. Jayashankar to hold bilateral talks with U.S. Secretary of State Marco Rubio in New Delhi today. Ayushman Bharat scheme to be rolled out in West Bengal from July. Swasthya Sathi beneficiaries to be included. Maharashtra SIT files charge sheet against 4 accused in Nashik DCS sexual assault and religious conversion case. US President Donald Trump says Iran deal including reopening of Strait of Hormuz largely negotiated. IMD forecasts severe heat wave conditions in some parts of northern, central and eastern India, including Delhi today. And in athletics, Gurinder Veer Singh wins men's 100-meter gold with new national record at Federation Cup in Ranchi. And with that, we end the morning news. Have a nice day.
2: Akashavani, YSR Kadapa Jilla Samachara Lekha, Rachana Sri Srinath Reddy.
3: కడప జిల్లాలో 2 రోజుల పర్యటనలో బిజీగా మంత్రి నారా లోకేష్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల ద్వారా గ్రామాల సమగ్ర పారిశుద్ధ్యం, ఆలయాలలో భక్తుల సౌకర్యాలు మెరుగుకై కూటమి ప్రభుత్వం ప్రయత్నం, మంత్రి ఆర్ఎం రామనారాయణ రెడ్డి ప్రకటన. అధికారులు రాజకీయ నాయకుల సమిష్టి కృషితో జిల్లా సమగ్రాభివృద్ధి అన్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత ప్రకటన తదితర విశేషాలతో వైఎస్ఆర్ జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. రైతులను సేంద్రియ సాగు వైపు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో 2 రోజుల పర్యటనలో భాగంగా ముందుగా జమ్మలమడుగు నియోజకవర్గం ముద్దనూరు మండలం పెనికలపాడులో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని మంత్రి నారా లోకేష్ సందర్శించారు. సమీకృత సేంద్రియ సాగు చేస్తున్న రైతు మునగాల ద్వారకనాథ్ రెడ్డి అతని కుటుంబ సభ్యులతో సంభాషించారు. మరొక కార్యక్రమంలో నారా లోకేష్ జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపురం మండలం టీకోడూరు గ్రామంలో 3,000 కోట్ల రూపాయలతో నిర్మించిన సుఖ్బీర్ ఆగ్రో ఎనర్జీ లిమిటెడ్ వారి 600 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు నిర్మాణ సమయంలోనే 1,000 మంది పైగా కార్మికులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ ఉపాధి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారతదేశంలో అభివృద్ధి, పారిశ్రామిక పురోగతి, ఉపాధి కల్పనలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక స్థానంలో నిలుస్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ వాగ్దానం చేసినా దాన్ని తప్పకుండా అమలు చేస్తారన్న విశ్వాసం ప్రజలకుందని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి వర్గానికి అందేలా కట్టు దిట్టమైన పర్యవేక్షణతో అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. 600,000 మంది ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరే కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు. సోలార్ ఎనర్జీ, గ్రీన్ ఇండస్ట్రీల ద్వారా రాయలసీమ రూపురేఖలు మారబోతున్నాయన్నారు. యువతకు స్థానికంగానే ఉద్యోగాలు లభించే కొత్త యుగానికి ఇది నాంది అని పేర్కొన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సాధనలో భాగంగా మరో అడుగు ముందుకేసి రాష్ట్ర ప్రభుత్వం నూతన విధి విధానాలను పాటిస్తూ జిల్లాను స్వచ్ఛంగా ఆరోగ్యంగా మార్చాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. సంబంధిత శాఖ అధికారులతో సమావేశం నిర్వహించిన కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంచి ఆలోచనలు, ఆరోగ్యవంతమైన శరీరం, స్వచ్ఛమైన వాతావరణం, ఇంటి దగ్గర పనిచేసే చోట పరిశుభ్రతతో మన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దుతామన్నారు. అలాగే వైఎస్ఆర్ కడప జిల్లాను కూడా స్వచ్ఛ జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులు కృషి చేయాలని, ప్రజలు సహకరించాలని కోరారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర పాటించి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కడప జిల్లా చక్రాయపేట మండలం మారెల్లమడక గ్రామంలో వెలిసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండి శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయంలో మంగళవారం నిర్వహించిన కుంభాభిషేక మహోత్సవంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమక్షంలో అత్యంత వైభవంగా జరిగింది. ఆలయాల్లో నిత్యం ధూప దీప నైవేద్యాలు సక్రమంగా జరిగేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,170 ఆలయాలలో ప్రతి నెల 1వ తేదీనే 10,000 చొప్పున నిధులను నేరుగా అర్చకుల ఖాతాలో జమ చేస్తున్నామని, ఇందుకోసం 74 కోట్లను వెచ్చించడం జరిగిందన్నారు. జిల్లాలో 822 ఆలయాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. గంజాయి, డ్రగ్స్ పై ప్రత్యేక నిఘా ఉంచాలని వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్పీ హెచ్కే విశ్వనాథన్ అన్నారు. జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎక్కడా యువత పెడదారి పట్టుకోకుండా యువతకు దిశానిర్దేశం చేయడానికి ప్రతి అధికారి డ్రగ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించాలని పేర్కొన్నారు. డ్రగ్స్ వాడిన, డ్రగ్స్ అమ్మిన వారిపై కఠినమైన చర్యలు తీసుకునేలా అధికారులు కృషి చేయాలని కోరారు. జూన్ నెల జిల్లా సమాచార లేఖలో మళ్లీ కలుద్దాం. భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి, పీటీసీ, వైఎస్ఆర్ కడప జిల్లా. ప్రసారం విజయవాడ ఆకాశవాణి కేంద్రం.
2: మీరింతవరకు వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన శ్రీ శ్రీనాథ్ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. కొంచెం సేపట్లో కర్ణాటక సంగీత సభ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి కర్ణాటక సంగీత సభ కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి ద్వారం లక్ష్మీగారి గానం వింటారు. కొత్తకోట శంకర్ గారు వైలిన్, మొదలి మురళీకృష్ణ గారు మృదంగం, ఎల్ ప్రసాద్ గారు ఘటం.

గ మగ స నిజ ప మగ స నిజ ప ప మగ స నిజ ద ప మగ గ మ ప ని ద ప ప ద మ ప ద ప మగ స గ మ ప ప ద ప ద ద

సగ మగ ప నిజ పా నిజ గ మగ స ని ప ని స గ స ని

ప మగ మద ప ప మ మ గ గ స స మ మ గ స స ప ద ప మ గ మ ప ని ని ద ప గ మ ప స స ని ద ప ని స గ ని స ని ద ప మ గ ప మ గ స

గ మ ద ద ప ప మ గ స గ మ గ ని స మ గ గ గ మ ప మ గ. పని సగమ ప మగమ పని స సాని ద ప మ మ.

గమగమగమగమగసని నిజగ మగసని సప మగ మగసని సగ మప మగ మపని సత్సని సగసని నిజగ మగసని నిజగసని సగసని నిధగ ప మగ గమ పని సగ మగసని ద ప మగ ప మగ మపని సగసని సని ద పద ప మ ప మగ మగ స సగ మ సగ మగ మ పద గమ ప మ ప ని స పని స ని సగ సగ స ని సని ద పద

కార్యక్రమంలో ముందుగా మీరు విన్నది కంజదళాయతాక్షి కామాక్షి కమలా మనోహరి రాగం ఆదితాళం ముత్తుస్వామి దీక్షితుల వారి రచన. కార్యక్రమాల తరువాత అటుకారాధని మారరంజని రాగం ఆదితాళం త్యాగరాజస్వామి రచన.

వేద శాస్త్ర పురాణోపన్యే సనిధపమ వేద శాస్త్ర పురాణ పప్ప పద ని సరి సరి ని సరి సని సనిధపమ

నీ సరి సరి సరి సని సరి నీ సనిదా దాని సరి పాప ధని సమా దాని సరి సారి సని ధని సాని దని దప ప ద మ

సాని నీద సాని నీద గగ్గరి రే రే సని సని సని సరి సని సరి సని సరి రే సరి రిమ పద పదనీ దాని సరి పదని సమాధాని సరి సని దాని సని సని దపమవేద.

అటు కారాదని మనోరంజని రాగం ఆదితాళంలో త్యాగరాజస్వామి రచన మీరింతవరకు విన్నారు. ఈనాటి కర్ణాటక సంగీత సభా కార్యక్రమంలో శ్రీమతి ద్వారం లక్ష్మి గారి గానం వింటున్నారు. కొత్తకోట శంకర్ గారు వైలెన్, మొదలి మురళీకృష్ణ గారు మృదంగం, ఎల్ ప్రసాద్ గారు ఘటం. కార్యక్రమంలో ఇప్పుడు మరివేరే గతి ఎవరమ్మ, ఆనంద భైరవి రాగం, మిశ్ర చాపుతాళం, శ్యామశాస్త్రి వారి రచన.

పదరి గ మ ప ప ప ప మ గ రి సాని నే స ప మ గ రి స స స స ని స గ రి గ మ ప ప ప ద ద ప మ ప స స స ని స గ రి ని స రి స ని ద ప ప గ రి స ని ద ప ప

పద ప సరి స రి స నిద ప సరి స రి స నిద ప సరి స రి స నిద ప ద ప మగరి సగరి గ

0: కార్యక్రమంలో చివరిగా తిరుప్పావై కీర్తన.
1: అన్నవయల్ పుదువై

0: కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీమతి ద్వారం లక్ష్మి గారి గానం విన్నారు. కొత్తకోట శంకర్ గారు వైలెన్, మొదలి మురళీకృష్ణ గారు మృదంగం, ఎల్ ప్రసాద్ గారు ఘటం. ఈ కార్యక్రమం కడప కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు నమస్తే అమరావతి చిత్రగీతాలు వింటారు.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

0: హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.

0: సార్ అంత డబ్బా?
1: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్ 2 లక్షలు?
2: ఏమైంది నాన్న?
0: అమ్మా ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
1: అరే
0: కట్ చేసావా?
2: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
2: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
3: డబ్బుని పోగొట్టుకుంటారు ఆర్బీఐ అంటుంది.
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: ముద్దు, కొత్త కర్నెల చికెన్ అవకాశమా? వావ్, నాన్నకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
6: ఆగు మొద్దు.
5: ఏంటి?
6: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
7: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
5: కానీ కార్గిల్ చికెన్ ఉంటే నాన్న హోంవర్క్ చేయమని వరు కాదు.
6: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
5: కూల్ గా ఉండండి.

0: హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్ లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్ అంత డబ్బు?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్ 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
0: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
1: అరే
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
4: డబ్బుని పోగొట్టుకుంటారు, ఆర్బిఐ అంటుంది.
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: ముద్దు, కొత్త కార్గిల్ చికెన్ అవకాశమా? వావ్, నానాకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా, నింపుల్స్ ఉంది.
7: ఆగు ముద్దు.
6: ఏంటి?
7: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
8: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
6: కానీ కార్గిల్ చికెన్ ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
7: ఆర్బిఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
6: కూల్ గా ఉండండి.
9: తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, చిత్రం చాణక్య చంద్రగుప్తా.

0: ముద్దు, కొత్త కార్గిల్ చికెనే అవకాశమా? వావ్, నానాకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపుల్స్ ఉంది.
1: ఆగు ముద్దు.
0: ఏంటి?
2: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
1: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
0: కానీ కార్గిల్ చికెనే ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
2: ఆర్బిఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
0: కూల్ గా ఉండండి.

చైర్మన్ చలమయ్య చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట అది. వినబోయే పాట చంద్రముఖి చిత్రం నుంచి. పాడినవారు యదు బాలకృష్ణన్, సుజాత.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
2: భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ను ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు గురువారం ఢిల్లీలో కలిశారు. విద్యా పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి పిమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యురాలు గళ్లా మాధవి ఆధ్వర్యంలో 41 మంది విద్యార్థుల బృందం ఢిల్లీకి వెళ్లింది. విద్యార్థుల బృందంలో 27 మంది బాలికలు ఉండటంపై ఉపరాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, తరగతి గదులకే పరిమితం కాకుండా విద్యార్థులు విస్తృత అవగాహన పెంపొందించుకోవటానికి ఇలాంటి విద్యా పర్యటనలు ఉపయోగపడతాయని తెలిపారు. దేశంలోని అనేక మంది గొప్ప శాస్త్రవేత్తలు, నాయకులు ప్రభుత్వ పాఠశాలల నుంచే వచ్చారని ఉపరాష్ట్రపతి తెలియజేస్తూ,
3: దిస్ ఆల్వేస్ గివ్స్ ప్లెజర్ దట్ వి ఆర్ టు బ్యాక్ సపోర్ట్.

0: ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. గత ఏడాది కాలంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు గణనీయమైన పురోగతిని సాధించాయని సైప్రస్ అధ్యక్షులు నికోస్ క్రిస్టోడౌలిడేస్ అన్నారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ భారత్ సైప్రస్ దేశాల మధ్య బలమైన స్నేహ సంబంధాలున్నాయని అన్నారు. గత దశాబ్ద కాలంలో సైప్రస్ నుండి భారత్కు వచ్చే పెట్టుబడులు దాదాపు రెట్టింపయ్యాయని అన్నారు. రాబోయే 5 ఏళ్లలో ఈ పెట్టుబడులను రెట్టింపు చేయాలని భారత్ సైప్రస్ లక్ష్యంగా పెట్టుకున్నాయని తెలిపారు.
1: आज हम अपने विश्वसनीय संबंधों को एक स्ट्रेटेजिक पार्टनरशिप के रूप में एलिवेट कर रहे हैं. भारत और साइप्रस के बीच यह स्ट्रेटेजिक पार्टनरशिप दोनों देशों के फाइनेंशियल और सर्विसेज हब को जोड़कर कॉमर्स के लिए कैपिटल अनलॉक करेगी. यह साइप्रस के इंफ्रास्ट्रक्चर, एनर्जी और एग्रीकल्चर सेक्टर में भारतीय कंपनीज के लिए नए अवसर प्रदान करेगी और भारत के तेजी से बढ़ते शिपिंग और मैरिटाइम क्षेत्रों में नया निवेश लेकर आएगी.
2: ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం కింద రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీఓ మరో మైలురాయి సాధించింది. డ్రోన్ల ద్వారా ప్రయోగించే యుఏవి లాంచ్డ్ ప్రెసిషన్ గైడెడ్ మిసైల్ ULP GM V3 కర్నూలు సమీపంలోని పరీక్షా కేంద్రంలో డిఆర్డీఓ బుధవారం విజయవంతంగా పరీక్షించింది. ఈ మిసైల్ భూమిపై ఉన్న శత్రువుల యుద్ధ ట్యాంకులు, వాహనాలతో పాటు గగనతలంలో శత్రు డ్రోన్లను, హెలికాప్టర్లను ధ్వంసం చేయగలదు. ఈ క్షిపణి అభివృద్ధిలో పలు రక్షణ రంగ పరిశోధనా సంస్థలు కీలక పాత్ర పోషించాయి. ఈ క్షిపణి పరీక్షలు విజయవంతం కావడం పట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సామాజిక మాధ్యమం వేదికగా స్పందిస్తూ ఆయా సంస్థలను అభినందించారు. రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ దిశగా సాధించిన ఒక వ్యూహాత్మక మైలురాయిగా దీనిని అభివర్ణించారు.
0: ఢిల్లీలో కేంద్ర భద్రతా నిఘా సంస్థలతో బుధవారం జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో అనామక ఆన్లైన్ గ్రూపుల ద్వారా పోటీ పరీక్షలకు సంబంధించిన తప్పుడు సమాచారం పెరిగిపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అసత్య సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న ఛానళ్లను ముందుగానే గుర్తించి తొలగించడంతో సహా అటువంటి నెట్వర్క్లపై ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నీట్ యూజీ పునఃపరీక్షను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. తప్పుడు సమాచారాన్ని వేగంగా అరికట్టడానికి, పరీక్షా వ్యవస్థ సమగ్రతను కాపాడడానికి సామాజిక మాధ్యమాలు, విద్యా మంత్రిత్వ శాఖ, జాతీయ పరీక్షల ఏజెన్సీలు సమన్వయంతో పనిచేయాలని కేంద్ర మంత్రి ఉద్ఘాటించారు.
2: ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న యువ సంఘం కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. విజయవాడలోని లోక్ భవన్ దర్బార్ హాల్లో మహారాష్ట్రకు చెందిన విద్యార్థులతో ఆయన సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన మహారాష్ట్ర విద్యార్థులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాలకు శతాబ్దాల చారిత్రక అనుబంధం ఉందని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి సంప్రదాయాలు, నదులు, వాణిజ్య మార్గాలు రెండు రాష్ట్రాల ప్రజలను అనుసంధానించాయని తెలిపారు.
3: ద ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ప్రోగ్రామ్ పేర్స్ ఎవ్రీ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీ విత్ అనదర్ అండ్ సీక్స్ టు నర్చర్ ఎక్స్చేంజ్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ హెరిటేజ్, ట్రెడిషన్స్, ఆర్ట్స్ అండ్ కల్చర్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. ద పేరింగ్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ ఈస్ ప్రొఫౌండ్లీ మీనింగ్ఫుల్. అవర్ టూ స్టేట్స్ షేర్ సెంచురీస్ ఆఫ్ హిస్టరీ, ఏ హిస్టరీ ఆఫ్ ఇంటెలెక్చువల్ ఎక్స్చేంజ్, ఆఫ్ ద షేర్డ్ డివోషనల్ ట్రెడిషన్స్, ఆఫ్ రివర్స్ అండ్ ట్రేడ్ రూట్స్ దట్ కనెక్టెడ్ అవర్ పీపుల్స్ లాంగ్ బిఫోర్ మోడర్న్ బార్డర్స్ వేర్ డ్రాన్.
0: 10 రాష్ట్రాల్లోని 24 రాజ్యసభ స్థానాలకు జరిగే ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటకల నుంచి ఖాళీ అవుతున్న 12 స్థానాలకు, అలాగే రాజస్థాన్, మధ్యప్రదేశ్లలో 6 స్థానాలకు, జార్ఖండ్లో 2 స్థానాలకు, మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరంలలో ఒక్కో స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం జూన్ 1వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. జూన్ 18వ తేదీన పోలింగ్ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు కూడా అదే రోజున చేపడతారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రస్తుతం రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పరిమళ్ నత్వాని, సానా సతీష్ల పదవీకాలం ఈ నెల 26న ముగియనుంది. దీంతో రాష్ట్రంలోని 4 రాజ్యసభ స్థానాలకు జూన్ 18న ఎన్నికలు జరగనున్నాయి.
2: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని జగదల్పూర్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన మంగళవారం జరిగిన 26వ సెంట్రల్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులతో పాటు

0: కేంద్ర హోంశాఖ కార్యదర్శి, పలువురు పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. అనంతరం జగదల్పూర్లో అమిత్ షా పాత్రికేయులతో మాట్లాడుతూ, రాబోయే 5 ఏళ్లలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ డివిజన్ దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన గిరిజన డివిజన్గా ఆవిర్భవిస్తుందని అన్నారు. 2031 నాటికి బస్తర్ ప్రజల సగటు ఆదాయాన్ని 6 రెట్లు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. యువత, మహిళా సాధికారత, గిరిజన సంస్కృతి పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించి బస్తర్ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. ఏ సమస్యకు హింస పరిష్కారం కాదని, శాంతి, ప్రజాస్వామ్యం ద్వారా మాత్రమే అభివృద్ధి సాధ్యమని అమిత్ షా పేర్కొంటూ,
1: బస్తర్ కే సభీ నాగరికో కో భారత్ సర్కార్ ఔర్ దేశ్ కే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీ కి ఓర్ సే భరోసా దిలానా చాహతా హూ కి అబ్ భయ సే జీనే కి జరూరత్ నహీ. యహాన్ నయా సూర్యోదయ హో చుకా హై, భలే ఆజాదీ కే ఇత్నే సాల్ బాద్ హీ అబ్ వికాస్ కా రాస్తా ప్రశస్త హో రహా హై. యహాన్ కే ఆదివాసీ యువా ఔర్ మహిళా విశ్వాస్ కే సాథ్ ఆగే బడే, భారత్ సర్కార్ ఔర్ ఛత్తీస్గఢ్ సర్కార్ ఆప్కే సాథ్ హై.
2: వీధి సునకాల కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు తొలిసారిగా అనుమతించింది. నయం కాని వ్యాధులతో బాధపడుతున్నవి లేదా ప్రమాదకరమైన వీధి సునకాల బెడదను పరిష్కరించే దిశగా జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వి అంజరియాలతో కూడిన ధర్మాసనం పలు ఆదేశాలు జారీ చేసింది. వీధి కుక్కల సంఖ్య ఆందోళనకర స్థాయికి చేరిన ప్రాంతాలలోనూ, అవి కరవడం వల్ల ప్రజా భద్రతకు ముప్పు వాటిల్లుతున్న సందర్భాల్లో పురపాలక సంస్థలు సునకాల కారుణ్య మరణాన్ని కోరవచ్చని ధర్మాసనం పేర్కొంది. పిల్లల్లో వీధి కుక్కల కాట్లు, రేబిస్ కేసుల ఘటనలను వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో గత ఏడాది జూలై 28న సుమోటోగా స్వీకరించిన కేసులో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇదిలా ఉండగా వీధి కుక్కలను వేరే చోటికి తరలించడం, వాటికి సంతాన నిరోధక శస్త్రచికిత్సలు చేయడంపై గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది.
0: ఢిల్లీలో న్యూక్లియర్ ఎనర్జీ ఇన్స్టిట్యూట్, యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, భవిష్యత్ న్యూక్లియర్ ఆర్థిక వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ను గ్లోబల్ భాగస్వామిగా నిలబెట్టడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు, తదుపరితరం న్యూక్లియర్ సాంకేతికతలకు భారత్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇంజనీరింగ్ ప్రతిభ, తయారీ సామర్థ్యం, పోర్టులు, లాజిస్టిక్ సదుపాయాలతో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
2: కర్ణాటకలోని బెంగళూరులో నిర్వహించిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం పాల్గొని ప్రసంగించారు. అభివృద్దితో పాటు శాంతియుత జీవనానికి ఆధ్యాత్మికత అవసరమని పేర్కొన్నారు. ఒత్తిడి లేని సమాజం, హింసలేని ప్రపంచం కోసం ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ప్రపంచ రాజకీయ పరిస్థితుల ప్రభావంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని, ఇలాంటి సమయంలో ఆధ్యాత్మిక సంస్థల పాత్ర ఎంతో కీలకమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
3: ఏ స్ట్రెస్ ఫ్రీ మైండ్ అండ్ ఏ వైలెన్స్ ఫ్రీ సొసైటీ ఆర్ అచీవబుల్ రియాలిటీస్ ఇన్ ఏ వరల్డ్ డివైడెడ్ బై కాన్ఫ్లిక్ట్, యాంగ్జైటీ, అన్సర్టనిటీ. గురుదేవ్ చూస్ ది పాత్ ఆఫ్ హీలింగ్ హ్యూమనిటీ. For global institutions to remote villages, very few spiritual leaders in modern history have earned the trust of both ordinary people and global institutions the way Gurudev has.
0: తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ తీర్థక్షేత్రం కాళేశ్వరంలో సరస్వతీ నది అంత్య పుష్కరాలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. ప్రాణహిత గోదావరి నదుల్లో అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహిస్తుందని విశ్వసించే ప్రాంతంగా కాళేశ్వరం ప్రసిద్ధి చెందింది. కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి మంత్రి శ్రీధర్బాబుతో కలిసి పుష్కరాలను ప్రారంభించారు. జూన్1 వరకు కాళేశ్వరంలో జరిగే ఈ పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం 30 కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం విస్తృత స్థాయి ఏర్పాట్లు చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తున్నారని అధికారులు తెలిపారు. సరస్వతి అంత్య పుష్కరాలను భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు.
2: ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలో ఉన్న నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్ నాసిన్లో ఇండియన్ రెవెన్యూ సర్వీస్ కస్టమ్స్ అండ్ ఇండైరెక్ట్ టాక్సెస్ 76వ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్ శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ,

0: శిక్షణ పూర్తి చేసిన యువ అధికారులు దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి పారదర్శక పన్ను విధానం అమలుకు కట్టుబడి పనిచేయాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం, నిజాయితీ, ప్రజాసేవ దృక్పథంతో అధికారులు విధులు నిర్వర్తించాలని ఆయన ఆకాంక్షించారు.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీకే దూరదర్శి నేతృత్వమే భారత్ 2047 వికసిత భారత్ నిర్మాణ సంకల్ప ఆగే బ వికసిత ఆత్మనిర్భర తకనీకీ రూప సే ఉన్నత ఔర్ విశ్వ స్తర పర్ సమ్మానిత రాష్ట్ర కో బంతే హువే హమ్ సబ్ దేఖ్ రహే హైం. పద్మ పురస్కార్ హో అబ్ ధర్మ జాతి ఔర్ క్షేత్ర యా భాషా కే భేద భావ సే ఊపర్ ఉఠ చుకే హైం.
2: ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు త్వరగా అనుమతులివ్వాలని మంత్రి నారాయణ కోరారు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుపై కేంద్రానికి నివేదిక సమర్పించామని చెప్పారు. రైట్స్ నివేదిక ఆధారంగా అనుమతులు జారీ చేసి ప్రాజెక్టులు త్వరగా ప్రారంభమయ్యేలా చూడాలని కేంద్రానికి మంత్రి నారాయణ విజ్ఞప్తి చేశారు.
0: హైదరాబాద్లోని భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ ఐఐఎంఆర్ను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా చిరుధాన్యాల సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన లక్ష్యంగా చిరుధాన్యాల రంగానికి పూర్తి మద్దతు అందిస్తామని పేర్కొన్నారు. రైతుల ఆదాయం పెంచే దిశగా చిరుధాన్యాల శుద్ది, వినియోగ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. చిరుధాన్యాల ఆధారిత పరిశ్రమలు, అంకురాల ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలు, గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని తెలిపారు.
2: కేరళం నూతన ముఖ్యమంత్రిగా వీడి సతీశన్ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో కేరళం రాష్ట్ర 13వ ముఖ్యమంత్రిగా వీడి సతీశన్ బాధ్యతలు చేపట్టారు. ఆయనతో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆలిండియా కాంగ్రెస్ కమిటీ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్, ఇతర కాంగ్రెస్ సీనియర్ నాయకులు హాజరయ్యారు. సతీశన్తో పాటు 20 ఎమ్మెల్యేలను గవర్నర్ మంత్రులుగా ప్రమాణం చేయించారు.
0: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం వై బాలకృష్ణ, కేసుగుణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు రాబోయే అతిథి, శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న సినిమా పాటలు వింటారు. ముందుగా శ్రీకృష్ణ పాండవి అని చిత్రానికి పివి శ్రీనివాస్ పాడిన పాట వినిపించమంటున్న శ్రోతలు గోధుమకుంట్ల గ్రామం నుంచి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవానీ, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయి చరణ్, బృందా, చిన్న, ముంతలా.

తర్వాత గోపికానగర్ శ్రోతలు శివకృష్ణ గౌడ్ ప్రణీత్ గౌడ్ల కోరికపై పుట్టినిల్లు మెట్టినిల్లు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వినండి.

తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట చిత్రం కోతల రాయుడు. కోరుతున్న శ్రోతలు రఘునాథపురం నుంచి హేమంత్ కుమార్, రిషితేజ్, అస్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియన్షి, గీతిక, ప్రణీత్, వెంకన్న.

ముద్దా ఎన్నెల ముద్దా లింగులెట్టుకు చీమ చెట్టుకు కచ్చప్పనా

తర్వాత హైదరాబాద్ వనస్థలిపురం శ్రోతలు బాలరాజు, రేణుక, బద్రి, హరిణి, లోకేష్, సాయి, కృప వీరి కోరికపై కార్తీక దీపం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన మరో పాట చిత్రం అనుబంధం. చిన్న తుమ్మగూడ గ్రామం శ్రోతలు శివకోటి శేఖర్ వరలక్ష్మి సుధీర్ మహాలక్ష్మి ఐశ్వర్యల కోరికపై ఈ పాట.

రాజకోట రహస్యం ఈ చిత్రానికి ఘంటసాల పి సుశీల పాడిన పాట కోరుతున్నారు. ఎద్దుమైలారం శ్రోతలు బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ.

రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు కోరిన పాటలు వింటున్నారు. ఇప్పుడు జయచంద్రన్ పి సుశీల పాడిన పాట చిత్రం జయసుధ. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం శ్రోతలు ప్రియా శ్రీనివాసరెడ్డి కోరికపై ఈ పాట.

బండరాముడు చిత్రానికి పి సుశీల పాడిన పాట. అమలాపురం విశ్వేశ్వర అగ్రహారం శ్రోతలు కామేశ్వరి శ్రీ తులసి కోరికపై.

తర్వాత విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుంచి ప్రతాప్ కోరుతున్న పాట ఏమ్మాయ చేసావే చిత్రం నుంచి, పాడినవారు విజయప్రకాష్.

0: మీరు ఇంతవరకు రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న పాటల కార్యక్రమం విన్నారు.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి. శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి అందిస్తున్న కార్యక్రమాలు. ఈ కార్యక్రమాల్లో భాగంగా శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడుపై శ్రీపాద పినాక్కపాణి గారి ప్రసంగం వింటారు.
1: యుగ పురుషులని ప్రఖ్యాతి నందిన మహావిద్వాంసులు కీర్తి చేసులు ద్వారం వెంకటస్వామి నాయుడు గారి వైలిన్ బాణిలోని ఘనత యథాతథంగా మాటలతో చెప్పడం సాధ్యమైన పని కాదు. ఇదివరలో టేప్ రికార్డింగ్ చేసి ఉంచిన నాయుడు గారి వైలిన్ వాయిద్యం విని ఉండిన నేటి కాలపు రసికులకు వారి వాయిద్యంలోని గుణ విశేషములు సూచనగా చెప్పుకోవడం మనం చేయగలిగిన పని. అట్టి సూచనే ఆధారంగా నాయుడు గారి ఘనత తగుమాత్రం ఊహించుకోవచ్చుననే విశ్వాసంతో ద్వారం బాణి అనే శీర్షిక కింద 4 మాటలు విన్నవి చేస్తాను. ప్రసిద్ధ సంప్రదాయ సంగీత విద్వాంసుల కుటుంబం కాదు. వీరన్నగారు వెంకటకృష్ణయ్య నాయుడు గారే వీరి చేత వైలిన్ పట్టించిన ఆది గురువు. అన్నగారి విద్యను అనతికాలంలో గ్రహించి దక్షిణాది సంగీత విద్వాంసుల గాత్ర వాద్య సంగీతములు వీరు దొరికినప్పుడల్లా వింటూ జ్ఞానాభివృద్ధి చేసుకుంటూ వచ్చారు నాయుడు గారు. నాదయోగులని పేరుగాంచిన వీణ తుమరాడ సంగమేశ్వర శాస్త్రి గారిని ఆశ్రయించి వారికి ప్రక్కవాద్యం వాయించి వాయించి ఏ ముక్క వాయించినా రక్తి వదలని ప్రజ్ఞ సంపాదించుకున్నారు నాయుడు గారు. సహకార ఫిడేల్ వాయిద్యంలో శక్తి సామర్థ్యములు నానాటికే అభివృద్ధి చేసుకుంటూ ఆంధ్రదేశంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ఉన్న నాయుడు గారికి సంగీత విద్యా తృష్ణ పెరుగుతూ వచ్చింది. సిద్ధ విద్యాధరి వీణ ధనమ్మాళ్ ఫిడేల్ గోవిందస్వామి పిళ్ళే గారుల వాయిద్యంలోని అసాధారణ ప్రజ్ఞా విశేషములు నాయుడు గారిని వశము చేసుకుని వారి పురోభివృద్ధికి దారి చూపించాయి. ఈ మహాగాన కళారాధకులు నాయుడు గారికి ఆదర్శ గురువులు. ఆ ఘన విద్వాంసుల స్థాయిని అందుకోవాలనే అభిలాష తీవ్రమవుతూరాగా ప్రతిదినము 7-8

శృతి పక్వం ఇతరులు చేస్తే కలగదు. ఒకే వ్యక్తి తంబురా కొన్ని వేళల బాగా శృతి చేయగలడు, మరికొన్ని వేళల ఎంత ప్రయత్నించినా తృప్తి కలగదు. ధనమ్మాళ్ళు వీణతంతుల ఏడింటిని శృతి చేసి మీటగానే శరభశాస్త్రి వంటి మహావిద్వాంసులు సైతం సమ్మోహితులవడం మొన్న మొన్న జరిగిన విషయం. రోషనారా బీగం తారషజ్యమ స్థానంలో తన గాత్రం లీనం చేసినప్పుడు కలిగే శృతి సౌఖ్యం దానికి అదే సాటి. జంత్రము కాని గాత్రము కాని దోషరహితంగా శృతిలో చేర్చడం వేరు, శృతి సౌఖ్యం శ్రోతలచే అనుభవింపజేయడం వేరు. అటువంటి శృతి జ్ఞానం నాయుడు గారిది. వర్ణము, కృతి, రాగము, స్వరకల్పన, తానము ఏది వాయించినా ఈ శృతి లీనత్వములోనున్న మహిమరపే పామరులు సైతము ఆకర్షింపగలిగి నాయుడు గారికి అసమాన కీర్తి సంపాదించినది. మిలిటరీ ఉద్యోగస్తులైన తండ్రి తాతల రక్తం పంచుకుని పుట్టిన వెంకటస్వామి నాయుడు గారి లయ జ్ఞానం రిథమిక్ గేట్ ఉగ్గుపాలతోనే సంక్రమించినదేమో అనిపిస్తుంది. ఖచ్చితమైన లయ వారి మనసులోనూ చేతుల్లోనూ భద్రముగా నడుస్తూ వచ్చేది. తాళబద్ధములైన వర్ణము, కృతి, స్వరకల్పన పల్లవుల్లో మాత్రమే కాక రాగాలాపంలో సంగతుల్లో సైతము ఈ లయ అనగా ఇంటర్నల్ రిథమిక్ బ్యాలెన్స్ తాండవిస్తూ ఉండేది. నాయుడు గారి బాణీకి ఒక ప్రత్యేకత కలిగించినది ఈ లయ సర్దుబాటేమో అని నా అభిప్రాయం. రాగభావ సూచకములైన సంగతులలో రమ్యమైన లయ ఏర్పడి ఉంటుంది. ఆ లయ ఏర్పాటును పాటించినప్పుడే ఆ సంగతులు మనసుకు హత్తుకుంటాయి, లేకుంటే సంగతులు బిగుతుపోయి నీరసంగా పలుకుతాయి. గాయకులు పాడి విడిచిన సంగతినే ప్రక్కవాద్యం వాయిస్తున్న నాయుడు గారు అనుకరించగానే ఆ సంగతే నూతన సౌందర్యంతో వినవచ్చేది. సర్వసాధారణమైన సంగతులు సైతము నాయుడు గారి చేతుల్లో రమ్యంగా వినబడేవి అంటే ఈ లయ బిగుతే ముఖ్య కారణం. కమాను జాతులు ఆర్ట్ ఆఫ్ బౌయింగ్ నాయుడు గారికి వలె అన్యులకు స్వాధీనం కాలేదని తోస్తుంది. నాలుగు తంత్రుల్లోనూ దేనిపై వాయించిన పుత్తిని నాదం వెలువడి మందర తంత్రిపై విస్తారముగా రాగాలాపన చేయడం నాయుడు గారి సొమ్ము. తానం జాతులు ఒకదానినొకటి మించి పొంగి పొరలి వస్తున్న సమయాల్లో కమాను ఏ రీతిగా ప్రయోగించేవారో విని ఆనందించడమే కాని తెలుసుకోవడం సాధ్యమయ్యేది కాదు. ది ఆర్ట్ ఆఫ్ బౌయింగ్ గురించిన ఆంగ్లేయ గ్రంథాలు అధ్యయనం చేసి అమల్లో పెట్టడం మూలకంగా నాయుడు గారికి కమాను ప్రయోగములలో అనన్య సామాన్యమైన ప్రజ్ఞ అలవడింది. కమాను జాతులకు ఈడుజోడుగా నాయుడు గారి ఫింగరింగ్ టెక్నిక్ అపూర్వం. చెమ్మగుడి నారాయణస్వామి, గోవిందస్వామి పిళ్ళే గారుల ఫిడేల్ వాయిద్యము, ధనమ్మాళ్ళ గారి వీణా వాయిద్యము విని విని వారి ఫింగరింగ్ టెక్నిక్ లెస్సగా గ్రహించారు నాయుడు గారు. సంగీత సామగ్రి అనగా కంటెంట్ ఆఫ్ మ్యూజిక్ అంతటా ఒకటే. గాత్రములోనూ వేరువేరు జంత్రముల నుండి వెలువడినప్పుడు వేరువేరు బాణీల్లో వినవస్తుంది. గాత్ర సంగీతమునకు జంత్ర సంగీతమునకు దేని ప్రత్యేకత వ్యక్తిత్వము దానికి ఉన్నది. నోటిపాటిలోనున్న నిండు జంత్రవాద్యములో కూడా ఉంటుంది. అవిచ్ఛిన్నముగా నాదం గాత్రములో బాగా వినబడితే గాత్రములో పలికే అనుస్వర గమకాలు యాంగిల్ చెడకుండా విస్పష్టముగా మనోహరముగా జంత్రగానంలో వినిపిస్తాయి. గాత్ర సంగీతానికి జంత్రగానం తలవంచనక్కర్లేదు. ఈ రహస్యం గుర్తించి నాయుడు గారు ప్రక్కవాద్యము గాత్ర ధర్మముగా వాయిస్తూ సోలో కచేరీలలో వైలిన్ వాద్యపు ఘనత ప్రదర్శించే పనిశ్రమను చూపించేవారు. ఏ టెక్నిక్ ప్రదర్శించినా కర్ణాటక సంప్రదాయము రక్తి వదలలేదు నాయుడు గారు. రాగాలాపంలో నాయుడు గారు అసమాన ప్రతిభాశాలి. మేళకర్త జన్యరాగం, రక్తి రాగము, ఘనరాగం, అపూర్వ రాగం ఏ రాగమైనా సరే నాయుడు గారి చేతుల్లో సర్వాంగ సుందరమై రాగభావం వెదజల్లుతూ వినవచ్చేది. రాగాలాపంలో తొందర లేదు. ఎంత చిన్న రాగమైనా నిండునది ప్రవాహం వలె సావకాశముగా గంభీరముగా రక్తి వెతుక్కుంటూ నడుస్తుంది ఆలాపన. 5 నిమిషంలో మిగించని, 50 నిమిషములు పెంచని రాగస్వరూపము రమ్యముగా చిత్రించడంలో నాయుడు గారు అతినేర్పడి ఉచితమైన రీతిని ప్రాసెస్ అండ్ పంక్చుయేషన్ గమనిస్తూ రాగాలాపన సాగించడంలో నాయుడు గారు ఆయనకే సాటి. రాగభావమును ప్రకటించే సంప్రదాయ సంగతుల సమృద్ధిగా వెదజల్లుతూ కేవలము రక్తి ప్రధానముగా నాదులోలుడై రాగాలాపన చేయడం నాయుడు గారిలో విశేషం. తానం వాయించడం వెంకటస్వామి నాయుడు గారి సొమ్ము. పలు విధములుగా కమాను జాతులు ప్రయోగిస్తూ వింత వింత నడకలతో అపురూపమైన పోకడలతో అంతుదొరకని విన్యాసంతో నాయుడు గారు వాయించిన తానం ఎన్నటికీ మరోరానిది. విజృంభించి తానం వాయిస్తున్న కొన్ని సమయాల్లో ఇది ఫిడేలా వేరే జంత్రమా, ఒక్క ఫిడేలైనా వివిధ జంత్ర సమ్మేళనమా అనే భ్రమ కలగడం నాయుడు గారి తానం విని ఉండిన సహృదయులందరికీ అనుభవవేద్యమే. సంప్రదాయపు తాన పద్ధతులు జీర్ణించుకుని నాయుడు గారు నూతన మార్గములు సృష్టి చేశారని నా విశ్వాసం. ఆ తాన పోకడలను ఇతర విద్వాంసుల నుండి నేను వినలేదు. ప్రక్కవాద్యం వాయించడంలో నాయుడు గారు ఆదర్శప్రాయులు. నైనా బిళ్ళే, మహారాజపురం, అరియకుడి, చెమ్మంగుడి, ముసిరి, జిఎంబి మొదలైన పెక్కులు సుప్రసిద్ధ గాయకులకు, వేణు, వీణ, జలతరంగ విద్వాంసులకు ప్రక్కవాద్యములు మిక్కుటముగా వాయించి అమిత గౌరవం సంపాదించుకున్నారు నాయుడు గారు.
గాత్రములో పలికించే సంగతులనే

0: మెరుగుపెట్టి తిరిగి వాయించి గాయకులకు అత్యంత ఉత్సాహం చేకూర్చిన సహకార వాద్యకులు నాయుడు గారు. ప్రక్క వాద్యపు కచేరీల్లో గాత్రబాణి, సోలో కచేరీల్లో ముఖ్యంగా ఫిడేల్ బాణి వాయిస్తూ తమ గౌరవం కాపాడుకున్నారు. సోలో కచేరీల్లో విశ్వరూపము దాల్చి విజృంభించి ప్రక్క వాద్యాల్లో సూక్ష్మ రూపంతో సహకరించడం నాయుడు గారి సౌజన్యానికి ఉదాహరణ. ప్రక్క వాద్యకులుగా నాయుడు గారు గాయకుని పాటను మీరి వాయించే ప్రయత్నం ఎన్నడూ చేయలేదు. గాయకుల గౌరవం భంగపరచకుండా తమ గౌరవం కాపాడుకుంటూ ప్రక్క వాద్యపు మర్యాదకు ఒరవడి పెట్టారు వెంకటస్వామి నాయుడు గారు. కర్ణాటక సంగీత ప్రపంచంలో మహావిద్వాంసుడిని ఖ్యాతి నొందిన ద్వారం వెంకటస్వామి నాయుడు గారు నాదానంద రసానుభవమే పరమావధిగా భావించి ఫిడేల్ వాయిద్యంలో ఒక కొత్త బాణి సృష్టి చేశారు. వారి వాయిద్యం వినిన రసికులందరూ అపూర్వానందం అనుభవించారు. వారు అస్తమించిన తరువాత వారి బాణి కూడా వారితోనే అంతరించినదని చెప్పాలి. నాయుడు గారి శిష్యులు శ్రీ మారెళ్ల కేశవరావు గారు, వారి పుత్రులు శ్రీ ద్వారం సత్యనారాయణ గారు, వారి కుమార్తె కుమారి మంగతయారు, వీరి ఫిడేల్ వాద్యంలో నాయుడు గారి ఫింగరింగు, కమాను ప్రయోగాలు కొన్ని స్ఫురణకు వస్తాయి. వెంకటస్వామి నాయుడు గారి ఫిడేల్ బాణి మనకు మళ్లీ సజీవంగా వినబడదు.
1: మీరింతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి అందిస్తున్న కార్యక్రమాలలో భాగంగా ఈరోజు శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడుపై శ్రీపాద పినాకపాణి గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు. ఇప్పుడు ద్వారం గారి సంగీతం వింటారు. అటతాళ వర్ణంలో శంకరాభరణ రాగం వింటారు.

మీరు ఇంతవరకు శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు గారి సంగీతం విన్నారు. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్. గుర్తు చేసుకుందాం, కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి
1: 90 సంవత్సరాల గౌరవప్రదమైన ప్రయాణం.
0: మన భారతదేశం విన్న తొలి స్వరం
1: ఆకాశవాణి.
0: కోట్ల హృదయాలను ఏకం చేస్తూ,
1: కోట్లాది గుండెల చప్పుడుగా,
0: కేవలం ఒక ప్రసార సేవ మాత్రమే కాదు
1: సమాజ స్వరం
0: మన ఆకాశవాణి.
1: సమాచారాన్ని అందించడమే కాదు,
0: భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన శక్తివంతమైన వేదిక.
1: 9 దశాబ్దాల విశ్వసనీయత,
0: 90 ఏళ్ల అనుబంధం,
1: యుద్ధాలప్పుడు ధైర్యం చెప్పింది,
0: విపత్తులప్పుడు తోడుగా నిలిచింది.
1: గ్రామం నుంచి నగరం వరకు
0: సమాచారం,
1: వినోదం,
0: విజ్ఞానాన్ని అందిస్తూ
1: సంస్కృతికి అద్దం పట్టింది.
0: మారుతున్న కాలంతో పాటు
1: సరికొత్త సాంకేతికతతో
0: మీ ముందుకు సరికొత్తగా
1: ఆకాశవాణి. వినండి,
0: ఆస్వాదించండి.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. కల్పలత శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటల కార్యక్రమం వింటారు. ముందుగా తొలికోడి కూసింది చిత్రానికి ఎస్ జానకి పాడిన పాట వింటారు. రచన ఆత్రేయ. ఈ పాటను వినిపించమంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా కోరుతున్నారు.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

కార్యక్రమం తర్వాత భీష్మ చిత్రానికి పి సుశీల గానం వింటారు. రచన ఆరుద్ర. ఈ పాటను వినిపించమంటూ ఏలూరు నుంచి రఘువీర్ సింగ్, సునాబాయి, రాధామున్న, సుధారాణి, సాయి, తేజ, లీలాసింగ్ కోరుతున్నారు.

కార్యక్రమం తర్వాత సుఖ దుఃఖాలు చిత్రానికి పి సుశీల గాన వింటారు రచన దేవులపల్లి. ఈ పాటను వినిపించమంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 నెంబర్ బస్తీ నుంచి భారత్లాల్ పరదేశీ, భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలీబాయ్, లాల్, రాజ్ నందిని, రమేష్ లోడ్, అజయ్ లోడ్, ఆదిత్య లోడ్, కిరణ్, జాన్విక, విష్ణుద్ లోడ్, లక్ష్మీ, ప్రహ్లాద్, శివన్నారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్ కోరుతున్నారు.

కలియుగ కర్ణుడు. కలియుగ కృష్ణుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వచ్చానికి గానం వింటారు రచన వేటూరి. ఈ పాటను వినిపించమంటూ కరీంనగర్ జిల్లా మన్గుర్తి గ్రామం నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, రామకృష్ణయ్య, గంగాధర్ శ్రీనివాస్, కార్తిక్ కోరుతున్నారు.

కార్యక్రమం తర్వాత జీవనజ్యోతి చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం వింటారు రచన సి నారాయణ రెడ్డి. ఈ పాటను వినిపించమంటూ చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ శ్యామల అశ్విన్ ఆనంద్ మన్విత్ కోరుతున్నారు.

అందుకేనేమో

వేటగాడు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇవి సుశీల గాన వింటారు రచన వేటూరి. ఈ పాటను వినిపించమంటూ లామ్ గ్రామం నుంచి వైవి పూర్ణచంద్రరావు, నీలిమ, రాధ, మమత, హంపి, సౌందర్య, వాసవి, అనుపమ, నీలవేణి, నాగమాధురి ఇంకా వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

శ్రోతలు, వాట్సాప్ ద్వారా తెలియజేసే అభిప్రాయాల కార్యక్రమం. శ్రోతలు, 0866-24-8812 ఈ నెంబర్కి మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలని వెంటనే తెలియచేయండి. మరి ఉభయ కుశలిక కార్యక్రమంలో ఎవరు ఎవరెవరు మెసేజెస్ పంపించారో చూద్దాం. ఉదయాన్నే మీరు వేసిన వందే మాతరం గీతం ఏమీ బాగాలేదు, పాత వర్షన్ సాంగ్ని వినిపించండి ప్లీజ్, అండ్ టీన్ టైంలో వేసిన పాటలే వేస్తున్నారు, ప్లీజ్ మెలోడీ పాటలు కూడా వేయండి అంటూ ఈ మెసేజ్ని ఎవరు పంపించారంటే కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ గారు ఈ మెసేజ్ని పంపించారు. తర్వాత నమస్తే అండి అంటున్నారు. నమస్తే అండి, మీరు ప్రసారం చేసే కార్యక్రమాలు చాలా బాగుంటున్నాయి, శ్రోతలు ఉత్తరాలు కూడా చాలా చక్కగా చదువుతున్నారు, మీకు మా ధన్యవాదాలు అని అంటూ మంగళగిరి నుంచి దామల్ల చినమస్తానరావు, దామల్ల పెద్దమస్తానరావు ఈ సందేశాన్ని పంపించారు. తర్వాత విజయవాడ ఆకాశవాణి ఉభయ కుశలోపరి కార్యక్రమ నిర్వాహకులకు స్వాగతం అంటున్నారు. స్వాగతం అండి మీకు కూడా. గత వారం మీరు మమ్మల్ని రాబోయే తిది కార్యక్రమానికి ఉత్తరాలు రాయమన్నారు, చాలా ఆనందం, కానీ నాకు అవకాశం లేదు అంటూ రాస్తున్నారు. వాట్సాప్ సందేశాలు పంపే కన్నా ఉత్తరాలు రాయడమే కష్టం ఇష్టం, కానీ నాకు అవకాశం లేదు అని అంటున్నారు. ఇంకా ఎందుకనంటే పోస్ట్ బాక్స్ డబ్బా లేదు అని అంటూ ఈ మెసేజ్ని పంపించారు. మేము మీ కార్యక్రమాలు న్యూస్ అండ్ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ప్రతిరోజు వింటాము, రాబోయేది కార్యక్రమానికి మేము కూడా వాట్సాప్ సందేశాలు పంపిస్తాము, మేము కోరిన పాటలు కూడా అప్పుడప్పుడు వినిపిస్తారు, కొంతమంది శ్రోతలు కోరిన పాటలు ప్రతిరోజు వినిపిస్తారు, కానీ గత 13 రోజుల నుంచి మేము కోరిన పాటలు వినిపించడం లేదు, ఎందుకు కారణం తెలియచేయండి అని అంటున్నారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం గోధుమకుంట గ్రామం నుంచి బండి కృష్ణగౌడ్. అట్లా ప్రసారం చేయకపోవడం మీ పాటలు అనేది ఏం లేదండి, మీరు రాస్తూ ఉండండి, మెసేజ్ చేస్తూ ఉండండి, మేము పాటలు వేస్తానికి సిద్ధంగా ఉన్నాం. తర్వాత ఈ మెసేజ్ని ఎవరు పంపించారంటే ఉభయ కుశలోపరి కార్యక్రమ నిర్వాహకులకు నమస్కారం అంటున్నారు. నమస్తే అండి, ఈ సంవత్సరం కొత్తగా ట్యూన్ చేసి కొత్త గళంతో ఆలపించే వందే మాత్రంతో రేడియో కార్యక్రమాలు వింటున్నాం, ఈరోజు సరస వినోదిని హయగ్రీవం రామచంద్రాచార్యులు గారి నిర్వహణలో చాలా చక్కగా సాగింది, ఆకాశవాణి 90 ఏళ్ల ప్రయాణం సందర్భంగా శబ్ద భాండాగారం నుంచి రోజు వింటూనే ఉన్నాం, మల్లిక్ గారితో ఇంటర్వ్యూ, కిన్నర్ సాని గారి గురించి శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి ప్రసంగం, శ్రీ రాజనాల కాళేశ్వరరావు గారితో ఇంటర్వ్యూ చాలా బాగున్నాయి, ఈరోజు ప్రసిద్ధ వీణా విద్వాంసులు శ్రీ ద్వారం వెంకట స్వామి నాయుడు గారి గురించి, గాత్ర సంగీత కళాకారుడు శ్రీ పినాకపాణి గారి ప్రసంగం కూడా విశేషంగా ఉంది. అంబరము నుండి పలుకులు ఇంబుగా వినిపించుచుండే నెలలో ప్రజకున్ 97 నిండుగా సంబరములు జరుపుచుండే సంతసముందెన్ అంటూ చక్కగా పద్యం కూడా రాసి పంపించారు. ధన్యవాదాలు అని అంటూ రాస్తున్నారు సత్తుపల్లి నుంచి మల్లిక్ అండ్ లలిత, థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి అభినందనలు అంటున్నారు. అభినందనలు అండి మీకు కూడా, రాబోయే అతిథి కార్యక్రమంలో మా కోసం పాట అయితే కోరుకుంటున్నారు. తర్వాత ఈ సందేశాలు పంపించారు, ఏమంటున్నారంటే మే నెల 20వ తేదీ ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారి జ్ఞాపకాల గురించి చాలా చాలా చక్కగా వివరించారు. శ్రీ దండూరి రామకృష్ణ గారు వారి ప్రసంగం ద్వారా నాకు తెలియని విషయాలు చక్కగా తెలియచేశారు. ప్రసారం చేసిన విజయవాడ కేంద్రం వారికి మా అభినందనలు. అలాగే గురువారం 12:40 జానపద కళారూపాలు కార్యక్రమంలో బసవరాజు కథ చిలుకూరి సుబ్బారావు బృందం వారిచే పనిచేయరా కథ విన్నాం, ఎంతో ఆలోచింపచేసేదిగా ఉంది. వారికి బృందానికి ప్రసారం చేసిన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి మా ధన్యవాదాలు అని అంటున్నారు. ఇంకేమంటున్నారంటే 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా శ్రీ రాజనాల గారితో ప్రశాంత్ కిరణ్ గారు నిర్వహించిన కార్యక్రమం విన్నామండి, మా మనస్సు ఆకట్టుకుంది. అలాగే శనివారం భక్తిరంజని శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం శ్రీ అన్నమాచార్యుల కీర్తనలు విన్నాం భక్తిరంజని కార్యక్రమంలో అంటూ రాస్తున్నారు. విజయవాడ కేంద్రం వారికి అభినందనలు. అలాగే సుమతి శతకం నుంచి ధారావాహిక వింటున్నాం, చాలా చక్కగా వివరించారు పద్యాన్ని శ్రీ మాణిక్యాలరావు గారు, వారికి మా అభినందనలు అని అంటున్నారు. ప్రసారం చేసిన విజయవాడ కేంద్రం వారికి ధన్యవాదాలు అంటూ గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోలు శివదాసురెడ్డి, తిరుపతమ్మ వెంకట, సంజీవరెడ్డి, రిషికేశవరెడ్డి ఇంకా వారి కుటుంబ సభ్యులు ఈ మెసేజెస్ని పంపించారు. ఇంకా
పేడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు రాస్తున్నారంటే, ఆకాశవాణి విజయవాడ ఉభయ కుశలోపరి కార్యక్రమ నిర్వాహకులకు మా నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. మీకు కూడా, మీరు ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు ప్రసారం చేస్తున్న యువలయ క్విజ్ కార్యక్రమం చాలా బాగుంటుంది. మీరు అడిగే జీకే ప్రశ్నలు చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి. ఇంత మంచి కార్యక్రమం ప్రసారం చేస్తున్న ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి ధన్యవాదాలు. అయితే యువలయ టైం పెంచి గంటసేపు ప్రసారం చేయగలరని మనవి అంటూ సూచన అయితే చేశారు. తర్వాత, మాకు నచ్చిన కార్యక్రమం లాహిరి లాహిరి, అలాగే జానపద గేయాలు భజన పాటలు అంటూ యాడికి నుంచి అన్నయ్య రంగం వెంకటస్వామి ఈ మెసేజ్ని, చిన్న మెసేజ్ని పంపించారు. ఇంకెవరు పంపించారంటే, కార్యక్రమ సమర్పకులకు సహస్రోతలకు నమస్తే అంటూ జేరుపోతుల బుచ్చయ్య అండ్ కుటుంబ సభ్యులు హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి రాసి పంపించారు. తర్వాత, ఆకాశవాణి విజయవాడ కేంద్రం డైరెక్టర్ గారికి, సిబ్బందికి, వ్యాఖ్యాతలకు, శ్రోతలందరికీ సుమధ్యాహ్నం అంటున్నారు. సుమధ్యాహ్నం అండి. ఉభయ కుశలపరి కార్యక్రమ నిర్వాహకులకు మా నమస్కారాలు అంటున్నారు. నమస్తే. గత వారం ఉభయ కుశలపరి కార్యక్రమానికి సమయం సరిపోలేదు అని అంటున్నారు. ప్రతిరోజు ఉదయం దేశభక్తి గీతం, సూక్తి సుధలో సూక్తులు చాలా బాగుంటున్నాయి. 6 గంటల 10 నిమిషాలు భక్తి రంజన్లో భక్తి గీతాలు బాగుంటున్నాయి. ఇక ఉదయరేఖల కార్యక్రమంలో భగవద్గీత పారాయణ శ్లోక విశ్లేషణ చాలా బాగుంది. మల్లాది శ్రీరామ్ ప్రసాద్ గారి గళంలో చాలా బాగుంది అని అంటున్నారు. ఇక ఈరోజు సరస వినోదిని సమస్యాపూరణం చాలా బాగుంది. నిర్వహించిన వారు అగ్నిహోత్రం హయగ్రీవ రామచంద్రాచార్యులు గారు, వారికి ధన్యవాదాలు అని అంటున్నారు. ప్రతివారం పైడిపాటి ఉమానాథ శర్మ గారి గళంలో వినేవాళ్లం. ఈ వారం కొత్తదనం సంతరించుకుంది. మాకు అర్థం కాకపోయినా వింటున్నాం. తినగ తినగ వేము తీయనుండు వేమల శతక పద్యాల్లో మాదిరిగా సమస్యాపూరణం వింటుంటే వింటున్న కొద్దిగా అర్థమవుతుంది. చాలా బాగుంది అని అంటూ రాశారు. ఇక 9:35 నమస్తే అమరావతిలో చిత్రగీతాలు చాలా బాగున్నాయి, కానీ కల్పలత ఉత్తరాల పాటలు వినిపించండి అని అంటున్నారు. ఇక గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కార్యక్రమాలు చాలా బాగున్నాయి, ధన్యవాదాలు అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా ఇంకా వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఈ సందేశాన్ని అయితే కార్యక్రమాల మీద పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత, ఆకాశవాణి ఉభయ కుశలోపరి వారికి నమస్కారాలు అంటున్నా. నమస్తే అండి. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకొని దశాబ్దాల నాటి అపురూప ప్రసారాలను పునః ప్రసారం చేస్తూ ఆనాటి ఈనాడు తరాలని అలరిస్తున్నది ఆకాశవాణి. కృషి శ్రమ బహుదా ప్రశంసనీయమంటున్నారు. ఉదయం వందే మాతరంతో ప్రారంభించి రాత్రి జై హింద్ అంటూ ప్రజలను అప్రమత్తం చేస్తున్న ఆకాశవాణి సేవలు బహుదా ప్రశంసనీయం. 21న ప్రసారమైన శ్రీ చిలుకూరి సుబ్బారావు గారి భక్త బసవేశ్వర కంజీరాగానం చాలా బాగుంది. 22న సరస్వతి శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి త్యాగరాజ కీర్తనలు ఉత్సవాలను మళ్లీ గుర్తు చేశాయి అని అంటున్నారు. ఇంకా విశ్వనాథ సత్యనారాయణ గారి కిన్నెరసాని రామాయణ కల్పవృక్షం వారి కవితా వైభవాన్ని చాటి చెప్పాయి అంటున్నారు. 23న ప్రసారమైన సాటిలేని మేటి సినీ విలన్ నటులు శ్రీ రాజనాలు గారితో పరిచయం బాగుంది. 24వ తేదీ శ్రీమతి ద్వారం లక్ష్మి గారి గానం బాగుంది. 24న ప్రముఖ ఫిడెల్ విద్వాంసులు విజయనగరం సంగీత కళాశాల ప్రిన్సిపల్ గారు శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు గారి కార్యక్రమం బాగుంది అని అంటూ రాసి పంపించారు. ఇంకా నమస్కారాలతో భవదీయ సర్విశెట్టి సుబ్బరామయ్య చీరాల నుంచి వారి మెసేజ్ని అయితే పంపించారండి. తర్వాత, వేటపాలెం రామానగర్ బాపట్ల జిల్లా నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ ఏం రాశారంటే, 90 ఏళ్ల ఆకాశవాణి సందర్భంగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీరు వినిపిస్తున్న కార్యక్రమాలు మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేస్తున్నారు. చాలా బాగుంది, ధన్యవాదాలు ఆకాశవాణి అధికారులకు అంటున్నారు. ఆకాశవాణి శ్రోతలతో మమేకమవుతూ ఇంకా మంచి విషయాలు శ్రోతలకు ఆరోగ్యం పట్ల అవగాహన కలిగించి ఆకుకూరలు తినడం వల్ల కలిగే మేలు గురించి అప్పుడప్పుడు చెప్పగలరు అంటూ కూడా సూచిస్తున్నారు. ఓకే అండి, ప్రయత్నం చేద్దాం. తర్వాత, ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమైన ద్వారం వెంకటస్వామి నాయుడు గారి గురించి చక్కటి ప్రసంగాన్ని ప్రసారం చేశారు. మీకు శ్రీపాద
పినాకపాణి గారికి నా ధన్యవాదాలు అని అంటున్నారు. ఈరోజు ఉదయం ప్రసారమైన సరస్సు వినోదిని సమస్య పూరణం చాలా బాగుంది, కవులు పంపిన పూరణలు చాలా బాగున్నాయి, చక్కటి కార్యక్రమాన్ని ప్రసారం చేసిన మీకు నా ధన్యవాదాలు అంటూ రాజర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఈ సందేశాన్ని పంపించారు. తర్వాత ఉభయ కుశలోపరి శ్రోతల అభిప్రాయాల కార్యక్రమానికి స్వాగతం అంటున్నారు. ఆకాశవాణి 90 వసంతాలు జరుపుకున్న సందర్భంగా సిబ్బందికి మా శబ్దమిత్రులకు శుభాకాంక్షలు అందిస్తున్నాం అంటూ రఘుబీర్ సింగ్ సుగ్నాబాయి రాధా మున్న ఏలూరు నుంచి రాసి పంపించారు. ఏమంటున్నారంటే, సోమవారం సాయంత్రం ప్రసారమైన రంగస్థలి శీర్షికన సత్యహరిశ్చంద్ర నాటకం నుంచి నక్షత్రకుని పాత్ర పద్యాలు మా వీణులు విందు చేశాయి. గానం చేసిన శ్రీ రవీంద్రబాబు గారికి, హార్మోనియం సహకారం అందించిన శ్రీ వెంకటేశ్వర్ల గారికి మా ధన్యవాదాలు అని అంటున్నారు. 19వ తేదీ మంగళవారం ఆటల వల్ల ప్రయోజనాల గురించి దేవి శ్రీప్రియ గారికి మా నమస్తే అంటున్నారు. భక్తిరంజని కార్యక్రమంలో దేవి కీర్తనలు వినితరించాం. ఉదయరేఖల కార్యక్రమంలో ఆలోచనలోచనంలో శ్రీ డిఎల్ దీక్షిత్ గారి నిస్వార్థ భక్తికి ఒక చెట్టు చిలక కథ గురించి మంచి సందేశాన్ని అందించే కథ వినిపించారు, వారికి మా ధన్యవాదాలు అని అంటున్నారు. 20వ తేదీ బుధవారం సూక్తి సుధలో కోరికలను అదుపులో ఉంచుకోవాలని, లేకపోతే జరిగే పరిణామాలు తెలియచేసిన శ్రీ నాగలింగ హరిహర్ రావు గారికి మా నమస్తే అంటున్నారు. 11 గంటలకు ప్రసారమైన కొండ నుండి కడలి దాకా రూపకం విన్నాం నిర్వహించిన శ్రీ బాలాంతరపు రజనీకాంత్ గారికి, వ్యాఖ్యాతలకు ఆకాశవాణికి మా ధన్యవాదాలు అందజేసుకుంటున్నాం అంటూ ఈ సందేశాన్ని అయితే పంపించారు. తర్వాత ఉభయ కుశలోపరి కార్యక్రమానికి నమస్తే అంటున్నారు ద్వారంపూడి సత్తిరెడ్డి, తూర్పుగోదావరి జిల్లా అన్నపర్తి నుంచి రాశారు. మామూలు రేడియో సెట్లు ఉన్న మాలాంటి శ్రోతలు ఇంకా ఎన్నాళ్ళు వెయిటింగ్లో ఉండాలి? 3 గంటలకు వచ్చే టీన్ టైం వినే అవకాశం లేకుండా దీనికి మార్గదర్శనం చేయండి. అంటే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో వస్తుందండి, అందులో వినొచ్చు. తర్వాత ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయ కుశలోపరికి నమస్కారాలు అంటున్నారు. నమస్తే అండి, గత బుధవారం సూక్తి సుధలో శ్రీ నాగలింగం హరిహర పంత్ గారు పురుషార్థాల సమన్వయాన్ని విశిష్టంగా తెలిపారు. నేడు 11 గంటలకు డాక్టర్ శ్రీపాద పినాకపని గారు శ్రీ ఫిడేల్ నాయుడు గారి వాయులీన వాద్య కళా వైశిష్ట్యాన్ని సముదాత్తంగా తెలిపారు. అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు అంటూ రాసి పంపించారు డాక్టర్ రామడుగు వెంకటేశ్వర శర్మ, నాగమణి, లాస్య, సమీరా, కార్తీక్, శ్రీనిత్య హైదరాబాద్ నుంచి. ఇంకా ఏమంటున్నారంటే, ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయ కుశలోపరికి నమస్కారాలు అంటున్నా. నమస్తే అండి, 90 వసంతాల సందర్భంగా ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి శుభాకాంక్షలు అని అంటున్నారు. అలాగే మీ శబ్ద భాండాగారం నుంచి గత వారంలో సర్వశ్రీ మల్లిక్ రాజనాల ఇత్యాది కళాకారులతో ముఖాముఖిని పునః ప్రసారం చేశారు. అవి ఆసక్తిదాయకంగా రసవతరంగా ఉన్నాయి. ఇంకా నేడు సమస్య పూర్ణ కార్యక్రమాన్ని శ్రీమాన్ అగ్నిహోత్ర హైగ్రీవ రామచంద్రాచార్యులు గారు సరస వినోదినిగానే నిర్వహించారు. ప్రతి శనివారం ఉదయరేఖలు కార్యక్రమంలో పునః ప్రసారంగా శ్రీ పశుమర్తి కామేశ్వర శర్మ గారి శివ కవుల కావ్యాలలోని భక్తుల కథలను ధారావాహికంగా అందిస్తున్నారు, బాగుంటున్నాయి. మాదొక మనవి అంటున్నారు, ఈ 90 వసంతాల సందర్భంగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంతో సాహిత్య కార్యక్రమాల పరంగా గాఢమైన అనుబంధం కలిగి తదభ్యుదయానికి తోడ్పడిన కవి పండితులతో ముఖాముఖిని ప్రసారం చేయ కోరిక అంటున్నారు. ఈ పరంపరలో భాగంగా ప్రముఖ సాహితీవేత్తలు ఆచార్య శ్రీ బేతవోలు రామబ్రహ్మం గారితో ముఖాముఖిని ఏర్పరచ కోరిక. చివరికి ఒక సందేహం, 90 వసంతాల సందర్భంగా ఆకాశవాణి పుట్టు పూర్వోత్తరాలను అప్పుడప్పుడు ప్రసారం చేస్తూనే ఉన్నారు, కానీ ఆల్ ఇండియా రేడియోకి ఆకాశవాణి అన్న పేరు పెట్టినెవరు? ఆ విషయాన్ని కూడా ప్రసారం చేయండి, అందరికీ నమస్కారాలు అని అంటూ కూడా ఆయన ఈ సందేశాన్ని పంపించారు. ఈ విషయాన్ని మా అధికారుల దృష్టికి అయితే తీసుకెళ్తానండి. తర్వాత ఇంకేమంటున్నారంటే, ఆకాశవాణి గత బుధవారం ఆకాశవాణిలో ప్రసారమైన సూక్తి సుధలో శ్రీ నాగలింగం హరిహర పంత్ గారు పురుషార్థాల సమన్వయాన్ని గురించి విశిష్టంగా తెలిపారు అని అంటూ రాసి పంపించారు. తర్వాత ఉభయ కుశలోపరి నిర్వాహకులకు నమస్కారం అన్న. నమస్తే అండి, ప్రతిరోజు రాబోయే తిథి కార్యక్రమంలో మంచి మంచి పాటలు వినిపిస్తున్నారు అంటూ రాశారు రఘునాథపురం గ్రామం నుంచి హేమంత్ కుమార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఉభయ కుశలోపరి కార్యక్రమ నిర్వాహకులకు నమస్కారాలు. మన కేంద్రం నుంచి ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు బాగున్నాయి. 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణికి శుభాకాంక్షలు, కార్యక్రమాలు చాలా బాగున్నాయి అంటూ రాసి పంపించారు. వరంగల్ జిల్లా ఎల్బీనగర్ నుంచి ఉర్మిలా సతీష్, రాజు, సరిత, శివ, శరణ్య
ఈ మెసేజ్ని పంపించారు. తర్వాత ఉభయ కుశల పరివారికి నమస్కారాలు అంటున్నారు. వాట్సాప్తో పాటు ఎస్ఎంఎస్ను కూడా అనుమతించగలరని మనవి. వారంలో ఏదో ఒక రోజు పాత చలనచిత్రాలను ప్రసారం చేయండి అంటున్నారు అని రాస్తున్నారు. జేరుపతుల బుచ్చయ్య హన్మకొండ జిల్లా తరాలపల్లి నుంచి ఈ మెసేజ్ని పంపించారు. ఇంకా దుర్గాడ నుంచి మాణిక్యాలరావు సత్యవతి ఏం రాస్తున్నారంటే, గురువారం రాత్రి 10 గంటలకు ప్రసారమైన నాటికి చాలా బాగుంది, అలాగే రాజనాల పరిచయం యువలయ అన్నీ బాగుంటున్నాయి అంటూ రాసి పంపించారు. తర్వాత ఇంకెవరు రాశారో చూద్దాం. ఆకాశవాణి విజయవాడ ఉభయ కుశలోపరి కార్యక్రమం చాలా బాగుంది, ప్రతిరోజు వినిపిస్తున్న కార్యక్రమాలు బాగుంటున్నాయి. తర్వాత 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి వెలువడిన కార్యక్రమాలు వింటున్నాం. టీన్ టైంలో హిందీ పాటలు, యువల ఎక్విజ్ కార్యక్రమం చాలా బాగుంది, రంగస్థలి కార్యక్రమం నచ్చింది, జానపద గేయాలు, హిందీ పాఠం, సంస్కృత పాఠం బాగున్నాయి అంటున్నారు. రావయ్యది వాట్సాప్ ద్వారా పాటలు రోజు వినిపించిన వారివే వినిపిస్తున్నారు, దయచేసి గమనించగలరు అంటూ రాస్తున్నారు. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోషప్రియ రాసి పంపించారు. తర్వాత ఉభయ కుశల పరి కార్యక్రమానికి నమస్కారాలు అంటూ రాస్తున్నారు ఎవరంటే, తాటిపర్తి గ్రామం నుంచి సోమనాథం జనార్దన్ రావు, వనజమ్మ, వెంకట భావన, వెంకమ్మ, ఓబులమ్మ, లక్ష్మయ్య, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్ ఏం రాస్తున్నారంటే, మీరు ప్రసారం చేస్తున్న అన్ని కార్యక్రమాలు చక్కగా ఉన్నాయి, మాకు బాగా నచ్చుతున్నాయి అంటున్నారు. 3 గంటల నుంచి 4 గంటల వరకు ప్రసారం చేసే టీన్ టైం కార్యక్రమంలో భాగంగా హిందీ చిత్రగీతాలు చాలా బాగుంటున్నాయి. 4 నుంచి 4:30 వరకు ప్రసారం చేసే యువలయ కార్యక్రమంలో భాగంగా ప్రసారం చేస్తున్న జీకే ప్రశ్నలు ప్రోగ్రాం చాలా చక్కగా ఉంటుంది, మాకు నచ్చుతోంది. ఇంత చక్కటి కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్న విజయవాడ ఆకాశవాణి కేంద్రం వారికి ధన్యవాదాలు అని అంటున్నారు. ఇంకెవరెవరు ఏం రాశారో చూద్దాం. ఫైనల్ ఆకాశవాణికి నమస్కారం అంటున్నారు. ఎవరంటే వెల్లిదండ్ల గోపాల్ గుంటూరు నుంచి ఏం రాస్తున్నారంటే, వారి నాన్నగారు కీర్తిశేషులు శ్రీ వెల్లిదండ్ల శేషగిరిరావు గారు ఎప్పుడు రేడియో వినేవారట, ప్రస్తుతం ఆయన గత 30 సంవత్సరాలుగా రేడియో వింటున్నారు అంటూ ఈ మెసేజ్ని పంపించారు. 95లో యువవాణిలో ప్రసంగాలు కూడా చేశారని వారు ఆకాశవాణికి శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఏలూరు నుంచి రఘువీర్ సింగ్

సుగుణాబాయి రాధామున్న ఎలా సున్నారంటే 21వ తేదీ గురువారం ప్రసారమైన భక్తిరంజని కార్యక్రమంలో దేవి కీర్తనలు వినితరించాం. కర్ణాటక సంగీత కార్యక్రమంలో రవికుమార్ బృందం వారు వినిపించిన నాదస్వర వాదనం వినులు విందుగా ఉంది. 22వ తేదీ శుక్రవారం దేవి స్తోత్రం విని భక్తి పారవస్యం చెందాం అంటూ రాసి పంపించారు. ఇక ఈరోజు ఉభయకుస్సులో పరి కార్యక్రమం చాలా బాగుంది అంటూ రాశారు. ఎవరు? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ అండ్ ఫ్యామిలీ ఈ సందేశాన్ని పంపించారు.

0: మరి ఇవి ఈరోజు శ్రోతలు ఈ వారం కార్యక్రమాలపై వారు తెలియచేసిన అభిప్రాయాల మాలిక. ఉభయ కుశలోపరి.
1: ఆకాశవాణి

0: అందిస్తుంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ని నేడే సంప్రదించండి.
1: ఆకాశవాణి సమయం 12:30 ఇప్పుడు తెలుగులో వార్తలు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. భారత్ అమెరికా దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం విస్తృత సహకారానికి వీలు కల్పిస్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. పశ్చిమ బెంగాల్లోని ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల 8వ రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి బీజేపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. ఎబోలా వైరస్ కారణంగా 200 మందికి పైగా మరణించిన కాంగో రిపబ్లిక్ దేశానికి ప్రయాణించరాదని మన దేశం సూచిక జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్తోనూ, కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్తోనూ తలపడతాయి. ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ఈవేళ ప్రారంభమవుతుంది. భారత్ అమెరికా దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం విస్తృత సహకారానికి వీలు కల్పిస్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. న్యూఢిల్లీలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో జరిగిన సమావేశంలో ప్రారంభోపన్యాసం చేస్తూ ఆయన, ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలు ప్రపంచంతో పాటు అనేక ప్రాంతాలపై కూడా ప్రభావం చూపుతాయన్నారు. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో అనేక అంశాల్లో భారత్ అమెరికాలకు ఒకే విధమైన ఉమ్మడి ప్రయోజనాలున్నాయని డాక్టర్ జయశంకర్ చెప్పారు. సంక్లిష్టమైన భౌగోళిక పరిస్థితుల మధ్య ఈ చర్చలు జరగడంతో తాను ఎంతో ఉత్సుకతతో ఉన్నానని, ఈ సమావేశంలో ఫలవంతమైన చర్చలు జరుగుతాయని తనకు నమ్మకం ఉందని డాక్టర్ జయశంకర్ చెప్పారు.
3: We have a very deep, very broad-based cooperation and a relationship that impacts and influences other regions and the world. And that is because we have converging interests on many issues and in many parts of the world. So I look forward to our conversation today. These are complicated times, but strong partners, I'm very confident, will have very open and productive discussions.
2: డాక్టర్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో ద్వైపాక్షిక సమావేశం జరుపుతున్నారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు రూబియో 4 రోజుల పర్యటన నిమిత్తం నిన్న మన దేశానికి చేరుకున్నారు. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి రక్షణ, వ్యూహాత్మక సాంకేతిక పరిజ్ఞానం, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన భద్రత, కనెక్టివిటీ, విద్య, పౌర సంబంధాలతో కూడిన వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారంలో సాధిస్తున్న ప్రగతి గురించి ఇద్దరు సమీక్షించారు. ప్రపంచ శ్రేయస్సు కోసం భారత్ అమెరికాలు కలిసికట్టుగా పనిచేయడం కొనసాగిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పశ్చిమాసియాలోని పరిస్థితులతో సహా వివిధ ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై అమెరికా దృక్పథాన్ని రూబియో ఈ సందర్భంగా ప్రధానమంత్రికి వివరించారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అధ్యక్షత వహిస్తగా, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు ముటేగి, మార్కో రూబియోలు పాల్గొంటారు. పశ్చిమ బెంగాల్లోని ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల 8వ రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దేవాన్షు పాండా భారీ ఆధిక్యం సాధించారు. డైమండ్ హార్బర్ విమెన్స్ యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా అందిన నివేదిక ప్రకారం బీజేపీ అభ్యర్థి అయిన దేవాన్షు పాండా 31,065 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. సిపిఐఎం అభ్యర్థి శంభునాథ్ కుర్మి 2వ స్థానంలోనూ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు చెందిన అబ్దుల్ రజాక్ ముల్లా 3వ స్థానంలోనూ, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి జహంగీర్ ఖాన్ 4వ స్థానంలోనూ కొనసాగుతున్నారు. ఫాల్టా నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 14 టేబుళ్లపై 21 రౌండ్ల పాటు ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతోంది. వీబీ జీరామ్జీ చట్టం 2025 కింద ప్రభుత్వం ముసాయిదా నిబంధనలను ప్రచురించింది. ఏ వ్యక్తి అయినా, సంస్థ లేదా విద్యా సంస్థలు ఈ చట్టానికి సంబంధించి తమ అభ్యంతరాలను, సూచనలను వచ్చే నెల 21వ తేదీలోపు పరిశీలన కోసం సమర్పించవచ్చునని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వికసిత్ భారత్ జీరామ్జీ చట్టం 20 సంవత్సరాల నాటి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో అమలు కానుంది. కొత్త చట్టం ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో చట్టబద్దమైన ఉపాధి హామీని 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచుతున్నారు. గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ అందించిన సమాచారం ప్రకారం ఈ ముసాయిదా నిబంధనలు చట్టంలోని 33వ సెక్షన్ ఇతర సంబంధిత నిబంధనలకు అనుగుణంగా రూపొందించారు. కొత్త చట్టం వేతనాల చెల్లింపు సకాలంలో పారదర్శకంగా జవాబుదారీతనంతో జరిగేలాగా ప్రత్యేక ప్రాధాన్యతనిస్తుంది. అలాగే నిర్దేశిత సమయంలోగా పని కల్పించని పక్షంలో అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ అందించే నిబంధనను కూడా ఈ చట్టంలో కొత్తగా చేర్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ద కాంగో, ఉగాండా, దక్షిణ సుడాన్లో ఎబోలా వ్యాప్తి తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు భారత పౌరులెవరూ ఆయా దేశాలకు అత్యవసరం కాని ప్రయాణాలు చేయవద్దని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ప్రస్తుతం ఆయా దేశాల్లో నివసిస్తున్న భారతీయులు లేదా అక్కడికి ప్రయాణించే భారత పౌరులు స్థానిక అధికారులు జారీ చేసిన ప్రజారోగ్య మార్గదర్శక సూత్రాలను ఖచ్చితంగా పాటించాలని, అలాగే ముందస్తుగా అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా మన ప్రభుత్వం ఆదేశించింది. భారత్లో ఇప్పటి వరకు ఎలాంటి ఎబోలా కేసులు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ద కాంగో, డిఆర్సీ, ఉగాండాలో ఎబోలా వ్యాధి వ్యాప్తి చెందినట్లు నివేదికలు రావడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ఎబోలా వ్యాప్తిని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్గా ప్రకటించింది. ఎబోలా వ్యాధి అనేది ఎబోలా వైరస్కు చెందిన బొండి బ్యూగో వైరస్ వల్ల వచ్చే ఒక రకమైన వైరల్ హెమరేజిక్ జ్వరం. అత్యధిక మరణాల రేటు కలిగిన ఒక తీవ్రమైన వ్యాధిగా దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ప్రస్తుతం ఈ వైరస్ వల్ల సంక్రమించే వ్యాధిని నివారించడానికి లేదా చికిత్స అందించేందుకు ఎలాంటి వ్యాక్సిన్లు గానీ చికిత్స పద్ధతులు గానీ అందుబాటులో లేవు. ఇంతవరకు కాంగోలో ఇబోలా వ్యాప్తి కారణంగా మరణించిన వారి సంఖ్య 2204 పెరిగినట్లు అధికారులు తెలియజేశారు. 867కు పైగా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో ఈరోజు రైలు పట్టాలపై జరిగిన శక్తివంతమైన పేలుళ్లలో కనీసం 30 మంది మరణించారు, పలువురు గాయపడ్డారు. బలూచిస్తాన్ రాజధాని నగరం క్వెటాలోని చమన్ ఫాటక్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక రైలు పాక్షికంగా దెబ్బతినగా ఆ ప్రాంతంలో పార్క్ చేసి ఉన్న 10 వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఈ సంఘటన అనంతరం క్వెటా అంతటా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యులు, వైద్య సిబ్బందిని అత్యవసరంగా రప్పించారు. పేలుడు సంభవించిన నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యగా పెషావర్ వైపు వెడుతున్న జాఫర్ ఎక్స్ప్రెస్ ను క్వెటా రైల్వే స్టేషన్లోనే నిలిపివేసినట్లు రైల్వే అధికారులు తెలియజేశారు. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, విదర్భలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు తీవ్రమైన వడగాడ్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, పశ్చిమ మధ్యప్రదేశ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్లో కూడా అనేక ప్రాంతాల్లో ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో కోస్తా ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్లో గంగానది పరివాహక ప్రాంతాలు, ఒడిశా రాష్ట్రాల్లో కూడా పగటిపూట తీవ్రమైన వేడి నెలకొంటుందని, ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీవ్రమైన వడగాడ్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎండవేళల్లో బయటకు వెళ్లకుండా జాగ్రత్త వహించాలని కూడా వాతావరణ శాఖ సూచించింది. ఐపీఎల్ క్రికెట్లో ఈవేళ 2 మ్యాచ్లు జరుగుతాయి. మొదటి మ్యాచ్లో ముంబైలోని వాంఖేడే స్టేడియంలో 3:30 ముంబై ఇండియన్స్తో రాజస్థాన్ రాయల్స్ తలపడుతుంది. రెండో మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ అట్ల మధ్య జరుగుతుంది. సాయంత్రం 7:30 రెండో మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ 125వ సంచిక ఈరోజు ప్యారిస్లో ప్రారంభమవుతుంది. నోవాక్ జోకోవిచ్ రికార్డు స్థాయిలో తన 25వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కోసం పోటీ ప్రారంభిస్తారు. ప్రపంచ నెంబర్ 1 క్రీడాకారుడు యానిక్ సిన్నర్, అలెగ్జాండర్ జ్వెరేవ్ కూడా పురుషుల సింగిల్స్ మ్యాచ్లాడతారు. మహిళల విభాగంలో కోకో గాఫ్ క్రితంసారి ఛాంపియన్ కాగా ప్రపంచ నెంబర్ 1 అరియానా సబలంకా కూడా పోటీలో ఉన్నారు. విశేషాలు మరొకసారి. భారత్ అమెరికా దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం విస్తృత సహకారానికి వీలు కల్పిస్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. పశ్చిమ బెంగాల్లోని ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అధికారంలో ఉన్నారు. ఎబోలా వైరస్ కారణంగా 200 మందికి పైగా మరణించిన కాంగో రిపబ్లిక్ దేశానికి ప్రయాణించరాదని మన దేశం భారత పౌరులకు సూచిక జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్తోనూ, కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్తోనూ తలపడతాయి. ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ఈవేళ ప్రారంభమవుతోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఫిలిం సంగీతం వింటారు. ముందుగా ఆడవారి మాటలకు అర్థాలు వేరులే చిత్రానికి కార్తీక్ గాయత్రి పడిన పాట వింటారు. సంగీతం యవన్ శంకర్ రాజా, రచన చంద్రబోస్.

0: సెలబ్రేషన్ 90 ఇయర్స్ ఆల్ ఇండియా రేడియో, కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
1: ఓ ఆకాశవాణి, టైమ్లెస్ ఫ్లేమ్, ఈచ్ నోట్ యు సెండ్ స్టిల్ స్పీక్స్ అవర్ నేమ్, అండ్ ఇన్ యువర్ సాంగ్ వి హియర్ అవర్ ఓన్, అ కంట్రీస్ హార్ట్ ఇన్ ఎయిర్ వేవ్స్ సోన్.
0: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఇతరం జెన్ జీ కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నాం.
2: ఆట చిత్రానికి శంకర్ మహాదేవన్ పాడిన పాట వింటారు, రచన సిరివెన్నెల.

0: 90 సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా, తరాలు మారినా, ఈ స్వరం మాత్రం ఎప్పటికీ మారదు. 90 వసంతాల అజరామర ప్రయాణం, మన అందరి ఆకాశవాణి.
1: కార్యక్రమం తర్వాత ఈ అబ్బాయి చాలా మంచోడు చిత్రానికి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు రచన చంద్రబోస్.

0: ఆకాశవాణి వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం, నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన. ఆరోగ్యానికి విజ్ఞానానికి బాసట. ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం. 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు. ఆకాశవాణి ప్రతి స్వరం శ్రోతల కోసమే.
1: ఫిల్మ్ యుద్ధల కార్యక్రమంలో తర్వాత ఆరాధన చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గానం వింటారు, రచన ఆత్రేయ.

0: గాలికెదురు లేదు, కడలికంతు లేదు. అలుపెరుగని, సొగసు తరగని, పచ్చదనంతో నిండిన ప్రకృతిలా, సంస్కృతి సంప్రదాయాలతో మీ ఇంట, మీ వెంట, మీ యాపులో ఉంటా అంటూ కొత్తగా సరికొత్తగా మీ యాప్ తలుపు తడుతూ తన వాణితో శ్రవణానందం కలిగిస్తూ శ్రోతల హృదయాపులను స్పృశిస్తున్న 16 అణాల నవయవ్వన 90 వసంతాల వాణి మన ఆకాశవాణి.
1: కార్యక్రమం తర్వాత యువ చిత్రానికి కార్తీక్ ఆర్ రెహమాన్ గానం వింటారు రచన వేటూరి.

కార్యక్రమంలో చివరిగా లీడర్ చిత్రానికి లేట్ టంగటూరి సూర్యకుమారి గారి గాత్రం వింటారు. రచన శంకరంబాడి సుందరాచార్య.

మీరు ఇంతవరకు ఫిలిం గీతాలు విన్నారు. సమయం 1:20 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. విజయవాడలో రెవెన్యూ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. గ్రామీణ స్వయం సహాయక సంఘాల మహిళలకు కేంద్ర ప్రభుత్వం డిజిటల్ రుణ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలు ఎంతో పారదర్శకంగా జరిగాయని పురపాలక పట్టణ అభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ అన్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ ఈరోజు జరగనుంది. రాష్ట్రంలో అభివృద్ది సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను లబ్దిదారులకు ఆయన ఈరోజు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 106 మంది లబ్దిదారులకు 44,50,000 రూపాయల విలువైన చెక్కులను అందించినట్లు చెప్పారు. అధికారంలోకి వచ్చిన 21 నెలల్లోనే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 13,60,00,000 రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేసినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేస్తూ,
1: ఏ వారం చూసినా కూడా వారం తిరగకుండా లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మన కార్యాలయం దగ్గరికి మనం అందజేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20-22 నెలలైంది. ఈ 20-22 నెలల్లోనే మన ఒక్క నియోజకవర్గంలోనే ఇప్పటికీ 13,60,00,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందజేస్తూ ఉన్నాం. ఏ ఆసుపత్రికి వెళ్ళినా మీరు బిల్లులు తెచ్చుకుంటే ఈవేళ మీకు కొంత ఆశ్రయిస్తున్నాం చెక్కులు ఇచ్చి.
0: రెవెన్యూ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 63 మంది లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్తో కలిసి ఈరోజు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో 8 కోట్ల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించడం అభినందనీయమని తెలిపారు. గ్రామీణ స్వయం సహాయక సంఘాల మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం దీనదయాళ్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధి పరిధిలో వ్యక్తిగత సంస్థ రుణ దరఖాస్తు డిజిటల్ రుణ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిందని సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం ద్వారా ఎంఎస్ఎంఈ యూనిట్లు స్థాపించేందుకు 10 లక్షల రూపాయల వరకు వ్యక్తిగత రుణాలు పొందవచ్చని చెప్పారు. వ్యవసాయ అనుబంధ రంగాలు, ఫుడ్ ప్రాసెసింగ్, మిల్లెట్లు, మష్రూం, తేనె ఉత్పత్తి, చేపల ప్రాసెసింగ్ వంటి

0: సంఘాలకు ప్రాధాన్యం ఇస్తారని వెల్లడించారు. గ్రామీణ స్వయం సహాయక సంఘాల మహిళలు బ్యాంకులు స్త్రీనిధిని సంప్రదించి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట ప్రభుత్వం యోగాంధ్ర 2026 పేరుతో నిర్వహించనుంది. జూన్ 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 14 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించి జూన్ 21వ తేదీన అమరావతిలో 25,000 మందితో రాష్ట్రస్థాయి యోగా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఒక్కో జిల్లాలో ఒక్కో వర్గంతో వినూత్నంగా యోగాంధ్ర నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఎన్టీఆర్ జిల్లాలో పోలీసులతో, తూర్పుగోదావరి జిల్లాలో ఖైదీలతో ఇలా 28 జిల్లాలకు 28 ప్రత్యేక థీమ్లను ఖరారు చేసింది. ప్రతి జిల్లా కేంద్రంలో 1,000 మంది చొప్పున పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలు ఎంతో పారదర్శకంగా జరిగాయని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు పట్టణ నియోజకవర్గ పరిధిలోని పరమేశ్వరీనగర్ ట్రంక్ రోడ్డు ప్రాంతాల్లో జరుగుతున్న వివిధ అభివృద్ది పనులను ఆయన అధికారులతో కలిసి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకం కింద నెల్లూరు నగరంలో చేపట్టిన అభివృద్ది పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. నగరపాలక సంస్థ పరిధిలోని 14 ఉన్నత పాఠశాలలను విద్యా సంవత్సరం ప్రారంభంలోగా ఆధునీకరిస్తామని చెప్పారు. పరమేశ్వరీనగర్లో మైనార్టీ విద్యార్థుల కోసం అన్ని వసతులతో ఉన్నత పాఠశాలలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం 39వ వార్డులో ఈరోజు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కార్పొరేషన్ సిబ్బంది బ్లీచింగ్ పౌడర్ను నిల్వ చేసే గోడౌన్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతిలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతిలో జరుగుతున్న యూపీఎస్సీ పరీక్షా కేంద్రాలను కలెక్టర్ ఈరోజు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతిలోని 8 పరీక్షా కేంద్రాల్లో 5,096 మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నట్లు చెప్పారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ వివరించారు. గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ పాలిటెక్నిక్, అనుబంధ పాలిటెక్నిక్ కాలేజీలలో వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించింది. 10వ తరగతిలో ఉత్తీర్ణత పొందిన వారు ఎవరైనా ఆన్లైన్లో అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఎలాంటి ప్రవేశ పరీక్ష లేకుండానే 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చని విశ్వవిద్యాలయం తెలిపింది. విశాఖపట్నం జిల్లాలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికల విభాగం అధికారులు, సబ్ కలెక్టర్లు, ఆర్డీఓలతో ఆయన నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. జూన్ 15వ తేదీ నుంచి జులై 14వ తేదీ వరకు బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను సేకరించాలని సూచించారు. ప్రతి బీఎల్ఓ విధిగా క్షేత్రస్థాయిలో సందర్శించి ఎన్యుమరేషన్ ఫారాలు అందజేసి తదుపరి ప్రక్రియలను పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతుండటంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఈరోజు 21 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 214 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉండే అవకాశం ఉందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. ప్రజలు వీలైనంత వరకు మధ్యాహ్న సమయంలో ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-7800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ ఈరోజు జరగనుంది. ముంబైలోని వాంకడే స్టేడియంలో ఈ మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మరో మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ క్రికెట్ స్టేడియంలో ఈ రాత్రి 7:30కు మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా నిన్న జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ జట్టుపై పంజాబ్ కింగ్స్ జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రాష్ట్రంలో అభివృద్ది సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. విజయవాడలో రెవెన్యూ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. గ్రామీణ స్వయం సహాయక సంఘాల మహిళలకు కేంద్ర ప్రభుత్వం డిజిటల్ రుణ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలు ఎంతో పారదర్శకంగా జరిగాయని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ అన్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ ఈరోజు జరగనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: చెప్పండి.
2: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
1: కానీ నేను ఎందుకు?
2: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
1: డిజిటల్ అరెస్ట్?
2: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
1: ఇంత డబ్బా?
2: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
1: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
3: హలో మమ్మా.
1: హాయ్.
4: ఆర్బీఐ అంటుంది.
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: ముద్దు, కొత్త కార్గిల్ చికెనే అవకాశమా? వావ్, నానకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా, నింపుల్స్ ఉంది.
6: ఆగు మొద్దు.
5: ఏంటి?
6: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
7: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
5: కానీ కార్గిల్ చికెనే ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
6: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
5: కూల్ గా ఉండండి.
8: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో గృహిణి తెలుసుకోవలసిన ఆర్థిక సూత్రాలు, డాక్టర్ ఎస్ సుబ్బలక్ష్మి గారి ప్రసంగం వినండి.
9: గృహిణి తెలుసుకోవలసిన ఆర్థిక సూత్రాలలో 2 అంశాలలో మనకి స్పష్టత అవసరం. అసలు గృహిణి అంటే ఎవరు? శ్రామిక మార్కెట్లలో సంఘటిత అసంఘటిత రంగాలలో పనిచేస్తున్న స్త్రీలను గృహిణులుగా చెప్పవచ్చునా? లేదా కేవలం ఇంట్లోనే ఉండి గృహ కార్యకలాపాలలో భాగస్వామ్యం వహిస్తూ ఉన్నవారు మాత్రమే గృహిణులా? భారతీయ సంస్కృతి ప్రకారం ఏ స్త్రీ అయితే ఒక కుటుంబానికి మూలస్తంభంగా ఉంటూ ఆ కుటుంబ సభ్యులకు శాంతిని, భద్రతను, ఆరోగ్యాన్ని అందిస్తూ కుటుంబ సభ్యులందరికీ ప్రేమ, ఆప్యాయత, అనురాగాలను పంచిపెడుతుందో ఆమె గృహిణి. ఆ స్త్రీ కేవలం గృహ కార్యకలాపాలకు మాత్రమే పరిమితి కావచ్చు, లేదా ఆమె కుటుంబ ఆర్థిక వనరులను పెంచటానికి శ్రామిక మార్కెట్లలో వేతనానికి పనిచేస్తూ ఉండవచ్చు. ఈ 2 వర్గాలకు సంబంధించిన స్త్రీలను మనం గృహిణులుగా పేర్కొనవచ్చు. ఉద్యోగం చేసే స్త్రీలు ప్రత్యక్షంగా ఆర్థికంగా కుటుంబాన్ని ఆదుకునేవారైతే, ఇంట్లోనే ఉండే స్త్రీలు కూడా పరోక్షంగా ఆర్థిక వనరులను పెంపు చేయటంలో సహాయకారులుగా ఉంటున్నారనే విషయం మనం మరవరాదు. కాబట్టి భారతదేశ సాంఘిక వ్యవస్థ ప్రకారం అనాది నుంచి స్త్రీలు అన్ని రంగాలలోనూ నిష్ణాతులుగా ఉన్నప్పటికీ వారు గృహిణులుగా తమ బాధ్యతను ఏనాడూ మరువలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు డిజిటలైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ వంటి రంగాలలో దూసుకెళ్తున్నారు. మన దేశం కూడా ప్రస్తుతం పురోగామి దేశాలలో మొదటి 3 ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా పేర్కొనబడుతున్నప్పటికీ సామాజికంగా మన దేశంలో కుటుంబ వ్యవస్థ చెల్లాచెదరు కాకుండా నైతిక విలువలతో ఇతర దేశాలకు మార్గదర్శకంగా ఉండటానికి కారణం మన కుటుంబ వ్యవస్థకు పట్టుకొమ్మలైన గృహిణులే అని నేను నొక్కి వక్కాణిస్తాను. ఇది ప్రపంచ విదితం. 2018 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా 135 కోట్లు దాదాపుగా. అందులో పురుషులు 69 కోట్లు, స్త్రీలు 65 కోట్లు. జనాభాలో దాదాపుగా 70% ఉన్న స్త్రీలు దేశ ఆర్థిక ప్రగతికి పురుషులతో సమానంగా దోహదకారులుగా ఉండాలంటే వారు తెలుసుకోవలసిన కొన్ని ఆర్థిక సూత్రాలను గురించి ఇప్పుడు ప్రస్తావన చేద్దాం. పారిజాతాపహరణం రచించిన నంది తిమ్మన గారు ముదితల్ నేర్వగరాని విద్యగలదే ముద్దార లాలించినన్ అని వచించి స్త్రీల నేర్పరితనానికి ఒక ప్రశంసా పత్రాన్ని ఇచ్చారు. కాబట్టి అక్షరాస్యులైనా, నిరక్షరాస్యులైన ఉద్యోగస్తులైనా లేదా గృహ కార్యకలాపాలకే పరిమితమైన స్త్రీలైనా మన సామాజిక వ్యవస్థలో గృహిణుల స్థానం ఎన్నదగినది కాబట్టి కుటుంబ సంక్షేమానికి గృహిణులు కొన్ని ఆర్థిక సూత్రాలను పాటించటం క్షేమదాయకం. ఆర్థిక సూత్రాలు అంటే అసలు ఏమిటి? వాటిని తెలుసుకుని పాటించటం వలన కుటుంబ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు సామాజిక ఆర్థిక పురోగమనం ఏ రకంగా జరుగుతుందో పరిశీలన చేద్దాం. మొదటగా, దేశాన్ని పరిపాలించే ప్రభుత్వం అయితే ముందర ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం భరించవలసిన ప్రణాళికా వ్యయాన్ని, ఊహించని వ్యయాలను లెక్కకట్టి జాతీయ ఆదాయం అంతకన్నా తక్కువగా ఉంటే వ్యయాన్ని సంతులనం చెయ్యటానికి వనరుల అన్వేషణ మొదలు పెడుతుంది, అంటే లోటు బడ్జెట్. కానీ గృహిణులకు ఈ పద్ధతి అత్యంత ప్రమాదకరం. గృహిణులంతా ముందరగా అనేక మార్గాల నుంచి తమకు వచ్చే ఆదాయాన్ని లెక్కించుకుని దానికన్నా తక్కువగా ఉండేటట్లుగా తమ వ్యయాన్ని అంచనా వేసుకోవాలి. అంటే ఏనాడు ఆదాయాన్ని మించి వ్యయం ఉండరాదు. ఈ సూత్రం మనకు కొత్తదేమీ కాదు. మన పెద్దల శుద్ధులే ఇవి. దుప్పటిని మించి కాళ్లు జాపవద్దు అనేది. ఏ కుటుంబానికైనా సరే వనరులు పరిమితం. కొరతగా ఉన్న వనరులను అభిలషణీయంగా ఉపయోగించుకోవాలనేది రెండవ సూత్రం. అభిలషణీయంగా అంటే కుటుంబ ఖర్చులన్నింటినీ గణనం చేసుకుని ఏ అవసరం కోసం ఎంత ఖర్చు పెట్టాలి అనే నిర్ణయమే తీసుకోవటం. మూడవది, ఖర్చు పెట్టే అంశంలో గృహిణులు ప్రాధాన్యతలను పాటించాలి. ఆదాయ మొత్తంలో సంబంధం లేకుండా ప్రతి గృహిణి తమ ఆదాయంలో సింహభాగాన్ని ఆహార అవసరాల కోసం కేటాయించాలి. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఆరోగ్యానికి భంగం లేకుండా పోషక విలువలు కలిగి ఉన్న పదార్థాలను ముఖ్యంగా ఎదుగుతున్న సంతానానికి, శారీరకంగానూ మానసికంగానూ శ్రమపడే కుటుంబ సభ్యులకు, వయోవృద్ధులకు అందించి తీరాలి. కాబట్టి మంచి ఆహారాన్ని అందించటానికి అయ్యే ఖర్చు విషయంలో గృహిణులు ఎప్పుడూ రాజీపడరాదు. ప్రతి కుటుంబంలోనూ కొన్ని ప్రణాళికలలో లేని వ్యయాలుంటాయి. అనుకోని సమయంలో అతిథులు రావటం, ఊహించని రీతిలో కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలవటం, ఇతర ప్రమాదాలు సంభవించటం, ఇటువంటి అవసరాల నిమిత్తమై గృహిణులు ప్రణాళికాబద్ధంగా ప్రతి నెలా కొంత ఆదాయాన్ని పొదుపు రూపంలో అవసరానికి ఆదుకునే రకంగా తమ సేవింగ్స్ బ్యాంకు ఖాతాలో ఉంచి తీరాలి. ఎట్టి పరిస్థితులలోనూ

ఆర్థికపరమైన సహాయం కోసం ఇతరుల ముందర చేయి చాచటం అనేది ఆత్మగౌరవ భంగం అని మనమందరం తెలుసుకోవాలి. 4వ సూత్రం, పరిమిత ఆదాయంలో గృహిణి ఖర్చు పెట్టే ప్రతి రూపాయి వలన కుటుంబ సభ్యులందరూ లాభపడే విధంగా ఆదాయ కేటాయింపు జరగాలి. ఉదాహరణకు, గృహిణి కళాశాలకు వెళ్తున్న తన కొడుకు సోషల్ మీడియా ప్రభావం వల్లనో, తోటివారితో పోల్చి చూసుకోవటం వలననో అసంబద్ధమైన కోరికలు, ఉదాహరణకు బ్రాండెడ్ బట్టలు, చెప్పులు, ఎలక్ట్రానిక్ పరికరాలు మొదలైనవి కోరినప్పుడు తన మానసిక సమతూకాన్ని కోల్పోకుండా ఆమె ఆ వస్తువులు ఆ ఒక్క వ్యక్తికే ఉపకరిస్తాయి కాబట్టి అదే ఆదాయాన్ని కుటుంబ సభ్యులందరూ ఉపయోగించుకునే ఉపకరణాల మీదనో, దీర్ఘకాలం పాటు ఉపయోగపడే వినియోగ వస్తువులపైననో ఖర్చు పెట్టడం నేర్చుకోవాలి. ఆదాయ మార్గాలు తక్కువగా ఉన్నప్పుడు బడ్జెట్ కేటాయింపుల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. అంటే ఏ వస్తువును కొన్నా సరే దాని ఉపాంత ప్రయోజనం మనం చెల్లించిన ధరకు సమానంగా ఉందా లేదా అనే విషయాన్ని ప్రతిసారీ పరిశీలన చేసుకోవటం ముఖ్యం. తేలిక భాషలో చెప్పాలంటే, మనం ఒక వస్తువుపై ఎంత ఖర్చు పెడుతున్నాం, దాని ద్వారా వచ్చే ప్రయోజనమెంత, ఈ రకమైన కొలమానం గృహిణి చేసుకుని తీరాలి. ఆధునిక యుగంలో ఒక వస్తువును కావాలనుకుని మాల్కి వెళ్లి ప్రదర్శనా ప్రభావానికి లోనై అనవసరంగా అక్కర్లేని 10 వస్తువులు కొనటం పరిపాటి అయింది. ఈ అలవాటును గృహిణులు ఎంత దూరంలో ఉంటే అంత మంచిది. ముఖ్యంగా మనం స్టాక్ చేసి ఉంచుకోవలసిన దైనిక అవసర వస్తువులైన బియ్యం, ఆహార దినుసులు, వంట నూనెలు, సబ్బులు మొదలగు వస్తువులను టోకు ధరలకు హోల్సేల్ దుకాణాలలో కొని నిల్వ ఉంచుకోవటం ఆదాయంలో పొదుపుకు మార్గం. పెద్ద సూపర్ మార్కెట్లలో అమ్మకందారులు వారి ఏసీ ఖర్చులను, వారి ఇతర వ్యయాలను వినియోగదారులపై మోపుతారు. ఈ విషయంలో గృహిణులు తస్మాత్ జాగ్రత్త. నశ్వర వస్తువులైన పండ్లు, కూరగాయలు మొదలగునవి ఎప్పుడూ తాజాగా ఉండే రీటైల్ దుకాణాలలో కొనుగోలు చేయటమే మంచిది. ప్యాక్ చేసిన కూరగాయలు, ఆహార వస్తువులు కొనటం ఆరోగ్యానికి హానికరం. వాటిలో కొన్ని ప్రిజర్వేటివ్స్ యొక్క వాడకం ఉండవచ్చు. ఋతువుల ప్రకారం దొరికే కొన్ని కూరగాయలను, పండ్లను ఆ సమయంలో అధిక పరిమాణంలో తక్కువ ధరకు కొని వాటిని పచ్చళ్లు, పొడులు, పండ్ల రసాలుగా ప్రాసెసింగ్ చేసుకుని గృహిణులు నిల్వ చేసుకోవటం వారికి ఆర్థికంగా భారాన్ని తగ్గించటమే కాకుండా సంవత్సరం మొత్తం కృత్రిమ ఆహార పదార్థాలను వాడకుండా ఆరోగ్యహేతువైన ఇంట్లో తయారు చేయబడిన పదార్థాలను కుటుంబ సభ్యులంతా ఆస్వాదించగలుగుతారు. గృహిణులు వ్యయ నియంత్రణ, వ్యయ తగ్గింపు ఈ రెంటి మధ్య అంతరాన్ని తెలుసుకుని సమయోచితంగా వ్యవహరించాలి. వ్యయ నియంత్రణ అంటే వనరులను వ్యర్థం కాకుండా ప్రస్తుతం సదుపయోగం చేసుకోవటం. వ్యయ తగ్గింపు అంటే మెరుగైన విధానాన్ని అవలంబించటం ద్వారా శాశ్వతంగా వ్యయాన్ని తగ్గించటం. ఉదాహరణకు, మామూలు బల్బుల వాడకం చేస్తుంటే అవసరం లేనప్పుడు మనం విద్యుచ్ఛక్తి వినియోగం పొదుపు చేయటం, ఇది వ్యయ నియంత్రణ. వ్యయ తగ్గింపు అంటే మామూలు బల్బుల స్థానంలో ఎల్ఈడీ బల్బుల వాడకం ద్వారా శాశ్వతంగా సౌకర్య నాణ్యతలో ఏమాత్రం రాజీ లేకుండా ఆదాయాన్ని మిగుల్చుకోవటం. ఇంకొక అతి ముఖ్యమైన విషయం, క్రెడిట్ కార్డ్స్ వినియోగంలో గృహిణులు చాలా జాగరూకత వహించాలి. క్రెడిట్ కార్డ్స్ యొక్క ఊత పదం బై నౌ పే లేటర్, ఇప్పుడు కొను తరువాత చెల్లించు. క్రెడిట్ కార్డ్స్ పై వస్తువుల కొనుగోలు అంటే ఎప్పుడో రాబోయే ఆదాయాన్ని ఇప్పుడే ఖర్చు చేయటం. ఇది ఒక పెద్ద ప్రలోభం. ప్రస్తుతం మనం డబ్బు చెల్లించనక్కరలేదు కదా అనే ధైర్యంతో అధికంగా వ్యయం చెయ్యటం జరుగుతుంది. వడ్డీ రేట్లు క్రెడిట్ కార్డ్స్ పై అధికంగా ఉండి నిరంతరంగా అందులో బ్యాలెన్స్ ఉంచటం వలన వాస్తవంలో మనం కొన్న వస్తువుల కన్నా రెండింతలు మూడింతలు చెల్లించిన వారం అవుతాం. గృహిణులు క్రెడిట్ కార్డులను తెలివిగా ఉపయోగించుకోలేకపోతే రుణగ్రస్తులైపోతారు. కాబట్టి ఈ విషయంలో వారు అతి జాగ్రత్తగా ఉండాలి. గృహిణులు తెలుసుకోవలసిన ఆర్థిక సూత్రాలలో అత్యంత ప్రధానమైనది ఆర్థిక నిర్వహణ, దాన్నే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటాం.
ఈ విషయంలో గృహిణులు భాగస్వామ్యాన్ని పొంది తీరాలి. పురుషులతో సమానంగా ఆర్థిక నిర్వహణ

0: అంశాల పట్ల అవగాహనను కలిగి ఉండటం వలన అనుకోని సంఘటనలు ఎదురైనా కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం కాకుండా ఆటుపోట్లకు తట్టుకునే పరిస్థితులలో ఉంటుంది. వీటిలో ముఖ్యమైన అంశాలు పొదుపు మొత్తం ఏ ఏ ఖాతాలలో ఎవరి పేరు మీద జమ చేయబడి ఉన్నది, జమ చేయబడిన మొత్తాలు స్థిర డిపాజిట్ల రూపంలో ఉంటే వడ్డీ రేటు ఎంత, వాటి పరిపక్వత కాలం ఎంత. ఇంతేకాకుండా ప్రతి డిపాజిట్కు రెండవ పేరును నామినీని పేర్కొన్నారా లేదా అనే విషయాన్ని గృహిణులు తెలుసుకుని తీరాలి. పొదుపు మొత్తాలు బ్యాంకుల్లో కాకుండా ఇతర వ్యవస్థలైన పోస్టాఫీసులు, మ్యూచువల్ ఫండ్స్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు వీటిలో ఉంటే ప్రతి గృహిణి వాటికి సంబంధిత వివరాలను డాక్యుమెంట్స్ అనగా వ్రాతపత్రం రూపంలో తన వద్ద భద్రపరుచుకుని తీరాలి. ఆర్థిక నిర్వహణలో తమ జీవిత భాగస్వామికి సలహాలను ఇవ్వటానికి కావలసిన సాధికారతను కలిగి ఉండాలి. దీనివలన కుటుంబ పొదుపు మొత్తాలను ఏ విధమైన పెట్టుబడులలో పెట్టాలి అనే విషయంలో తమ అభిప్రాయాన్ని అందించగలుగుతారు. ఆర్థిక సూత్రంలో అతి ముఖ్యమైనది ఒక కుటుంబం తమ పొదుపును కొన్ని నష్టభయం తక్కువ ఉన్న పెట్టుబడులలోనూ, మరికొంత పొదుపు మొత్తాలను నష్టభయం ఎక్కువ ఉండి మూలధన లాభాలు ఎక్కువగా ఉండే పెట్టుబడులలోనూ పెట్టటానికి అవకాశం ఉన్నది. వీటికి సంబంధించిన వివరాలను గృహిణులు తప్పనిసరిగా తెలుసుకుని తీరాలి. గృహిణి తెలుసుకోవలసిన ఆర్థిక సూత్రాలు కొన్ని ఆదాయాన్ని పెంచే విధంగా ఉంటే మరికొన్ని వ్యయాన్ని తగ్గించే విధంగా ఉంటాయి. ఈ విషయాలన్నిటి పట్ల అవగాహన ఉంటే గనక వారి బడ్జెటు ఎప్పుడూ మిగులు బడ్జెట్గానే ఉండగలదు. ఇప్పుడు చెప్పిన ఆర్థిక సూత్రాల ద్వారా తమ కుటుంబ ఆర్థిక వ్యవస్థను స్త్రీలు జాగ్రత్తగా బలోపేతం చేసుకోగలుగుతారు. బహుళ కుటుంబాల సమ్మేళనమే ఒక దేశం. గృహిణుల ఆర్థిక సూత్రాల అవగాహన ద్వారా కుటుంబాలు క్షేమదాయకంగా ఉంటే ఒక దేశ ఆర్థిక వ్యవస్థ అనే వృక్షం బలోపేతం అయినట్లే కదా.
1: గృహిణి తెలుసుకోవలసిన ఆర్థిక సూత్రాల గురించి డాక్టర్ ఎస్ సుబ్బలక్ష్మి గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు. చెప్పండి.
2: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
3: కానీ నేను ఎందుకు?
2: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
3: డిజిటల్ అరెస్ట్?
2: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
3: ఇంత డబ్బా?
2: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
3: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
4: హలో మమ్మా.
3: హాయ్.
5: ఆర్బీఐ అంటుంది.
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: కొత్త కార్గలచి కొనే అవకాశమా? వావ్, నాకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
7: ఆగు మొద్దు.
6: ఏంటి?
8: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
7: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
6: కానీ కార్గలచి కొని ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
8: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
6: కూల్ గా ఉండండి.
1: కార్యక్రమంలో ఇప్పుడు ఆరోగ్యానికి రక్ష బొప్పాయి గురించిన విశేషాలు వింటారు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం అవసరం. అలాగే సరైన జీవన విధానం కూడా ఉన్నట్లయితే ఆరోగ్యంగా ఉండవచ్చు. ఈ మధ్యకాలంలో చూసినట్లయితే అనారోగ్య సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వీటి నుండి తప్పించుకోవాలంటే మంచి పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలి. వీటిలోకి తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, రోజువారీ ఆహారంలో వీటిని తప్పక మనం భాగం చేసుకోవాలి. వీటిలో అనేక పోషక విలువలు కలిగినటువంటి బొప్పాయి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బొప్పాయి కారికా జాతికి చెందిన వృక్షం. మెక్సికో, మధ్య అమెరికాలో ఈ బొప్పాయిని ఒకప్పుడు విరివిగా పండించేవారు. దీని పండ్లు ఆహారంగానూ వైద్యంలోనూ వాడతారు. మన దేశంలో 400 ఏళ్ల క్రితమే ఈ బొప్పాయి ప్రవేశించింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, అస్సాం, బీహార్, పంజాబ్ తదితర రాష్ట్రాలలో విరివిగా పండిస్తారు. ఒక చెట్టుకి 10 నుండి 15 కాయలు గుత్తులుగా కాస్తాయి. ఇవి ఏడాది పొడుగునా సులభంగా లభిస్తాయి. బొప్పాయి పండులో ఉన్నన్ని విటమిన్లు మరే పండులోనూ లేవంటారు వైద్యులు. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఈలు తగు మోతాదులో ఉంటాయి. అలాగే దీనిలో ఫోలేట్లు, ప్యాంథోనిక్ ఆమ్లాలు, ఖనిజాలు, ఫ్లెవనాయిడ్లు, పీచు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మామిడి పండు తర్వాత బొప్పాయిలోనే మనకు అధిక పరిమాణంలో విటమిన్ ఏ లభిస్తుంది. దీనితో పాటు విటమిన్ బి1, బి2, విటమిన్ బి3, సి విటమిన్లు, అలాగే కాల్షియం, ఇనుము, భాస్వరం వంటి ఖనిజ లవణాలు సమృద్ధిగా లభిస్తాయి. ఇక ఈ బొప్పాయి పండులోని ఆరోగ్య ప్రయోజనాలు కనుక చూసినట్లయితే, కంటికి సంబంధించిన రోగాలు రాకుండా ఈ పండులోని బీటా కెరోటిన్ తోడ్పడుతుంది. విటమిన్ ఏ దీనిలో సమృద్ధిగా ఉండటం వల్ల దృష్టి లోపాలను నివారిస్తుందని వైద్యులు తెలియజేస్తున్నారు. దీనిలో విటమిన్ బి వల్ల నోటిపూత, తెల్లమచ్చలు, పెదాల పగుళ్లు రాకుండా ఈ పండు కాపాడుతుంది. మలబద్ధకానికి బొప్పాయి పండు మంచి మందు. అలాగే దీనిలో ఉన్నటువంటి పీచు మొలల్ని రానివ్వదు. అలాగే ఈ పండు తినడం వల్ల జలుబు, ఫ్లూ, చెవినొప్పి వంటివి తగ్గుతాయి. ఆస్తమా, కీళ్లవ్యాధులు వంటివి రాకుండా ఈ పండు నిరోధిస్తుంది. ఈ పండు తినడం వల్ల హృద్రోగాలు, కోలన్ క్యాన్సర్లు వంటివి రాకుండా కాపాడుతుంది. బొప్పాయి పండు తామర వ్యాధిని తగ్గిస్తుంది. ఆకలిని పుట్టించి నాలుకకు రుచి తెలిసేలా చేస్తుంది. అలాగే జీర్ణక్రియ వేగాన్ని పెంచుతుంది. జీర్ణ సమస్యలను తొలగిస్తుంది. పులియబెట్టిన బొప్పాయి నుండి ఆయింట్మెంట్ తయారు చేస్తారు. అంతేకాకుండా గాయాల మీద, పుండ్లపైన ఈ బొప్పాయి గుజ్జుని ఉంచి కట్టుకడితే అవి త్వరగా తగ్గిపోతాయి. బొప్పాయి హిమోగ్లోబిన్ పెంచడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా పొట్ట, ప్రేగులలోని విష పదార్థాలను ఇది తొలగిస్తుంది. ఈ పండుని కనుక తీసుకుంటే శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. ముఖ్యంగా ఈ పండు మంచి ఇమ్యూనిటీ బూస్టర్ అనే చెప్పాలి. చక్కెర వ్యాధితో బాధపడేవాళ్లు కూడా మితంగా ఈ పండుని తినవచ్చు. బొప్పాయిని పండుగానే కాకుండా పచ్చిగా ఉన్నప్పుడు కూరగాగాను ఎక్కువగా వాడతారు. ఈశాన్య భారతంలో వంటలలో ఈ కాయను విరివిగా వాడతారు. మిగతా కూరగాయలైన సొరకాయ, బీరకాయ, వంకాయలలాగానే ఈ బొప్పాయి కాయని కూడా విరివిగా అమ్ముతారు. బొప్పాయి మంచి సౌందర్య సాధనంగా కూడా పనిచేస్తుంది. బొప్పాయిలోని గుజ్జుని మొహానికి రాయడం వల్ల మంచి మెరుపు వస్తుంది. అలాగే మొటిమలు కూడా తగ్గుతాయి. ఫేస్ ప్యాక్లలో కూడా ఈ బొప్పాయి గుజ్జుని ఎక్కువగా వాడతారు. బొప్పాయితో చేసిన ఫేస్ ప్యాక్ జిడ్డు చర్మానికి ఎంతో మంచిది. దీనిని సబ్బులు, క్రీములలో కూడా ఎక్కువగా వాడతారు. జుట్టు పెరుగుదలకు బొప్పాయి తోడ్పడుతుంది. చుండ్రుని నియంత్రిస్తుంది. చర్మంపై ముడతలను తగ్గిస్తుంది. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ బొప్పాయి పండుని నారింజ, నిమ్మ, పెరుగుతో పాటు తింటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఎందుకంటే బొప్పాయిని కనుక నారింజతో పాటు తీసుకుంటే నారింజలో ఉన్నటువంటి పులుపు, అలాగే బొప్పాయిలో ఉన్నటువంటి తీపి, ఈ రెండూ కూడా ఒకదానికొకటి విరుద్ధంగా ఉండటం వల్ల అతిసారం, అజీర్తి వంటి సమస్యలు కలగవచ్చు. అలాగే బొప్పాయిలో నిమ్మరసం కనుక చేరిస్తే రక్త సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఇక పెరుగుతో కనుక తీసుకుంటే పెరుగు చలవ చేస్తుంది, బొప్పాయి వేడి చేస్తుంది. ఈ రెండింటినీ కలిపి కనుక తీసుకుంటే జలుబు, ఒళ్ళు నొప్పుల సమస్యలు రావచ్చు. వీటితో కలిపి కాకుండా బొప్పాయినే కనుక తీసుకుంటే అజీర్ణ సమస్యలు, ఊబకాయం వంటి సమస్యలు కూడా దూరమవుతాయి. పరకడుపున 2 బొప్పాయి ముక్కలు కనుక తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగినటువంటి బొప్పాయిని రోజు మితంగా తీసుకుంటారని ఆశిద్దాం.
4: మీరింతవరకు విశేషాలు విన్నారు. ఇప్పుడు ఒక లలిత గీతం వినండి.

మీరు ఇంతవరకు లలిత గీతం విన్నారు. వనితావాణి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: అసలైన నోట్తో ఎందుకు ఆడుతున్నావు?
1: బ్రో, ఇది చిరిగింది.
0: ఇదిగో చిరిగిన లేదా పాత బడిన నోట్లని బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
2: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
0: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు.
3: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
4: బొమ్మరిల్లు కార్యక్రమంలో 90 వసంతాల ఆకాశవాణి సందర్భంగా పిల్లల అభిప్రాయ మాలిక వింటారు.
5: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. నేను మీ భవిజ్ఞ. నేను ఇక్కడ ఎందుకు ఉన్నారా అని బాగా ఆలోచిస్తున్నారు కదా. అదేనండి, మొన్న మన ఆకాశవాణికి 90వ వార్షికోత్సవం జరిగింది కదా, దాంట్లో నాకు ఎస్సే రైటింగ్ లో 2nd ప్రైజ్ వచ్చింది. నా ప్రియమైన ఇష్టం ఆకాశవాణి. స్నేహం యొక్క ప్రాముఖ్యత. మనిషి జీవితంలో స్నేహం చాలా ముఖ్యమైనది. మనతో మాట్లాడే మనసుకు ఆనందం ఇచ్చే వ్యక్తినే నిజమైన నేస్తం అంటాం. నా ప్రత్యేక నేస్తం. అలాంటి ఒక ప్రత్యేకమైనది నేస్తం నాకు ఉంది. అది మనిషి కాదు, ఒక మాధ్యమం. అదే ఆకాశవాణి. కనిపించని బంధం. కనిపించకపోయినా మనసుకు దగ్గరగా ఉండేది నిజమైన స్నేహం అనే మాటకు ఆకాశవాణి బాగా సరిపోతుంది. అది మనల్ని చూడదు, కానీ మనతో ఎప్పుడూ మాట్లాడుతుంది. రేడియో మాత్రమే కాదండి, ఆకాశవాణి కేవలం రేడియో మాత్రమే కాదు, అది మనకు జ్ఞానం ఇచ్చే గురువు, వినోదయం ఇచ్చే మిత్రుడు. మనసుకు తాకే మాటలు, మాటలు వినిపిస్తాయి కానీ ఆకాశవాణి మనసును తాకుతుంది అనే భావం దీనికి ఎంతో తగినది. శుభోదయ సంగీతం, ప్రతిరోజు ఉదయం వినిపించే పాటలు, సుప్రపాతాలు మన రోజును ఆనందంగా ప్రారంభిస్తాయి. మంచి ప్రారంభం మంచి రోజుకు దారి అన్నట్లుగా చూపుతుంది. అన్నట్లు ఆకాశవాణి మన రోజుకు ఒక మంచి ఆరంభం ఇస్తుంది. వార్తల ద్వారా దేశంలో, ప్రపంచంలో ఏమి జరుగుతుందో మనకు సులభంగా తెలుస్తుంది. వార్తలు వినేవాడు ప్రపంచాన్ని తెలుసుకుంటాడు. విద్యార్థులకు తోడ్బాటు, విద్యార్థుల కోసం వచ్చే విద్యా కార్యక్రమాలు మన చదువులో సహాయం చేసి జ్ఞానాన్ని పెంచుతాయి. ఆకాశవాణి వినడం అంటే జ్ఞానం వైపు ఒక చిన్న అడుగు అని చెప్పవచ్చు. సంస్కృతి సాంప్రదాయాలను వారది. ఆకాశవాణి మన సంస్కృతి సాంప్రదాయాలను మనకు తెలియజేస్తుంది. పల్లె పాటలు, కథలు, చిన్న చిన్న నాటికలు వినిపిస్తూ మంచి విలువలను నేర్పిస్తుంది. మంచి ఆలోచనలు బీజం. మంచి మాటలు వినిపించే చోటే మంచి ఆలోచనలు కూడా పుడతాయి అనే విషయం దీనివల్ల మనకు తెలుస్తుంది. మనం ఒంటరిగా ఉన్నప్పుడు లేదా మనసుకు బాధగా ఉన్నప్పుడు ఆకాశవాణి మనకి మంచి స్నేహితుడిలా మనతో మాట్లాడి మన మనసుకు ఓదార్పునిస్తుంది. ఒంటరితనానికి ఓదార్పు ఆకాశవాణి స్వరం అని చెప్పవచ్చు. ఆనందంగా ఉన్నప్పుడు మన ఆనందాన్ని ఇంకా పెంచుతుంది. మనం ఆనందంగా ఉన్నప్పుడు ఆకాశవాణి మన స్నేహంతో చాలా గట్టిగా ఉంటుంది. ఇప్పటి కాలంలో అయితే మొబైల్ ఫోన్లు, టీవీలు ఉన్నప్పటికీ ఆకాశవాణి తన ప్రత్యేకతను అస్సలు కోల్పోలేదు. ఎందుకంటే అది మన హృదయాన్ని తాకుతుంది. చిన్న రేడియో అయినా మన ముందుకు తీసుకువెళ్తుంది. మొత్తం మీద ఆకాశవాణి మనకు జ్ఞానం ఇచ్చే గురువు, ఆనందం ఇచ్చే స్నేహితుడు, మంచి మాటలు చెప్పి ఒక మార్గదర్శి. అందుకే నేను గర్వంగా చెప్పగలను, సంతోషం పంచే స్వరం, జ్ఞానం ఇచ్చే నేస్తం, నువ్వేనా ఆకాశవాణి. హా, అప్పుడే అయిపోయింది అనుకున్నారా? నా దగ్గర ఇంకొక ఎగ్జైటింగ్ న్యూస్ ఉందండి మీకు. అసలు రోజంటే ఏంటి? మీరు చాలా ఆనందంగా గడపాలంటే మీకు ఫస్ట్ ఏముండాలి? అదేనండి సమయం. ఇప్పుడు నేను దాని గురించే చెప్పబోతున్నాను. మనకు కనిపించని, మన చేతిలో పట్టుకోలేని, కానీ మన జీవితాన్ని పూర్తిగా మార్చే ఒక శక్తి, అదే సమయం. డబ్బు పోతే తిరిగి సంపాదించవచ్చు, స్నేహం కోల్పోతే తిరిగి సంపాదించవచ్చు, ఆరోగ్యం పోయినా కొంతవరకు తిరిగి పొందవచ్చు, కానీ సమయం మాత్రం ఎప్పటికీ తిరిగి రాదండి. అది బాగా గుర్తుపెట్టుకోండి. టైమ్ ఈజ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్ యు స్పెండ్, బట్ యు డోంట్ ఈవెన్ రియలైజ్ ఇట్ కాస్ట్. కాలం విలువ తెలిసేది అది చేతిలో ఉండగా కాదు, అది వెళ్ళిపోయిన తరువాత. ప్రతి ఉదయం సూర్యోదయం మనకు ఒక కొత్త అవకాశం, ప్రతి సాయంత్రం మనకు ఒక ప్రశ్న. ఈరోజు మీ ప్రశ్న ఏంటో తెలుసా? ఈరోజు నీ సమయాన్ని నువ్వు ఎలా ఉపయోగించుకున్నావు? ఒక చిన్న కథ చెప్తాను, అందరూ చాలా శ్రద్ధగా వినండి. ఒక అబ్బాయి రోజంతా మొబైల్తో గడిపేవాడు, అంటే మనలాగా అన్నమాట. అమ్మ పిలిచిన ఒక్క నిమిషం అనేవాడు. ఒకరోజు అమ్మ అనారోగ్యంతో పడిపోయింది. ఆ రోజు ఆ అబ్బాయి ఎంత పిలిచినా అమ్మా అని ఆమె స్పందించలేదు. అప్పుడు అతనికి అర్థమైంది, తనకు టైం ఉంది అనుకున్నాడు. కానీ టైం అతని కోసం ఆగలేదు. డోంట్ వెయిట్ ఫర్ ద పర్ఫెక్ట్ టైం, టైం విల్ నెవర్ వెయిట్ ఫర్ యూ. అయ్యో మనం కూడా అలాగే కదా, చదవాలి అంటే రేపు మొదలు పెడతాను, ఎక్సర్సైజ్ అంటే మండే నుంచి స్టార్ట్, డైట్ అంటే ఈ నెల తర్వాత చూసుకుందాం. కానీ రేపు ఎప్పుడు రాదు, అది ఎప్పటికీ రేపేగా ఉంటుంది. టుమారో ఈస్ ద బిజియెస్ట్ డే ఆఫ్ యువర్ లైఫ్ బికాస్ యూ కీప్ పోస్ట్పోనింగ్ ఎవ్రీథింగ్ టు ఇట్. ప్రియమైన విద్యార్థులారా, సమయం మనకు కనిపించని గురువు. అది మాట్లాడదు, అది బోధించదు, కానీ ప్రతి క్షణం మనకు ఒక పాఠం నేర్పుతుంది. ఒక గంట చదివితే నీ భవిష్యత్తులో ఒక అడుగు ముందుకి, ఒక గంట వృధా చేస్తే అదే నీ కలలకు ఒక చిన్న అడుగు వెనక్కి. సక్సెస్ ఈజ్ నథింగ్ బట్ యు స్మాల్ ఎఫర్ట్స్ రిపీటెడ్ ఎవ్రీడే. నువ్వు నేడు వృధా చేసిన సమయం రేపు నిన్ను ప్రశ్నిస్తుంది. మనలో చాలా మంది ఇంకొంచెం టైం ఉంది అనుకుంటారు. దేనికండి? తల్లిదండ్రులతో మాట్లాడడానికి, స్నేహితులను కలవడానికి, మన కలల కోసం పనిచేయడానికి. టైమ్ డజంట్ ఆస్క్, ఇట్ జస్ట్ మూవ్స్. యు కాంట్ గో బ్యాక్ అండ్ చేంజ్ ద బిగినింగ్, బట్ యూ కెన్ స్టార్ట్ నౌ అండ్ చేంజ్ ద ఎండింగ్. సమయాన్ని గౌరవించు, అది నిన్ను గౌరవిస్తుంది. సమయాన్ని వృధా చేయకు, అది నీ భవిష్యత్తుని వృధా చేస్తుంది. గుర్తుంచుకో, ఇఫ్ యు కిల్ టైమ్, టైమ్ విల్ కిల్ యువర్ ఆపర్చునిటీస్. టైమ్ ఈజ్ మనీ, టైమ్ ఈజ్ లైఫ్. మిత్రులారా, ఈ రోజు నుంచి ప్రతి నిమిషాన్ని విలువైనదిగా మార్చుకోండి. ప్రతి క్షణాన్ని మీ కలలకు దగ్గర చేయండి, ఎందుకంటే జీవితం చిన్నది కాదు. మనమే దాన్ని వృధా చేస్తూ చిన్నదిగా మార్చుకుంటున్నాం.
6: నా పేరు రిష్తా, నేను భాష్యం విద్యాసంస్థల్లో 5వ తరగతి చదువుతున్నాను. నాకు ఆకాశవాణి 90వ వార్షికోత్సవంలో ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్లో 3rd ప్రైజ్ వచ్చింది. ఈరోజు నేను చెప్పబోయేది నా ప్రియ నేస్తం ఆకాశవాణి గురించి. భారత ప్రసార మాధ్యమం ఆకాశవాణి. ఆకాశవాణి అంటే ఆకాశం నుండి వినిపించే స్వరం. భారతదేశంలో రేడియో ప్రసారాల చరిత్రలో ఆకాశవాణి ఒక సువర్ణ అధ్యాయం. ఆకాశవాణి సమాచారాన్ని, వినోదాన్ని, విజ్ఞానాన్ని ప్రజలకు అందించింది, నేటికి అందిస్తూనే ఉంది. మరీ ముఖ్యంగా మారుమూల ప్రాంతాలకు చెందిన ప్రజలకు సమాచారాన్ని చేరవేయడంలో దశాబ్దాలుగా ఒక కీలక పాత్రను పోషిస్తుంది ఆకాశవాణి. రైతులకు వ్యవసాయ సమాచారం, విద్యార్థులకు విద్యా కార్యక్రమాలను మరియు ఆరోగ్య సూత్రాలను కూడా అందిస్తుంది. అంతేకాదండోయ్, వార్షికోత్సవాలు, జాతీయ పండుగల ప్రత్యేకతలను కూడా మనం ఆకాశవాణి ద్వారా తెలుసుకోవచ్చు. కాలం మారుతున్న కొద్దీ ఇంటర్నెట్, రేడియోల ద్వారా మరియు మొబైల్ యాప్ల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి దగ్గరవుతుంది మన ఆకాశవాణి. టీవీ, ఇంటర్నెట్, సోషల్ మీడియా ఎన్ని ఉన్నా సరే ప్రజలకు సమాచారాన్ని అందించడంలో ఎప్పటికీ మరువలేని నమ్మకమైన మిత్రుడే మన ఆకాశవాణి. ఆకాశవాణి మనకు చేసిన సేవలు మనం ఎప్పటికీ మరువలేనివి. మన నేటి ప్రధాని అయిన శ్రీ గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు కూడా మన్ కీ బాత్ అనే కార్యక్రమమును ఆకాశవాణి ద్వారా నిర్వహిస్తూ దేశవ్యాప్తంగా అధికమైన ప్రాచుర్యాన్ని పొందుతున్నారు అనుటలో అతిశయోక్తి ఏమీ లేదు. మీకు తెలుసా, వినడం విజయానికి తొలిమెట్టు అనే మాట నాను.

0: ఉంది. దీని అర్థం, దేనినైనా మనం శ్రద్ధగా వింటేనే ఆ విషయంలో అభివృద్ధి చెందగలము. ఇందుకు ఆకాశవాణి మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ మండే ఎండల్లో బయటికి వెళ్దామంటే కుదరట్లేదా? అలానే ఇంట్లో ఉంటే టైంపాస్ అవ్వట్లేదా? అందుకే మీకు ఒక సరికొత్త విషయాన్ని తెలియజేయడానికి వచ్చింది మీకు నచ్చిన మీరు మెచ్చిన మిరిషిత. ఈరోజు నేను చెప్పబోయే విషయం పిల్లల కోసం, మరీ ముఖ్యంగా పేరెంట్స్ అందరి కోసం. అసలు నాకు ఒక విషయం అర్థం కాదండి, మార్కుల కోసం పిల్లల్ని తిట్టడం వల్ల లాభం ఉంటుందా? ఉంటుందంటారా? ఇదే డౌట్ మీకు వచ్చింటుంది కదా. అందుకే ఈ విషయంలో మీకు ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. అసలు విషయానికి వస్తే, ఎందుకు తిట్టడం? మార్కుల కోసమా, ర్యాంకుల కోసమా? అమ్మయ్యా, పరీక్షలు అయ్యాయి అని ఆనందపడే లోపలే ఫలితాలు వచ్చి తేదీలు తెలిసాయి. ఈ విషయం తెలియడంతోనే పిల్లల్లో ఒత్తిడి మొదలవుతుంది. ఫలితాలు వచ్చి మార్కులు తగ్గాయని తెలిస్తే వాళ్ళకి చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా కోప్పడతారు. మరి మీ పేరెంట్స్ మిమ్మల్ని తిట్టినప్పుడు బాధపడే ఉంటారుగా. ఎప్పుడు తిట్టడమే కానీ మార్కులు తగ్గడానికి వెనుకున్న కారణం ఏంటి అని అడగరు అని అనుకునే ఉంటారుగా. అలాగే ఇప్పుడు మీరు మీ పిల్లల్ని తిట్టినా లేదా వేరే వాళ్ళతో పోల్చినా వాళ్ళు మీకంటే ఎక్కువగానే బాధపడతారు. అందుకే తిట్టడం కాకుండా మార్కులు ఎందుకు తగ్గాయని అడిగి దానికి గల కారణాలు తెలుసుకోండి. వాళ్ళతో ఒక స్నేహితుడిగా మీరుంటే వాళ్ళ చదువులో ఉండే సందేహాలను తీరిస్తే వాళ్ళు మంచి మార్కులు తెచ్చుకోగలరు. అంతేకాదండోయ్, మీ పిల్లలు గొప్ప స్థాయికి చేరడానికి తోడ్పడిన వారవుతారు. ఈ పాటికే మీకు అర్థమైందనుకుంటున్నాను, పిల్లల్ని తిట్టడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. తల్లిదండ్రులుగా వాళ్ళని అర్థం చేసుకోవడంలోనే ఉందండి అసలు విషయం. ఇదైతే నా అభిప్రాయం, మరి మీరేమంటారు? సో ఇది ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చిన టాపిక్. ఈసారి మరొక సరికొత్త టాపిక్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. దిస్ ఈజ్ యువర్ రిష్త వర్మ. థ్యాంక్ యూ.
1: నమస్కారం శ్రోతలారా, ఆకాశవాణి తరంగాల ద్వారా మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఆకాశవాణి 90వ వార్షికోత్సవం సందర్భంగా విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో నిర్వహించిన ఎస్సీ రైటింగ్ పోటీల్లో నాకు 3rd ప్రైజ్ వచ్చింది. బహుజన హితాయ, బహుజన సుఖాయ, ఇదే ఆకాశవాణి నినాదం. కాబట్టి అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఆకాశవాణి అంటే ఆకాశం ద్వారా వినిపించే వాణి అని అర్థం. దీనినే ఆల్ ఇండియా రేడియో అని పిలుస్తారు. మా అమ్మ నాన్నలు తమ చిన్నతనం జ్ఞాపకాలు గురించి చెప్తుంటే ఆకాశవాణి రేడియోలో వచ్చే సంస్కృత వార్తలు, సినిమా పాటలు విని ఆనందించేవారంట. సంస్కృతం తెలియకపోయినా సంప్రతి వార్త సోయంతాం ప్రవాచిత అంటూ మొదలయ్యే సంస్కృత వార్తలను కూడా వదలకుండా వినేవారని చెప్పారు. అప్పుడు నాకు ఆసక్తి కలిగింది. ఆకాశవాణి మీద ఆసక్తి పెరిగి దీన్ని గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందామని నా ప్రయత్నంలో అనేక విషయాలు తెలిసాయి. అవేమిటో మీకు చెప్తాను. ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద రేడియో నెట్వర్క్ మన ఆకాశవాణి. ఆకాశవాణి రేడియోని దేశంలో 99.9% జనాభా వినే అవకాశం ఉంది. 1936లో మొదలైన ఆకాశవాణి ప్రసార భారతి ద్వారా నిర్వహింపబడిన ప్రభుత్వ సంస్థ. కర్ణాటకకు చెందిన గోపాలస్వామి గారు ఆల్ ఇండియా రేడియోని ఆకాశవాణి అని పేరిచ్చారు. ఇక తెలుగు రేడియో విషయానికి వస్తే 1948లో విజయవాడ కేంద్రం తొలి తెలుగు కేంద్రంగా పేరు పొందింది. ప్రస్తుతంగా కడప, హైదరాబాద్, అనంతపురం, తిరుపతి, కర్నూలులో విస్తరించాయి. ఆకాశవాణి నా ప్రియ నేస్తం, ఎందుకంటే ఇది దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రానికి వినోదం మరియు నమ్మకమైన సమాచారాన్ని అందించింది. మధ్యకాలంలో అత్యంత ప్రజాదరణ పొందుతున్న కార్యక్రమం మన్ కీ బాత్, అంటే మనసులో మాట. మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలతో ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు మాట్లాడే కార్యక్రమం. ఈ కార్యక్రమం అక్టోబర్ 3, 2014 ప్రారంభమై 2026 ఏప్రిల్ 26వ తేదీన 133 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా మహిళలు, రైతులు, విద్యార్థులకు, అన్ని వర్గాలకు చెందిన వారికి స్ఫూర్తినిస్తుంది. అందరి ప్రియనేస్తం ఆకాశవాణి అవడానికి ఇది కూడా ఒక కారణం. యువవాణి అనే కార్యక్రమం ద్వారా పాఠశాల విద్యార్థులు, బాలబాలికలు మరియు యువత కోసం ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేస్తారు. బాలానందం అనే కార్యక్రమంలో పిల్లలకు నీతి, సామాజిక స్పృహ, ఇంకా నైతిక విలువలను పెంపొందించే నీతి కథలు ప్రసారం అవుతాయి. రైతు సలహాలో ఈ కార్యక్రమం ద్వారా రైతులకు అవసరమైన సలహా సూచనలు ఇస్తారు. వారికి వ్యవసాయ పద్ధతులు, సాగుబడి విధానాలు వివరంగా చెప్తారు. కాబట్టి ఇది రైతులకి కూడా ప్రియనేస్తమైంది. వివిధ భారతి ద్వారా శ్రోతలను సినిమా పాటలు ద్వారా ఎంతో గానో అలరించింది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఆకాశవాణి రేడియో కూడా రూపాంతరం చెందుతూ వచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మరియు ఆకాశవాణి లైవ్ ద్వారా రేడియో సెట్ లేకపోయినా ఆకాశవాణి కార్యక్రమాలను వినవచ్చు. ఆన్లైన్ రేడియో ఎఫ్ఎం వెబ్సైట్ ద్వారా తెలుగు ఛానల్ను ప్రపంచవ్యాప్తంగా వినే అవకాశం ఉంది. ఇన్ని ప్రత్యేకతలు కలిగి ఉన్న ఆకాశవాణి నా ప్రియనేస్తం అని నిస్సందేహంగా చెప్పగలను. చివరిగా ఆకాశవాణి గురించి నేను రాసిన ఒక చిన్న కవిత మీకు వినిపిస్తాను. ఆకాశమంతా ఆలపించే స్వరం, ఆకాశవాణి మా ఊరి ఉదయం, చిరుగాలిలో చేరిన పాటలు, చెరువు తీరాన వినిపించే మాటలు, పల్లె నుంచి పట్టణం దాకా మనసుల్ని కలిపిన మధుర ధ్వనిగా, తాతయ్య చెవిలో జ్ఞాపకమై, అమ్మమ్మ హృదయంలో దీపమై, రేడియో కాదు ఓ కుటుంబం, కాలాన్ని దాటిన అనుబంధం, ఆకాశవాణి పలికిన ప్రతిసారి ఇల్లు మొత్తం వెలుగై మారి, స్వరాల దారిలో సాగిన యానం మన భారతానికి అది గర్వగానం. ఇంతటితో సెలవు. నేను మీ ఫహ్మిద.
2: ఆకాశవాణి 90 వసంతాల వేడుకలో భాగంగా ఆకాశవాణి వారు నిర్వహించిన ఎస్సే రైటింగ్ పోటీలో నాకు తృతీయ బహుమతి వచ్చింది. నేను మీ చెల్లకి చైత్ర. ఈరోజు నా ప్రియనీసం ఆకాశవాణి గురించి చెప్పడానికి వచ్చాను. మనిషి జీవితంలో స్నేహం చాలా ముఖ్యమైనది. మనతో మాట్లాడే మనసుకు ఆనందం ఇచ్చే వ్యక్తినే నిజమైన నేస్తం అంటారు. అలాంటి ఒక ప్రత్యేకమైన నేస్తం నాకు ఉంది. అది మనిషి కాదు, ఒక మాధ్యమం, అదే ఆకాశవాణి. నా ప్రియనేస్తం ఆకాశవాణి నా జీవితంలో ఒక ముఖ్యమైన స్థానం కలిగినది. ఇది కేవలం ఒక రేడియో మాత్రమే కాదు, నాకు సహచర్యం ఇచ్చే ఒక మంచి స్నేహితుడు. ప్రతిరోజు ఉదయం నుండి రాత్రి వరకు నాతో మాట్లాడుతూ నాకు కొత్త విషయాలు నేర్పించే గురువుగా ఉంటుంది. ఆకాశవాణి ద్వారా నాకు ప్రపంచంలో జరిగే విషయాల గురించి అవగాహన పెరుగుతుంది. వార్తలు, పాటలు, కథలు, విద్యా కార్యక్రమాలు ఇవి నా జ్ఞానాన్ని పెంచుతాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఆకాశవాణి ఒక ప్రధాన సమాచార వనరుగా ఉంటుంది. నాకు ఆకాశవాణిలో వచ్చే పాటలు చాలా ఇష్టం. ఇవి నా మనసుని సంతోషంగా మార్చేస్తాయి. కొన్ని సమయాలలో నాకు ఒక స్నేహితుడిలాగా మాట్లాడుతుంది అని అనిపిస్తుంది. అందుకే నేను గర్వంగా చెప్పగలను, సంతోషం పంచే స్వరం, జ్ఞానం ఇచ్చే నేస్తం ఆకాశవాణి అని. మనతో మాట్లాడి మనసుకు ఓదార్పు ఇస్తుంది. ఒంటరితనానికి ఓదార్పు ఆకాశవాణి స్వరం అని చెప్పవచ్చు. కనిపించని స్నేహం నీవే ఆకాశవాణి, వినిపించిన ప్రతి స్వరం నా హృదయానికి హాయి, ఒంటరితనంలో ఓదార్పుగా, ఆనందంలో తోడుగా నా ప్రతిభావానికి అర్థం చెప్పే నేస్తం నీవే. ముగింపుగా చెప్పాలంటే ఆకాశవాణి నా జీవితంలో ఒక అమూల్యమైన భాగం. ఇది నాకు వినోదం, జ్ఞానం అందిస్తుంది. హృదయాలకు దగ్గర అయిన ఆకాశవాణిలో మీతో మాట్లాడుతుంది మీ చెల్లాకి చైత్ర. ఈరోజు మనం మాట్లాడబోయే విషయం మన అందరి జీవితానికి చాలా దగ్గరగా ఉన్న విషయం. లైఫ్ ఇస్ ఎ మిక్స్ విత్ టీయర్స్, స్మైల్, స్మార్ట్ సర్ప్రైజెస్. జీవితం అంటే కేవలం నవ్వులు కాదు, కేవలం బాధలు కాదు, అది ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్. మరి ఇంకా ఇవాళ మన టాపిక్ ఏంటంటే స్కూల్ లైఫ్ కామెడీ స్పెషల్. స్కూల్ అంటే ఎడ్యుకేషన్ మాత్రమే కాదండి, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్. ఎస్పెషల్లీ టీచర్స్ డైలాగ్స్ అంటే లెజెండరీ డ్రెస్సెస్ అనుకోండి. మరి ఎగ్జామ్స్ టైంలో మన కాన్ఫిడెన్స్ ఏంటి, ఈసారి పక్కా చదివేస్తా, బుక్ కూడా షాక్ అయి ఉంటుంది, అసలు నువ్వెవరు, లంచ్ బాక్స్ ఓపెనింగ్ టైం గురించి చెప్పడమే అక్కర్లా, మన ఫుడ్ కన్నా పక్కన వాళ్ళది టేస్టియర్ గా కనిపిస్తుంది. ఎస్పెషల్లీ బిర్యానీ తెచ్చిన ఫ్రెండ్స్ కి సడన్ గా 25 బెస్ట్ ఫ్రెండ్స్ వస్తారు. మరి అటెండెన్స్ లో ప్రెసెంట్ మ్యామ్ అని స్టైలిష్ గా చెప్పాలని ట్రై చేస్తాం, కానీ

0: ఎంబారెస్మెంట్ అవుతుంది. ఫ్రెండ్స్ మన లైఫ్లో చిన్న చిన్న మూమెంట్స్ ఉంటాయి. ఫ్రెండ్ ఒకసారిగా హే ఐ మిస్డ్ యూ అని మెసేజ్ చేస్తే, టీచర్ మనని అప్రిషియేట్ చేస్తే, మన ఫేవరెట్ ఫుడ్ తింటే, ఇవి పెద్ద అచీవ్మెంట్స్ కాదనుకోండి కానీ మన హార్ట్ ని ఫిల్ చేస్తాయి. హ్యాపీనెస్ డస్ నాట్ కమ్ విత్ బిగ్ అనౌన్స్మెంట్, ఇట్ కమ్స్ సైలెంట్లీ లైక్ ఎ స్మైల్. ఇప్పుడు మీకోసం ఒక చిన్న స్టోరీ. ఒక స్టూడెంట్ ఫెయిల్ అయ్యాడు. అందరూ ఆ స్టూడెంట్ ని చూసి నవ్వారు, కానీ అతను మాత్రం అస్సలు గివ్ అప్ కాలేదు. అదే అతని సక్సెస్ కి రీజన్ అయ్యింది. కాబట్టి బ్యాడ్ డేస్ ఆర్ నాట్ బ్యాడ్ లైఫ్స్, దే ఆర్ జస్ట్ ద లెసన్స్. బట్ లైఫ్ లో అప్స్ అండ్ డౌన్స్ కామన్. సమ్టైమ్స్ యు మే విన్, సమ్టైమ్స్ యు మే లెర్న్. సో నెవర్ గివ్ అప్. మీరు స్ట్రాంగ్ గా ఉండాలి, మీ డ్రీమ్స్ కోసం ఫైట్ చేయాలి. ఎందుకంటే యువర్ స్టోరీ ఇస్ నాట్ ఓవర్ యెట్. సరే లిజనర్స్, ఇప్పుడు ఒక స్మాల్ ఫన్ క్వశ్చన్. క్లాస్ లో ఎక్కువ ఎవరు మాట్లాడతారు, బాయ్సా గర్ల్సా? మీ ఆన్సర్ ని మన ఇమాజినేషన్ ఇన్బాక్స్ కి పంపించండి. ఇప్పుడు ఒక స్మాల్ జోక్. ఇది ఒక కాన్వర్సేషన్ ఒక టీచర్ కి, ఇంకా స్టూడెంట్ కి. టీచర్ ఇలా చెప్పింది, వై ఆర్ యూ లేట్? స్టూడెంట్ ఇలా అన్నాడు, రోడ్డు మీద బోర్డు ఉంది మ్యామ్, గో స్లో అని. చూసారా స్టూడెంట్ ఎంత తెలివైన వాడో. ఫ్రెండ్స్ లైఫ్ పర్ఫెక్ట్ కాదు కానీ అది బ్యూటిఫుల్. నవ్వులు ఉండాలి, కన్నీళ్లు కూడా ఉండాలి, అప్పుడే లైఫ్ కంప్లీట్ అవుతుంది. సరే అండి ఫ్రెండ్స్, నవ్వుతా ఉండండి, హ్యాపీగా ఉండండి. మీ అందరితో మాట్లాడుతుంది మీ చలాకి చైత్ర.
1: గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ ఆర్ అనగా సింగ్. సో ఐ పార్టిసిపేటెడ్ ఇన్ ఆకాశవాణి 90th యానివర్సరీ, ఇన్ దట్ ఐ గాట్ సెకండ్ ప్రైజ్. హలో హలో, నమస్కారం అందరికి, నేను అమేజింగ్ అనఘా. ఈ రోజు మీ అనగా మాట్లాడే టాపిక్ వినగానే గుండె జల్లు అనే రెండు పదాల గురించి. అవేంటో తెలుసా? అమ్మా నాన్న. అమ్మా అంటే క్షమాగుణానికి మారు పేరు. మన చిన్నప్పుడు అమ్మ చేతిని వదిలితే భయపడేవాళ్ళం, కానీ ఇప్పుడు పెద్దవాళ్లమయ్యాక ఆమె హృదయాన్నే వదిలేస్తున్నాం. ఆమె పిలిస్తే ఇప్పుడు టైం లేదు అంటాం. ఆమె మాట్లాడాలి అని అనుకుంటే మనం ఫోన్లో బిజీగా ఉంటాం. ఒక్కసారి ఆలోచించండి, మన ఒక్క మాట కోసం, మన ఒక్క నవ్వు కోసం ఆమె ఎన్ని రాత్రులు నిద్రపోలేదు. మన కోసం తన కలల్ని మౌనంగా మర్చిపోయింది. మన భవిష్యత్తు కోసం తన వర్తమానం త్యాగం చేసింది. అలాంటి అమ్మకి మన దగ్గర నుంచి కావాల్సింది కొంచెం ప్రేమ, కొంచెం సమయం మాత్రమే. ఒకరోజు మనకు టైం ఉంటుంది కానీ అమ్మ పిలిచే ఆ స్వరం మనకు వినిపించకపోవచ్చు. ఆ రోజు మన గుండె అడుగుతుంది, ఇంకోసారి అమ్మని కౌగలించుకుంటే బాగుండేది అని, ఇంకోసారి అమ్మతో మాట్లాడితే బాగుండేది అని. ఆ బాధ మాటల్లో చెప్పలేనిది. తర్వాత పదం నాన్న. నాన్న అంటే ఒక మౌన యోధుడు. ఫ్రెండ్స్ మన చిన్నప్పుడే కదా నాన్న చేతిని పట్టుకుని నడవడం, ఆయన భుజాల మీద కూర్చొని ప్రపంచాన్ని చూడడం. ఆ క్షణాల్లో మనకు భయం అనే పదమే తెలిసేది కాదు, ఎందుకంటే నాన్న ఉన్నారు కదా అన్న నమ్మకం. కానీ మనం పెద్దవాళ్లమయ్యే కొద్దీ ఆ చేతిని వదిలేస్తాం, ఆ మాటలు తగ్గిస్తాం, ఆ దూరం పెంచేస్తాం. నాన్న మాత్రం అదే చోట అదే ప్రేమతో మన కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. మనకి అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఆయన దగ్గరకు వెళ్తాం. నాన్న ఇది కావాలి, నాన్న అది కావాలి, ఆయన ఒక్క మాట కూడా అడగకుండా సరే అని చెప్పి తన అవసరాల్ని మళ్ళీ మళ్ళీ పక్కన పెడతారు. అదే నాన్న ప్రేమ, చూపించని ప్రేమ, చెప్పని ప్రేమ, కానీ ఎప్పటికీ తగ్గని ప్రేమ. ఫ్రెండ్స్ ఒకసారి గమనించారా, మనకు బాధ వచ్చినప్పుడు మనం ఎవరి దగ్గరకు వెళ్తాం? అమ్మ దగ్గరకు. కానీ మన బాధ చూసి మౌనంగా బాధపడేది ఎవరో తెలుసా? నాన్న. ఆయన కన్నీళ్లు చూపించరు కానీ మన కోసం రాత్రిళ్లు నిద్రపోకుండా ఆలోచిస్తారు. మన భవిష్యత్తు కోసం తన వర్తమానం త్యాగం చేస్తారు. ఒకరోజు మనకు అర్థమవుతుంది, మన వెనకాల ఎప్పుడూ నిశ్శబ్దంగా నిలబడి మనకు బలం ఇచ్చిన ఆ వ్యక్తి, మన కోసం తన జీవితాన్ని మెల్లగా ఖర్చు చేసిన ఆ మనిషి మన నాన్న అని. ఎందుకంటే ఫ్రెండ్స్ మన జీవితంలో మనల్ని ఎప్పుడూ పడిపోకుండా పట్టుకునే చేత పేరు, మన వెనకాల నిలబడే నీడ పేరు నాన్న. అమ్మ కళ్ళల్లో కన్నీరు కాదు ఆనందం చూడండి, నాన్న మొహం మీద టెన్షన్ కాదు గర్వం చూడండి. సో ఫైనల్ గా ఒక మాట, గుడికి వెళ్లి దేవుడికి దండం పెట్టే ముందు ఇంట్లో కనిపించే దేవుళ్లలాంటి అమ్మా నాన్నల కాళ్లకి దండం పెట్టండి. ఎందుకంటే అమ్మ లేనిదే ఈ జన్మ లేదు, నాన్న ఇచ్చిన ధైర్యం లేనిదే ఈ గమ్యం లేదు. అమ్మా నాన్న మీరు

0: రుణం తీర్చుకోలేనిది మీరు నాకు ప్రాణం. అమ్మా నాన్నల్ని ప్రేమించండి, గౌరవించండి. నా ప్రియనేస్తం ఆకాశవాణి. ఇది ఆకాశవాణి విజయవాడ కేంద్రం అని వినగానే చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి. టీవీలు, మొబైల్స్ లేని రోజుల్లో రేడియోనే మనకు ప్రపంచాన్ని చూపించింది. అందుకే ఆకాశవాణి నాకు రేడియో కాదు, నా ప్రియనేస్తం. ఆకాశవాణి అంటే ఆల్ ఇండియా రేడియో ఎయిర్. 1936లో ప్రారంభమైన ఈ సంస్థకు 1956లో ఆకాశవాణి అని పేరు పెట్టారు. ప్రసార భారతిలో భాగంగా దేశంలో 470కి పైగా కేంద్రాలతో ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో నెట్వర్క్ ఇది. ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, విశాఖపట్నం, కడప, అనంతపురం కేంద్రాలు చాలా ప్రసిద్ధి. ఆకాశవాణి ఎందుకు నా ప్రియనేస్తమో తెలుసా? వార్తల నేస్తం. ఉదయం 6 గంటలకు వార్తలు చదువుతున్నది అని వినగానే ఇంటిల్లపాది చెవులు రిక్కించేవారు. పల్లెలో కరెంటు లేకపోయినా బ్యాటరీ రేడియోలో వార్తలు వినేవారు. యుద్ధం, ఎన్నికలు అన్నీ ముందుగా ఆకాశవాణే చెప్పేది. విద్యానేస్తం, విద్యార్థి లోకం. పాఠశాల ప్రసారాల ద్వారా ఎంతోమంది పేద విద్యార్థులకు పాఠాలు నేర్పింది. ఇంగ్లీష్ లెసన్లు, సైన్స్ ప్రయోగాలు, గణితం మెలకువలు రేడియోలోనే విని నేర్చుకున్నవారు ఉన్నారు. రైతునేస్తం, వ్యవసాయ ప్రసారం, పల్లె పదాలు, కార్యక్రమాలు, రైతులకు వాతావరణ సమాచారం, పంటల చిట్కాలు, మార్కెట్ ధరలు చెప్పేవి. కోస్తాలో తుఫాను వస్తే ఆకాశవాణి మొదట హెచ్చరించింది. ఆపదలో నేస్తం, 2004 సునామీ, 2014 హుద్హుద్ తుఫాన్, కోవిడ్ సమయంలో కరెంటు, నెట్వర్క్ పోయినా ఆకాశవాణి ప్రసారాలు ఆగలేదు. ప్రజలకు ధైర్యం చెప్పి సహాయ సమాచారం అందించింది. నా అనుభవం, మా తాతగారు ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు ప్రాంతీయ వార్తలు వినేవారు. ఆదివారం మధ్యాహ్నం, ఆదివారం సినిమా పాటల కోసం మేము పిల్లలం రేడియో చుట్టూ చేరేవాళ్లం. పరీక్షల సమయంలో విద్యార్థి లోకం క్విజ్ విని నోట్స్ రాసుకునేదాన్ని. ఇప్పుడు మొబైల్స్ ఉన్నా కారులో వెళ్తున్నప్పుడు 102.2 MHZ విజయవాడ FM వింటే ఇంకా హాయిగా ఉంటుంది. నేటి ఆకాశవాణి. ఇప్పుడు ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్, FM రెయిన్బో, వివిధ్ భారతి ద్వారా కొత్త తరానికి దగ్గరైంది. మన్ కీ బాత్ కార్యక్రమంతో ప్రధాని నేరుగా ప్రజలతో మాట్లాడుతున్నారు. తెలుగులో 100 ఏళ్ల తెలుగు సినిమా పాటలు, తెలుగు వెలుగు వంటి కార్యక్రమాలు ఇప్పటికీ శ్రోతలను ఆలరిస్తున్నాయి. సోషల్ మీడియా యుగంలో కూడా ఆకాశవాణి తన విశ్వనీయతను కోల్పోలేదు. ఫేక్ న్యూస్ లేకుండా, కులమతాలకు ఆతీతంగా, ధనిక పేద తేడా లేకుండా అందరికీ సమాచారం, వినోదం, విద్యను అందిస్తోంది. అందుకే తరాలు మారినా ఆకాశవాణి ఎప్పటికీ నా ప్రియనేస్తం. బహుజన హితాయ, బహుజన సుఖాయ అనే దాని నినాదాన్ని నిజం చేస్తూ ఇంకా ఎన్నో ఏళ్ళు మనతో ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.
1: హాయ్, హలో, ఐ ఆమ్ యశస్వి, స్టడీయింగ్ ఇన్ 7th క్లాస్. ఐ గాట్ ఫస్ట్ ప్రైజ్ ఇన్ నా ప్రియనేస్తం ఆకాశవాణి. నా ప్రియనేస్తం ఆకాశవాణి మీన్స్ మై డియర్ ఫ్రెండ్ ఆకాశవాణి. ఆకాశవాణి ఈజ్ అఫీషియల్లీ నోన్ యాజ్ ఆల్ ఇండియా రేడియో. ఇట్ ఈస్ ద నేషనల్ బ్రాడ్కాస్టర్ ఆఫ్ ఇండియా. ఎస్టాబ్లిష్డ్ ఇన్ June 8, 1936. ఇట్ హ్యాస్ బీన్ 19 ఇయర్స్. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ బ్రాడ్కాస్టర్ ఇన్ ద వరల్డ్. ఆకాశవాణి మీన్స్ ద వాయిస్ ఫ్రమ్ ద స్కై ఇన్ సాంస్క్రిట్. ఫస్ట్లీ ఇట్ వాజ్ యూజ్డ్ ఫర్ ప్రైవేట్ రేడియో స్టేషన్స్ బై ఎంవి గోపాల్ స్వామి ఇన్ మైసూర్ ఇన్ 1935. పోయట్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఆల్సో రోట్ ఏ పోయమ్ డెడికేటెడ్ టు ఇట్. ఆకాశవాణి బ్రాడ్కాస్ట్ ఇన్ 23 లాంగ్వేజెస్. ద ఐకానిక్ ప్రోగ్రామ్స్ ఆర్ మన్ కీ బాత్, స్పోర్ట్స్ కామెంటరీ అండ్ న్యూస్ బులెటిన్. ద మోటో ఆఫ్ ఆకాశవాణి ఈస్ బహుజన హితయ, బహుజన సుఖయ, ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ మెనీ, ఫర్ ద హ్యాపీనెస్ ఆఫ్ మెనీ. ఆకాశవాణి హ్యాస్ బీన్ ద సౌండ్ ఆఫ్ ఇండియా. Nowadays we all have televisions, internet, but many people listens to the radio every day.
2: మీరు ఇంతవరకు 90 వసంతాల ఆకాశవాణి సందర్భంగా పిల్లల అభిప్రాయ మాలిక విన్నారు. బొమ్మరిలో చిన్నపిల్లల కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 3 గంటలు కావస్తోంది. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి
1: సతీ త్యాగమతి నాటకం. రచన డాక్టర్ ఎం పురుషోత్తమాచార్య. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీజంగా అనిల్ కుమార్. ఇందలి పాత్రలు పాత్రధారులు: వరదాచార్య, శ్రీ కేతోజు భానుప్రకాష్, యజ్ఞేశుడు శ్రీ కె మురళీకృష్ణారెడ్డి, రామానుజాచార్య, శ్రీ కృష్ణార్జునరావు వెన్న, దాశరథి డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, త్యాగమతి కుమారి ఎంబి హిమచంద్రిక, శేషక్క శ్రీమతి ముళ్లపూడి రాజేశ్వరి, తాయారమ్మ శ్రీమతి సాయిలక్ష్మి చాగంటి. వినండి సతీ త్యాగమతి నాటకం.

0: ఎప్పుడు ఇలాగే నా ఇంట సిరులు కురిపిస్తూనే ఉండమ్మా. నీకు ప్రతిరోజు అరబిల్ల కర్పూరంతో హారతి ఇస్తానమ్మా. ఓం జగజ్జనని శ్రీదేవి అందుకో నా హారతి.
1: ఓహో, ఇప్పుడే అంగడిని తెరిచినట్టున్నావే యజ్ఞేశ, బాగున్నావా?
0: ఎవరు? తాయారమ్మా, రామ్మా. జాము పొద్దెక్కింది కదా, రోజటి వలనే లక్ష్మీ పూజ చేస్తున్నానమ్మా అంతే.
1: మీ ఆవిడ ఇంకా ఊరు నుంచి రాలేదా? ఏం
0: వస్తే ఊరుకుంటుందా? కొబ్బరికాయలు నైవేద్యాలంటూ నా కొంప గులజేయదు.
1: నీదంతా పిసినారతనం మహాశయ.
0: ఏమన్నావు?
1: అదే పిసినారతనం అంటున్నాను. లేకపోతే ఏంటి, లక్ష్మీ పూజ అంటూనే సరిగ్గా హారతి కూడా ఇవ్వవు, కర్పూరం ఎక్కడ అరిగిపోతుందో అని హుఫ్ఫున ఊదేస్తావు.
0: అదంతా పొదుపులే బా, ఆ పిసిని కూడా తనం కాదు.
1: ఏడ్చినట్టే ఉంది, ఇదా పొదుపు. ఆ మాత్రానికి పూజ అని గొప్ప చెప్పుకోవడం ఎందుకయ్యా?
0: సర్లే, ఇది రోజు మనకున్నదే కదా, ఇంతకు పొద్దున్నే విడిపడ్డావు, ఏం కావాలేమిటి?
1: నాకేం వద్దులే కాని ఇది విన్నావా?
0: ఏది నువ్వు చెప్పందే?
1: మన ఊర్లో వరదాచార్యులు లేడు.
0: ఎవరు?
1: అదేనయ్యా, నామాల పంతులు.
0: చెప్పు చెప్పు.
1: ఆయన భార్య చక్కని చుక్క, ఈ మధ్యనే కాపురానికి వచ్చిందట.
0: ఎవరు? రామలక్ష్మియా?
1: ఆవిడే. మొగుడేమో ఆవిడ్ని త్యాగమతి అని పిలుస్తారట, విన్నావా?
0: విన్నావా ఏమిటి? చూశాను. గుడికి వెళ్ళాలంటే మన అంగడి ముందు నుంచే వెళ్ళాలి కదా. అలా ఒకే ఒక్కసారి చూశాను. అబ్బా తాయారమ్మా, అందాల గని, మందార పూబంతి, ఆహా.
1: అబ్బో, గ్రంథసాంగుడివే, నీకు తెలియకుండా ఉంటుందా? మరి మీ ఆవిడ వచ్చేలోపుగా.
0: అర్థమైంది, ఆ వ్యవహారాన్ని నువ్వు ముందుండి నడిపించాలి తాయారమ్మా.
2: అది అంత తేలిక కాదు యజ్ఞేశ, పైగా ప్రమాదం కూడాను.
0: అబ్బో, శేషక్క కూడా వచ్చిందే, కన్నపురం నుండి ఎప్పుడు రావడం?
2: ఇప్పుడే వస్తున్నాను, త్వరగా వెళ్ళాలి మళ్ళీను.
1: ఏమిటా తొందర శేషక్క, వెలిదూగాన్లేమ్మా.
2: అది కాదమ్మా తల్లి, రేపు మా ఆయన వస్తున్నాడు. యజ్ఞేశ, అలంకరణ సామాగ్రి కోసం నీ దగ్గర కుదువు పెట్టిన రత్నాల ఉంగరం ఇచ్చేయి, త్వరగా ఇదిగో డబ్బు తెచ్చాను.
0: మీ ఆయన వచ్చేది రేపు కదా, కాసేపు కూర్చో అమ్మా వెళ్దుగానే.
2: అది సరే, ఇంతకు త్యాగమతి ఎటువంటిదో అర్థమైందా తాయారమ్మా?
1: నీకు బాగా తెలిసినట్లుంది, చెప్పు చెప్పు విందాం.
2: కొన్ని విషయాలు మాత్రం తెలుసమ్మా.
0: ఏమిటో చెప్పవచ్చు కదా, రారా ఇలా కూర్చో.
2: త్యాగమతి అతి బీద కుటుంబం నుంచి వచ్చిన వనిత, వరదాచార్యులను అదే ఆ నామాల పంతుల్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ పంతులకు పౌరోహిత్యమే తెలుసు, దాంతోనే దంపతులు పొట్ట నింపుకుంటున్నారు. అయినా అయ్యవారి నట్టిల్లు ఎప్పుడూ నిప్పచ్చరమే అన్నట్లుంటుంది.
0: అయ్యో పాపం, మనం సాయం చేద్దామా?
2: ఏమిటి, నువ్వా పిల్లికి బిచ్చం పెట్టని వాడివి, ఎంగిలి చేత్తో కాకిని కూడా కొట్టలేని వాడివి, నువ్వు సాయం చేస్తావా? యజ్ఞేశ, నీ మాట నమ్మడానికి మా చెవుల్లో పూలేమీ లేవు.
0: నవ్వండి నవ్వండి.

0: అవును, కొంతకాలం తర్వాత మనం ప్రయత్నం చేద్దాం. యజ్ఞేస, ఎప్పుడో ఒకప్పుడు ఆమె మన వల్ల పడక తప్పదు. కానీ ఇందాక నువ్వు అన్న మాటను, ఓయ్ ఇందాక నువ్వు అన్నావే, ఆ మాటను నిలబెట్టుకోవాల్సుమా.
1: ఏది ముచ్చాల సంగతే? అలాగలాగే, మాట తప్పను. శశక్క ఇదిగో నీ ఉంగరం, డబ్బులతే
2: ఇదిగో లెక్క పెట్టుకో.
1: సరిగానే ఉన్నాయి. శశక్క మధ్య మధ్య వస్తూనే ఉంటావుగా.
2: అలాగే, పొద్దు పోయింది, వస్తా తయారక్క.
0: అలాగే శేషక్క, జాగ్రత్తగా వెళ్ళు, అసలే సొమ్ముతో వెళ్తున్నావు, భద్రం సుమా.
2: ఓ, నాకేం భయం లేదులే అక్క.
1: తాయారమ్మా, ఈ విషయంలో నువ్వు గట్టిగా ప్రయత్నం చేయాలి.
0: అలాగే, కాని ఒక్క విషయం.
1: ఏమిటో చెప్పు.
0: త్యాగమతికి ఒకే ఒక్క చీరుంది, దాన్నే రోజు ఉతికి ఆరేసుకుంటూ ఉంటుంది. ఇంత దారిద్ర్యపాదను ఆసరా చేసుకుని నీ సంపదతో ఆకర్షించాలి. వీలైనప్పుడల్లా బంగారం సొమ్ములు అంటూ ఆశ చూపాలి.
1: అయితే ఒకసారి ఆవిడ ఇంటికెళ్ళమంటావా?
0: వద్దు వద్దు, మీ ఇంటికే వచ్చేటట్టు చెయ్యి. కనపడితే తీయగా మాట్లాడు, ఊరించు. నా ప్రయత్నం నేను చేస్తాను. మరి మాకు అదే ఆ ముత్యాల సంగతి మర్చిపోకు.
1: సరే సరే, అట్లాగే, ఏం మర్చిపోను గాని ఏదైనా జరిగితే నీ వల్ల జరగాలి తయారమ్మా.
0: సరే వస్తాను.
3: త్యాగి, ఓ నా ప్రియసతి త్యాగమతి.
4: వస్తున్నానండి.
3: ఎక్కడున్నావు? అర్చన పూర్తయింది, ఇదిగో తీర్థ ప్రసాదాలు తీసుకుందో గాని రా త్వరగా.
4: వచ్చాను వచ్చాను.
3: ఇదిగో ఈ తీర్థం పుచ్చుకో. రామానుజాచార్య దివ్యజ్ఞాం వర్ధతాం అభివర్ధతాం
4: అన్నట్లు యతిరాజులు, సద్గురువులు, రామానుజాచార్య స్వామివారు నిన్న శ్రీరంగం నుండి తిరుమలకు బయలుదేరినారట. త్రోవలోనే కదా మన ఈ అష్టసహస్ర గ్రామమున్నది. వారు మన ఇంటికి వేయించేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో కదా. వారికి సేవ చేయాలనుందండి నాకు.
3: పిచ్చిదాన, అంత పెద్ద మహానుభావులు ఈ చిన్న శిష్యుని ఇంటికి విచ్చేస్తారా? లేనిపోని ఆశలు పెట్టుకోకు.
4: అది కాదండి, ఎవరూ పిలవకుండానే ఆయనంతట ఆయనే తన శిష్యుల ఇళ్లకు వస్తారంటండి.
3: అలాగా వస్తే రాని, కానీ మన ఇంట్లో ఏముంది?
4: స్వామి అనుగ్రహం ఉంటే అన్నీ అవే వస్తాయండి. మీరు మాత్రం ఈ 2 రోజులు ఎటూ వెళ్ళకండి.
3: అదేమిటే త్యాగి, వెళ్ళకపోతే ఎలా కుదురుతుంది? నేను వెళ్ళి పౌరోహిత్యం చేస్తేనే కదా 4 గింజలు కళ్ళబడేది. పైగా వాళ్ళు వస్తే సరుకులు అవి బాగా కావాలి కదా. ఈ ఊర్లో ఇహ దొరికేటట్టు లేదు, పొరుగురు వెళ్ళాలి. ఎలాగూ వాళ్ళు నిన్న బయలుదేరారు కాబట్టి ఇక్కడికి రావడానికి కనీసం 2 రోజులైనా పడుతుంది. ఈలోగా నేను వెళ్ళి కావలసిన సామాగ్రిని అర్థించి తీసుకువస్తాను.
4: అయ్యో, ఈ మధ్యలో యతిరాజుల వారు శిష్య సమేతంగా వస్తే ఎలాగండి?
3: ఏదో విధంగా నువ్వే సర్దుబాటు చెయ్యాలి త్యాగి.
4: అమ్మో, ఎలాగండి, ఉన్న ఒక్క చీరను రోజు ఉతుక్కుని కట్టుకుంటున్నాను. ఇటువంటి పరిస్థితులలో నేను అంత సామాగ్రిని ఎలా సమకూర్చగలను చెప్పండి.
3: నన్ను మన్నించు త్యాగి, నీకు చీరలు కూడా తేలేని దుస్థితిలో పడ్డాను. అయినా శ్రీమన్నారాయణుని నమ్మిన వారు ఎన్నటికీ చెడిపోరని పెద్దలు చెప్తారు. నిన్ను నన్ను కాపాడేది ఆ భగవంతుడే. సాధ్యమైనంత త్వరగా వస్తాను. కాస్త అటు ఇటు ఆలస్యమైనా కంగారు పడకు, పక్కింటి వాళ్ళ సహాయం తీసుకో. అయినా వారు అంత త్వరగా రారులే, విచారపడకు. ఏది ఆ పైకండువా తీసుకురా, బయలుదేరుతాను.
4: ఇదిగోండి కండువా, పదండి, నేను కూడా పొలిమేర దాకా వస్తా, పదండి.
3: సరే నడువు. అవును త్యాగి, నేనెప్పుడో 2 ఏళ్ల క్రితం రామానుజాచార్య స్వామివారి పాదాలను ఆశ్రయించి శిష్యునిగా చేరాను కదా. ఇంతకాలం తరువాత ఆయనకు వరదాచార్యులు అంటూ నేనింకా జ్ఞాపకం ఉంటానంటావా?
4: తప్పకుండా జ్ఞాపకం ఉంటారండి. ఆయన మహావిజ్ఞాని, ఏకసంతాగ్రాహి, గొప్ప ప్రజ్ఞావంతులు.
3: నిజమే,
4: ఒక్కసారి చూస్తే చాలు, 8,000 మందిలో ఉన్నా గుర్తుపడతారు. మన ఈ అష్టసహస్ర గ్రామాన్ని మర్చిపోరు, మన ఇంటిని వెతుక్కుంటూ కూడా వస్తారు. చూస్తూ ఉండండి, లేనిపోని సందేహాలు మాని త్వరగా వెళ్ళిరండి.
3: ఎంత దృఢ విశ్వాసంతో చెప్తున్నావే. సరేగాని నేను ఈ

0: ఈసారి తిరిగి రావడానికి బాగా ఆలస్యమవుతుందేమో అని అనిపిస్తుంది. అసలే స్వాముల సేవ, ఖర్చు బాగానే ఉంటుంది. అంత ఎక్కువగా సొమ్మును సంపాదించాలి కదా.
1: సరే అయితే ఉదయానికల్లా రండి. యతిరాజుల వారు రేపుటెల్లుండిలో వస్తూ ఉండొచ్చు. మీరు లేకపోతే నాకు కాళ్ళు చేతులు ఆడవు.
0: ఊరికే భయపడకు పిచ్చిదానా, ఆ స్వామి అంత తొందరగా రారులే. వచ్చినా పెరుమాళ్ళు మనకు ఏదో ఒక దారి చూపకపోడు. సాధ్యమైనంత వరకు ఉదయాన్నే వస్తా, కుదరకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ సాయంత్రం వరకల్లా తప్పకుండా వచ్చేస్తా. బెంగపడకు, ఇంకెంత దూరం వస్తావు, వెళ్ళు వెళ్ళు.
1: సరేనండి, జాగ్రత్తగా వెళ్ళి రండి, నేను ఇంటికి వెళ్తున్నాను.
0: సరే.
2: ఆహా, ఏమి నడక, ఏమి అందం, ఏమి చందం! మబ్బుల్లోంచి నడిచి వస్తున్న మెరుపు తీగల ఎంత బాగా మెరుస్తున్నావు. రా రా, పూల తీగ వలె నడిచిరా, మందాకిన వలె కదలిరా. రా రా త్యాగమతి, సొగసులు కందిపోతాయేమో, మెల్లగా రా. నా కలల పంట, నా అందాల రాణి, రా రా త్యాగమతి, రా. ఇదిగో ఇదే నా రత్నాల అంగడి. ఈరోజన్నా నన్ను ధన్యును చేయరాదా?
1: యజ్ఞేశ, నీకిది తగదంటిని కదా. నేను వివాహితను, నన్ను ఆశించడం నీకు చాలా ప్రమాదకరం. లే, హడ్డులే, పొద్దుపోయింది, ఇంటికి వెళ్ళాలి.
2: విడుదూగానిలే, ఇంటికేగా, ఆ ఇల్లు ఎప్పుడు ఉన్నదేగా. నా ఇల్లు బంగారు మేడ, ఒక్కసారి అడుగుపెట్టి పావనం చెయ్యి.
1: పరకాంత వ్యామోహం ఎంతటి వారికైనా ప్రాణాంతకం. ఈ సౌందర్యం క్షణభంగురం, దీనికోసం నీ నిండు జీవితాన్ని నాశనం చేసుకోకు, మర్యాదగా ప్రక్కకు తప్పుకో.
2: లేదు లేదు సుందరాంగి, ఈరోజు చాలా మంచి రోజు. నా భార్య పుట్టింటికి వెళ్ళింది, వారం రోజుల దాకా రాదు. మీ ఆయన దూరదేశం వెళ్ళాడు, 2 రోజుల దాకా రాడు. ఇంత మంచి అవకాశాన్ని వృధా చేయకు, రా నా బాహువుల్లోకి రా సుందరి, రా రా.
1: యజ్ఞేశ, కామాంధకారంలో నీకు నీవే అగాధంలో పడిపోతున్నావు, దయచేసి నన్ను పోనివ్వు.
2: సుందరి, నీ అందంతో నన్ను పిచ్చివాణి చేస్తున్నావు. మహారాణిలా మన్మథ సామ్రాజ్యాన్ని పరిపాలించవలసిన నువ్వు ఆ దరిద్రపు కంపలో చిరుగుపాతల మూగుడుతో ఎందుకు అవస్థపడతావు? రా నా మందిరానికి రా, నేను బంగారంతో అభిషేకిస్తాను, ముత్యాల పందిరిలో నవరత్నాలతో పూజిస్తాను. రా సుందరి, రా.
1: నీ ప్రలోభాలు నన్నేమి చేయలేవు, నీ సంపద సర్వస్వం నా భర్త కాలి గోటికి కూడా సరితూగలేవు. గాలం వేస్తే చేప పడుతుందేమో కాని తిమింగలం పడదు, జాగ్రత్త.
2: అయితే గాలమేం కర్మ, ఏకంగా ఓ పెద్ద పూల పడవనే పంపిస్తా, దర్జాగా వద్దు గాని.
1: పిచ్చి పిచ్చి ప్రేలాపనలు కట్టిపెట్టి బుద్ధిగా వ్యాపారం చేసుకో. పరమ సాధ్వి అయిన నీ భార్య ఉసురు పోసుకోకు, నాగలోకాన్ని అందుకోవాలనుకునే నక్క జిత్తులు మానుకో.
2: నన్ను తోసేసి వెళ్ళినంత మాత్రాన వదిలిపెడతాను అనుకోకు, ఈ జీవితంలో నిన్నెప్పటికైనా సాధించి తీరుతాను. ఎప్పుడో ఒకప్పుడు నువ్వు నా కాళ్ళ దగ్గర రాకమానవు, అప్పుడు చూపిస్తా నా సంగతి. వెళ్ళు వెళ్ళు.
3: శేషక్క, చూడు చూడు, ఆ త్యాగమతి ఎంత కోపంగా పెద్ద పెద్ద అడుగులు వేస్తూ వస్తున్నదో.
4: అవును మరి, మహా తిప్పులాడి కదా.
3: ఎందుకలా తిప్పుకుంటూ వస్తున్నది?
4: ఈ ఊళ్ళో అందరికంటే తానే మహా అందగత్తెనని చచ్చే అహంకారం పొగరును.
3: అందంత అనుకుంటే ఉండవచ్చు గాని పొగరెందుకమ్మా?
4: నువ్వో పాతకాలం మనిషివి తయారమ్మా, అందం ఉన్నవాళ్లకు పొగరు తప్పకుండా ఉంటుంది. మనకేమైనా పొగరుందో చెప్పు.
3: లేదమ్మా, ఆ అందమూ లేదు, ఈ పొగరు లేదు. కానీ ఆవిడకంత కోపం ఎందుకు ఇప్పుడు?
4: ఏం లేదు, ఆ రత్నాల వ్యాపారి యజ్ఞేశయ్య లేడు, ఆయన ఈవిడ మీద మనసు పారేసుకున్నాడు కదా. ఎన్నిసార్లు బ్రతిమలాడినా ఈవిడ పోపమ్మని కసిరి కొడుతున్నదట. ఈవేళ కూడా ఆయనకేదో శృంగభంగం జరిగి ఉంటుంది.
3: అయినా అంత పెద్ద మనిషి, ధనవంతుడు కోరుకుంటే కొండ మీద కోతైనా దిగి వస్తుంది, ఈవిడికిదేం బుద్ధి? ఒక్కసారి ఆయనకి ముద్దు చెల్లిస్తే ఏమైనా అరిగిపోతుందా? కదా శేషక్క?
4: అవునమ్మా, నేను కూడా చెప్పి చూసా. పాపం, వాణ్ణి అలా కష్టపెట్టకు. ఈ దరిద్రంలో ఎన్నాళ్ళు అవస్థపడతావు? ఆయన్ని ఒక్కసారి కరుణించవమ్మా, నీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అని చిలక్కి చెప్పినట్లు చెప్పా. అయినా వింటేనా? దానికి కాకి బుద్ధులు దానివి.
1: నేను చిలకని ఎలకని కాను. నోరు మూసుకొని మీ పనులు చూసుకోండి. ఎక్కడ పనిలేకపోతే సరి, వెళ్ళండి.
4: అదేమిటమ్మా అంత కోపం? నీ తెలివి తక్కువతనానికి మామీ దగ్గరతావేం త్యాగమ్మా.
3: శేషక్ నీ మంచి కోరే చెప్పింది, అంత చిరాకెందుకమ్మా?
1: అమ్మా తాయారమ్మా, ఊళ్ళో వాళ్ళ మంచంతా మీ భుజాల మీదే వేసుకుని తిరుగుతున్నారా ఏం? మీకంత మంచి అనిపిస్తే మీరే వెళ్ళి యజ్ఞేశుని వల్లో వాలండి. నన్ను వెళ్ళమనడానికి మీరెవరు? చాలు చాలు, కదలండి.
3: నేను కూడా నీ వయసులో ఉంటే మహారాణిలా వెళ్లేదాన్నేమో. నీలా తిప్పుకుంటే తిరిగేదాన్ని కాను. శేషక్క పోదాన్ రావే.
4: యథార్థవాది లోక విరోధి అని పెద్దలు ఊరికే అన్నారా? మనకెందుకులే తాయారమ్మా, పోదాం పద.
1: మాయదారి పీడ.
5: గురుదేవా, ఆచార్యదేవా.
6: ఏ నాయన?
5: బాగా ఎండగా ఉంది, ఈ చెట్టు కింద కాసేపు విశ్రమిద్దాం, విచ్చేయండి.
6: అలాగే కాని దాశరథి, అష్టసహస్ర గ్రామం ఇంకెంత దూరంలో ఉన్నది నాయన?
5: బహుశా ఇంకో 3 క్రోసుల దూరంలో ఉండవచ్చు. అయినా ఇంత ప్రయాసపడుతూ ఈ గ్రామానికే రావటం ఎందుకు స్వామి?
6: నాయన దాశరథి, ఈ ఊళ్ళో మనకు అత్యంత ఆప్తుడైన వరదాచార్యులు అనే శిష్యుడున్నాడు. అతడెప్పుడో మేము కంచులో ఉండగా శిష్యునిగా చేరాడు. మంచి సాంప్రదాయ కుటుంబీకుడు, ఆత్మాభిమాని, సజ్జనుడు, సదాచార పరాయణుడు. అతని ఇంటికి వెళితే ఎంతో సంతోషపడతాడు. శిష్యుల ఆనందమే మా ఆనందం కదా.
5: గురుదేవా, మరి ఈ పరిస్థితుల్లో అతను ఎట్లా ఉన్నాడో, అసలు ఊళ్ళో ఉన్నాడో లేదో తెలుసుకోకుండా వెళితే ఇబ్బంది పడతామేమో గురుదేవా.
6: ఏం భయం లేదు నాయన. శ్రీమన్నారాయణమూర్తి మనల్ని నడిపిస్తున్నట్లుగాని అతన్ని కూడా కరుణించకపోడు.
5: దాసోహం స్వామి. అయితే ఒక సందేహం.
6: కానీ చెప్పు.
5: మనం ఆయన ఇంటికి వెళతామనుకోండి, మనమంతా కలిసి సుమారుగా 100 మంది ఉంటాం కదా గురువుగారు, మరి ఇంతమందికి ఆతిథ్యం జరిపే స్తోమత అతనికి ఉందో లేదో? ఒకవేళ అలా లేకపోతే మనం చిక్కుల్లో పడతాం కదా స్వామి. చూడండి, అసలే మధ్యాహ్నం కావస్తుంది.
6: ఏమయ్యా దాశరథి, నీకన్నీ అనుమానాలే. స్వామివారు పెరియాళ్ళవారును ఎలా కరుణించారో తెలుసు కదా. తాత్విక చర్చ చెయ్యాలన్న సంకల్పం ఇచ్చింది శ్రీహరియే, గెలిపించింది శ్రీహరియే. మనం కేవలం నిమిత్త మాత్రులం. అట్లాగే వరదాచార్యులకు కూడా స్వామివారే అన్నీ సమకూరుస్తారు లేవయ్యా.
5: అవును స్వామి, ఆశ్రిత వత్సలుడు హరియే అన్నిటినీ నిర్వహించగలడు. మీ పలుకులు వేదవాక్కులు అమృత తుల్యములు. ఆ గురువర్య.
6: దాశరథి.
5: అందరము సేద తీరాము, బయలుదేరుదామా స్వామి.
6: సోదరులారా,
5: స్వామివారికి గొడుగు పట్టండి.

0: నడవలేక కాళ్ళు పీక్కుపోతున్నాయి. 5 క్రోసుల దూరం రావడానికి 4 గంటలు పట్టింది. ఉన్న ఊరిలో ఆదరణ లేని వారి గతి ఇంతే కదా. అష్టసహస్రంలో సాంప్రదాయ కార్యకలాపాలు బొత్తిగా నశించాయి. నా వేదాధ్యయనం, నా పౌరోహిత్యం ఎవ్వరికీ పనికిరాకుండా పోతున్నాయి. ఈ కన్నపురమైన కరుణిస్తుందో లేదో. శ్రీమన్నారాయణ నమో నమః. ఈ భవంతి వారిని అడిగి చూద్దాం.
1: మహారాజా, ప్రభో, నేడు వైశాఖ శుద్ధ దశ.
0: అయ్యో, భవంతికి తాళం వేసి ఉన్నదే.
1: ప్రథమ కబలే మక్షికాపాత అన్నట్లుంది నా పని. మొదటి ప్రయత్నమే బెడిసి కొట్టింది.
0: ప్రక్క వీధిలోకి వెళ్తాను.
1: జై జై శ్రీమన్నారాయణ, హే గోపాలక, హే కృపాజలనిదే.
2: అయ్యా స్వామి, మిమ్మల్ని
0: ఎవరో పిలుస్తున్నట్టుందే. ఇక్కడ నన్నెవరు పిలుస్తారబ్బా?
2: పంతులు, ఓ నామాల పంతులు, నిన్నేనయ్యా.
0: ఎవరమ్మా మీరు?
1: వస్తున్నా.

0: ఏమమ్మా, మీరేనా పిలిచింది?
1: అవునయ్యా, నేనే. నన్ను శేషక్క అంటారు. ఇలా లోపలికి దయచేయండి.
0: చాలా సంతోషమమ్మా. దిక్కు ముక్కు తెలియని ఈ ఊర్లో నన్ను గుర్తించి పిలవడం సంతోషంగా ఉంది తల్లి. ఎవరు మీరు? నన్నెట్లా గుర్తుపట్టారు?
1: మాది ఈ ఊరేనండి. అప్పుడప్పుడు మీ ఊరికి చుట్టాల మార్గంగా వచ్చిపోతూ ఉంటాను. మీ ఆవిడ త్యాగమతి అని విన్నాను. మీ గురించి కూడా అందరూ అనుకుంటుంటే విన్నాను.
0: ఓహో, మా త్యాగు స్నేహితురాలివా? బాగు బాగు, అనంత సౌభాగ్యమస్తు తల్లి.
1: అవును, మీ ఊరు వదిలి ఇంత దూరం వచ్చారే. ఏదైనా పౌరోహిత్యం ఉందా ఏమిటి?
0: అదే, ఏదైనా దొరుకుతుందేమోనని వచ్చానమ్మా. నీ ఎరికెలో ఏదైనా ఉంటే చూసి పెట్టమ్మా, ఇల్లు జరగడం ఇబ్బందిగా ఉంది.
1: ఈ ఊరు కూడా అంతంత మాత్రమేలండి, దీనికంటే మీ ఊరే నయం.
0: అలాగా తల్లి, ఎంతో ఆశపడి వచ్చానే. అందులో గురువుల వారు వేంచేస్తున్నారని తెలిసింది. ఎక్కువ సొమ్ము పోగు చేస్తే తప్ప మాట తక్కదమ్మా. ఇప్పుడు ఏమిటి చెయ్యడం? నువ్వే ఏదైనా ఉపాయం చెప్పమ్మా తల్లి.
1: అయ్యో, నాకేం తెలుసు. మా ఆయన ఉంటేనన్నా ఏదో దారి చూపించేవారు. వారు వ్యాపారం పని మీద కాంచీపురం వెళ్లారు.
0: అంతేనా అమ్మా? మళ్ళీ అంత దూరం ఒట్టి చేతులతో కాళ్ళీడ్చుకుంటూ వెళ్లాల్సిందేనా?
1: అయ్యో, అంత మాట అనకండి. మా ఊరికి వచ్చిన వాళ్ళెవ్వరూ ఒట్టి చేతులతో వెళ్లడానికి వీల్లేదు. అయితే కొంచెం ఓపిక పట్టాలండి.
0: నాకున్నదే అది. పని జరుగుతుందనుకుంటే ఎంతైనా ఓపిక పడతానమ్మా.
1: అయితే ఓ పని చేయండి.
0: చెప్పమ్మా, నీకు పుణ్యముంటుంది.
1: ఇంత క్రితం మీరు చూసిన భవంతికి తాళం వేసి ఉన్నది కదా?
0: అదేనమ్మా విచిత్రం. ఇంత పెద్ద ధనవంతులు గదా, పరిచారికులెవ్వరూ కూడా కనిపించకపోవడం ఏమిటి అని అనిపించింది. అంతే కదమ్మా?
1: ఆ, అది శ్రీనివాసస్వామి అనే పెద్ద మండలేశ్వరుల భవంతి. ఆ పక్క వీధిలోనే ఆయన బావగారు అక్క ఉంటారు. ఆ రెండు కుటుంబాల వారు సపరివారంగా నిన్ననే ఏదో పెళ్లికని వెళ్లారు. బహుశా ఈ రాత్రికి రావచ్చు.
0: అయ్యో, అట్లాగా? ఇప్పుడు ఎట్లాగమ్మా మరి?
1: ఏం లేదు, ఈ రాత్రికి మా భవనంలోనే మీకు విడిది ఏర్పాట్లు చేస్తాను. హాయిగా విశ్రాంతి తీసుకుని ప్రొద్దున ఆ మహానుభావులను కలిసి మీ పని ముగించుకోవచ్చు. ఇదిగో ఈ పండ్లు స్వీకరించండి.
0: మొత్తానికి మంచి ఏర్పాటే చెప్పావమ్మా. నీకు సదా శుభం జరగాలి. చూద్దాం రేపు నా భాగ్యం ఎట్లున్నదో.
1: అది సరే, నేను మాట అడుగుతాను, కోప్పడరు కదా.
0: ఉన్నమాటంటే కోపమెందుకు తల్లి? ఏం లేదులే, అడగమ్మా.
1: మీ ఊళ్ళోనే రత్నాల వ్యాపారి యజ్ఞేశుడు ఉన్నాడు గదా, ఆయనతో పరిచయం లేదా?
0: ఏకేం, పరిచయం ఉందమ్మా. అయితే
1: ఆయన్ని ఎప్పుడన్నా సహాయం అడగకపోయారా?
0: లేదమ్మా, అతగాడు పక్కా వ్యాపారస్తుడు, దాన ధర్మాలు చేసేవాడు కాదు. పూజలు పునస్కారాలు కూడా అంతగా ఇష్టపడేవాడు కాదని అందరూ చెప్పుకుంటుంటారు. పైగా డబ్బులు అప్పుగా ఇవ్వాల్సి వచ్చినా విలువైన వస్తువులేవైనా తాకట్టు పెట్టమంటాడట. నా దగ్గరేముంది, తులసి తీర్థం తప్ప.
1: అదే, మీ దగ్గర విలువైన వస్తువే లేదా? బాగా ఆలోచించండి.
0: లేవమ్మా, ఏవి లేవు.
1: విలువైనవి వస్తువులే కానక్కరలేదు.
0: అంటే నీ ఉద్దేశం?
1: ఏం లేదు, మీరడిగితే తాకట్టు సంగతి చెప్పాడు కదా, సుందరాంగైన మీ ఆవిడతో అడిగించి చూస్తే అలా మాట్లాడకపోవచ్చునేమో అని నా ఉద్దేశం.
0: అంటే?
1: అంటే ఏం లేదు, ఆడవాళ్ళంటే యజ్ఞేశునికి ఎంతో అభిమానం గౌరవం ఉన్నాయి కదా, అందుకని.
0: వద్దులేమ్మా, ఎవరు ఎటువంటి వారో ఎలా చెప్పగలం? ఏదో గుట్టుగా అభిమానంతో బ్రతుకుతూ ఉన్నవాళ్ళం. లేనిపోని కొత్త చిక్కులు తెచ్చిపెట్టుకోవడం ఎందుకమ్మా? పోనీలే.
1: ఏదో నాకు తోచింది చెప్పాను, మీకు తోచింది చేయండి.
0: సరేనమ్మా, ఆలోచిద్దాం. ఇంతకు నా విడిది
1: ఇట్లా దయచేయండి.
2: తెల్లారిపోయింది. నాథుడు ఇంకనూ రాలేదు. ఉన్న ఒక్క చీర ఉతికి ఆరేశాను. ఈ పరిస్థితులలో అతిథులెవరైనా వస్తే ఏది దిక్కు? అన్నిటికీ ఆ పరమాత్ముడే ఉన్నాడు. నారాయణ, పరంధామ, మమ్మల్ని చల్లగా కాపాడు తండ్రి. శ్రీమన్నారాయణ.
3: జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.

0: జై శ్రీమన్నారాయణ.
1: నాయన వరదాచార్యులు, వరదాచార్యులు గురువర్యులు రామానుజాచార్య స్వామి వారు వేంచేశారయ్యా. శిష్యులం మేమంతా వారిని అనుసరిస్తూ నీ ఇల్లు వెతుక్కుంటూ మరీ వచ్చేశాం. ఇదిగో వరదాచార్యులు, నీ ఇంటి వసారలోనే విడిది చేశాం. బయటికి రావయ్యా.
2: అమ్మో, అనుకున్నంతా అయింది. భాగవతోత్తములందరూ విచ్చేశారు. స్వాగతం చెప్పటానికి నాథుడు లేకపోయే ఇప్పుడు నేనెలా వెళ్ళేది? తల మాత్రం బయటికి పెట్టి మాట్లాడతాను.
3: యతిరాజస్వామి, గురువర్య ఎంతకాలానికి మమ్ములను కటాక్షించారు? నా నాథుడు పనిమీద పొరుగురుకు వెళ్ళినారు. భాగవతోత్తములారా, దాసోహం, అలా పూజామందిరంలో విశ్రమించండి.
1: ఇదేమిటి గురువర్య, మాట్లాడుతున్నదే గాని బయటికి రాదేమి?
4: దాశరథి, ఆమె మానవతి, అసమాన త్యాగమయ్యి. ఇదిగో ఈ వస్త్రాన్ని ఆమె వైపు విసిరివేయి.
1: ఓహో, తెలిసింది. అమ్మా త్యాగమతి, ఇదిగో గురుప్రసాదం కాషాయంబరం, దీన్ని ధరించి రండి.
2: ధన్యురాలిని స్వామి.
1: గురుదేవా, కట్టుకోవటానికి కూడా సరైన చీర కూడా లేని ఈ భేదరికపు గృహంలో ఇంతమందికి భాగవతార్చన ఎలా చేయగలుగుతుంది స్వామి?
4: నాయనా దాశరథి, ఆమె స్థిర సంకల్పురాలు, దృఢ మనస్కి, భర్తకు అనుకూలవతి, ధర్మాచరణ పరాయణి, భగవద్భాగవత పూజా తత్పరి. ఆమె శక్తి ఏమిటో మున్ముందు మీకే తెలుస్తుంది. అదిగో త్యాగమతి వస్తున్నది.
2: పరమ భాగవతోత్తములకు సాష్టాంగ దండ ప్రణామములు. దాసురాలి ఆలస్యానికి క్షమించండి.
4: అమ్మా త్యాగమతి, నీ భక్తి తత్పరత మహోన్నతమైనది. క్షమించవలసిన అపరాధం నువ్వేమీ చేయలేదు తల్లి, విచారించకు.
2: స్వామి, మీకన్ని ఏర్పాట్లు చేసే ఉంచాను. పెరటిలో బావి దగ్గర బొక్కిన సిద్ధంగా ఉంది. స్నానాలు అనుష్ఠానాలు జరిపి దేవతార్చన కానివ్వండి. నేనీలోగా నివేదనను సిద్ధం చేస్తాను. స్వామి ఆజ్ఞ ఇవ్వండి.
4: తొందరేమీ లేదమ్మా, నిదానంగానే నీ విధిని నీవు నిర్వర్తించు తల్లి. వరదాచార్యుల వారు కూడా ఉంటే బాగుండేది.
2: తమ దర్శనం కోసం వారెంతో ఉబలాటపడ్డారు స్వామి. రాత్రే రావలసింది. ఏ కారణం చేతనో ఆగిపోయారు. త్వరలోనే వచ్చేస్తారు స్వామి, మీరు కానివ్వండి.
4: శుభమస్తు, అభీష్టి సిద్ధిరస్తు తల్లి.
2: ఇప్పుడే వస్తాను స్వామి.
4: అలాగే తల్లి.
2: ఇప్పుడేం చేయాలి? ఇంట్లో బియ్యపు గింజలేదు. ఇంతమంది శిష్యులకు భాగవతార్చన ఎలా చేసేది? ఆయన ఉంటే అక్కడో ఇక్కడో ఏదో ఉపాయం చేసి సర్దుబాటు చేసేవారు. ఇప్పుడు ఆయన కూడా లేరు. ఈ పరీక్షనెలా తట్టుకోవడం, ఈ నిస్సహాయ స్థితిని స్వాములకు విన్నవించుకోవడానికి మనసొప్పడం లేదు. మన మీద ప్రేమాభిమానాలతో అనుగ్రహించడానికి అంత దూరం నుంచి ఇల్లు వెతుక్కుంటూ వచ్చిన ఆ మహానుభావుడిని వట్టి చేతులతో ఆకలి బాధతో ఎలా పంపేది? కానీ ఇప్పుడు నాకు మార్గమేది? అవును, తోచింది. అట్లా చేయక తప్పదు. పాపమో పుణ్యమో అంతా భగవదధీనం. నేను నిమిత్తమాత్రురాల్ని. శ్రీమన్నారాయణ, నన్ను పాప విముక్తురాల్ని చేయి స్వామి. ఇది నీ సంకల్పంగానే భావిస్తున్నాను. ఓం నమో నారాయణాయ, ఓం ప్రాణేశ్వరాయ నమః, ఓం పతిదేవాయ నమః. సర్వం భగవదర్పితంగా చేస్తున్న ఈ కార్యంలో నాకే కలంకము అంటకుండుగాక. అదిగో చీర ఆరినట్లుంది. దాన్ని ధరించి నా కర్తవ్యాన్ని ప్రారంభిస్తాను.

0: ఆహా, వీధి వీధంతా కాంతిమయమైపోతున్నది. మెరుపు తీగ నడిచి వస్తున్నట్టున్నది. ఎవరా వచ్చేది?
1: సుందరి, నా కల్లరాణి త్యాగమతేనా?
0: ఆహా, ఏమి నా భాగ్యం! ఈనాటితో నా కోరికలన్నీ తీరిపోతాయి.
1: అబ్బో,
0: ఏమా నడక,
1: ఏమా అందం!
0: జగదేక సౌందర్యవతి త్యాగమతి, రా. ఇంతకాలానికి ఈ దాసునిపై అనుగ్రహం కలిగింది. రా సుందరి, రా. నీ రాక వల్ల నా మణిమందిరం మరింతగా ప్రకాశిస్తుంది. నువ్వు అడుగుపెట్టినంత మేరకు కనకవర్షం కురుస్తుంది. రా మనోహరి, సుందరి.
2: యజ్ఞేశ, జీవితంలో ఎన్నడూ ఎదురుచూడని అదృష్టం ఈరోజు మా ఇంటిని వెతుక్కుంటూ వచ్చింది.
0: అవునవును, నాకు కూడా అంతే.
2: నీ వల్ల ఈనాడు ఒక మహోపకారం కావాలి, సహాయపడగలవనే ఆశతోనే వచ్చాను.
0: చెప్పు త్యాగమతి, ఏం కావాలో చెప్పు. మణులా మాణిక్యాలా, బంగారమా దాసదాసీ జనమా, అడుగు సుందరి. నా సర్వస్వం నీకు అర్పిస్తాను.
2: అవేమీ అవసరం లేదు యజ్ఞేశ, ఈరోజు వరకు సరిపోయే భోజన సామాగ్రి ఇస్తే చాలు.
0: ఏమిటి, బియ్యం పప్పు వగేరా సామాగ్రి కావాలా?
2: అవును యజ్ఞేశ, శ్రీరంగ క్షేత్రం నుండి భగవద్ రామానుజుల వారు 100 మంది శిష్యులతో కలిసి మా ఇంటికి ఆతిథ్యానికి విచ్చేశారు. వారందరికీ సరిపడే ఆహార దినుసులు సమకూరిస్తే చాలు, ఇంకేమీ అక్కర్లేదు.
0: అమ్మో, స్వాములు వారు వచ్చారా? అయితే చాలా చిక్కేనే.
2: ఏమిటి చిక్కు, డబ్బు గురించేనా? మా వారు సాయంత్రం రాగానే ఎంత డబ్బైనా చెల్లించుకుంటాను. ఈ పూటకు మాట దక్కించు.
0: చచ్చా, డబ్బుదేముంది సుందరి, ఇవాళ వస్తుంది రేపు పోతుంది. కానీ ఈనాటి సదవకాశం మళ్ళీ వస్తుందో చెప్పు.
2: అదే కదా నా బాధ, యతిరాజస్వాములు మళ్ళీ మళ్ళీ రాబోతారా? వచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకునలేకపోతే మన జీవితాలు ఎందుకు చెప్పు.
0: అవును, ఎందుకు చెప్పు, నేను అదే ఆలోచిస్తున్నాను సుందరి.
2: తర్వాత తీరిగ్గా ఆలోచించుకో, కానీ ఇప్పటికే ఆలస్యమైంది, త్వరగా వెళ్ళాలి. ఆ సరుకులు ఇప్పించు, నీకు పుణ్యం ఉంటుంది.
0: సరే, అలాగే ఇస్తాను. మరి దీనితో నీ కోరిక తీరుతుంది, మరి నా కోరిక
2: అంటే?
0: అదే, కొన్ని యుగాల నుంచి నీ సౌందర్యపు విందు కోసం నేనెంతో ఎదురు చూస్తున్నానో నీకు తెలియదా? ఈ దీనుణ్ణి ఇప్పటికైనా కాపాడలేవా?
2: నీకిది తగదు యజ్ఞేశ, నిస్సహాయురాలైన అబలను నీ తుచ్చమైన కోరికకు బలి చేస్తావా?
0: పిచ్చిదానా, దీంట్లో బలే ఉంది? నీకు కావాల్సింది నేను ఇస్తున్నప్పుడు నాకు కావాల్సింది నువ్వు ఇవ్వడం ధర్మమే కదా, కేవలం ఇచ్చిపుచ్చుకోవడమే అంతే. ఆలోచించు, సమయం ఇంచిపోతుంది.
2: భగవంతుడా, ఈ పరీక్ష నాకు కాదు, నీకు. నీ ఉనికిని నీవే నిరూపించుకోవాలి, అంతా నీ సంకల్పమే. ఓం పతిదేవాయ నమః. యజ్ఞేశ, అలాగే నీ కోరిక నెరవేరుతుంది.
0: అయితే రా, లోపలికి వెళదాం.
2: ఓహో, ఇప్పుడు కాదు, రాత్రికి. ముందు సరుకులివ్వు, స్వాములకు తదీ ఆరాధన పూర్తి చేసి రాత్రికి వస్తాను.
0: నమ్మమంటావా సుందరి?
2: నిన్ను నమ్మే కదా, సరుకుల కోసం నీ దగ్గరకొచ్చింది.
0: ప్రమాణం చెయ్యి.
2: మా ఆయన మీదొట్టు, సరేనా?
0: అయితే సరే, ఇదిగో ఇప్పుడే పంపిస్తా. ఒరే రంగా, ఇలా రా. వచ్చావా? ఇగో ఈ బస్తాలు మూటలు అన్నీ మన బండి మీద ఎక్కించి ఈ అమ్మగారింటికి తోలుకుపో. సామాన్లు ఇంట్లో దించి కాస్త చేతి కింద ఉండు, పో.
2: తది ఆరాధన అయ్యాక వీడికి భోజనం పెట్టి పంపిస్తానులే. రా రంగయ్య, ఇవాళ నువ్వే మా పాలిటి పెన్నిదివి. యజ్ఞేశ, ధన్యవాదాలు, వస్తాను.
3: అన్నదాత సుఖీ భవ. అమ్మా త్యాగమతి,
2: స్వామి,
3: నీ భక్తి తాత్పర్యాలు కొనియాడదగినవమ్మా.
4: తల్లి త్యాగమతి,
2: స్వామి,
4: సమయానికి భర్తగారు ఇంట్లో లేరని విచారించకమ్మా. నీవు ఒంటరిదానవు కావు, నీ భర్త నీలోనే ఉన్నారు, నీవు వారిలో ఉన్నావు.
2: తెలిసి తెలియక ఈ దాసురాలు ఏదైనా అపరాధం చేస్తే మన్నించండి స్వామి.
4: లేదమ్మా, లేదు.

0: నీవు నిర్దోషవు. భక్తి ప్రపత్తులతో నీవు స్థిరపరిచిన పదార్థాలన్నింటినీ రుచిగా శుచిగా పెరుమాళ్ళు ఆరగించినారమ్మా. శాకపాకాలన్నీ అమృతతుల్యాలు తల్లి, అమృతతుల్యాలు.
1: తమరి రుచులకు అభిరుచులకు తగినట్లుగా పదార్థాలు కుదిరినాయో లేదోనని చాలా ఆందోళన పడ్డాను స్వామి.
0: అదేమీ లేదమ్మా, అన్నం పెట్టిన వాళ్ళంతా అమ్మలే తల్లి. అవును, అన్నం పెట్టిన వాళ్ళంతా అమ్మలే. నీ వంటలో వడ్డనలో నిరుపమానమైన మాతృహృదయం తొణకిసలాడుతున్నది. ఇంకా ఏ విచారమూ చేయకమ్మా.
1: ధన్యురాలిని స్వామి.
2: గురువర్యా, పొద్దు వాటారుతున్నది. ఇంతవరకు వరదాచార్యుల వారు వేంచేయలేదు మరి.
0: అవును దాశరథి, ఇక మనం బయలుదేరే సమయం వచ్చింది.
1: అయ్యో, అప్పుడేనా స్వామి? ఈ రాత్రికి విశ్రమించి ఉదయాన బయలుదేరొచ్చు కదా.
0: లేదమ్మా, చాలా దూరం వెళ్ళవలసి ఉన్నది. వరదాచార్యులు వస్తే మేం మళ్ళీ వస్తామని చెప్పమ్మా.
1: అలాగే స్వామి.
2: ప్రాణేశుడు కోసం ఎదురు చూస్తూ త్యాగమతి కూడా భోజనం చేయలేదు స్వామి.
0: అయ్యయ్యో, అదేమిటి తల్లి? నీ భర్త ఏ పని మీదనో ఉన్నట్టున్నారు, నీవిలా అభోజనంగా ఉండకూడదమ్మా.
1: పర్వాలేదు స్వామి, వారు రాగానే శ్రీపాద తీర్థాన్ని సేవించి భోజనం చేస్తాం. కానీ మీరు
0: బయలుదేరక తప్పదు తల్లి. తరువాత మమ్మల్ని కలుసుకోమని నీ భర్తకు చెప్పమ్మా. ఆ స్వామివారి తీర్థప్రసాదాలను చుట్టుప్రక్కలున్న మీ శ్రేయోభిలాషులకు కూడా అందించడం మరిచిపోకు తల్లి. శుభమస్తు.
1: అలాగే స్వామి. దాసోహం.
0: సుఖీభవ. పతి ప్రణయ సౌభాగ్య సిద్ధిరస్తు. అభీష్టి సిద్ధిరస్తు. దాశరథి.
3: స్వామి
0: పదండి.
3: జై శ్రీమన్నారాయణ.
4: జై శ్రీమన్నారాయణ.
5: జై శ్రీమన్నారాయణ.
4: భజయ.

0: భజయతిరాజం
1: జై శ్రీమన్నారాయణ
2: జై శ్రీమన్నారాయణ.
3: త్యాగు త్యాగు, నిన్నేనే.
4: ఎవరు
3: ఇలా నేల మీద పడుకున్నావేమిటి? చీకటి పడింది, దీపం కూడా పెట్టలేదు. త్యాగు.
4: ఏమండి?
3: లే, ఇటు కాని వేళ ఏమిటి నిద్ర?
4: వచ్చారా? అయ్యో, అప్పుడే చీకటి పడిపోయిందా? దీపం పెట్టాలి.
3: ఇదిగో నేను వెలిగించానులే. అయినా అదేమిటి, అలా నేల మీదనే మొద్దు నిద్ర? ఏం జరిగింది?
4: భగవద్ రామానుజ యతీంద్రులు శిష్య సమేతంగా వచ్చారండి.
3: ఎవరు? ఎంబెరు మానరే మన ఇంటికి వచ్చారా?
4: ఉదయం అనగా వచ్చి ఇప్పటిదాకా మీకోసం ఎదురు చూసి ఇప్పుడే తిరుమల యాత్రకు బయలుదేరి వెళ్లారండి.
3: అయ్యయ్యో, గురుదేవులు వేంచేసినప్పుడు నేను లేకపోతేనే ఎంత దురదృష్టవంతుడిని.
4: ఇంతకు మీరు వెళ్ళిన పని ఏమైందండి?
3: అనుకున్నంత డబ్బు సమకూరలేదు. అవును, అంతమందికి తదియారాధన ఎలా చేయగలిగావు?
4: అదంతా తర్వాత చెప్తాను. ముందు స్నానం అనుష్ఠానం కానివ్వండి. పొద్దుట్నుండి ఏమీ తినలేదు, ఆకలి మండిపోతుంది.
3: సరే సరే, చిటికెలో అన్నీ ముగించుకొని వస్తా. నువ్వు లేచి అనుష్ఠానానికి ఏర్పాటు చెయ్యి.
4: సరేనండి.
3: త్యాగు, వడ్డించడం కాదు, ఇలారా నువ్వు కూడా కూర్చో, ఇద్దరం కలిసి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిద్దాం.
4: సరే, అలాగేనండి. ఇదిగో కూర్చుంటున్నాను.
3: త్యాగు, నువ్వెంత పుణ్యం చేసుకున్నావో, స్వామివారికి సేవ చేయగలిగావు. నేనే నిర్భాగ్యుడను. సాక్షాత్తు భగవానుడే ఇంటికి విచ్చేస్తే దర్శించుకోలేని పాపాత్ముడిని.
4: బాధపడకండి, స్వామివారు మళ్ళీ వస్తామన్నారు. ఈలోగా మిమ్మల్ని ఎక్కడో ఓ చోట వారిని కలియమన్నారు.
3: అంతటి వరమిచ్చారా నాకు? స్వామి ఎంత దయామయులు, ఈరోజు నాకే ప్రాప్తం లేకపాయే.
4: పోనీయండి, పదే పదే ఆ మాటెందుకు?

0: మామివారు నీలోనే నీ భర్త ఉన్నారు అని నన్ను దీవించారండి. మరి నేను చేస్తే మీరు చేసినట్లే కదా, ఎందుకు ఆ విచారం?
1: అవును నిజమే. ఉండు, భోజనం చేశాక నీకు పాదాభివందనం చేస్తాను. నీ పుణ్యంలో సగం చొప్పున నాకు వచ్చేస్తుంది.
0: చాలేద్దరు మీరు మీ చమత్కారం.
1: అది కాదు, ఆరాధనానాం సర్వేషాం విష్ణురారాధనాం పరం తస్మతత్వతరం ప్రోక్తం తదియారాధానం కురు అని పెద్దలు సెలవిచ్చినట్టుగా ఎంతో మహోత్కరష్టమైన తదియారాధన సేవను ఇంత ఘనంగా ఎలా నిర్వహించావో చెప్పనేలేదు సుమా.
0: మీకు చెప్పకే, చెబుతాను.
1: చెప్పు చెప్పు. నీకు సహకరించిన ఆ మహానుభావులు ఎవరో చెప్పు, వారి కాళ్ళ మీద పడతాను.
0: అంటే ఎప్పుడు కాళ్ళ మీద పడడమేనా మీ పని?
1: అది కాదు, భాగవతోత్తముల సేవ ఊరికే లభిస్తుందా, దానికెంతో పుణ్యం చేసుకోవాలి.
0: పుణ్యమో పాపమో యజ్ఞేశుడే ఆదుకున్నాడు.
1: ఎవరు? ఆ రత్నాల వ్యాపారియా?
0: హా,
1: వాడు లాభం లేకుండా ఏ పని చేయడే?
0: లాభం కోరాడు.
1: ఏమిటది?
0: నన్నే.
1: నిన్న? అవును, ఎప్పటినుంచో వాడికి నీ మీద కన్ను, ఇప్పుడు వాడికి దొరికావన్నమాట.
0: అనివార్యమైపోయిందండి.
1: అంటే?
0: కావలసినంత సామాగ్రి ఇచ్చాడు, రాత్రికి వస్తానని మాట ఇచ్చాను.
1: మంచి పనే చేశావు, బాగుంది. నీ పేరును సార్థకం చేసుకుంటున్నావన్నమాట. మరి నేను రానా?
0: రండి, మీరు నాలో అర్ధభాగమే కదా, రండి.
1: సరే, త్వరగా చెయ్యి కడుక్కో, వెళ్దాం.
0: అలాగే స్వామివారి తీర్థప్రసాదాలు కూడా తీసుకురండి, యజ్ఞేశునికిద్దాం, ఆనందపడతాడు.

0: అబ్బాబాబాబా, చీకటి పడి చాలాసేపు అయింది. ఈ సుందరి ఇంకా రాదే, అవసరం తీరగానే ఆగిపోయిందా? మాట తప్పే మనిషి కాదే. భోజరాజు కథల్లోని ఆవు పులి కథలో ఆవులాగా సత్యదీక్షను పాటిస్తుందా? మరి ఇంతసేపు అయింది ఏందబ్బా? ఈ విరహ బాధను ఎలా తట్టుకునేది? బయట పున్నమ చంద్రుడు, లోపల వన్నెల మన్మధుడు వేధించుకు తింటున్నారు. ఇంకా రాదేవబ్బా. కొంపతీసి మొగుడికి చెప్పిందా? ఏ అయినా వాడు ఊళ్ళో లేడు కదా, లేకపోతే నలుగురు వస్తాదులను వెంట తీసుకొస్తుందేమో. అమ్మో, ఆవిడ తెలివి అలాంటిదే. చచ్చచ అలా ఉండదు. చూస్తూ చూస్తూ తనంతటగా తాను నలుగురికి చెప్పుకుని అల్లరి పాలవుతుందా? ఆహా, అలాంటి మనిషి కాదు. తప్పకుండా వస్తుంది, కాస్త ఆలస్యమైనా వస్తుంది, వచ్చి తీరుతుంది. అదిగో దూరంగా మసక్గా కనిపిస్తుంది, ఆవిడేనా? ఆవిడే. అబ్బా, ఈరోజు నాకు విశేష పర్వదినం, నా జన్మ తరించిన శుభతరుణం. నా నిరీక్షణ ఫలించింది, నా నోములు పండాయి, ఈనాడు స్వర్గసుఖం అందుకో. అదేమిటి, వెంటంకెవరో వస్తున్నట్టున్నారే, ఎవరై ఉంటారబ్బా? చూడబోతే వెంట వస్తున్న మనిషి ఆడమనిషిలా లేదే, మగాళ్ళగా కనిపిస్తున్నాడే. మొగుడు ఊరి నుంచి ఉడిపడ్డాడా ఏమిటి? చచ్చెవరా దేవుడా, సవ్యంగా సాగిపోతుందనుకుంటే ఈ లంపటం ఏమిటి?
1: యజ్ఞేశ, ఆలస్యమైంది, రాననుకున్నావా ఏమిటి? అలా దిగాలు పడ్డావు.
0: అబ్బే, అదే లేదు. మరి వీరు?
1: ఓ వీరా, మా శ్రీవారే. మన విషయం అంతా చెప్పాలి. ఓ, సహకరించినందుకు నిన్ను, మాట ఇచ్చినందుకు నన్ను పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
0: ఏమిటి చెప్పావా, మన విషయం చెప్పావా?
2: కంగారు పడకు యజ్ఞేశ, ఇందులో తప్పేమీ లేదు. అయినా ఎంతటి పుణ్యపురుషులండి మీరు. నాకు దక్కని గురుసేవా భాగ్యం పరోక్షంగా ఉన్న మీ చలువ వల్ల మా త్యాగమతికి దక్కింది. మహాపురుషులకు ఆతిథ్యం ఇవ్వడానికి సహకరించిన అదృష్టం మీకు దక్కింది.
0: అబ్బే, దాన్నేముందండి, ఈ సంపదంతా ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. ఒక పుణ్యకార్యానికి వినియోగపడడం కంటే భాగ్యమే ఉంటుంది. చెప్పండి.

0: అంతే అంతేనాయనా, ధనము యవ్వనము కూడా మీసాలపై తేనెల్లాంటివి, ఎక్కువ కాలం ఉండవు, జారిపోతూనే ఉంటాయి, ఆపడం ఎవరితరమూ కాదు. కాకపోతే ఉన్న నాలుగు నాళ్ళైనా వాటిని సద్వినియోగపరచుకోవడమే మానవుని కర్తవ్యం. ఆ పని మీరు చక్కగా చేశారు.
1: ఎప్పటి నుండో రామానుజుల వారికి సేవ చేయాలని ఆశపడుతుండేవాణ్ణి. అది ఈ రూపంలో తీరిందేమో. ఇంతకీ మీరు పొరుగురు వెళ్ళారేమో, ఎప్పుడు వేయించేశారు?
0: ఏమడుగుతావులే, నా కర్మ కాలి స్వాముల వారు శిష్య బృందంతో వెళ్ళిపోయాక వచ్చాను. కాస్త ఓ గంట ముందు రాకూడదు, నాకు ప్రాప్తం లేదనుకుంటాను. అంతేలేండి,
2: ఇప్పటికే చాలా పొద్దుపోయింది. యజ్ఞేశుడు ఆవలింతలు తీస్తున్నారు, వారికి తీర్థప్రసాదాలు ఇవ్వండి.
0: అవునాయన, మర్చిపోయాను, ఇదిగో ఈ తీర్థం తీసుకో. శ్రీమన్నారాయణ పాదోదకం సకల పాపహరణం పావనం శుభం. ఇదిగో స్వామివారి భుక్తశేషం, ప్రసాదంగా పుచ్చుకో. నాయనా యజ్ఞేశ, ఇక్కడితో నా పౌరహిత్యం పూర్తయింది. రత్నబిహారి
1: స్వామి,
0: వివాహ బంధం అనేది 7 జన్మలది. నాలో సగం ఇదిగో ఈ త్యాగమతి, ఆమెలో సగం నేను. మా దేహాలే వేరు, ప్రాణం ఒక్కటే. నీవు వర్తకుడవు, నీ అప్పు తీర్చడానికి సాక్షిగా నేను వచ్చాను. ఇట్టి నా అర్ధాంగి త్యాగమతిని నీకప్పగిస్తున్నాను. అసత్య దోషం అంటని మా దొడ్డ ఇల్లాలు పరమ పూజ్య సుగుణాల కని ఈమె. నీవు చేసిన మేలుకు ఈ ప్రత్యుపకారం సరిపోదు, కానీ ఇంతకన్నా ఎక్కువ ఏమి సమర్పించుకోలేని పేదవాడిని. ప్రియసఖి త్యాగు, యజ్ఞేశుల వారిని సంతోషపెట్టి సూర్యోదయ వేళకు వచ్చేసి. యజ్ఞేశ
1: స్వామి,
0: సుఖీభవ, సెలవు.
2: యజ్ఞేశ
1: అమ్మా,
2: ఇప్పటికైనా నా మీద నమ్మకం కుదిరింది కదా. మాట తప్పి నీ నుండి తప్పించుకున్నాననుకున్నావా? ఇచ్చిన మాట తప్పడం కాశీలో గోహత్య చేసిన పాపంతో సమానం. ఏదేమైనా యతిరాజుల వారికి, వారి శిష్యులకు నా జన్మలో తదీ ఆరాధన చేయగలనని అనుకోలేదు. ఆ పుణ్యమంతా నీదే. నాకింతటి పుణ్యాన్ని, స్వాముల వారి ఆశీస్సులను లభింపచేసిన నీ రుణం జన్మ జన్మలకైనా తీరదు. ఇక నేను నీ ఆధీనం, మరి నీ ఇష్టం.
3: అమ్మా అమ్మా, నువ్వు దేవతవు తల్లి, నిజంగా త్యాగమతివే. స్వామివారి పాదతీర్థ సేవనంతో నా కళ్ళు తెరుచుకున్నాయి. మాతృవత్పరనారి అనే భారతీయ ధర్మాన్ని విస్మరించి మహాపాపం చేశాను. అమ్మా ఇదిగో నీకు పాదాభివందనం చేస్తున్నాను తల్లి, నా పాపాన్ని తొలగించు తల్లి.
2: అయ్యయ్యో అయ్యయ్యో యజ్ఞేశ, ఏమిటి ఇది? నా కాళ్ళు వదులు, నేనంత గొప్పదాన్నేమీ కాదు, మామూలు పేద ఇల్లాలినే. కాళ్ళు వదలవయ్యా ముందు.
3: లేదు తల్లి, లేదు, నువ్వు నన్ను మనసారా క్షమించేదాకా నీ పాదాలను వదలలేనమ్మా.
2: అయ్యో ఇందులో నీవు చేసిన పాపం ఏదీ లేదు, అంతా భగవంతుని లీల.
3: కావచ్చు, కానీ నీచ బుద్ధితో నీ శరీరాన్ని ఆశించాను, నీలో తల్లిని చూసుకోలేని అంధుణ్ణయ్యాను. ఒక పరమార్థం కోసం శీలాన్ని కూడా బలిపెట్టడానికి సిద్ధపడిన నీలోని త్యాగం యొక్క విలువను గ్రహించలేకపోయానమ్మా. నన్ను జనని, నన్ను క్షమించమ్మా.
2: అయ్యో ఏమండి, ఒకసారి వెనక్కి తిరగండి, ఈ యజ్ఞేశుడు నా పాదాలు వదలటం లేదండి.
0: ఇదేమిటి యజ్ఞేశ, కరవులు అందుకోవయ్యా అంటే చరణాలు పట్టుకున్నావేం?
3: అయ్యా మహానుభావ, బుద్ధొచ్చిందయ్యా, నేనెంతో మహాప్రాధం చేశానయ్యా, కన్నుగారని కామంతో వ్యవహరించాను, నా తప్పు తెలిసింది. మీ దంపతులు నన్ను మనస్ఫూర్తిగా క్షమించాలి, అంతదాకా నాకు నిష్కృతి లేదు.
0: అర్థం చేసుకున్నావు కదా, ఇక లేవవయ్యా లే.
3: భార్య ఇంకొకరికి ఇచ్చిన మాటను అది ఎలాంటిదైనా స్వీకరించి నెరవేర్చగలిగే హృదయ సంస్కారాన్ని మీలో సంపూర్ణంగా దర్శించారు స్వామి, ఎంత గొప్ప ఆదర్శం మీది.
0: అదంతా ఇప్పుడెందుకు గాని, ముందు లేచి నిలబడవయ్యా విఘ్నేశయ్య, నిలబడు లేవవయ్యా.
3: ఈ పాపాత్ముడిని క్షమించినట్లే కదా.
0: స్వాముల సేవ చేసి తరించిన పుణ్యాత్ముడవు, నీ పశ్చాత్తాపమే నిన్ను పాప విముక్తుడని చేసింది, చింతించకు.
2: కానీ యజ్ఞేశ
1: అమ్మా,
2: నీ దగ్గర నుండి సరుకులను ఉచితంగా తీసుకోవడం మాకు భావ్యం కాదు. దానికెంత సొమ్ము చెల్లించాలో చెబితే కలిగినంతలో ఇస్తాం.
3: అమ్మా, నాకే సొమ్ము అక్కర్లేదమ్మా. నేనే ఈ మహాకార్యాన్ని నిర్వహించి తదీయారాధన ఫలాన్ని పొందానన్న సంతృప్తి చాలమ్మా నాకు.
0: అది కాదయ్యా, అంత పుణ్యఫలాన్ని నీకొక్కడికే దారపోస్తే ఎలా? మా జీవితాలు ఏం కావాలి?
3: అయితే ఒక విన్నపం.
0: చెప్పు చెప్పు.
3: రామానుజాచార్యులు వారి శిష్యులలో మీరెలా చేరారో నన్ను కూడా ఓ శిష్యునిగా చేర్చండి, మీకు పుణ్యం ఉంటుంది, అది చాలు నాకు.
2: ఓ, దానిదేం భాగ్యం. రామానుజుల వారు ఈ అష్టసహస్ర గ్రామం నుండి నేరుగా తిరుమలకు వెళ్తున్నారు. రేపే మనం బయలుదేరి వారిని ఎక్కడో ఓ చోట కలుసుకొని మనవి చేద్దాం.
0: అవును, నేను కూడా వారిని దర్శించుకోలేకపోయాను. అందరి కోరిక నెరవేరుతుంది, పదండి.
3: ధన్యుడును స్వామి, ధన్యుడును. జై శ్రీమన్నారాయణ.

0: మీరింతవరకు సతీ త్యాగమతి నాటకం విన్నారు. ఇందులో పాల్గొన్న కళాకారులు శ్రీ కేతోజు భానుప్రకాష్, శ్రీ కె మురళీకృష్ణారెడ్డి, శ్రీ కృష్ణార్జునరావు వెన్న, డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, కుమారి ఎంబి హిమచంద్రిక, శ్రీమతి ముళ్లపూడి రాజేశ్వరి, శ్రీమతి సాయిలక్ష్మి చాగంటి. రచన డాక్టర్ ఎం పురుషోత్తమాచార్య. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీజంగా అనిల్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ కార్యక్రమం. మరి అందరూ సిద్ధంగా ఉన్నారు కదా యువలయ క్వశ్చన్స్కి, జీకే క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వటానికి. మరి ఫస్ట్ జీకే క్వశ్చన్ నేను అడుగుతున్నాను, నోట్ చేసుకోండి. సాహిత్య రంగంలో ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2026 విజేతగా నిలిచిన నవల ఏది? నా ఫస్ట్ జీకే క్వశ్చన్ ఇది. మరొకసారి రిపీట్ చేస్తాను. సాహిత్య రంగంలో ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2026 విజేతగా నిలిచిన నవల ఏది? ఆ నవల పేరేంటో మీరు వాట్సాప్లో మీ ఆన్సర్స్ని పంపించేయండి. ఈలోపు ఒక మంచి పాట వినేయండి. దొంగ దొంగది చిత్రానికి శంకర్ మహాదేవన్ మాలతి పాడిన పాట వింటారు, రచన వేటూరి.

0: చంపేరా.
1: మరి యువలైకి స్వాగతం. నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్స్ వెంటనే పంపించేశారు చాలామంది. నేనేం అడిగానంటే, సాహిత్య రంగంలో ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2026 విజేతగా నిలిచిన నవల ఏది అని అడిగాను కదా. చాలామంది కరెక్ట్గా ఆన్సర్స్ బుక్ పేరును అలాగే రైటర్ నేమ్ కూడా చాలామంది ఆన్సర్స్ కరెక్ట్గా పంపించారు. ఎవరు పంపించారో చూద్దాం. చల్లపల్లి నుంచి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్ కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. తర్వాత నెల్లూరు నుంచి శ్యామ్ సరైన సమాధానం పంపించారు. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుబాని కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య, వాస్తు సిద్ధాంతి, సుభాషిణి, ఇంకా వారి కుటుంబ సభ్యులు శ్రీ, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, వీరు రెండింటికి ఆన్సర్స్ని పంపించారు. కంగ్రాట్స్ అండి. తర్వాత నంద్యాల టెక్కీ నుంచి రామచంద్ర, సువర్ణ రైట్ ఆన్సర్ పంపించారు. కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి సరైన సమాధానం పంపించారు. గుడ్ ఈవినింగ్ అంటున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి రైటర్ నేమ్ కరెక్ట్గానే రాశారు. నేనేం అడిగాను అంటే బుక్ నేమ్ అడిగాను కదా, అది ఎనీవే రైట్ ఆన్సర్ రాసి పంపించారు. దానికి నేను అడిగిన దానికి కూడా రాసి పంపించారు. ఓకే, నెక్స్ట్ విజయ కైలాస్, సాయి శ్రీనివాస్, పవన్, కృతిక, మారుతి నగర్, అనంతపురం నుంచి రైట్ ఆన్సర్ రాసి పంపించారు. తర్వాత సత్తుపల్లి నుంచి మల్లిక్ లలిత కరెక్ట్ ఆన్సర్ రాశారు. శుభ సాయంత్రం అంటున్నారు. శుభ సాయంత్రం అండి. మీకు కూడా కరెక్ట్గా ఆన్సర్ రాసి పంపించిన వారు ఎవరంటే కోట మన్మధరావు, శోభారాణి, ఉదయవంశీ, హారిక, రాజవోలు, రాజమహేంద్రం తూర్పుగోదావరి జిల్లా నుంచి కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. ఇంకా మల్లికార్జున, అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. న్యూఢిల్లీ నుంచి కళాధర్, శారద కరెక్ట్గా ఆన్సర్స్ని రాశారు. ఇంకెవరు రాశారంటే లక్కవరం, ఏలూరు జిల్లా నుంచి సత్యనారాయణ, లక్ష్మీ, సౌమ్య, లీలా, మహాలక్ష్మి, గీతిక, సిరి, గహన, స్నిగ్ధ, బేబీ, అన్నపూర్ణ, హర్షిత, సాయి శంకర్, వీరందరూ రైట్ ఆన్సర్ రాసి పంపించారు. తర్వాత కృష్ణప్రసాద్ కొమ్ముగూడెం, తాడేపల్లిగూడెం, వెస్ట్ గోదావరి నుంచి రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత కడప నుంచి వినయ్, మధుమోహన్, యాంటోనీ, ఆరోగ్యస్వామి, గంగాధర్, వీరంతా కడప నుంచి రాసి పంపించారు. కరెక్ట్ ఆన్సర్ రాశారండి. కర్ణాటక నుంచి, కర్ణాటక పెత్తనపల్లి నుంచి సుబ్రమణి రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత కారంచేడు మండలం కుంకలమరు గ్రామం తెలగపాలెం నుంచి వెంకటేశ్వర్లు రెడ్డి, జ్యోతి, రమ్య, శ్రావణి, తులసి, కౌశిక్, మీరు బుక్ పేరు రాయాలండి. ఆన్సర్ నేను అడిగిన దానికైతే రైట్ రాశారు, బట్ నేను ఏ పుస్తకానికి, ఆ పుస్తకం పేరేంటని కదా అడిగాను, దానికి రాయండి. తర్వాత నెల్లూరు నుంచి ఫణిరాజ్ కరెక్ట్గా ఆన్సర్స్ రాశారు. శుభాకాంక్షలు అండి మీకు. తర్వాత వారణాసి నుంచి లక్ష్మీ కామేశ్వరి, ఆర్ శ్రీనివాస్ రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద రాంగ్ ఆన్సర్ రాశారు. తర్వాత నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి, యశోద, జానకిరాజు కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. ఇంకా పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్గా ఆన్సర్ పంపించారు.

ఎవరు రాశారంటే రెండు ఆన్సర్స్ కరెక్ట్గా పంపించారు. నెల్లూరు నుంచి విశాల రైట్ ఆన్సర్స్ పంపించారండి. మచిలీపట్నం కృష్ణా జిల్లా నుంచి సుదర్శన కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత శివదుర్గ కౌశిక్కపర్తి కరెక్ట్ ఆన్సర్ చల్లపల్లి నుంచి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. తర్వాత గుడ్ ఈవినింగ్ అంటున్నారు, గుడ్ ఈవినింగ్ అండి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, కాంగ్రాట్స్ అండి. తర్వాత మార్కాపురం శివాజీనగర్ నుంచి టైలర్ మస్తాన్వాలి ఫాతిమా ఆన్సర్ని కరెక్ట్గా పంపించారు. ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్లంక అవనిగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపారు. పావులూరు నుంచి మోహన్ కృష్ణ రైట్ ఆన్సర్, తెనాలి నుంచి మహేంద్ర కరెక్ట్ ఆన్సర్. శుభ సాయంత్రం అంటున్నారు, శుభ సాయంత్రం అండి. ఎలా ఉన్నారు, క్షేమమేనా అంటున్నారు. మీరంతా ఎలా ఉన్నారు, మీరంతా క్షేమంగా ఉన్నారని అనుకుంటున్నాను. యువలైకి స్వాగతం. ఆన్సర్ని కరెక్ట్గా రాశారు ఎవరంటే భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి మొహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాదతుల్లా రైట్ ఆన్సర్ పంపించారు. శుభాకాంక్షలు. జాప భూమేశ్వర్ భూములక్ష్మి శ్రీశాంక్ వెల్లుల్లి నుంచి వెల్లుల్ల నుంచి మీరు ఆన్సర్ రాయలేదు, పాట అడుగుతున్నారా? ఓకే అండి, ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. తర్వాత హాయ్ నమస్తే గుడ్ ఈవినింగ్ అంటున్నారు, గుడ్ ఈవినింగ్ అండి. ఎవరంటే అయాన్సు సియోనా నాగటిపండు అశోక్ బాబు శోభన్ బాబు సాయి ప్రకాష్ సుష్మ బిజ్లీ వెంకటేష్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి. మీరు ఆన్సర్ని పంపించలేదు, ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా చించినాడు నుంచి ఆర్ఎస్వి నరసింహరాజు కరెక్ట్గా ఆయన టూ ఆన్సర్స్ రాశారు, కంగ్రాట్స్ అండి. తర్వాత మార్టూరు బాపట్ల నుంచి గోగులమూడి రాధాకృష్ణమూర్తి మాధవి క్షీర్సాగర్ కరెక్ట్గా ఆన్సర్స్ పంపించారు. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి రైట్ ఆన్సర్. హోస్కోట్ నుంచి లతా సుహాస్ రైట్ ఆన్సర్ పంపించారు. దొనకొండ నుంచి వైసీహెచ్ డేవిడ్ రైట్ ఆన్సర్ పంపారు, గుడ్ ఈవినింగ్ అంటున్నారు, గుడ్ ఈవినింగ్ అండి. తెనాల నుంచి ఎంఏ ప్రసాద్ ఇందిరా రఘురామ్ మౌనిక త్రిలోక్ కరెక్ట్ ఆన్సర్ రాశారు. తర్వాత అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్ కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. ఇంకా శ్రీకాకుళం నుంచి రామకృష్ణ, మీరు రాసిన వారి పేరు పెట్టారు కానీ ఆ బుక్ నేమ్ ఏంటో కూడా పంపించండి వీలైతే, ఆన్సర్ తెలిస్తే. రమేష్ దొంతి గగన్ పెరుమాళ్ళ అనంతపురం నుంచి రైట్ ఆన్సర్ రాశారు. క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. ఏమంటున్నారు, సాహిత్య రంగంలో ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2026 విజేతగా నిలిచిన నవల ఏది, ఏ బుక్ అవార్డు విన్ అయింది అనేది నేను అడిగిన ప్రశ్న అన్నమాట. గుడ్ ఈవినింగ్ అంటున్నారు, గుడ్ ఈవినింగ్ అండి. దీవాణి వెంకటేశ్వరరావు మార్తి టౌన్షిప్ నంద్యాల నుంచి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. తర్వాత ఎవరు పంపించారంటే ఎవరు ఆన్సర్ వీళ్ళు, నెల్లూరు జిల్లా నుంచి నెల్లూరు జిల్లా ఎనమడుగు నుంచి వాస్తు సిద్ధాంతి చేబ్రోల్ రామకృష్ణయ్య సుభాషిణి శ్రీ విష్ణు కైలాష్ మనోజ్ తనోజ్ కరెక్ట్గా రాసి పంపించారు ఆన్సర్స్ని. ఎవరు రాశారో ఏం బుక్ ఆ పేరుని పంపించారు. అలాగే బలరామ్ రెడ్డి సుగుణమ్మ సౌదామణి వసుంధర ఇనమడుగు నుంచి అలాగే తుమ్మ పద్మావతి కూడా అనమాట, వీరందరు కరెక్ట్గా ఆన్సర్స్ని పంపించారు. ఇంకా మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. పాలెంపోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా అహోబిలం వెంకటేశ్వర్లు లక్ష్మి నరేంద్రారెడ్డి రామకృష్ణయ్య మస్తాన్ బాషా కార్పెంటర్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి రాపూర్ నుంచి నారాయణ పెంచలయ్య ముంత పెద్దన్న గురుగుట్ట నుంచి సూరేపల్లి నుంచి శశిరెడ్డి చిన్నప్ప డోకుపర్తి శివప్రసాద్ తుమ్మలచల్ల గోపినాథ్ బండారి శంకరయ్య కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు వీరంతా. సర్వేపల్లి నుంచి రవీంద్రారెడ్డి కరెక్ట్గా ఆన్సర్స్ పంపించారు, కంగ్రాట్స్ అండి. తర్వాత నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపురం జిల్లా నుంచి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ కరెక్ట్గా ఆన్సర్స్ని రాశారు.
పూజారి ధనుంజయ అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మ గుడి దగ్గర నుంచి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. ఇంకా గోపిశెట్టి గీతాంశి కనిగిరి నుంచి సరైన సమాధానం పంపారు. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల నుంచి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రికోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్, సాయి, రిక్విత్ కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. గుడ్ ఈవినింగ్ అంటున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. గుడ్ ఈవినింగ్ అండి మీకు కూడా. ప్రణవి అండ్ ప్రణుతి ఆర్కేపురం న్యూఢిల్లీ నుంచి కరెక్ట్గా ఆన్సర్స్ని పంపించారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కడప నుంచి శ్రీదేవి, శైలజ, రవికుమార్ రెడ్డి, మహేష్ సరైన సమాధానం పంపారు. రాధ ఖమ్మం నుంచి కరెక్ట్గా ఆన్సర్స్ పంపించారు. ఇంకెవరు పంపించారు చూద్దాం. నాగేంద్రప్ప ఉడేవు మొలకలమూరు తాలూకా కర్ణాటక నుంచి కరెక్ట్గా ఆన్సర్స్ని పంపించారు. అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. ఇంకా రాధాప్రకాష్ ఫ్రమ్ ఖమ్మం సరైన సమాధానాలు రాసి పంపించారు. తర్వాత ఎవరు చూద్దాం. ఇంకెవరు పంపించారు. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుభాని. నేను ఆల్రెడీ చదివానండి, నేను స్టార్టింగే చదివాను ఈ ఆన్సర్ని. మీ పేరుని కూడా చదివాను ఆన్సర్ మీరు పంపించింది కరెక్ట్గా నేను కూడా నేను చెప్పాను. తర్వాత రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ శ్యామల కరెక్ట్గా రాసి పంపించారు. ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి కందికాయపల్లి గ్రామం నుంచి సరైన సమాధానం పంపించారు. రాజశేఖర్ రేవతి వడియం వేదాయపాలెం నెల్లూరు నుంచి కరెక్ట్గా ఆన్సర్స్ పంపించారు. ఇంకా పాపినేపాలెం నుంచి సూర్యనారాయణ, సిద్ధయ్య, ఆదన్న కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. తర్వాత ఇస్మాయిల్ బాయ్, సయ్యద్ జాకీర్ బాయ్, మహమ్మద్ రఫీ బాయ్, మంగళం పూరి, ప్రకాష్, కాదర్ బాషాబాయ్, ఎఫ్ఎంఎస్ సర్దార్ బాయ్, కిరాణా షాప్ సుధాకర్ నెల్లూరు జిల్లా నుంచి సరైన సమాధానం పంపించారు. ఇంకా పార్థసారథి భరత్ నగర్ సిద్దిపేట నుంచి రైట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. ఉయ్యూరు నుంచి లత సరైన సమాధానం పంపించారు. తర్వాత కుంకల్మర్రు గ్రామం తెలగపాలెం నుంచి వెంకటేశ్వర్లు రెడ్డి, జ్యోతి, రమ్య, శ్రావణి, తులసి, కౌశిక్ కరంచేడు మండలం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నేనేం అడిగానంటే సాహిత్య రంగంలో ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ 2026 విజేతగా నిలిచిన నవల ఏది అని అడిగాను కదా, తైవాన్ ట్రావెలాగ్ అనే బుక్ 2026 అవార్డుని, బుక్కర్ ప్రైజ్ అవార్డుని విన్ అయిందనమాట. ఇది ఈ క్వశ్చన్కి ఆన్సర్. తర్వాత నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అడుగుతాను. మరి సెకండ్ క్వశ్చన్ రెడీగా ఉన్నారు కదా. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా అక్కడ ఇండియన్ వార్ మెమోరియల్ని ప్రారంభించింది ఎవరు అనేది నా సెకండ్ జీకే క్వశ్చన్. నోట్ చేసుకున్నారు కదా. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా అక్కడ ఇండియన్ వార్ మెమోరియల్ని ప్రారంభించింది ఎవరు అనేది మీరు ఆన్సర్ని రాసి పంపించండి. ఈలోపు ఒక పాట విందాం. డాక్టర్ చక్రవర్తి చిత్రానికి పి సుశీల గానం వింటారు.

యువలైకి తిరిగి స్వాగతం. మరి నేను అడిగిన సెకండ్ జేకే క్వశ్చన్ ఏంటంటే, దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా అక్కడ ఇండియన్ వార్ మెమోరియల్ని ప్రారంభించింది ఎవరు అని అడిగాను కదా. దానికి ఆన్సర్స్ అందరూ పంపించారు. ఎవరు కరెక్ట్గా రాశారు చూద్దాం. నెల్లూరు నుంచి శ్యామ్ కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు, కంగ్రాట్స్ అని. తర్వాత మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. తర్వాత రాధాప్రకాష్ ఫ్రమ్ ఖమ్మం రైట్ ఆన్సర్ పంపించారు. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి సరైన సమాధానం పంపారు. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్ కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. తర్వాత పావులూరు నుంచి మోహన కృష్ణ కరెక్ట్ ఆన్సర్ పంపారు. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. రాధా ఫ్రమ్ ఖమ్మం కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. ఇంకా అనంతపురం మారుతినగర్ నుంచి విజయ కైలాస్, సాయి శ్రీనివాస్, పవన్, కృతిక కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని కరెక్ట్గా ఆన్సర్ పంపారు. కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు నుంచి ఫణిరాజ్ రాంగ్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్లంక వనిగడ్డ నుంచి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. నంద్యాల టెక్కి నుంచి రామచంద్ర సువర్ణ రైట్ ఆన్సర్ పంపించారు. నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. రమేష్ దొంతి అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. సుదర్శన కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. మార్కాపురం శివాజీనగర్ నుంచి టైరల్ మసాన్వలి ఫాతిమా కరెక్ట్గా ఆన్సర్ పంపించారు.

ఇంకా టైప్ చేస్తున్నారు కొంతమంది. ప్రణవి, ప్రణుతి ఆర్కేపురం న్యూఢిల్లీ నుంచి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. ఇంకా కడప నుంచి వినయ్, కృష్ణ తులసి, అపర్ణారెడ్డి, శ్రీదేవి, శైలజ రైట్ ఆన్సర్ పంపించారు. పశ్చిమ గోదావరి జిల్లా చించినాడు నుంచి ఆర్ఎస్వి నరసింహరాజు కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. ఇంకా గోగులమూడి రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్, మార్టూరు, బాపట్ల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. యాడికి హాస్పిటల్ కాలనీ నుంచి చిదంబరరావు, సరస్వతి, సాయి జ్యోతి, భానుతేజ కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు నుంచి గణేష్ రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా నెల్లూరు నుంచి ఇనమడుగు, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి వాస్తు సిద్ధాంతి, శ్రీ చేబ్రోల్ రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనుస్ కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. ఇంకెవరు పంపించారంటే ఆర్ఎన్విఎన్ మూర్తి, శ్రీదేవి, సత్యనారాయణ, లక్ష్మీ సౌమ్య, లీలా, మహాలక్ష్మి, గీతిక, సిరి, గహన, స్నిగ్ధ, బేబీ, అన్నపూర్ణ, హర్షిత, సాయి శంకర్ లక్కవరం ఏలూరు జిల్లా నుంచి కరెక్ట్గా పంపించారు. అనంతపురం నుంచి అనురాధ, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి వీరు కరెక్ట్గా ఆన్సర్స్ పంపించారు. గుడ్ ఈవినింగ్ అంటున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. భారతీ కిషోర్ అనంతపూర్ నుంచి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. ఇంకా శ్రీకాకుళం నుంచి రామకృష్ణ, కర్ణాటక పెత్తనపల్లి నుంచి సుబ్రహ్మణి కరెక్ట్గా ఆన్సర్స్ పంపించారు. కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. పాలెంపోలయ్య, ఆళ్లగడ్డ, నంద్యాల జిల్లా నుంచి అహోబిలం వెంకటేశ్వర్లు, లక్ష్మి, నరేంద్రారెడ్డి, వాస్తు సిద్ధాంతి, రామకృష్ణయ్య, మస్సాన్ భాషా, కార్పెంటర్, బుచ్చిరెడ్డిపాలెం నుంచి, గురుగుంటల నుంచి ముందా పెద్దన్న, రాపూర్ నుంచి నారాయణ పెంచలయ్య, సూర్యపల్లి నుంచి శేషిరెడ్డి చిన్నప్ప, డోకుపర్తి శివప్రసాద్, తుమ్మలచర్ల గోపీనాథ్, బండారి శంకరయ్య వీరందరూ రైట్ ఆన్సర్ని పంపించారు. హొసకోట నుంచి లతా, సుహాస్ కరెక్ట్గా పంపించారు. ఇంకా పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచల్ నుంచి శ్రీనివాస్ చక్రవర్తి, మాధవి కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. శుభ సాయంత్రం అంటున్నారు. శుభ సాయంత్రం అండి. ఎవరు పంపించారు ఆన్సర్ని? రామ్మోహన్ రావు, సత్యవతి, మను, ఇరుసుమండ, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి రైట్ ఆన్సర్. మొహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి రైట్గా ఆన్సర్ని పంపించారు. రంగరాజు, నాగేంద్రప్ప, ఉడేవు, మొలకలమూరు తాలూకా నుంచి మీరు ఆన్సర్ని పంపించలేదండి. తర్వాత కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి మాణిక్యాలరావు, సత్యవతి కరెక్ట్గా ఆన్సర్ పంపారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభానుజనిదుడు కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని రైట్ ఆన్సర్ పంపారు. మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి రైట్ ఆన్సర్. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. ఇంకా నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్, శ్యామల, అయాన్సి, సియాన, నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, బిజ్లీ వెంకటేష్, సాయి ప్రకాష్, సుష్మ కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. లత ఉయూర్ నుంచి రైట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి రైట్ ఆన్సర్ పంపించారు. వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి కందికాయపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ ప్రియ రైట్ ఆన్సర్ పంపించారు. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోల్ శివదాసరెడ్డి, తిరుపతమ్మ, ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్గా ఆన్సర్ పంపారు. హైదరాబాద్ బాజ్పల్లి నుంచి మౌనిక, సందీప్ వర్మ, సంజయ్ రామ్, దుర్గ కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి, యశోద, జానకిరాజు కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి దగ్గర నుంచి వెంకటేష్, నాగభూషణ, నరేందర్ రెడ్డి, శంకర్, ఇస్మాయిల్, జాకీర్భాయ్, బుగ్గయ్య కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. ఇంకా పుట్టపర్తి గోకులం నుంచి నిక్కం బాబురావు, రేణుకాబాయ్, వాసుదేవ్ రావు, వాసుదేవరావు, ప్రసన్నభాయ్, జస్వంత్ సాయి, బాలాజీరావు, సాయి ధీరజ్రావు కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం
కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. ఇంకా కే బ్రహ్మానందరావు ప్రసాదంపాడు నుంచి సరైన సమాధానం పంపారు. వరంగల్ జిల్లా ఎల్బీనగర్ నుంచి ఊర్మిళ, సతీష్, శివ, శరణ్య, రాజు, సరిత, సురేష్, రుక్మిణి, రమ్య, సురేష్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రికోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్ కరెక్ట్ ఆన్సర్ పంపారు. గుడ్ ఈవినింగ్ అంటారు. గుడ్ ఈవినింగ్ అండి. డి వాణి వెంకటేశ్వరరావు మారుతి టౌన్షిప్ నంద్యాల నుంచి రైట్ ఆన్సర్ పంపారు. ఇంకా కొమ్ముగూడెం తాడేపల్లిగూడెం వెస్ట్ గోదావరి నుంచి కరెక్ట్గా ఆన్సర్ పంపారు కృష్ణప్రసాద్. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి సరైన సమాధానం పంపారు. తనూజ నజ్మల్ హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపారు. ఇంకా తురకపల్లి విలేజ్ నుంచి ఆంటోనీ సురేష్ కరెక్ట్గా ఆన్సర్ పంపారు. నెల్లూరు నుంచి బదరి విశాల్ సరైన సమాధానం రాశారు. ఇంకా ఇస్మాయిల్ బాయ్, సయ్యద్ జాకీర్ బాయ్, మొహమ్మద్ రఫీ బాయ్, మంగళం పూరి ప్రకాష్, కాదర్ భాషాబాయ్, ఎఫ్ఎంఎస్ సర్దార్ బాయ్, కిరాణా షాప్ సుధాకర్ నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్గా ఆన్సర్స్ పంపించారు. ఇంకా ఫణిరాజ్ నెల్లూరు నుంచి సరైన సమాధానం పంపించారు. ప్రభాకర్ రావు, స్వరూప, రెబ్బెన, కొమరం భీమ్ నుంచి మీరు ఆన్సర్ని రాయలేదండి, పేర్లు మాత్రమే రాశారు. కారంచేడు మండలం కుంకలమరు గ్రామం తెలగపాలెం నుంచి వెంకటేశ్వర్లు రెడ్డి, జ్యోతి, రమ్య, శ్రావణి, తులసి, కౌశిక్ రాంగ్ ఆన్సర్ పంపించారండి. ఇంకెవరు పంపించారో చూద్దాం. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, ప్రియ, సుప్రియ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి దగ్గర నుంచి వెంకటేష్, నాగభూషణ, నరేందర్ రెడ్డి, శంకర్, ఇస్మాయిల్, జాకీర్ బాయ్, బొగ్గయ్య వీరందరూ కరెక్ట్గా రాసి పంపించారు. ఇంకా ఇది వీరందరూ కరెక్ట్గా ఆన్సర్స్ రాశారండి. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా అక్కడ ఇండియన్ వార్ మెమోరియల్ని ప్రారంభించింది ఎవరు అని అడిగాను కదా, భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయన ప్రారంభించారు. తర్వాత థర్డ్ జీకే క్వశ్చన్ వెంటనే అడిగేస్తున్నాను, ఆన్సర్స్ని వెంటనే పంపించేయండి. భారత్ ఇటలీ బంధంలో భాగంగా ఏ సంవత్సరాన్ని ఇండియా ఇటలీ ఇయర్ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజంగా జరుపుకోవాలని నిర్ణయించారు? ఇది నా థర్డ్ జీకే క్వశ్చన్. మరి కరెక్ట్గా ఎవరెవరు ఆన్సర్స్ రాస్తారో చూద్దాం. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, భారత్ ఇటలీ బంధంలో భాగంగా ఏ సంవత్సరాన్ని ఇండియా ఇటలీ ఇయర్ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజంగా జరుపుకోవాలని నిర్ణయించారు? ఏ సంవత్సరాన్ని జరుపుకోవాలని వీళ్ళు నిర్ణయించారు అనేది నా క్వశ్చన్ అన్నమాట. వెంటనే ఆన్సర్స్ని రాసి పంపించేయండి. మరి ఆన్సర్స్ అయితే వచ్చేస్తున్నాయి. ఎవరెవరు కరెక్ట్గా రాశారో చూద్దాం. నెల్లూరు నుంచి శ్యామ్ కరెక్ట్గా రాసి పంపించారు. తర్వాత నెల్లూరు నుంచి బదరి విశాల కరెక్ట్గా రాశారు. రాధా ప్రకాష్ ఫ్రమ్ ఖమ్మం రైట్ ఆన్సర్ అండి. రాధ ఖమ్మం నుంచి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి వాస్తు సిద్ధాంతి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ వీరందరూ కరెక్ట్గా రాసి పంపించారు ఆన్సర్ని. ఇంకా ఫణిరాజ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. చల్లపల్లి నుంచి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్ రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్ రైట్ ఆన్సర్ పంపారు. తర్వాత మీ పేరు ఇనమడుగు నుంచి సుభాషిణి కరెక్ట్గా ఆన్సర్ రాశారు. కృష్ణప్రసాద్ కొమ్మగూడెం నుంచి, తాడేపల్లిగూడెం కొమ్మగూడెం నుంచి రైట్ ఆన్సర్ రాసి పంపించారు. వాణి మారుతి టౌన్షిప్ నుంచి నల్యాల నుంచి కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. పండా లలిత దేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం నుంచి రైట్ ఆన్సర్ రాశారు.
విజయ కైలాస్, సాయి శ్రీనివాస్, పవన్ కృతిక, మారుతి నగర్, అనంతపురం నుంచి రైట్ ఆన్సర్ రాశారు.

ఇంకా కళాధర్ శారద, న్యూఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్. కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. పశ్చిమ గోదావరి జిల్లా చించినాడ నుంచి ఆర్ఎస్వి నరసింహరాజు రైట్ ఆన్సర్. రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి, ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్లంక నుంచి, మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, మహేంద్ర తెనాలి నుంచి, నాగేంద్రప్ప ఉడేవు మొలకలమూరు తాలూకా కర్ణాటక నుంచి వీరందరూ కూడా కరెక్ట్గా ఆన్సర్స్ని పంపించారు. బాపట్ల జిల్లా మార్తూరు నుంచి రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీర్సాగర్ రైట్ ఆన్సర్ రాశారు. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ రాజుపేట మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్. ఎం శ్రీనివాసరావు, సూర్యతేజ, మను, రాజమహేంద్రవరం నుంచి రైట్ ఆన్సర్ రాశారు. రాజశేఖర్ రేవతి, వేదాయపాలెం నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. కారంచేడు మండలం తెలగపాలెం నుంచి వెంకటేశ్వర్ రెడ్డి, జ్యోతి, రమ్య, శ్రావణి, తులసి, కౌశిక్ రైట్ ఆన్సర్. యాడ్కి హాస్పిటల్ కాలనీ నుంచి చిదంబరరావు, సరస్వతి, సాయి, జ్యోతి, భానుతేజ రైట్ ఆన్సర్. ఏ డాక్టర్ ఏ రాధాకృష్ణమూర్తి, లక్ష్మి, మానస, వాసు, లలిత గుంటూరు నుంచి, లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, కడప నుంచి వినయ్, శ్రీదేవి, శైలజ, అప్పన్నారెడ్డి, కృష్ణ, తులసి రైట్ ఆన్సర్స్ రాశారు వీరంతా. ఎస్ఆర్కే ప్రభాకర్ రావు, స్వరూప, రెబ్బెన కొమరం భీం జిల్లా నుంచి కరెక్ట్గా ఆన్సర్స్ని రాసి పంపించారు. ఇంకా సర్విశెట్టి సుబ్బరామయ్య చీరాల నుంచి, పాలెంపోలయ్య, ఆళ్లగడ్డ నంజాల జిల్లా అండ్ టీమ్ కరెక్ట్గా ఆన్సర్స్ని రాసి పంపించారు. తాళూరు శ్రీనివాస్ చక్రవర్తి, మాధవి, యలమంచిలి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ రాశారు. ప్రణవి, ప్రణుతి, ఆర్కేపురం, న్యూఢిల్లీ నుంచి, ఐ రామకృష్ణ, శ్రీకాకుళం నుంచి, మిడతల రామమూర్తి, ఉరవకొండ నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి, మురహరి, యశోద, జానకిరాజు వీరంతా రైట్ ఆన్సర్స్ రాశారు. నల్గొండ జిల్లా చందంబేడ మండలం చిత్రాల నుంచి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, మధుసూదనాచారి, శ్రీవాణి, రవీంద్రాచారి, రాధిక, త్రిలోక్చారి, దమ్మోజ్ నవీనాచారి వీరందరూ సికింద్రాబాద్ ఓల్డ్ లాల్వాల్ నుంచి రైట్ ఆన్సర్స్ రాసి పంపించారు. భారతీ కిషోర్ అనంతపూర్ నుంచి, పాపినేపాల్యం నుంచి సూర్యనారాయణ సిద్ధయ్య ఆదిన వీరందరూ కరెక్ట్గా ఆన్సర్స్ రాశారు. సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. నెల్లూరు నుంచి బుచ్చి కరెక్ట్గా ఆన్సర్స్ రాశారు. పావులూరు నుంచి మోహనకృష్ణ రైట్ ఆన్సర్. తర్వాత గంపెర్ల దీప్తి, గచ్చిబౌలి నుంచి గంపెర్ల అరుణ్ కుమార్ లండన్ నుంచి రైట్ ఆన్సర్స్. ఇంకా నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపాలెం గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి కరెక్ట్గా ఆన్సర్ రాశారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద కరెక్ట్గా ఆన్సర్ రాశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ అండ్ ఫ్యామిలీ కరెక్ట్గా ఆన్సర్స్ రాశారు. లతా సుహాస్ హోసకోట నుంచి, హైదరాబాద్ బోరంపేట నుంచి సంతోష్ ప్రియ కరెక్ట్ ఆన్సర్స్. మొహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాత్తుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్స్. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి దేవదాసు రెడ్డి, తిరుపతమ్మ, ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ రాశారు. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి, వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ, సతీష్, శివ, శరణ్య, రాజు, సరిత, సురేష్, రుక్మిణి, రమ్య, సురేష్ వీరంతా రైట్ ఆన్సర్స్ పంపించారు. ఇంకా గుడ్ ఈవినింగ్ అంటున్నారు, గుడ్ ఈవినింగ్ అండి. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ, వెంకటేష్ అండ్ టీమ్ వీరంతా రాంగ్ ఆన్సర్ రాశారు. రాజశేఖర్ రేవతి, వేదాయపాలెం నెల్లూరు నుంచి, నేను ఆల్రెడీ చదివానండి. ఇక క్వశ్చన్ ఏంటి అంటే, భారత్ ఇటలీ బంధంలో భాగంగా ఏ సంవత్సరాన్ని ఇండియా ఇటలీ ఇయర్ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజంగా జరుపుకోవాలని నిర్ణయించారు అనే నా థర్డ్ జీకే క్వశ్చన్ కదా. ఆన్సర్ వచ్చి 2027, వచ్చే ఏడాది అన్నమాట. మరిలోపు ఒక పాట విందాం. శక్తి చిత్రానికి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం లయ విన్యాసం. రూపక తాళంలో పసుపులేటి శివకుమార్ డోలు వాద్యం వింటారు.

మీరింతవరకు రూపక తాళంలో పసుపులేటి శివకుమార్ గారి ఢోలు వాయిద్యం విన్నారు. ఈనాటి లైవ్ విన్యాసం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. హిందీ చలనచిత్ర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా దబాంగ్ 2 ఈ చిత్రానికి సోను నిగమ్, తులసి కుమార్ ఆలపించిన గీతం.

0: ఆకాశవాణి 90 వసంతాల స్వరప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన.
0: ఆరోగ్యానికి, విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.
2: చెన్నై ఎక్స్ప్రెస్ ఈ చిత్రం నుంచి ఓ మంచి పాటను వినండి.

0: కాలగర్భంలో పుట్టిన స్వరం, కాలాన్ని దాటి తరాలను తాకిన నాదం.
1: పల్లె పొలిమేరల నుంచి పట్టణ ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు ఆకాశవాణి.
0: తొంభై ఏళ్ల ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలను మోసుకొచ్చిన కాల సాక్ష్యం.
1: వార్తగా విజ్ఞానాన్ని వెలిగించి, సంగీతంగా మనసుల్ని మురిపించి,
0: సాహిత్యంగా సంస్కృతిని పరిరక్షించి, జాతి స్వరంగా నిలిచిన మహోన్నత వేదిక.
1: అనేక భాషల హారంలో భారత ఆత్మను మోగించిన నాద బ్రహ్మ
0: ఆకాశవాణి. తరాలు మారినా, కాలం మారినా ప్రజల గుండెల్లో నిలిచే ఆ స్వరం చిరంజీవి.
1: భాషల్ని, భావాల్ని, సంస్కృతుల్ని కలిపి జీవనధార
0: ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ మహాప్రస్థానం కాలపుటల్లో చెరిగిపోని చరిత్ర,
1: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం.
0: స్వరం వినిపించిన ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు ఆకాశవాణి.
2: దిల్ చాతా హై ఈ చిత్రానికి శంకర్ మహాదేవన్ గానం.

0: స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23న స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23న జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా, జూన్ 8న 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి.
1: బాబీ ఈ చిత్రానికి శైలేందర్ సింగ్, లతా మంగేష్కర్ ఆలపించిన గీతం.

0: ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు,
1: శబ్దతరంగాలై మదిదోచిన సవ్వడులు,
0: కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి
1: తరం తరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ
0: బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ సర్వజగత్తును ఒలలాడిస్తోంది ఆకాశవాణి.
1: 90 ఏళ్ల ఆ ప్రస్థానం అద్వితీయం, అపురూపం.
0: 9 పదుల ఆ తరంగ జీవనం ఆకాశవాణి స్వరాల విరిబోణీ.

యువ శ్రోతలందరికీ స్వాగతం. కాలచక్రం గిర్రున తిరుగుతూనే ఉంటుంది. రోజులు, నెలలు, సంవత్సరాలు ఇలా ఇట్టే గడిచిపోతున్నాయి. కానీ క్యాలెండర్లో కనిపించే ప్రతి అంకం

0: వెనుక అంతులేని చరిత్ర దాగి ఉంటుంది. కొందరి ఆశయాలు, మరికొందరి పోరాటాలు, ఇంకొందరి విజయాలు ఆయా తేదీలను చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించేలా చేస్తాయి. ఈరోజు అనగా మే 24వ తేదీన కూడా ఇలాంటి ఎన్నో అద్భుతమైన, స్ఫూర్తిదాయకమైన ప్రత్యేకతలు ఉన్నాయి. ఒక పక్క అంతర్జాతీయ దినోత్సవం, మరోపక్క సాంకేతిక విప్లవాలు, ఇంకో పక్క ఆకాశాన్ని జయించిన సాహసాలు, ఇలా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఈరోజు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. ఆ విషయాలేమిటో, వాటి వెనుక ఉన్న కదిలించే కథలు ఏమిటో ఈనాటి కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి అంతకంటే ముందు ఒక పాట వినేద్దామా?
1: అర్మాన్ మలిక్ పాడిన పాట మిరాయి చిత్రం నుండి.

పాట వినేశారు కదా, ఇక ఈ రోజుకున్న ప్రాముఖ్యతల్లోకి వెళ్ళిపోతే మే 24వ తేదీ అనగానే అంతర్జాతీయ స్థాయిలో ముందుగా గుర్తుకు వచ్చేది కామన్వెల్త్ దినోత్సవం. ప్రపంచ చిత్రపటాన్ని ఒకసారి గమనిస్తే అందులో 56వ స్వతంత్ర దేశాలు సముదాయమే ఈ కామన్వెల్త్. ఒకప్పుడు వలసవాద పాలనలో ఉన్న ఈ దేశాలన్నీ కలిసి నేడు ఒక సమాన స్థాయి కలిగిన కుటుంబంలా ఒకరికొకరు వెన్నట్టు ఉంటూ ఎలా అభివృద్ధి చెందాలో ఈ వ్యవస్థ మార్గనిర్దేశం చేస్తుంది. కేవలం ఆర్థికపరమైన అంశాలే కాకుండా పర్యావరణ పరిరక్షణ,

మానవ హక్కుల రక్షణ, అందరికీ నాణ్యమైన విద్యను అందించడం మరియు ప్రజాస్వామ్య విలువలను కాపాడడం వంటి ఎన్నో ఉన్నతమైన లక్ష్యాల కోసం ఈ దేశాలన్నీ ఏకతాటిపై నడుస్తున్నాయి. ముఖ్యంగా నేటి యువతను నాయకులుగా తీర్చిదిద్దడంలో కామన్వెల్త్ వ్యవస్థ ఎంతో విశిష్టమైన కృషి చేసింది. భిన్నత్వంలో ఏకత్వం అంటే ఏమిటో ఈ దేశాల కలయిక మనకు స్పష్టంగా చెబుతుంది. యువతగా మనం ఆలోచనలు కేవలం మన ప్రాంతానికే పరిమితం కాకుండా విశ్వనరులుగా ఎలా ఎదగాలి, ప్రపంచ శాంతికి మనం ఎలా తోడ్పడాలి అని ఆలోచించడానికి ఈ దినోత్సవం చక్కని వేదిక. తిరుచిత్రం నుండి ధనుంజయ్ శ్రీనివాస్ మౌలి పాడిన పాట మీరు వింటారు.

పాట విన్నారు కదా. ఇక మన రెండో విశేషం ప్రకృతి మరియు మూగ జీవాలను ప్రేమించే ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సిన విషయం. ఈరోజు అంతర్జాతీయ మార్కోర్ దినోత్సవం. మార్కోర్ అంటే ఏమిటి అని ఆలోచిస్తున్నారా? ఇది మంచుతో కప్పబడిన ఎత్తైన పర్వత ప్రాంతాల్లో జీవించే ఒక అద్భుతమైన మరియు అత్యంత అరుదైన అడవి పక్షుల జాతి. వీటిని చూడగానే ఎవరికైనా ముందుగా ఆకట్టుకునేది వాటి కొమ్ములు దాదాపు 5 అడుగులు పొడవు ఉండి ఒక స్క్రూలాగా వంకర్లు తిరిగి చూడడానికి ఎంతో రాజసంగా ఉంటాయి. ఇవి ప్రధానంగా ఆసియా ఖండంలో పర్వత శ్రేణులలో అత్యంత ఎత్తైన శిఖరాలను సైతం సునాయాసంగా పైకెక్కగలవు. అయితే ఎంతో అద్భుతమైన ఈ జీవులు ఇప్పుడు కనుమరుగయ్యే ప్రమాదంలో ఉన్నాయి. మానవులు అడవులను నరికేయడం వల్ల వాటి నివాసాలు ధ్వంసమైపోతున్నాయి. అలాగే కొమ్ముల కోసం వేటగాళ్లు వీటిని విచక్షణారహితంగా చంపేస్తున్నారు. ఈ భయంకరమైన పరిస్థితి నుండి ఈ మూగజీవులను రక్షించుకోవాల్సిన అత్యవసర

అవసర ఉద్దేశంతోనే ఐక్యరాజ్య సమితి ఈ ప్రత్యేక దినోత్సవాన్ని ప్రకటించింది. ఈ భూమి కేవలం మనుషులది మాత్రమే కాదు, కంటికి కనిపించని సూక్ష్మజీవి నుండి మహావృక్షాల వరకు అన్నిటికీ ఇక్కడ బతికే హక్కు ఉంది. పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడం, మన భవిష్యత్ తరాలకు ఈ అందమైన జీవ వైవిధ్యాన్ని అందించడం మనందరి బాధ్యత అని ఈరోజు మనకు మరోసారి గట్టిగా గుర్తు చేస్తుంది. ఇప్పుడు మీకోసం కూలీ చిత్రం నుండి అరివు రాంబాబు అనిరుద్ధ రవిచందర్ పాడిన పాట.

పర్యావరణం గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు మనకు దగ్గరైన మన భావోద్వేగాలకు సంబంధించిన ఒక తీయనైన విషయం గురించి చెప్పుకుందాం. ఈ రోజును ప్రపంచవ్యాప్తంగా చాలామంది సోదరుల దినోత్సవం జరుపుకుంటారు. మన ఇంట్లో మన అన్న లేదా తమ్ముడితో ఉండే బంధం మాటల్లో చెప్పలేనిది. చిన్నతనంలో ఒక చిన్న బొమ్మ కోసమైనా, టీవీ రిమోట్ కోసమో కుక్కపిల్లల్లాగా పోరాడుకుంటాం. ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటాం. కానీ అదే వయసు పెరిగే కొద్దీ ఆ బంధం ఒక స్నేహంగా మారిపోతుంది. మన కష్టాన్ని, మన బాధను ఎవరితోనూ చెప్పుకోలేని సమయంలో సతమతమవుతున్నప్పుడు నేనున్నాను అంటూ భుజం తట్టే మొదటి వ్యక్తి బహుశా మన సోదరుడే అవుతాడు. సోదరుడు అంటే కేవలం రక్తం పంచుకొని పుట్టినవాడే కానక్కర్లేదు. మన కష్ట సుఖాలలో పాలు పంచుకుంటూ, మన తప్పులను తీర్చిదిద్ది, మన విజయాలను సెలబ్రేట్ చేసుకునే ఏ ప్రాణ స్నేహితుడైనా సరే ఒక సోదరుడితోనే సమానమే. ఉరుకులు పరుగులు ఈ జీవితంలో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం మర్చిపోతుంటాం. కాబట్టి ఈ కార్యక్రమం వింటున్న మీరు వెంటనే మీ సోదరులకు, ఆ స్థానంలో ఉన్న మీ ఆత్మీయ మిత్రులకు ఒక చిన్న మెసేజ్ లేదా ఫోన్ చేసి మీ ప్రేమను వ్యక్తపరచండి. డూట్ చిత్రం నుండి మీకోసం ఒక పాట.

సరే, ఇప్పుడు చరిత్రను మలుపు తిప్పిన ఒక అద్భుతమైన ఘట్టం గురించి తెలుసుకుందాం. ఈరోజు సమాచార ప్రసార రంగంలో, అంటే కమ్యూనికేషన్ రంగంలో అతిపెద్ద విప్లవం వచ్చిన రోజు. ఒకసారి ఊహించుకోండి, మన చేతిలో స్మార్ట్ ఫోన్ లేదు, ఇంటర్నెట్ లేదు. వేరే ఊరిలో ఉన్న మన వాళ్ళు ఏదైనా అత్యవసరం సమాచారం పంపాలంటే ఉత్తరాలు రాయాలి. అవి చేరడానికి రోజుల తరబడి, కొన్నిసార్లు నెలలు తరబడి సమయం పట్టేది. ఆ నిరీక్షణ ఎంత కష్టంగా ఉంటుందో కదా. కానీ 1844 మే 24వ తేదీన ఆ సుదీర్ఘ నిరీక్షణకు ఒక శాశ్వతమైన ముగింపు పడింది. అమెరికాలో శామ్యూల్ మోర్స్ అనే సుప్రసిద్ధ శాస్త్రవేత్త ఎన్నో ఏళ్ల కృషి తర్వాత మొదటిసారిగా ఎలక్ట్రానిక్ టెలిగ్రాఫ్ ద్వారా సందేశాల్ని విజయవంతంగా పంపారు. వైర్ల ద్వారా విద్యుత్ సంకేతాలను ఉపయోగించి ఆయన పంపిన ఆ మొట్టమొదటి సందేశం, దేవుడు ఏమి సృష్టించాడు? అక్కడి నుండే ప్రపంచ స్పీడ్ అందుకుంది. ఈరోజు మనం అత్యంత వేగంగా వాడుతున్న వీడియో కాల్స్, శాటిలైట్ కమ్యూనికేషన్స్ మరియు క్షణాల్లో ప్రపంచాన్ని చుట్టివేసే ఆధునిక సమాచార వ్యవస్థలన్నిటికీ ఆ రోజు మోర్స్ పంపిన ఆ చిన్న ఎలక్ట్రానిక్ సందేశమే బలమైన పునాది. మనిషి మేధస్సుకు అదొక గొప్ప నిదర్శనం. కార్యక్రమం ఆఖరి దిశకు చేరుకుంది. ముగించే ముందు, యువత నగరాల్లో ఉత్సాహాన్ని, ఎదలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపే ఒక గొప్ప సాహస గాథను మీతో పంచుకుంటాను. మహిళలు వంటకే పరిమితం అనుకుంటున్న ఆ రోజుల్లో 1930 మే 24వ తేదీన యామీ జాన్సన్ ఒక యువతి ఆకాశమే హద్దుగా ఒక సరికొత్త చరిత్ర సృష్టించారు. అప్పట్లో విమానయానం అంటేనే ఎంతో ప్రమాదకరం. అలాంటిది ఆమె ఒంటరిగా ఒక చిన్న విమానం నడిపి ఇంగ్లాండ్ దేశం నుండి ఆస్ట్రేలియా వరకు ప్రయాణించింది. అలా ప్రయాణించిన తొలి మహిళగా కూడా అరుదైన రికార్డును సాధించారు. ఆ సాహసోపేతమైన ప్రయాణం చేసే సమయానికి ఆమె వయస్సు కేవలం 26 సంవత్సరాలు మాత్రమే. ఆధునిక టెక్నాలజీ, GPS లాంటివి ఏమీ లేని ఆ రోజుల్లో దిట్టమైన మేఘాలు, భయంకరమైన ఇసుక తుఫాన్లు, ఎన్నో ప్రతికూల వాతావరణ పరిస్థితులను అత్యంత ధైర్యంగా ఎదుర్కొని రోజుల పాటు నిరంతరం ప్రయాణించి ఆమె ఆస్ట్రేలియా చేరుకున్నారు. ప్రాణాలకు తెగించి ఆమె చేసిన ఆ ప్రయాణం ప్రపంచాన్ని నిర్వేరపరిచింది. మనలో బలమైన సంకల్పం, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదుర్కొనే స్థిరమైన పట్టుదల ఉంటే ఎంతటి కష్టమైన ప్రయాణమైనా సులభమే అని ఆమె ప్రపంచానికి చాటి చెప్పారు. తన ముందున్న లక్ష్యాలు ఎంత పెద్దవైనా సరే, యామీ జాన్సన్ లాగా అంచెలంచెలుగా విశ్వాసంతో అడుగు ముందుకు వేయాలని ఈరోజు మనకు నేర్పుతోంది. కార్తికేయ 2 చిత్రం నుండి మీకోసం ఒక పాట.

0: భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ దేబాంగ్షు పాండా హెస్ రిజిస్టర్డ్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఇన్ ద రీపోల్ ఇన్ ద తృణమూల్ కాంగ్రెస్ బాస్టియన్ ఫాల్తా అసెంబ్లీ కన్స్టిట్యుయెన్సీ. మిస్టర్ పాండా వన్ ద సీట్ బై ఓవర్ 1,09,000 ఓట్స్. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ క్యాండిడేట్ శంభునాథ్ కుర్మి ఫినిష్డ్ ఇన్ ద సెకండ్ ప్లేస్ విత్ ఓవర్ 40,600 ఓట్స్. కాంగ్రెస్ క్యాండిడేట్ అబ్దుల్ రజాక్ మోలా కిమ్ థర్డ్ అండ్ తృణమూల్ కాంగ్రెస్ క్యాండిడేట్ జహంగీర్ ఖాన్ వాస్ పుష్డ్ టు ద ఫోర్త్ పొజిషన్ విత్ ఓవర్ 7,700 ఓట్స్. ఎలక్షన్ కమిషన్ హెస్ ఆర్డర్డ్ రీపోల్ ఇన్ ద ఫాల్తా ఫాలోవింగ్ అలిగేషన్స్ ఆఫ్ లార్జ్ స్కేల్ మాల్ ప్రాక్టీస్ డ్యూరింగ్ ద పోలింగ్ ఫర్ ద వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్స్. ద రీపోలింగ్ వాస్ హెల్డ్ ఆన్ ద 21st ఆఫ్ దిస్ మంత్. Union Education Minister Dharmendra Pradhan has given directions to depute a team of professors and technical experts from the Indian Institute of Technology Madras and IIT Kanpur to assist the Central Board of Secondary Education CBSE in ensuring a glitch-free re-evaluation process. This decision has been taken in view of the developments and concerns raised by students and parents regarding the CBSE post-result services portal. The Ministry of Education in a statement said that the expert team from the IITs will implement technological improvements of the system and will specifically examine portal stability and server performance. The team will also examine the overall IT infrastructure robustness and assist in taking corrective measures to ensure that login authentication, user access systems, payment gateways are accurate and in order. The government has advised all Indian citizens to avoid non-essential travel to the Democratic Republic of Congo, Uganda and South Sudan until further notice in view of the evolving Ebola outbreak situation. It also directed Indian citizens currently residing in or travelling to these countries to strictly follow public health guidance issued by local authorities and maintain heightened precautions. Ministry of Health and Family Welfare informed that India has not reported any case of Ebola disease. President Draupadi Murmu will present Padma Awards for the year 2026 at a civil investiture ceremony tomorrow. On this occasion, we are broadcasting 16 programs as part of our series People's Padma on Akashwani. In these episodes, we provide listeners insights into the work and life of Padma Awardees. These episodes are being broadcast today and tomorrow on 100.1 Akashwani Gold Channel. It can also be heard on our News on AIR app and News on AIR official YouTube channel. So stay tuned to Akashwani today and tomorrow. A four-member medical team from the All India Institute of Medical Sciences, AIIMS Delhi, today conducted the second autopsy of the former model turned actor Twisha Sharma in Bhopal. The postmortem lasted nearly 3 hours under tight security arrangements. After completion of legal formalities, the body was handed over to the family and the last rites were performed at the Bhadbhada Crematorium in Bhopal. Her family had requested the medical team to adopt a multidisciplinary forensic, pathological and radiological approach and independently examine concerns they claim were not adequately addressed during the first postmortem conducted in the city. The India Meteorological Department has issued a red colour warning for heatwave to severe heatwave conditions over East Uttar Pradesh, East Madhya Pradesh and Vidarbha today. The weather agency also forecast heatwave conditions in isolated pockets over Uttar Pradesh, Madhya Pradesh, Vidarbha, Punjab, Haryana, Chandigarh and Delhi during the next 5 days. And with that, we end this news bulletin.
1: ఒక మాట చెప్పనా, ఇప్పుడే వేసవి మొదలయ్యింది. పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారి అయితే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
2: ఈవేళ పార్టీ కావాలంటే ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ. ఏది నీ కార్డు పిన్ను? నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్, ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి. బై గర్ల్స్, ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రూకంగా ఉండండి. డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు. మరి బిల్లిచ్చే ముందే వస్తుందంటారా? సో గర్ల్స్, ఏంటట సంగతి?
3: బిల్లట సంగతి.
2: ఏది నీ కాడి పిన్? ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికీ ఇవ్వద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్, ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి. తినడం ఛాంపియన్షిప్ జరిగిందా? ఆర్బీఐ ఉంటుంది, విషయాలు తెలుసుకోండి.

0: నమ్మకంగా ఉండండి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో ముందస్తు చర్యలు చేపట్టామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. పేదల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలని ప్రముఖ సినీ నటుడు హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ కోరారు. వార్తల వివరాలు. ఆఫ్రికా ఖండంలోని పలు దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తితో పాటు కేసులు మరణాల నమోదు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈరోజు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యంగా కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన హెచ్చరికలు, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు వస్తున్న ప్రత్యేక మార్గదర్శకాల ఆధారంగా ఎబోలా వైరస్ను సమర్థంగా ఎదుర్కొనేందుకు వైద్య ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉందని మంత్రి చెప్పారు. రాష్ట్రంలోని విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాల ద్వారా వచ్చే ప్రయాణికులు, పర్యాటకులకు ఎబోలా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. వైరస్ లక్షణాలు కలిగిన వారిని క్వారంటైన్ చేసి పక్కనున్న వారికి కూడా వైద్య పరీక్షలు చేస్తామని సత్యకుమార్ యాదవ్ తెలిపారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం నుంచి తిరుమలకు కాలినడకన కేంద్ర మంత్రి ఈరోజు చేరుకున్నారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ కాలినడక దారిలో భక్తుల కోసం టీటీడీ చేసిన ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని అన్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
2: మనం నిరంతరం కూడా మన దేవాలయాలు గాని, మన ఆచారాలు గాని, సాంప్రదాయాలు గాని, మన పండగలు గాని, ఇవన్నీ కూడా వైభవంగా విశేషంగా మన భావితరాలకి కూడా అందించాల్సినటువంటి బాధ్యత ఈరోజు మనందరి మీద ఉంది. దానికోసం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వీళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మళ్ళీ మన రాష్ట్రంలో ఒక ఆధ్యాత్మిక శక్తిని ముందుకు నడిపించడానికి ఎంతో కృషి చేస్తుంది.
1: పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా తూర్పు నియోజకవర్గ పరిధిలో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 87 లక్షల రూపాయల విలువైన చెక్కులను స్థానిక శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్తో కలిసి 63 మంది లబ్ధిదారులకు మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ ఒక్కరూ అనారోగ్యంతో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో సీఎంఆర్ఎఫ్ ద్వారా ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తోందని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలని ప్రముఖ సినీ నటుడు హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, దూరదర్శన్, నాటక అభివృద్ధి సంస్థ చైర్మన్గా పి భరత్ భూషణ్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని విజయవాడలో ఈరోజు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో సినిమా షూటింగులకు మంచి ప్రదేశాలు ఎన్నో ఉన్నాయని చెప్పారు. ఆయా ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు. పూర్వ గవర్నర్ బండారు దత్తాత్రేయ తన జీవిత ప్రస్థానాన్ని తెలియజేస్తూ రచించిన ప్రజల కథే నా ఆత్మకథ పుస్తకాన్ని ఒడిషా రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు ఆవిష్కరించారు. విశాఖపట్నంలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హరిబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజల మధ్య నుంచి ఎదిగి గవర్నర్ పదవి వరకు చేరుకున్న దత్తాత్రేయ జీవిత ప్రయాణం యువతకు ఆదర్శప్రాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోమువీర్రాజు, రాజ్యసభ మాజీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలు ఈరోజు ప్రశాంతంగా జరిగాయి. విశాఖపట్టణంలో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్, సంయుక్త కలెక్టర్ జి విద్యాధరి పరీక్షా కేంద్రాలను సందర్శించి నిర్వహణ

0: నిర్వహణ తీరును పరిశీలించారు. అదేవిధంగా తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ స్థానిక యూపీఎస్సీ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. కోస్తాంధ్రప్రదేశ్ రాయలసీమ జిల్లాలలో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షం ఈ రోజు పడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమలోని పలుచోట్ల గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలిపారు. అదేవిధంగా రేపు కోస్తాంధ్రప్రదేశ్ రాయలసీమ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో 17 జిల్లాల్లో తీవ్ర వడగాలులతో వేడి వాతావరణం నెలకొని ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. 44 డిగ్రీ సెల్సియస్ వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. జనగణన గృహ జాబితా లెక్కింపు కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. భీమవరంలోని దుర్గాపురం ప్రాంతంలో జనగణన కార్యక్రమాన్ని కలెక్టర్ ఈరోజు పరిశీలించారు. ఇంటింటికి వెళ్లి సేకరిస్తున్న వివరాలు, నమోదు విధానం, ప్రజల స్పందన తదితర అంశాలను స్వయంగా పర్యవేక్షించారు. గృహాల వివరాలు నమోదు చేసే సమయంలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో ముందస్తు చర్యలు చేపట్టామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. పేదల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలని ప్రముఖ సినీ నటుడు హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి రాజు, మొబైల్ వదిలేయ్.
2: అక్క బ్యాంక్ నంబర్ కావాలి, రిఫండ్ రాలేదు.
3: దొరికింది, ఇప్పుడే కాల్ చేస్తానక్క.
1: నంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నంబర్లతో డబ్బు కాల్ చేస్తారు.
2: మరైతే సరైన నంబర్
1: బ్యాంక్ ఆఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన.
3: మీరు నన్ను కాపాడారక్క.
1: పని నుండి కాదు,
2: చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది
4: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
1: సర్దుబాటు అయింది.
4: దేనికి?
1: చిన్ని ఫీజుకి.
4: చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే. ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండే తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని. సర్దుబాటు అయింది. జీతం అడ్వాన్స్ గా పంపాను.
2: ఆర్బీఐ చెబుతుంది
4: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
5: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. భారత సంయుక్త రాజ్యామెరికా దేశౌ రణనీతిక సహభాగితాం సుదృఢీకరణాయ పునః పుష్టిం కృతవంతౌ. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకర శీఘ్ర వ్యాపార సంధేః ఆహ్వానం అకరోత్. సహైవ రాష్ట్రస్య కృతే ఊర్జా ఆపూర్తేః వివిధీకరణే బలం అదదాత్. పశ్చిమబంగాళరాజ్యే భారతీయ జనతా పార్టీతి దళస్య ప్రత్యాశీ దేబాంశు పాండా ఇత్యేషః ఫాల్టా విధానసభాక్షేత్రస్య పునర్నిర్వాచనె మహతి విజయం అవాప్నోత్. అమెరికీయ విదేశమంత్రి మార్కో రుబియో ఉక్తవాన్ యత్ భారతం సంయుక్తరాజ్యామెరికాయాః అత్యంత మహత్వపూర్ణేషు రణనీతిక సహభాగిషు అన్యతమః అస్తీతి. ప్రశాసనేన ఇబోలా సంక్రమణస్య ప్రకోపం దృష్ట్వా సర్వే భారతీయ నాగరికాః కాంగో, యుగాండా తథా దక్షిణ సూడాన్ దేశేషు అనావశ్యక యాత్రాం న కర్తుం పరామర్శః ప్రదత్తః. పాకిస్తానస్య బలూచిస్తాన్ ప్రాంతస్య క్వెటానగరే రేలమార్గస్య సమీపే జాతే విస్ఫోటే 24 జనాః మృతాః. అపి చ ఐపీఎల్ క్రికెట్ క్రీడాయాం అద్య కోల్కతా నైట్ రైడర్స్ దళం దిల్లీ క్యాపిటల్స్ దళేన సహ కోల్కతా స్థితే ఈడెన్ గార్డెన్స్ క్రీడాంగణే ప్రతిస్పర్ధాం కరిష్యతి.

మీరింతవరకు శ్రీమతి పాలడుగు ధనలక్ష్మి బృందం సమర్పించిన భజనలు విన్నారు. ఈనాటి భజనావళి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: పల్లెసీములు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: నీ స్వర సంతకంతో ఎందరినో మేల్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
2: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
1: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
2: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి,
1: మానవులను సృష్టించేది బ్రహ్మ,
2: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.
3: భగవద్గీత పారాయణం,
4: శ్రీమద్ భగవద్గీత.

0: ఆకాశవాణి వ్యవసాయ సూచనలు.
1: క్యాబేజీ క్యాలిఫ్లవర్లలో సమగ్ర సస్యరక్షణ గురించి తెలుసుకుందాం. శీతాకాలంలో సాగు చేసే కూరగాయల్లో క్యాబేజీ క్యాలిఫ్లవర్ పంటలు ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. ఇవి రైతులకు మంచి ఆదాయాన్ని ఇస్తాయి. కానీ ఈ పంటల యొక్క సున్నితత్వం వల్ల చాలా రకాల చీడపీడలు సోకటం, అలాగే చాలా రకాల పురుగులు వాడటం ద్వారా రైతులకు పెట్టుబడి వ్యయం పెరిగి సాగు కష్టతరమవుతుంది. వీటితో పాటు విత్తనాల ధర అధికంగా ఉండటం, సరైన సాగు పరిజ్ఞానం లేకపోవడం, విచక్షణారహితంగా పురుగు శిలీంద్ర నాశనులు వాడటం కారణంగా పంట సాగు వ్యయం పెరిగి నాణ్యత తగ్గిపోతోంది. రైతులు ఈ పంటల్లో సమగ్ర సాగు యాజమాన్య పద్ధతులు చేపట్టడం ద్వారా నాణ్యమైన దిగుబడులతో పాటు మంచి ఆదాయం పొందే అవకాశం కూడా ఉంటుంది. క్యాబేజీ క్యాలిఫ్లవర్ పండించేటప్పుడు ఆయా ప్రాంతాల శీతోష్ణ స్థితులు, అనుకూల వాతావరణం, నీటి సదుపాయం, మార్కెట్లతో పాటుగా పురుగులను తెగుళ్లను తట్టుకుని అధిక దిగుబడినిచ్చే రకాలను ఎంపిక చేసుకోవాలి. క్యాబేజీలో గోల్డెన్ ఏకర్, ఎర్లీ డ్రమ్ హెడ్, ఫ్రైడ్ ఆఫ్ ఇండియా, హరిరాణి గోల్, అలాగే గణేష్ గోల్, పూసా డ్రమ్ హెడ్ వంటి రకాలతో పాటు బీఎస్ఎస్ 150, బీఎస్ఎస్ 126, దిశ, శ్వేత వంటి హైబ్రిడ్ రకాలను సాగు చేసుకోవచ్చు. క్యాలిఫ్లవర్ పంటలో చూసుకున్నట్లయితే కనుక పంత్ శుభ్ర, స్నోబాల్ 16, ఇంప్రూవ్డ్ జపనీ

నీస్ పూసా హిమజ్యోతి, ఊటీ నంబర్ 1, పూసా శుభ్ర, పూసా సింథటిక్, పూసా స్నోబాల్ వంటి రకాలతో పాటు NS-60, బసంత్, ధనజ్, NS-76, స్నోక్రౌన్ వంటి హైబ్రిడ్ రకాలను కూడా సాగుకు వినియోగించుకోవచ్చు. విత్తనాలు ఏ మోతాదులో కావాల్సి వస్తుందంటే, ముందుగా క్యాబేజీలో చూసుకున్నట్లయితే క్యాబేజీలో సూటి రకాలు అయితే ఎకరాకు 280 నుండి 320 గ్రాముల విత్తనాలు అవసరమవుతాయి. సంకర రకాలైతే కనుక ఎకరాకు 120 నుండి 200 గ్రాముల విత్తనాలు అవసరమవుతాయి. అదేవిధంగా క్యాలిఫ్లవర్ లో చూసినట్లయితే 280 నుండి 320 గ్రాముల విత్తనం అవసరమవుతుంది. స్వల్పకాలిక రకాలకైతే 240 నుండి 320 గ్రాముల విత్తనం, అలాగే దీర్ఘకాలిక రకాలకైతే 160 నుండి 200 గ్రాముల విత్తనం ఒక ఎకరాకు అవసరమవుతాయి. విత్తే కాలం స్వల్పకాలిక రకాలకైతే ఆగస్టులో, మధ్యకాలిక రకాలకైతే సెప్టెంబర్లో, దీర్ఘకాలిక రకాలనైతే అక్టోబరు నుండి నవంబర్లో నాటుకోవచ్చు. నారుమడిలో విత్తుకుని ఆ తర్వాత ప్రధాన పొలంలో నాటుకోవాలి. సరైన రకాలను సరైన సమయంలో మార్కెట్ను దృష్టిలో పెట్టుకుని సాగు చేసినట్లయితే అధిక దిగుబడి పొందే ఆస్కారం ఉంటుంది. వీటితో పాటు సమగ్ర సస్యరక్షణ, తెగుళ్ల యాజమాన్యం చేపట్టినట్లయితే నాణ్యతా ప్రమాణాలతో కూడిన దిగుబడిని ఆశించవచ్చు. ఈ పంటల్లో సస్యరక్షణ గురించి మనం చూసినట్లయితే క్యాబేజీ, క్యాలిఫ్లవర్ సాగుకు ప్రథమంగా విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తన శుద్ధికి విత్తనాలను విత్తే ముందు ఇమిడాక్లోప్రిడ్ 5 గ్రాములు కిలో విత్తనానికి కలిపి వినియోగించుకోవాలి. తర్వాత థైరం 3 గ్రాములు కిలో విత్తనానికి కలిపి శుద్ధి చేయాలి. నారు దశలో సస్యరక్షణ ఏ విధంగా తీసుకోవాలంటే, మొదటగా

0: తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే సరైన సమయంలో సస్యరక్షణ చర్యలు చేపట్టితే కనుక రైతులు మంచి దిగుబడిని పొందవచ్చు. బొప్పాయిలో తెగుళ్ల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. భారతదేశము బొప్పాయి విస్తీర్ణంలోనూ దిగుబడిలోనూ ప్రపంచంలో మొదటి స్థానం ఆక్రమించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బొప్పాయి సుమారుగా 19,216 హెక్టార్లలో సాగు చేపడుతూ 18,29,363 టన్నుల చొప్పున సగటు దిగుబడినిస్తోంది. బొప్పాయి సాగులో వైరస్ తెగుళ్ల యాజమాన్యం కీలకంగా మనం గమనించుకోవచ్చు. దీని గురించి వివరంగా తెలుసుకుందాం. వైరస్ తెగుళ్ల సమగ్ర యాజమాన్యం గురించి చూసినట్లయితే బొప్పాయిలో వైరస్ తెగుళ్లు ఎక్కువగా నష్టాన్ని కలుగు చేస్తాయి. వీటిలో ముఖ్యమైనవి ఆకుముడత వైరస్, అలాగే రింగ్ స్పాట్ వైరస్. వీటి యాజమాన్య పద్ధతుల గురించి మనం చూసినట్లయితే బొప్పాయి నారుని రసం పీల్చే పురుగులు చొరబడకుండా 40-60 సైజు కలిగిన నైలాన్ మెష్ నెట్ హౌస్ లో పెంచాలి. ఈ పురుగు ఆశించే వంగజాతి, అలాగే గుమ్మడి జాతి పంటలను పొలం చుట్టుపక్కల ఎక్కడా కూడా పెంచరాదు. బొప్పాయి తోట చుట్టూ మొక్కలు నాటే 15 రోజుల ముందు అవిసె మొక్కలు 2 వరుసలు, అలాగే మొక్కజొన్న, జొన్న 2 వరుసలు రక్షణ పంటలుగా వేసుకోవటం వల్ల రసం పీల్చే పురుగులను, తద్వారా ఈ తెగుళ్ల వ్యాప్తిని తగ్గించుకోవచ్చు. నారు మొక్కలపైన పొలంలో నాటే 3 రోజుల ముందు ఎసెఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పొలంలో తెల్లదోమ, అలాగే పేనుబంక ఉధృతిని గమనించటానికి జిగురు పూసిన పసుపు రంగు అట్టలను ఎకరానికి 12-15 చొప్పున మొక్కల ఎత్తుకన్నా కొద్దిగా ఎత్తులో ఉండేలాగా అమర్చుకోవాలి. రసం పీల్చే పురుగులను గమనించిన వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి. దీనికోసం వేపనూన 2.5 మిల్లీలీటరు, దాంతోపాటు ఎసిఫేట్ 2.5 గ్రాములు, దాంతోపాటుగా జిగురు 0.5 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో పురుగుల ఉధృతిని అనుసరించి పిచికారీ చేసుకోవాలి. రింగ్ స్పాట్ వైరస్ సోకిన మొక్కల్లో దిగుబడిని, కాయ నాణ్యతను పెంచడానికి 10 గ్రాముల యూరియా, దాంతోపాటు జింక్ సల్ఫైట్ 1.5 గ్రాము, దాంతోపాటు బోరాన్ 1 గ్రాము లీటర్ నీటికి కలిపి 30 రోజుల వ్యవధిలో 8 నెలల వరకు పిచికారీ చేస్తూ ఉండాలి. అలాగే కాండం కుళ్ళు తెగులు గురించి మనం చూసినట్లయితే నర్సరీలో ఎక్కువ నష్టాన్ని ఇవి కలుగచేస్తూ ఉంటాయి. వేర్లు మొదలు మెత్తగా మారి కుళ్ళిపోతాయి. కాయలున్న చెట్లకు కాండం కుళ్ళు తెగులు ఆశించినట్లయితే నష్టం అధికంగా ఉంటుంది. దీని నివారణకు మొక్క మొదల దగ్గర నీరు నిలవకుండా చూడాలి. బోర్డో మిశ్రమము 1% లేదా అలియేట్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి మొదలను తడుపుకోవాలి. వారం రోజుల వ్యవధితో 2-3 సార్లు తడపాల్సి ఉంటుంది. లేదా 10 గ్రాముల ట్రైకోడెర్మా పొడిని 1 లీటర్ నీటిలో కలిపి బొప్పాయి మొక్కల మొదలు చుట్టూ నేల బాగా తడిచేటట్లుగా పోయాలి. 1 కిలో ట్రైకోడర్మా అస్పెరల్లం శిలీంద్రం, దాంతోపాటు 90 కిలోల పశువుల ఎరువు, దాంతోపాటుగా 10 కిలోల వేపపిండి, 1 కిలో బెల్లంను నీటిలో 10 రోజుల పాటు మాగనిచ్చి చెట్ల పొదల్లో వేసుకోవాలి. తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు లీటర్ నీటికి 2 గ్రాముల రెడోమిల్ MZ కలిపి చెట్ల మొదలలో, అలాగే కాండాన్ని తడుస్తూ మందును పోసుకోవాలి. ఇక బూడిద తెగులు గురించి మనం చూసినట్లయితే ఆకులపైన, కాడలపైన, అలాగే కొత్త చిగుళ్లపైన తెల్లటి బూడిద లాంటి శిలీంద్రపు పురుగులు కనిపించినప్పుడు నీటిలో కరిగే గంధకము 3 గ్రాములు లేదా హెక్సాకొనజాల్ 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసి సమర్థవంతంగా నివారించుకోవచ్చు. తర్వాత ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు గురించి మనం చూసుకున్నట్లయితే ఇది అక్టోబర్ నుండి నవంబర్ నెలల్లో ఆకులపై గోధుమ వర్ణపు మచ్చలు ఏర్పడి ఆకులు పసుపు రంగుకు మారి రాలిపోతూ ఉంటాయి. దీని నివారణకు లీటర్ నీటికి మాంకోజెబ్ 2.5 గ్రాములు లేదా క్లోరోథలోనిన్ 15 రోజుల వ్యవధితో 2 దఫాలుగా పిచికారీ చేయాలి. ఈ విధమైన యాజమాన్య పద్ధతులను చేపట్టి తెగుళ్లు నివారించుకుంటే గనక బొప్పాయి పంటలో మంచి దిగుబడిని పొందవచ్చు.
1: మీరింతవరకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రసార విశేషాలు. ఈ రాత్రి 7:15 పంట సీమలు, వ్యవసాయదారుల కార్యక్రమాలు, సేంద్రియ వ్యవసాయంలో జీవన ఎరువుల ప్రాముఖ్యత ఈ అంశంపై అమరావతి వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ త్రిమూర్తులు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం సునాముఖి ఆకు సాగు వివరాలు సంభాషణ. రాత్రి 7:40 చిత్ర తరంగిణి తెలుగు సినిమా

పాటల కార్యక్రమం రాత్రి 8 గంటలకు అమర భారతి సంస్కృత కార్యక్రమం. ఇందులో భాగంగా గ్రీష్మ వర్ణనం డాక్టర్ గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారి సంస్కృత ప్రసంగం వింటారు. రాత్రి 8:15 90 వసంతాల ఆకాశవాణి. ఇందులో భాగంగా 90 వసంతాల ఆకాశవాణి ప్రస్థానంలో భాగంగా నెల్లూరు ఆకాశవాణి కేంద్రం అందిస్తున్న ప్రముఖ శ్రోతల అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ, ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. రాత్రి 8:30 తెలుగులో జాతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే. 8:40 దేశభక్తి గీతం. రాత్రి 8:45 సమాచార సంధ్య, హిందీలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. రాత్రి 9:15 స్పాట్లైట్. 9:30 చిత్ర తరంగిణి, తెలుగు సినిమా పాటల కార్యక్రమం. రాత్రి 10:00 రవివాసరి అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. రాత్రి 11:10 ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాల రిలే ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఇప్పుడు ఫిల్మ్ గీతం వింటారు. చిత్రం శతమానం భవతి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు న్యూఢిల్లీలో భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై విస్తృత స్థాయి చర్చలు జరిపారు. ఆఫ్రికాలో విస్తరిస్తున్న ఎబోలా వైరస్ను ఎదుర్కొనేందుకు ఆ దేశానికి అత్యవసర వైద్య సరఫరాలు, రక్షణ కిట్ల తొడి విడతను భారత్ ఈరోజు పంపించింది. 2026 సంవత్సరానికి సంబంధించిన పద్మ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు ప్రదానం చేస్తారు. వాంకటే స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై రాజస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు లక్ష్యాన్ని నిర్దేశించింది. విదేశాంగ మంత్రి

డాక్టర్ ఎస్ జయశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు న్యూఢిల్లీలో భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై విస్తృత స్థాయి చర్చలు జరిపారు. వాణిజ్యం, ఇంధనం, మానవ వనరుల మార్పిడి, ప్రాంతీయ భద్రత వంటి కీలక రంగాల్లో సహకారాన్ని విస్తరించేందుకు చర్చలు జరిగాయి. ఈ సందర్బంగా మాట్లాడుతూ జయశంకర్, రెండు దేశాల మధ్య త్వరితగతిన వాణిజ్య ఒప్పందాన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అలాగే ఇంధన వాణిజ్యం విస్తరణను స్వాగతిస్తూ

0: సెక్యూరిటీ ఫర్ ఇండియా.
1: అమెరికా విదేశాంగ మంత్రి రూబియో మాట్లాడుతూ ఈ భాగస్వామ్యం వ్యూహాత్మకంగా అత్యంత కీలకమని, ప్రపంచంలో భారత్ అమెరికాకు అత్యంత ముఖ్యమైన భాగస్వాముల్లో ఒకటని పేర్కొన్నారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సదస్సులో పాల్గొనడానికి రూబియో 4 రోజుల పర్యటనలో భాగంగా నిన్న భారత్కు చేరుకున్నారు. ఈ సదస్సు ఈ నెల 26వ తేదీన జరుగుతుంది. ఆఫ్రికాలో విస్తరిస్తున్న ఎబోలా వైరస్ ను ఎదుర్కొనేందుకు ఆ దేశానికి అత్యవసర వైద్య సరఫరాలు, రక్షణ కిట్ల తొలి విడతను భారత్ ఈరోజు పంపించింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ సోషల్ మీడియాలో ఈ విషయం వెల్లడిస్తూ, ఎబోలా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఆఫ్రికాకు సహాయంగా భారత్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, అలాగే ఆఫ్రికన్ యూనియన్తో సహకారం కొనసాగిస్తుందని పేర్కొన్నారు. ఈ సహాయం ద్వారా ఆఫ్రికా దేశాలతో భారత్ కొనసాగిస్తున్న ప్రజారోగ్య సహకారం మరోసారి స్పష్టమైంది. ఎబోలా ఒక తీవ్రమైన ప్రాణాంతక వైరల్ వ్యాధి. దీని వ్యాప్తిని అరికట్టేందుకు అత్యవసర ప్రజారోగ్య చర్యలు, అంతర్జాతీయ స్థాయి సమన్వయం ఎంతో అవసరం. పశ్చిమ బెంగాల్లోని ఫల్తా అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన రీపోలింగ్లో బీజేపీ అభ్యర్థి దేబాన్షు పండా ఘన విజయం సాధించారు. ఆయన 109,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సిపిఐ అభ్యర్థి శంభునాథ్ కుర్మి 40,600కు పైగా ఓట్లతో రెండవ స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి అబ్దుల్ రజాక్ మొల్లా 3వ స్థానంలో నిలిచారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయంలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఫల్తా నియోజకవర్గంలో ఈ నెల 21న రీపోలింగ్ నిర్వహించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 207 స్థానాలు గెలుచుకుని సువేందు అధికారి ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో మొట్టమొదటిసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సిబిఎస్ఈ రీవాల్యుయేషన్ ప్రక్రియ ఎలాంటి సాంకేతిక సమస్యలు లేకుండా సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఐఐటి మద్రాసుకు చెందిన ప్రొఫెసర్లు, సాంకేతిక నిపుణుల బృందాన్ని సిబిఎస్ఈకి సహాయంగా పంపించాలని నిర్ణయించారు. సిబిఎస్ఈ పోస్ట్ రిజల్ట్ సేవల పోర్టల్పై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వ్యక్తం చేసిన ఆందోళనలు ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. ఐఐటి మద్రాస్ నిపుణుల బృందం సాంకేతిక వ్యవస్థల్లో మెరుగుదల చేపట్టి ముఖ్యంగా పోర్టల్ స్థిరత్వం, సర్వర్ పనితీరును పరిశీలిస్తుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 2026 సంవత్సరానికి సంబంధించిన పద్మ పురస్కారాలను రాష్టపతి ద్రౌపది ముర్ము రేపు ప్రదానం చేస్తారు. ఈ సందర్భంగా ఆకాశవాణి తమ ప్రత్యేక కార్యక్రమాల శ్రేణిలో భాగంగా మొత్తం 16 ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేస్తుంది. ఈ ఎపిసోడ్లలో పద్మ పురస్కార గ్రహీతల జీవితం, సేవలు, సాధనలు, వారి కృషిపై ప్రత్యేక సమాచారం అందిస్తారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 9:10 ఆకాశవాణి గోల్డ్ ఛానల్లో, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్, న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రసారమవుతుంది. విస్తృత ప్రజా సంప్రదింపుల కోసం విబిజీరామ్జీ చట్టం 2025 కింద ప్రభుత్వం ముసాయిదా నిబంధనలను ప్రచురించింది. దీనిపై ఏ వ్యక్తి అయినా భాగస్వామ్య పక్షాలు, సంస్థలు లేదా విద్యా సంస్థలు తమ అభ్యంతరాలను లేదా సూచనలను వచ్చే నెల 21వ తేదీలోపు పరిశీలన కోసం సమర్పించవచ్చని గ్రామీణాభివృద్ది మంత్రిత్వశాఖ తెలియజేసింది. ఈ చట్టం 20 సంవత్సరాల నాటి పాత మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 స్థానంలో వస్తోంది. కొత్త చట్టం ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో చట్టబద్దమైన ఉపాధి హామీని 100 రోజుల నుండి 125 రోజులకు పెంచడం దీని ముఖ్య లక్ష్యం. మంత్రిత్వశాఖ సమాచారం ప్రకారం ఈ ముసాయిదా నిబంధనలు చట్టంలోని సెక్షన్ 33 ఇతర సంబంధిత నిబంధనలకు అనుగుణంగా రూపొందించారు. ఈ కొత్త చట్టం వేతనాల చెల్లింపు సకాలంలో పారదర్శకంగా జవాబుదారీతనంతో జరిగేలా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది. అలాగే నిర్దేశిత సమయంలోగా పని కల్పించని పక్షంలో నిరుద్యోగ భృతి అందించే నిబంధనను కూడా ఈ చట్టం కలిగి ఉంది. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో

0: మీడియాతో మాట్లాడుతూ మంత్రి, దేశ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించడం, కాపాడడం పట్ల ప్రభుత్వం నిబద్దతతో ఉందని తెలియజేశారు. భక్తుల సౌకర్యార్థం కాలినడక మార్గంలో టీటీడీ చేసిన ఏర్పాట్లను మంత్రి అభినందించారు. తిరుమలలో కల్పించిన సదుపాయాలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, ఈ సౌకర్యాలు ఎన్డీఏ ప్రభుత్వ పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. తీవ్రమైన ఎండల నేపథ్యంలో ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ జట్టుతో రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ మొదట బౌలింగ్ ను ఎంచుకుంది. ఇక కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో ఈరోజు రాత్రి జరిగే మరొక మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రాంతంలో ఈరోజు రైల్వే ట్రాక్ లక్ష్యంగా జరిగిన ఒక శక్తివంతమైన పేలుడులో కనీసం 30 మంది మరణించగా పలువురు గాయపడ్డారు. బలూచిస్తాన్ రాజధాని నగరం క్వెటాలోని చమన్ ఫాటక్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక రైలు పాక్షికంగా దెబ్బతినగా ఆ ప్రాంతంలో పార్క్ చేసి ఉన్న 10 వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఘోర ఘటన అనంతరం క్వెటా అంతటా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. పరిస్థితిని సమీక్షించడానికి, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించడానికి వైద్యులు, వైద్య సిబ్బందిని అత్యవసరంగా రప్పించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు న్యూఢిల్లీలో భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై విస్తృత స్థాయి చర్చలు జరిపారు. ఆఫ్రికాలో విస్తరిస్తున్న ఎబోలా వైరస్ ను ఎదుర్కొనేందుకు ఆ దేశానికి అత్యవసర వైద్య సరఫరాలు, రక్షణ కిట్ల తొలి విడతను భారత్ ఈరోజు పంపించింది. 2026 సంవత్సరానికి సంబంధించిన పద్మ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు ప్రదానం చేస్తారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. పంట సీమలు. వ్యవసాయదారుల కార్యక్రమాన్ని వింటారు.

0: ఈనాటి పంటసీమలు కార్యక్రమంలో సేంద్రీయ వ్యవసాయంలో జీవన ఎరువుల ప్రాముఖ్యత, ఈ అంశం గురించి డాక్టర్ ఎన్ త్రిమూర్తులు గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: త్రిమూర్తులు గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: మీరు ఇక్కడ అమరావతిలో ఉన్నటువంటి వ్యవసాయ పరిశోధనా స్థానంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు కదా?
2: అవునండి.
1: ఇక్కడ అమరావతి అనేసరికి ఈ జీవన ఎరువుల మీద పరిశోధనలు అనేవి ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అలాగే రకరకాల జీవన ఎరువులను ఇక్కడ రూపొందించి రైతులకు అందుబాటులో కూడా ఉంచడం జరుగుతూ ఉంటుంది కదండి. ఇప్పుడు సేంద్రీయ వ్యవసాయంలో భాగంగా రైతు సోదరులందరూ కూడా ఈ జీవన ఎరువుల్ని ఎక్కువగా వాడుతూ ఉన్నారు.
2: అవునండి.
1: ఈ జీవన ఎరువుల వల్ల కూడా ఎన్నో రకాల ఉపయోగాలున్నాయని చెప్పి రైతు సోదరులందరూ గ్రహించి వాళ్లు కూడా తమ వ్యవసాయంలో భాగంగా ఈ జీవన ఎరువుల్ని వినియోగిస్తూ ఉన్నారు కదండి. అసలు ఈ జీవన ఎరువులు అంటే ఏంటండి?
2: ఇప్పుడు సేంద్రీయ వ్యవసాయము అనే దాని మీద రైతాంగం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఎక్కువగా ఉందండి. ప్రతి వారు సేంద్రీయ వ్యవసాయం అనగానే వేసిన పంటని రసాయనిక ఎరువులు వాడకానే సడన్ గా మానేసినంత మాత్రాన సేంద్రీయ వ్యవసాయం సేంద్రీయ పంట అని చెప్పుకోవడానికి ఆస్కారం లేదన్నమాట అండి. మనం ఇప్పుడు ప్రస్తుతం ఇప్పటి వరకు రైతాంగం రకరకాల రసాయనిక ఎరువులు, పురుగు మందులు, వీడిసైడ్స్, మన కలుపు మందులు ఇవన్నీ వాడి భూమిలో చాలా నిక్షేపాలు అంటే ఈ అవశేషాలను చాలా చేర్చడం జరిగిందన్నమాట. సో వీటిని ఒక్కసారిగా వాటిని తొలగించి సేంద్రీయ

0: వెంటనే మనం ప్రజలకు అందివ్వాలి అంటే చాలా కష్టం కాబట్టి దీనికి నిర్దిష్టమైన కొన్ని పరిమాణాలని మనం ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందండి. ఇది సాధారణంగా ఏంటంటే మొదలు పెట్టిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత మాత్రమే, అంటే రసాయన ఎరువులు వాడకాన్ని ఆపి సేంద్రీయ పద్ధతుల్లో సేంద్రీయ ఎరువులను మాత్రమే వాడి వాటితో పాటుగా ఈ జీవన ఎరువుల్ని, పచ్చి రొట్టె ఎరువుల్ని, వీటిని వాడుకుని పండించే ఏ విధమైన రసాయనిక ఎరువులు వాడకుండా 3 సంవత్సరాలు ఇట్లాగ మనం వరుసగా పండించిన తర్వాత నుండే ఈ సేంద్రీయ పంటకు, అంటే మనం వేసుకోవాల్సిన విత్తనం కూడా సేంద్రీయ పంటలో పండించిన విత్తనాన్నే విత్తనంగా వాడుకుని ఆ పంటని తీసుకొచ్చిన తర్వాత దాన్ని మాత్రమే సేంద్రీయ పంటగా మనం మార్కెట్లో అమ్ముకోవడానికి, దానికి మాత్రమే ఒక నిర్దిష్ట ధరని నిర్ణయించి, అంటే మామూలుగా రసాయనిక ఎరువుల ద్వారా పండించే పంటకి దీనికి దాదాపుగా 3 రెట్లు వ్యత్యాసం ఉంటుందండి. అంటే హై ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే రైతాంగానికి సేంద్రీయ పంట ద్వారా, అంటే ఈ రసాయనిక ఎరువులు వాడకుండా తీసుకునే పంట చాలా తక్కువగా వస్తుందన్నమాట. అందుచేత మన ప్రభుత్వం కూడా పోషకాల విలువలను చూసి, దీని గుణగణాలను చూసి దీనికి నిర్దిష్టమైన ధర కూడా పెట్టడం జరిగింది. ధృవీకరణ చేసిన ఈ పంటలకు మాత్రం ఖచ్చితమైన ఎక్కువ రేటు పెట్టి రావకాశం. ఈ విధంగా మనం సేంద్రీయ వ్యవసాయానికి రసాయనిక వ్యవసాయానికి వ్యత్యాసాన్ని, అంటే మన లాభ నష్టాలను చూసుకున్నట్లయితే ఈ విధంగా భర్తీ చేయొచ్చు.
1: అంటే ఉత్పత్తి తగ్గినా కూడా మనకి అక్కడ ఆదాయం అనేది
0: ఎక్కువ వస్తుంది కాబట్టి భర్తీ జరగడం జరుగుతుంది. మరి రైతాంగం ఈ విధంగా సేంద్రీయ వ్యవసాయాన్ని చేపట్టాలి అంటే దీంట్లో మీరు చెప్పినట్లుగా పచ్చి రొట్టె ఎరువులు, సేంద్రీయ ఎరువులు, ఇంకా వానపముల ఎరువు, పశువుల ఎరువు ఇవన్నీ వాడతారు. కానీ ఈ అన్నిటి ద్వారా వచ్చే పోషకాలు, ముఖ్యంగా మన సేంద్రీయ పంటలో రైతు ఏ పంట పండించాలన్నా పోషకాలు అనేవి ప్రధానమని, పంటకు కావలసిన పోషకాలని అందించడంలో ఏ ఏ అవకాశాలు ఉన్నాయో ఆ అవకాశాలన్నీ, ఏ ఏ అవకాశాలని మనం సేంద్రీయ పంటలో వాడుకోవచ్చో అవన్నీ కూడా ఒక నిర్దిష్టంగా తెలియజేయడం జరిగిందనమాట. వాటిలో ముఖ్యంగా మన సేంద్రీయ పంటలో దాదాపుగా 30-50% పోషకాలని లభ్యమయ్యేటట్టు చేయడానికి, అందించడానికి మీరు అడిగినట్లుగా ఈ జీవన ఎరువులు ముఖ్యమైన పాత్ర వహిస్తున్నాయండి. సో ఈ జీవన ఎరువులు ముఖ్యంగా మన అందరికీ తెలుసు, సేంద్రీయ పంటలో గాని ఏ పంటలో అయినా గాని మనం పోషకాలంటే నత్రజని, భాస్వరము, పొటాషియం ప్రధాన పోషకాలండి. తర్వాత మనం చెప్పుకునేవి సూక్ష్మ ధాతువులు. సో ముఖ్యంగా ముందుగాని మనం నత్రజని, భాస్వరం, పొటాషియం గాని మన పంటలకు సమృద్దిగా అందించగలిగినట్లయితే ఇక రైతాంగం మన సేంద్రీయ పంటను కూడా రసాయనిక పంటతో సమానంగా దిగుబడి సాధించడానికి అవకాశం ఉందండి. సో ఈ పోషకాలని జీవన ఎరువుల ద్వారా ఎంత మాత్రం అందించగలమంటే దాదాపుగా 30-50% వరకు ఖచ్చితంగా అందించగలిగే అవకాశము ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ లో దొరికే గవర్నమెంట్ సంస్థల నుంచి కానీ ప్రైవేట్ సంస్థల నుంచి కానీ దొరికే జీవన ఎరువుల ద్వారా మనం అందించవచ్చండి. ముఖ్యంగా అపరాల్లో చూసినట్లయితే దాదాపు 50% కన్నా ఎక్కువగానే మనం ఈ పోషకాలను అందించవచ్చు. అదే మిగతా పంటల్లో, అంటే చిరుధాన్యాల్లోని వరిలోను, మిర్చిలోను, తర్వాత మొక్కజొన్నలోను, పొద్దుతిరుగుడు పంటల్లోను, ఇలాంటి పంటల్లో అయితే 30% వరకు ఖచ్చితంగా ఈ పోషకాలని జీవన ఎరువుల ద్వారా అందించవచ్చు.
1: మరి ఈ జీవన ఎరువుల్లో ఏ రకాలు ఉన్నాయండి?
0: సో ముఖ్యంగా ఇప్పుడు నత్రజని చెప్పుకుందాం. మొట్టమొదటి ప్రధానమైన మూలకం నత్రజని కాబట్టి ఈ నత్రజనికి సంబంధించిన ప్రధాన జీవన ఎరువు ఎజోస్పైరిల్లం అన్నట్టు. ఎక్కువ పంటలకి దీన్ని వాడుకోవచ్చు, అంటే లెగ్యూమ్ జాతి పంటలను తప్పించి మిగతా అన్ని పంటలకి కూడా ఎజోస్పైరిల్లం అనే జీవన ఎరువు నత్రజనికి సంబంధించిన జీవన ఎరువుగా చక్కగా ఉపయోగపడుతుందండి. కాకపోతే రైతాంగం ఇక్కడ గమనించవలసింది ఏంటంటే విత్తనం నాటుకునేటప్పుడు ఈ జీవన ఎరువుని భూమిలోనే వేసుకోవాలన్నమాట. వేసుకోవడానికి కూడా రైతాంగం పాటించవలసింది ఏంటంటే ఈ జీవన ఎరువు సేంద్రీయ ఎరువుతో కలిపి వాడుకున్నట్లయితే చాలా చక్కగా పనిచేస్తుంది కాబట్టి సేంద్రీయ ఎరువుని మనం దాదాపుగా 200 కిలోలు బాగా మాగి చీకిన పశువుల ఎరువు గాని, వానపాముల ఎరువు గాని, లేదంటే మరి ఏ ఇతర సేంద్రీయ ఎరువును గాని తీసుకుని దాంట్లో ఒక 2 కేజీల ఎజోస్పైరిలం అనే ఈ జీవన ఎరువుని కలిపి వాడుకున్నట్లయితే విత్తనం నాటేటప్పుడు రైతాంగం కూడా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే తగినంత తేమ ఉన్నప్పుడే మనం విత్తనం నాటుకుంటామండి. అదే తేమ ఈ బ్యాక్టీరియా ఈ ఎజోస్పైరిలం అనే ఈ

0: జీవనీరు కూడా వృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ తేమ ఉన్నప్పుడు ఈ రైతాంగం దీన్ని వాడుకున్నట్లయితే మనం చెప్పుకున్న ఈ పంటల్లో దాదాపుగా 30% మించి నత్రజని ఎరువుని ఇది తీసుకుని అందిస్తుందండి. ఇది కూడా ఎట్లా తీసుకుంటుందంటే గాలిలో మనకి తెలియకుండా నత్రజని 78% వాయు రూపంలో ఉందండి. ఈ నత్రజని ఈ బ్యాక్టీరియా తప్ప మరి ఏ ఇతర జీవులు కూడా మొక్కలు నేరుగా ఇవి సేకరించుకుని వాడుకోలేవు అన్నమాట. ఈ బ్యాక్టీరియా మాత్రమే నత్రజనిని ఉదజని వాయువుతో కలిపి అమోనియాగా మార్చి, అంటే మనం యూరియాగా మార్చి అనమాట. సో ఇది ఆర్గానిక్ సేంద్రియం అనమాట. సో అంటే జీవంతో తయారైంది కాబట్టి ఇది ఎటువంటి దుష్ఫలితాలు మొక్క మీద ఉండదు, అలాగే నేలలో ఉన్న ఇతర జీవుల మీద కూడా దుష్ఫలితాలు లేకుండా ఇది నేరుగా మొక్క యొక్క వేరు కణాల్లోకి ఇది ప్రవేశపెడుతుంది కాబట్టి ఇది చక్కగా వృధాగా పోకుండా ఈ నత్రజనిని ఈ మొక్కలన్నీ ఉపయోగించుకుంటాయండి. మరి మిగతా పంటలు మన లెగ్యూమ్ జాతి పంటల్లో చూసినట్టయితే రైజోబియం అనే ఒక జీవన ఎరువు ఉందండి. ఈ రైజోబియం అనే ఈ జీవన ఎరువు లెగ్యూమ్ జాతి పంటల్లో దాదాపుగా 50% మించి నత్రజనిని అందివ్వగలదండి రైజోబియం. అందుకనే రైజోబియం ఇతర బ్యాక్టీరియాతో కూడా కలిపి వాడుకున్నప్పుడు దాదాపుగా ఏ విధమైన రసాయనిక ఎరువులు గాని ఏ విధమైన సేంద్రియ ఎరువులు లేకపోయినా గాని తగినంత దిగుబడిని సాధించడానికి అవకాశం ఉందండి. ఇది చాలా గొప్ప శక్తివంతమైన జీవన ఎరువు అండి. ఈ రైజోబియం ఏం చేస్తుందంటే అపరాలు జాతి పంటకి విత్తనానికి పట్టించి రైతాంగం ఏంటంటే ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ఇందాక నేను చెప్పినట్లుగా ఎజోస్పెరల్ అయితే భూమిలో నేరుగా వేసుకోవాలి, దీన్ని మాత్రం రైజోబియం విత్తనానికి పట్టియాలండి. విత్తనానికి పట్టించేటప్పుడు విత్తుకోవాలన్నమాట. విత్తనానికి పట్టించేటప్పుడు సన్నటి పొర విత్తనం చుట్టూ ఒక పొర ఏర్పడేటట్టు చూసుకోవాలండి. చూసుకోవడానికి జనరల్ గా ఏంటంటే ఈ రైజోబియం మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ లో మన పొడి రూపంలో గాని లేదంటే ద్రవ రూపంలో కూడా లభ్యమవుతుందండి. పొడి రూపంలో లభ్యమైన రైజోబియం అయితే ప్రతి కేజీ విత్తనానికి 20 గ్రాములు చొప్పున రైతాంగం ఒక పొడిని కేజీ విత్తనానికి పట్టించుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అదే ద్రవ రూపంలో దొరికిన రైజోబియం అయితే అది ఎక్కువ నంబర్ ఉంటుంది కాబట్టి, అంటే ఈ బ్యాక్టీరియా కణాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి 10 మిల్లీలీటర్ల ద్రావణాన్ని ఒక కేజీ విత్తనానికి పట్టించుకున్నట్లయితే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ పట్టించేటప్పుడు రైతాంగం గమనించవలసిన విషయం ఏంటంటే చక్కటి పొర ఏర్పడాలంటే ఏదైనా జిగురు ద్రావణం మనం దీనిలో కలిపి వేసుకోవాలండి. సో జిగురు ద్రావణం ఏంటంటే మన బట్టలకు పట్టించే గింజిపొడి మార్కెట్ లో దొరుకుతా ఉంటుంది. 10% అంటే ఒక 100 మిల్లీలీటర్ల నీటిలో 10 గ్రాములు పొడి పోసి ఒక 10 నిమిషాల్లో మరగనిచ్చి చల్లార్చుకున్నట్లయితే మనం చక్కటి జిగురు ద్రావణం వస్తుందండి. ఈ జిగురు ద్రావణాన్ని ఈ కల్చర్తో కలిపి మనం విత్తనానికి పట్టించుకున్నట్లయితే చక్కటి పొర ఏర్పడి ఎటువంటి నష్టం లేకుండా ఉంటుంది అనమాట.
1: ఇప్పుడు లెగ్యూమ్ జాతి పంటలకి రైజోబియం వాడాలని చెప్పారు కదండి, చాలా రకాల లెగ్యూమ్ జాతి పంటలు అనేవి ఉన్నాయి. ఒక్కొక్క పంటకి ఒక్కొక్క రకం రైజోబియం ఉంటుందని కిందటి సార్ చెప్పారు మీరు,
0: అవునండి.
1: అలా ఉంటుందంటారా లేకపోతే ఒకే రైజోబియం కల్చర్ అనేది ఉంటుంది?
0: ఇది చాలా మంచి ప్రశ్న అండి. గతంలో ఏంటంటే లెగ్యూమ్ జాతి పంటలకి ఒక్కొక్క పంటకి ఒక్కొక్క రైజోబియం మేము తయారు చేసి అందించేవాళ్ళమండి. నిర్దిష్టంగా ఒక్కొక్క జాతి పంటకి ఒక్కొక్క రైజోబియం కావాలి. ఈ మధ్య కాలంలో మేము సేకరించిన రైజోబియం బ్యాక్టీరియా కొన్ని వాటిని గుర్తించి 3-4 పంటలకి ఉపయోగపడే బ్యాక్టీరియాను గుర్తించి ఒక సముదాయంగా తయారు చేసి దాన్ని మిక్స్ రూపంలో అందించడం జరిగిందండి. ఇది మన ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి నూతనంగా రూపొందించబడిన సరికొత్త ఆవిష్కరణ అండి ఈ రైజోబియంలో. అందుచేత మన యూనివర్సిటీ నుంచి పొందిన ఈ రైజోబియం మిక్స్ అయితే మన 3-4 పంటలకి, ఉదాహరణకి కందికి, మినుముకి, పెసరకి, వేరుశెనక్కి, ఈ 4 పంటలకి కలిపి కూడా ఒకే రైజోబియం మిక్స్ వాడుకున్నట్లయితే చక్కగా వేరు మీద ఇది బుడిపులు ఏర్పరిచి నత్రజనిని అందిస్తుందండి. అదే మీరు బయట ఎక్కడైనా రైజోబియం కొన్నప్పుడు ఈ మిక్స్ అవకాశం లేదు కాబట్టి ఏ పంటకి ఆ పంటకు సంబంధించిన రైజోబియం మనం కొనుక్కోవాల్సిన అవసరం ఉంటుందండి. ముఖ్యంగా సోయాబీన్ విషయంలోను శనగ విషయంలోనూ రైతాంగం చాలా జాగ్రత్త తీసుకోవాలండి. ఎందుకంటే సోయాబీన్ కి రైజోబియం జపానికం, బ్రాడీ రైజోబియం జపానికం అని చెప్తామండి, ఆ రైజోబియం మాత్రమే పనిచేస్తుంది, వేరే ఏ రైజోబియం పనిచేయదు. అలాగే మన శనగకి వచ్చేటప్పటికి మీసో రైజోబియం సైసరి అని చెప్తామండి, ఆ రైజోబియం మాత్రమే ఇది వేరు మీద బుడిపల్ని ఏర్పరిచి నత్రజని స్థిరీకరించి మొక్కకి కావలసిన నత్రజని అందించడంలో చక్కగా ఉపయోగపడి దిగుబడి సాధించడంలో చాలా గణనీయమైన పాత్ర వహిస్తుందని మీకు తెలియజేస్తున్నాను.
1: కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త అనేది తీసుకోవాలి. మనం ఏ పంట వేస్తున్నాం దానికి ఏ రకమైన రైజోబియం వాడాలి అన్నది.
0: అవునండి.
1: అలాగే ఇప్పుడు నత్రజని అజోస్పెరిల్ అని చెప్పారు, రైజోబియం చెప్పారు, ఇంకా ఏమైనా ఉన్నాయండి?
0: ఇప్పుడు నత్రజనికి సంబంధించిన వరి పంటలో చూసినట్లయితే మనం సైనో బ్యాక్టీరియా అంటే బ్లూ గ్రీన్ ఆల్గీ అంటాము, నీలి ఆకుపచ్చ నాశనం అంటాము. వరి పంటల్లోనే మాత్రమే ఇది చక్కగా నత్రజనికి సంబంధించిన జీవన ఎరువు లభ్యమవుతుందండి. ఇది అమరావతి పరిశోధన స్థానంలో మదర్ కల్చర్ వరకు ఇవ్వగలుగుతున్నాము రైతాంగానికి. రైతులు ఏమిటంటే ఇక్కడ తీసుకోవాల్సిన ముఖ్యంగా సేంద్రీయ వ్యవసాయం చేసుకునే రైతులు చక్కగా బ్లూ గ్రీన్ ఆల్గీని అంటే నీలి ఆకుపచ్చ నాశనం సొంతగా వారి మెడల్లోనే తయారు చేసుకుని పెంచుకోవచ్చు అనమాట. అందుకని మేము మదర్ కల్చర్ అన్నది మేము ఇస్తాము. దాన్ని తీసుకుని ఆ మదర్ కల్చర్ ని చిన్న చిన్న తొట్టుల్లో గాని లేదంటే చిన్న మడుల్లో చేసుకుని గాని దాంట్లో మనం వేసుకుని పెంచుకున్నట్లయితే ఇది చక్కగా పెరుగుతుందండి. ఈ 15 నుంచి 20 రోజుల్లో వీళ్ళకి పెరుగుతుంది. పెరిగిన దాన్ని పై పొరని అంటే మట్టి మీద ఉన్న పై పొరని తీసుకుని ఇది నేరుగా మన మెయిన్ ఫీల్డ్ కి అంటే ప్రధాన వరి పొలాల్లో వేసుకున్నట్లయితే నాట్లు వేసిన తర్వాత ఇది వేసుకున్నట్లయితే ఇది చక్కటి నత్రజనికి సంబంధించిన జీవన ఎరువుగా ఉపయోగపడుతుందండి,
1: ప్రత్యేకంగా వరి కోసం.
0: అంతేకాకుండా వరిలో మరి ఒక రకమైన జీవన ఎరువు ఉందండి, అది ఎజోలా అంటాము. ఎజోలా ఎనాబినా దాని పూర్తి పేరు అనమాట. ఎజోలా అని మనం జనరల్ గా రైతాంగానికి అవునండి, ఎజోలా అని రైతాంగంగాని పెంచుకున్నట్లయితే దాన్ని రకరకాలుగా వాడుకోవచ్చు అనమాట. ఒకటి పశువుల దాణాగా వాడుకోవచ్చు. పశువుల దాణాగా వాడుకున్నట్లయితే పశువుల్లో పాల ఉత్పత్తి పెరగడానికి, పాల ఉత్పత్తియే కాకుండా పాలు ఇచ్చే డేస్ అంటే మన రోజులు కూడా ఎక్కువ కాలం పశువు పాలు ఇవ్వడానికి కూడా అవకాశం ఉందండి. అదే కోళ్లకి కూడా దీన్ని పచ్చి ఎజోలాని కోళ్లకు కూడా దాణాగా పెట్టుకోవచ్చు. పెట్టుకున్నప్పుడు కోళ్లు కూడా సమృద్దిగా పెరిగి మంచి కండ పట్టడానికి మంచి ఆస్కారం ఉందండి. అదే ఎజోలాని మనం నేరుగా వరి పొలంలో నాట్లు వేసిన తర్వాత మొదటి 10 రోజుల లోపల గానే ఇది వెదజిమ్ముకున్నట్లయితే ఇది 3-4 రోజుల్లోనే డబుల్ అయిపోతుందండి. ఎంతైతే మనం వేసామో 3 రోజుల్లో ఇది డబుల్ అయిపోతుంది. అలాగా 15 రోజులు మనం అట్లా అట్టి పెట్టినట్టయితే 5 సెంటీమీటర్ల నీటిని మాత్రం నిల్వ ఉంచాలండి ఆ వరి పొలంలో పెరగడానికి అనమాట. వరి పొలంలో 5 సెంటీమీటర్ల నీరు నిలవగట్టినట్టయితే ఇది 15 రోజుల్లో మొత్తము వరి పొలం అంతా చేలంతా వ్యాపిస్తుంది. వ్యాపించిన తర్వాత రైతాంగం తీసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే నీరు తీసేసి ఇది మట్టిలో కలిసిపోయేటట్టు ఒక 2 రోజులు మట్టిలో కలిసిపోయేటట్టుగా వెయిట్ చేయాలన్నమాట. అవకాశం ఉన్న చోట రైతాంగము మున్సిపల్ కెనాల్స్ ని క్లీన్ చేయడానికి, నాళీలను క్లీన్ చేయడానికి వాడే రేక్స్ ఉంటాయండి, పార్లు లాంటి పొడుగు పార్లు, ఆ పార్లను తీసుకుని అవకాశం ఉన్న చోట మట్టిలో గానీ కలిసేటట్టుగా కలిపితే ఇంకా తొందరగా కుళ్లిపోయి ఇది బలవంతమైన సేంద్రీయ ఎరువుగా ఈ వరి పొలానికి ఉపయోగపడుతుందండి. అంటే దీంట్లో ఉన్న ఈ సైనో బ్యాక్టీరియా ఈ అనాబెనా అనేది గాలిలో ఉన్న నత్రజని స్థిరీకరించి మొక్కకి అందిస్తుంది. అంతేకాకుండా ఇది ఒక చిన్న సైజు పెర్న్ మొక్క అండి, నీటి మీద తేలుతా ఉంటుంది అనమాట. సో దీంట్లో ఉన్న కార్బనము మరి సూక్ష్మధాతువులు ఇవన్నీ కూడా వరి పొలానికి చేరడానికి ఆస్కారం ఉందన్నమాట. సో దీన్నే కూడా ఈ మధ్య కాలంలో కొంతమంది రైతులు బాగా పెంచి, అంటే రైతులే కాదు ఎంటర్ప్రినర్స్ కూడా, నిరుద్యోగి యువతను ఉపాధిగా పెంచి దాన్ని అమ్మడం జరుగుతుంది. అమ్మేటప్పుడు దీన్ని డ్రై చేసేసి పౌడర్ చేసి, పౌడర్ చేసిన దాన్ని అజోలా కంపోస్ట్ గా కూడా తయారు చేసి అమ్మడం జరుగుతుందండి. దీంట్లో ఎక్కువ పోషకాలు ఉన్నాయి కాబట్టి చాలా ఎక్కువ ధర పెట్టి అమ్మి ఒక ఉపాధి పథకం కింద కూడా చేపట్టడం జరుగుతుందన్నమాట. దీంట్లో పాటు ఇంకొక జీవన ఎరువు ఎజిటోబ్యాక్టర్ అనే దాన్ని మనం విస్మరించాం. ఈ ఎజిటోబ్యాక్టర్ అనేది చాలా శక్తివంతమైన నత్రజని ఎరువుగా ముఖ్యంగా పూల తోటల్లోనూ పండ్ల తోటల్లోనూ తర్వాత కూరగాయ పంటల్లోనూ చాలా చక్కగా పనిచేస్తుందండి. ఇది ముఖ్యంగా నత్రజనికి సంబంధించిన జీవన ఎరువులండి.
1: ఇక నత్రజని తర్వాత మనకి ముఖ్యమైన భాస్వరం కదండి.
0: అవునండి.
1: మరి భాస్వరానికి సంబంధించి ఎటువంటి జీవన ఎరువులు?
0: సో మన దగ్గర భాస్వరానికి సంబంధించినంత వరకు ఫాస్ఫేట్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా అంటే భాస్వరాన్ని లభ్యత రూపంలో లేని భాస్వరాన్ని భూమి నుంచి లభ్యమయ్యే రూపంలోకి తీసుకొచ్చే బ్యాక్టీరియాని ఫాస్ఫో బ్యాక్టీరియా అనే రూపంలో మనం అందిస్తున్నామండి. ఇది కూడా ఒక మిక్స్ తో తయారు చేసిన బ్యాక్టీరియా అండి. దీంట్లో బ్యాసిల్లస్ అనేది, సూడోమోనాస్ అనేది కలిసి మిక్స్ గా ఉంటుంది అన్నమాట. ఈ బ్యాక్టీరియా చాలా శక్తివంతంగా భాస్వరాన్ని కరిగించి పంటలకు కావలసిన భాస్వరంలో 30% భాస్వరం

0: దివ్యంగా ఇది అందిస్తుందండి. మాసరం జీవన ఎరువును వాడిన పంటలు ఏదైనా గాని మీకు నిర్దిష్టమైన ఫలితాన్ని పొందాలి అంటే పాస్పో బ్యాక్టీరియా మన రైతాంగం కంపల్సరీ. సేంద్రీయ వ్యవసాయం చేసినా పర్వాలేదు, సేంద్రీయ వ్యవసాయం కాకుండా రసాయనిక వ్యవసాయంలో కూడా ఈ పాస్పో బ్యాక్టీరియా మంచి ఫలితాలను ఇవ్వడానికి చాలా ఆస్కారం ఉందన్నమాట. మనం ఇప్పుడు దాకా 30% మాత్రమే ఇది భాస్వరాన్ని అందిస్తుంది అని చెప్పాము. మిగతా సేంద్రీయ వ్యవసాయంలో మరి భాస్వరాన్ని మిగతా 70% ఎట్లా రైతాంగం చేకూర్చుకోవాలి అంటే దానికి కూడా చక్కటి అవకాశం ఉంది. ఈ పాస్పో బ్యాక్టీరియాని రాక్ ఫాస్ఫేట్ మనం భూమి నుంచి తవ్వి తీస్తారండి. ఈ రాక్ ఫాస్ఫేట్ మార్కెట్ లో దొరుకుతుంది. ఈ రాక్ ఫాస్ఫేట్ ని సేంద్రీయ వ్యవసాయంలో మనం వాడుకోవచ్చు. ఈ విధంగా రైతాంగము సేంద్రీయ వ్యవసాయంలో భాస్వరస్ అందించలేకపోతున్నామనే బాధ లేకుండా సో ఈ రాక్ ఫాస్ఫేట్ ని కలిపి వాడుకున్నట్లయితే మనం అందించుకోవచ్చండి. సో అంతేకాకుండా మరి భాస్వరానికి సంబంధించిన మరొక జీవన ఎరువు మనం వ్యామ్ అని చెప్తా ఉంటాము, మైకోరైజా. దీన్ని వెసిక్లార్ ఆర్బెసిక్లార్ మైకోరైజా అంటాము. ఇది మంచి శక్తివంతమైన జీవన ఎరువు అనమాట. దీనివల్ల అనేక రకాలైన ఉపయోగాలు ఉన్నాయండి. ఒక భాస్వరాన్ని అందించడం కాకుండా ఇది సూక్ష్మ ధాతువుల్ని, ఇందాక చెప్పుకున్నాం సూక్ష్మ ధాతువుల్ని ఏ విధంగా అందించాలని, ఎక్కడైతే మన కాటన్ లో ముఖ్యంగా మనం పత్తి పంట సేంద్రీయ వ్యవసాయంలో తీసుకున్నట్లయితే మెగ్నీషియం ధాతు లోపము, మన బొరాన్ ధాతు లోపము, ఇవన్నీ వచ్చి పిండి రాలిపోవడం, పూత రాలిపోవడం, ఆకులు ఎర్రబడిపోవడం, ఇట్లాంటి సమస్యలన్నీ ఎదురవుతా ఉంటాయండి. అలాంటప్పుడు వాటి గుర్తింపు చూసినప్పుడు మైకోరైజా అనే ఈ జీవన ఎరువు వాడుకున్నట్లయితే
1: ధాతు లోప లక్షణాలు కనిపించినప్పుడే వేసుకోవచ్చు అంటారా?
0: లేదండి, ముందుగానే వేసుకోవాలండి. ముందుగానే వేసుకున్నట్లయితే ఆ ధాతు లక్షణాలు రాకుండా ఉంటాయి, లోప లక్షణాలు రాకుండా అరికట్టుబడతాయి అన్నమాట. మరి వర్షాధారిత పంటలు పండించినప్పుడు ఎక్కడైతే నీటి ఎద్దడికి గాని పంట గురి అయినప్పుడు నీటి ఎద్దడి నుంచి కాపాడుకోవాలి అంటే ఈ మైకోరైజా అనే జీవన ఎరువు వేసుకున్నట్లయితే దాదాపు 2 వారాలు వర్షం పడకపోయినా మన ఈ పంట చనిపోకుండా నష్టపోకుండా ఉండడానికి చాలా ఆస్కారం ఈ పంట ద్వారా ఉంది. అంతేకాదండి, మరి అరటి తోట సేంద్రీయ పంటలో అరటి పంట వేసుకున్నప్పుడు మన జనరల్ గా ఏంటంటే ఈ నెమటోడ్స్ అరటి దుంపని తొలిచేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఆ దుంప అనే తొలిసే బరోయింగ్ నెమటోడ్స్ అంటాం ఇంగ్లీష్ లో అనమాట. నులి పురుగులు రాకుండా ఉండడానికి మైకోరైజా అనే జీవన ఎరువు చాలా చక్కగా ఉపయోగపడుతుందండి.
1: కాబట్టి త్రిమూర్తులు గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా జీవన ఎరువులు అనేవి రైతుల పల్టి వరంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సేంద్రీయ వ్యవసాయం చేసే రైతు సోదరులందరూ కూడా దాదాపుగా 50% వరకు ఈ జీవన ఎరువుల్ని వాడినట్లయితే ఆ పోషకాలు అనేవి మొక్కలకి లభించినట్టు చేయొచ్చు. అలాగే వాడడం సులభం. ఇప్పుడు ద్రవ రూపంలోనూ పొడి రూపంలో కూడా లభ్యమవుతున్నాయి కాబట్టి ఎవరికి ఏది అందుబాటులో ఉంటుందో, ఎవరికి ఏది వేయడం తేలిగ్గా ఉంటుందో దాన్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు. తర్వాత ఉత్పత్తుల నాణ్యత అనేది కూడా బాగుంటుంది, దిగుబడి పెరుగుతుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మన రైతు సోదరులందరూ కూడా ఈ సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న వాళ్ళు, అలాగే రసాయనిక వ్యవసాయం చేస్తున్న వాళ్ళందరూ కూడా ఈ జీవన ఎరువుల ప్రాముఖ్యతని వాళ్ళు తెలుసుకుని వాళ్ల వ్యవసాయంలో కూడా ఈ జీవన ఎరువుల్ని ప్రాధాన్యత ఇచ్చి కనుక వాడుకున్నట్టయితే వాళ్ళ దిగుబడి బాగుంటుంది, నాణ్యత బాగుంటుంది, అలాగే ఖర్చు తగ్గుతుంది, పర్యావరణ కాలుష్యాన్ని కూడా తగ్గించిన వాళ్ళు అవుతారు. నమస్కారం అండి.
2: మీరింతవరకు సేంద్రీయ వ్యవసాయంలో జీవన ఎరువుల ప్రాముఖ్యత, ఈ అంశం గురించి డాక్టర్ ఎన్ త్రిమూర్తుల గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో చివరిగా సునాముఖి ఆకు సాగు వివరాలు గురించి సంభాషణ వింటారు.
3: అమ్ముడు, అమ్ముడు,
1: ఏంటి ఏం చిన్న ఎంత హడావిడిగా వస్తున్నావు?
3: ఏం లేదు అమ్ముడు, మీ దొడ్లో సునాముఖి ఆకు ఉంది కదా?
1: ఉంది ఉంది, అదే నేల తంగడు అని పిలుస్తారు. అదే
3: అదే కొంచెం అవసరం అయింది ఇప్పుడు, ఎందుకంటే మతగారు కొంచెం ఒంట్లో బాగోలేదు, అందుకని కొంచెం విరోచనం అది అవ్వటలేదులే.
1: పెద్ద ఆవిడ కదా,
3: అందుకని కాస్త అది చారులా కాసిచ్చినా లేకపోతే నీళ్ళలో వేసి ఇచ్చినా కూడా ఈ మలబద్ధకం అది లేకుండా ఉంటుంది అంటున్నారు కదా, అందుకని వచ్చి ఆ కొంచెం కోసుకుని వెళ్దామని.
1: ఇదేంటంటే ఈ సునాముఖి అనేది 1 మీటర్ వరకు ఎత్తు పెరిగే బహువార్షిక పొద. దీన్ని ఏంటి నేల తంగడని కూడా పిలుస్తారు చిన్నమ్మాయి. దీని ఆకులు కాయలు ఔషధ గుణాన్ని కలిగి ఉంటాయి అన్నమాట. సెన్నోసైడ్ అనే రసాయనాన్ని కలిగి ఉంటుంది ఈ ఆకు అనేది. కాబట్టి ఏంటంటే ఆకులు కొంచెం చేదుగానే ఉంటాయి. ఈ ఆకులు కాలేయం పనితీరును మెరుగుపరిచేందుకు జ్వర నివారిణిగా, తర్వాత విరేచనకారిగా, మలబద్ధక నివారిణిగా, ఉదర సంబంధ వ్యాధుల నివారిణిగా పనిచేస్తాయి చిన్నమ్మే. బాగా ఈ కఫం అది చేరుతుంది కదా, దానికి కూడా పనిచేస్తుంది అనమాట. ఇంకా అంతేకాకుండా చర్మ సంబంధిత వ్యాధులు ఉంటాయి కదా, కుష్టు, రొమ్ము పడిసము, వీటిని కూడా తగ్గిస్తుంది చిన్నమ్మాయి. అజీర్తి, రక్తహీనత, కామెర్లు, బొల్లి మచ్చలు, టైఫాయిడ్ జ్వరము, ఇక జీర్ణాశయంలో రకరకాల పురుగులు అంటే చేరుతుండే ఒక్కోసారి పిల్లలకి,
3: అవును,
1: వాటిని నివారించడానికి చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి చిన్నమ్మ దీనివల్ల.
3: అంటే నాకు తెలిసినంత వరకు మలబద్ధకాన్ని నివారిస్తుందని తెలుసు, అందుకని మా అత్తగారు కొంచెం తీసుకురా అంది, అందుకని మలబద్ధకం ఒకటేనేమో అనుకున్నా.
1: కాదు చిన్నమ్మ, దీన్ని ఏంటంటే వ్యాపార సరళిలో కూడా సాగు చేస్తున్నారు చిన్నమ్మ. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కదా మరి,
3: అవును,
1: ఔషధ పరంగా ఇది చాలా ఉపయోగకారి కాబట్టి ఈ సున్నాముఖిని మనం వ్యాపార సరళిలో కూడా సాగు చేయొచ్చు చిన్నమ్మ.
3: మరి ఇప్పుడు వ్యాపార సరళిలో సాగు చేయాలంటే మనకి మంచి నేలల దగ్గర నుంచి మనం ఎంపిక చేసుకుని సాగు చేసుకుంటూ ఉంటాం కదా, మరి ఇక్కడ ఎలాంటి వాతావరణం ఉండాలి, ఈ పంటను సాగు చేయాలంటే నేలలు ఏంటి, ఈ విషయాలన్నీ తెలియజేయి చిన్నమ్మాయి.
1: ఈ మొక్కలు బాగా పెరగాలంటే చిన్నమ్మాయి సూర్యరశ్మి అనేది అవసరం అవుతుంది. వెచ్చటి పొడి వాతావరణం అనుకూలంగా ఉంటుంది చిన్నమ్మాయి పంట సాగుకి. అతి వర్షపాతం గల నేలలు అలాగే మిక్కిలి చలి వాతావరణంలో ఉండే ప్రాంతాలు పనికిరావు సాగుకి. వర్షాధారంగా కూడా ఈ పంటను సాగు చేయొచ్చు. మామూలుగా ఏంటంటే మనం జూన్ నుంచి అక్టోబర్ నెలల మధ్య 25-40 సెంటీమీటర్ల వర్షపాతం ఉన్నప్పుడు నాటుకుంటే దిగుబడి అది బాగా వస్తుంది చిన్నమ్మాయి.
3: మరి నేలలు,
1: ఎర్రమట్టి నేలలు ఒండ్రు నేలలు అనుకూలం ఈ పంట సాగుకి. వరి పత్తి సాగు చేసే పొలాల్లో కూడా దీన్ని సాగు చేయొచ్చు, కానీ నీరు నిల్వ ఉండకూడదు చిన్నమ్మాయి పంట సాగు చేసేటప్పుడు.
3: అమ్మడు ఇప్పుడు నువ్వు అన్నావు జూన్ నుంచి అక్టోబర్ వరకు కూడా సాగు చేసుకోవచ్చు అని. ఇప్పుడు కొన్ని పంటలు 2 సార్లు వేస్తాం, అట్లా వేసుకోవడానికి ఈ పంట ఏమన్నా అనుకూలంగా ఉంటుందా?
1: అనుకూలమే చిన్నమ్మాయి, మనం జూలై నుంచి అక్టోబర్ వరకు విత్తుకోవచ్చు, లేదంటే మనం మళ్ళీ ఫిబ్రవరి మార్చి నెలల్లో కూడా విత్తుకోవచ్చు చిన్నమ్మాయి. తర్వాత నీటి పారుదల కనుక ఉన్నట్లయితే ఏ కాలంలో అయినా ఈ పంటను సాగు చేసుకోవచ్చు.
3: అంటే సంవత్సరం పొడవున కూడా వేసుకోవచ్చు.
1: సంవత్సరం పొడవుతో వేసుకోవచ్చు నీటి పారుదల ఉన్నప్పుడు. ఇక వర్షపాతం ఎక్కువగా ఉంటే విత్తనం మొక్కలు అనేవి కుళ్ళిపోతాయి చిన్నమ్మాయి, కాబట్టి ఈ వర్షాల ఉధృతి తగ్గిన తర్వాత మనం ఖరీఫ్లో ఆలస్యంగా నాటుకుంటే మంచిది అనమాట. మనకి లేకపోతే మురుగునీటి పారుదల ఉందనుకో ఎప్పుడైనా నాటుకోవచ్చు.
3: అది ఎంత విత్తనం అవసరం అవుతుంది ఎకరాకు వచ్చి?
1: ఎకరాకి 5-6 కిలోల విత్తనం అయితే సరిపోతుంది చిన్నమ్మాయి. దీన్ని కూడా విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. కిలో విత్తనానికి 2.5 గ్రాముల నుంచి 3 గ్రాముల థైరము లేదా క్యాప్ట్ అంతా విత్తన శుద్ధి చేసుకుని విత్తుకోవాలన్నమాట.
3: ఎట్లా విత్తుకోవాలి?
1: ఈ మనం బోదలు చేసుకోవాలి చిన్నమ్మాయి. బోదలు చేసుకుని బోదల మీద 30-45 సెంటీమీటర్ల ఎడంగా మనం విత్తుకోవాలి. బోదలకి ఒకవైపు 30 సెంటీమీటర్ల దూరంలో పెట్టుకోవాలన్నమాట. విత్తే ముందు విత్తనాన్ని 6-8 గంటలు నానబెట్టి అప్పుడు విత్తుకోవాలి చిన్నమ్మాయి.
3: మరి ఇప్పుడు మనం వ్యాపార సరళిలో కదా ఇక్కడ సాగు చేస్తున్నాము, మరి మంచి దిగుబడి రావాలి అప్పుడు ఎరువులు వేయాలి.
1: అవును,
3: ఇక్కడ ఎరువుల యాజమాన్యం ఎలా చేసుకోవాలంటే
1: మనం ఆఖరి దిక్కులోనే ఎకరాకి 5 టన్నుల పసుపులు ఎరువు వేసేయాలి. దీంతో పాటుగా 20 కిలోల చొప్పున నత్రజని, భాస్వరం, పొటాషియం ఎరువులు వేసుకోవాలి చిన్నమ్మాయి. ఆ తర్వాత 90-95 రోజులకి 120-125 రోజులకి అలాగ 3 సార్లుగా అనమాట 8 కిలోల చొప్పున నత్రజని వేసుకుంటే సరిపోతుంది పైపాటుగా.
3: అంటే నత్రజని 3 దఫాలు,
1: 3 దఫాలుగా, మిగతావన్నీ మనం ఈ పసుపుల ఎరువుతో పాటు దుక్కులోనే వేసేయాలి.
3: ఒక్క నత్రజని 3 సార్లు
1: 3 భాగాలుగా విభజించి వేసుకోవాలి.
3: మరి అంతరకృషి ఎట్లా చేసుకోవాలి?
1: ఈ మొక్కలు నాటుతాం కదా, నాటిన తర్వాత 25-30 రోజులకి ఒకసారి, అలాగే 75-80 రోజులకి ఒకసారి, 110 రోజులకి ఒకసారి ఇలాగ మనం మధ్యలో అంతరకృషి చేసి కలుపు అనేది తీసుకోవాలి చిన్నమ్మాయి. నేల గుల్లబారే విధంగా అంతరకృషి చేయాలన్నమాట చేసినప్పుడల్లా.
3: గుల్లబారితే మొక్క ఎదుగుదల బాగుంటుంది,
1: వేర్లవి బాగా నిలదొక్కుంటాయి,
3: గాలి వెలుతురు కూడా బాగా ప్రసరిస్తుంది కదా. మరి నీరు,
1: నీరు విషయానికి వస్తే చిన్నమ్మాయి తొలి దశలో అంటే మొదటి సమయంలో ఏం చేయాలంటే 6-7 రోజులకు ఒకసారి తేలికపాటి తడి ఇవ్వాలి. ఆ తర్వాత దశల్లో 15-20 రోజులకి నీరిస్తే సరిపోతుంది. ఈ పంటకి ఏంటంటే మనం ఎక్కువ నీరు అనేది పెట్టకూడదు చిన్నమ్మాయి, ఎప్పుడైనా అది గుర్తుపెట్టుకోవాలి. అధిక నీరు ఉంటే మాత్రం పంట నష్టానికి దారితీస్తుంది.
3: అంటే తేలికపాటి తళ్ళించుకుంటే సరిపోతుంది,
1: తళ్ళించుకుంటూ చూసుకోవాలి మనం అంతే,
3: నీరు నిల్వ ఉండకూడదు. మరి దీంట్లో కూడా ఏమన్నా పురుగులు కానీ తెగుళ్ళు కానీ వచ్చే అవకాశం ఉంటుందా?
1: వస్తాయి చిన్నమ్మాయి, ఏంటంటే కాయ తొలచే పురుగులు అలాగే గొంగళి పురుగులు అలాంటివి మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ ఆకుల్ని ఆశించే గొంగళి పురుగులు, కాయ తొలచే పురుగులు తొలి దశలో ఉన్నప్పుడే మనం గుర్తించి 5% వేపగింజల కషాయము లేదా అజాడిరక్టిన్ 10,000 ppm 1 ml లీటర్ నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ఇక పంటను వేసే ముందు లోతు దుక్కులు చేస్తాం కదా, అప్పుడు పశువుల ఎరువుతో పాటుగా వేపపిండిని ఎకరాకి 800 కిలోల చొప్పున వేసి కలయదున్నేయాలి చిన్నమ్మాయి. ఇంకా పంట పూత దశ అలాగే పిండ కట్టే దశ ఉంటుంది కదా, ఆ దశలో 5% వేపగింజల కషాయాన్ని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కాయ తొలిచే పురుగు ఉధృతిని మనం తగ్గించవచ్చు. ఆకుమచ్చ తెగులు, ఎండు తెగులు ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే లీటర్ నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సైడ్ క్లోరైడ్ ని కలిపి 70 నుంచి 80 రోజుల తర్వాత మనం పిచికారీ చేసుకోవాల్సింది.
3: మరి పంట కోత ఎట్లా తీసుకోవాలంటో
1: మనకి ఏంటంటే 85 నుంచి 90 రోజుల మధ్యలో పెరిగిన పంటలో ఈ సెన్నోసైడ్లు అనేవి ఎక్కువగా ఉంటాయి చిన్నమ్మాయి. ఆకుల్ని తుంచేయడం వల్ల కొత్తగా ఎక్కువ కొమ్మలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మనం ఎప్పుడన్నా పించింగ్ చేయమని కూడా చెప్తుంటాం అందుకని. తర్వాత ఆ మొక్క కూడా బాగా పెరుగుతుంది ఇలా ఆకులను తుంచేస్తే. కాబట్టి 90 రోజులకి మొదటిసారిగా మనం కోత కోసుకోవచ్చు. అలాగే 90 నుంచి 100 రోజుల మధ్య రెండోసారి, ఇక 130 నుంచి 150 రోజుల మధ్య మూడోసారి ఆకుల్ని తుంపుకోవాలి. పింద తొడిగిన 15 రోజులకి కాయలు పసుపు రంగుగా మారినప్పుడు కోసుకోవాల్సినమే. కోసిన ఆకులు మరి అలాగే కాయలు పూర్తిగా ఆరడానికి 7 నుంచి 10 రోజులు మనం నీడలో ఆరబెట్టుకోవాలన్నమాట.
3: ఆకుల్ని
1: కాయల్ని వీటిని 1 వారం నుంచి 10 రోజుల వరకు నీడలో ఆరబెట్టుకుంటే మంచిది.
3: మరి ఇంత కష్టపడి మనం చేసాం అనుకో ఎంత దిగుబడి వస్తుందంటో?
1: మనం సాగు చేస్తే చిన్నమే ఈ అన్ని రకాల యాజమాన్య పద్ధతులు పాటించి ఎకరాకి సుమారుగా 8 క్వింటాళ్ల ఎండు ఆకులు వస్తాయి. అలాగే 3 నుంచి 4 క్వింటాళ్ల కాయలు కూడా లభిస్తాయి చిన్నమ్మాయి. కాబట్టి ఈ సున్నాముఖి ఆకు కూడా మన రైతు సోదరులకి లాభదాయకంగానే ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా దీని గురించి కూడా కొంచెం ఆలోచించి ఔషధ పంటగా సాగు చేసుకుంటే మంచి లాభాలు పొందడానికి కూడా అవకాశం ఉంటుంది చిన్నమ్మాయి.
3: సరే అమ్మడు,
2: మీరింతవరకు సున్నాముఖి ఆకు సాగు వివరాలు గురించిన సంభాషణ విన్నారు.

0: బహుజన హితాయ బహుజన సుఖాయ మన ఆకాశవాణి ఒక స్వరం 90 ఏళ్ల ప్రయాణం కోట్ల హృదయాల అనుబంధం మన ఆకాశవాణి వార్తల్లో నిజం సమాచారంలో విశ్వాసం సంగీతంలో మాధుర్యం పాటల్లో పరిమళం కళాకారుల్లో ఆత్మవిశ్వాసం సంస్కృతిలో భారతీయత మన ఆకాశవాణి మన జ్ఞాపకం మన గర్వం మన భావోద్వేగం మన ఆకాశవాణి సగర్వంగా ఘనంగా 90 వసంతాల విజయోత్సాహంతో 100 వసంతాల మహోత్సవాల వైపు అప్రతిహతంగా కొనసాగుతున్న స్వర ప్రస్థానం మన ఆకాశవాణి.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి తెలుగు సినిమా పాటల కార్యక్రమాన్ని వింటారు. కార్యక్రమంలో ముందుగా ఆలాపన ఈ చిత్రానికి ఎస్ జానకి గానం, సంగీతం ఇళయరాజా, గీత రచన వేటూరి.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: గుర్తుకొస్తున్నాయి. ఆకాశవాణికి 90 వసంతాలట, నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట, అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం, ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది, లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామని ఆలోచన. మళ్లీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించిన, అత్త హిందీ పండితైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగిన, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్లి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను.
1: నవపదుల నుండి నూతన సబుగులతో, నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
2: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
1: మన ఆకాశవాణి
2: భరతావనికే
1: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది.
2: కదిలిస్తూనే ఉంది, ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

0: చిత్రతరంగిణి ఫిల్మ్ గీతాలు విన్నారు.
1: ఏంటి ఇట్లా వచ్చావు? ఏం లేదు చిన్నమ్మా, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
2: ఏంటో విషయం?
1: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
2: అవునా?
1: అవును చిన్నమ్మాయి.
2: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
1: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
2: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయింది మనందరికీ.
1: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బావుంటే దేశం బావుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
2: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండగను తప్పనిసరిగా చేసుకోవాలి.
1: అవునవును.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం అమరభారతి సంస్కృత కార్యక్రమాన్ని వింటారు. ఈనాటి అమరభారతి కార్యక్రమంలో గ్రీష్మ వర్ణనం డాక్టర్ గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారి సంస్కృత ప్రసంగం వింటారు.
3: దిశంతు మీదేవ సదాత్వదీయాః దయాతరంగానుచరాః కటాక్షాః శ్రోత్రేషు పుంసామృతం క్షరంతీం సరస్వతీం సంశ్రిత కామధేనుం. ఏకస్మిన్ వర్షే షడ్ ఋతవః భవంతి యథా గ్రీష్మః వర్ష హేమంతః శరదః శిశిరః వసంతశ్చ. షడ్ ఋతవః స్వస్య మహత్వం ప్రతిపాదయంతి. అస్మాకం దేశే షడ్ ఋతవః క్రమానుసారేణ సమాగత్య కోమలాం ప్రకృతిం సుచారుతయా ప్రకాశయంతి. ఇతరేషు అనేకేషు దేశేషు సర్వే ఋతవః నాగచ్చంతి. రుచ్చతి గచ్చతి ఆగచ్చతి చ పునః పునః వసంతాదిహి ఇత్యేవం ఋతుశబ్దస్య విత్పత్త్యర్థః భవతి. షడ్ ఋతుషు అన్యతమః గ్రీష్మర్తుః భవతి. గ్రస్యతే అస్మిన్ రసాః ఇతి గ్రీష్మశబ్దస్య వ్యుత్పత్తిః నిరుక్తే విద్యతే. ఏవమేవ గమయతి క్షయం భూతాని ఇతి గ్రియంతే ఉష్మయ పదార్థకణః యస్మిన్ కాలే స గ్రీష్మః ఇతి గ్రసతే రసాన్ ఇతి గ్రీష్మః ఇత్యాదయః వ్యుత్పత్త్యర్థాః విద్వత్ప్రవరై ఉక్తాః. భారతీయర్తుక్రమానుసారేణ వైశాఖ జ్యేష్ఠమాసౌ గ్రీష్మర్తోః కాలరూపేణ గణ్యేతి. అస్మాకం భారతదేశే జనాః గ్రీష్మర్తౌ విశిష్య ఉదకమండలం ఊటీ ప్రదేశం గచ్చంతి. ఆంధ్రప్రదేశే తావత్ మదనపల్లి సమీపే విద్యమానం ఏనుగుల మల్లమ్మకొండ హార్స్లీ హిల్స్ ఇతి శీతలం ప్రదేశం ప్రతి గచ్చంతి. సంస్కృత కావ్యేషు సందర్భానుసారం కవయః ఋతువర్ణనం కుర్వంతి. సంస్కృత కావ్యలక్షణేషు ఉక్తేషు అష్టాదశ వర్ణనేషు ఋతువర్ణనం అన్యతమం భవతి. నగరార్ణవశైలర్తు చంద్రార్కోదయ వర్ణనైహి ఉద్యాన సలిల క్రీడా మధుపాన రథోత్సవైహి విప్రలంభైర్వివాహైశ్చ కుమారోదయ వర్ణనైహి మంత్రద్యూత ప్రయాణాజి నాయకాభ్యుదయైరపి ఇతి అష్టాదశ వర్ణన ప్రసంగే దండిహి కావ్యాదర్శే ఋతువర్ణనం ప్రోక్తవాన్. కవికుల గురుః కాళిదాసః ఋతుసంహార నామకం ఖండకావ్యం వ్యరచయత్. అస్య ఖండకావ్యస్య వస్తు ఋతురేవ భవతి. కవికుల గురుణా కాళిదాసేన ఋతుసంహార కావ్యే సుచారుతయా గ్రీష్మకాలస్య వర్ణనం కృతం. అస్మిన్ ఋతౌ సూర్యరశ్మయః ఉష్ణతరాః భవంతి. ఇందోః స్వరూపం క్షీణతరం పరిలక్ష్యతే. జలాశయానాం జలం సూర్యకిరణై శనై శనై శుష్యత్వం గచ్చతి. ప్రచండ సూర్య స్పృహణీయ చంద్రమా సదావగాహ క్షతవారి సంచయ దిశాంతరమ్యోభ్యుపశాంతమన్మథో నిదాఘ కాలూయముపగత ప్రియే. అస్మిన్ ఋతౌ కృష్ణం జడచేతనాత్మకం జగత్ తృషాకులం జాయతే. భూమిరియం అసహ్యవాతోత్థత రేణుమండల ప్రచండ భానో ఆతపతాపితా భవతి. మృగాః ప్రచండతాపతాపితాః భూత్వా మహత్యా తృషయా పరిశుష్కతాలవః సంతః వనాంతరే జలం భవతీతి మత్వా ఇతస్తతః ప్రధావంతి. మయూరాః సూర్యస్య కిరణజాలైః క్లాంతశరీరచేతసః సమీపవర్తినం సర్పం గ్రహీతుం అసమర్థాః సందృశ్యంతే. మయూరాణాం ఆననం తావత్ కలాపచక్రే వినివేశితం పరిదృశ్యతే. సింహాః తృషయా హతవిక్రమోద్యమాః ముహుర్ముహుః పౌనఃపున్యేన శ్వసంతః విదారితాననాః భూత్వా అదూరేపి స్థితాన్ గజాన్ న ప్రహరంతి. వివస్వతా తీక్ష్ణతరాం సుమాలినా సపంకతో యాత్ సరసోభితాపితః ఉత్ప్లుత్య భేకస్తృషితస్య భోగినః ఫణాతపత్రస్య తలే నిషీదతి. తీక్ష్ణతరాం సుమాలినా వివస్వత సరసోభితాపితః తదనంతరం భేకాః తృషితానాం సర్పాణాం పణాతపత్రాణాం తలేషు నిషీదంతి ఇతి కాళిదాసః వర్ణయతి. గజగవయమృగీంద్రా వక్ని

దాసు నిర్గత కక్షాత్ విపుల పులిన దేశాన్నిమ్నగాం సంవిశంతి. అస్మిన్ ఋతౌ గజః గవయః మృగేంద్రశ్చ ఆతపేన సంతప్త శరీరినః భూత్వా పారస్పరికం శత్రుభావం పరిత్యజ్య మిత్రమివ స్వకీయాత్ కక్షాత్ బహిః సమాగత్య సాయంకాలే నదీషు ప్రవిశంతి. తేషాం మధ్యే కించిదపి వైరభావం న దృశ్యతే ఇతి కాళిదా.

అనమ్మజ్జనం చ సుఖప్రదాయకే భవతః. వనాంతప్రదేశాత్ పాటలపుష్పాణాం సంసర్గతః సురభివాన్ పవనః సంతోషం ప్రదదాతి. గృహస్య భూమ్యంతరభాగే మధ్యాహ్నసమయే సుఖేన నిద్రాసుఖం సులభం భవతి. ఏవం గ్రీష్మదివసాః అపి సౌఖ్యప్రదాయకాః భవంతి. మాఘః శిశుపాలవధ మహాకావ్యే ఏవం వదతి. రవితురంగతనూరుహతుల్యతాం దధతి యత్ర శిరీషరజోరుచః ఉపయయో విదధన్ నవమల్లికాః సుచిరసౌ చిరసౌరభసంపదః. గ్రీష్మర్తౌ శిరీషవృక్షః పుష్పితః భవతి. తస్య పరాగపుంజః సూర్యస్య అశ్వానాం కేశవర్ణస్య సామ్యతాం ప్రదర్శయంతి. నవమల్లికాశ్చ శుభ్రతయా స్వప్రభాం ప్రదర్శయంత్యః చిరసౌరభ సంపదాయుతాః సర్వత్ర ప్రసారితాః భవంతి. శారంగధర పద్ధతౌ గ్రీష్మర్తౌ మధ్యాహ్నే ఏకః మృగః కుతరుం ప్రాప్య కథం విలపతీతి ఉక్తం. ఏష సూర్యాంశు సంతప్తో మృగః కుతరుమాశ్రితః సాధుర్భాగ్య పరీక్షీణో నీచం ప్రాప్యేవ సీదతి. యథా సాధు దైవహతః నీచజన సంసర్గేణ దుఃఖం అనుభవతి, తథా కశ్చన మృగః గ్రీష్మర్తోః మధ్యాహ్ని కుతరుం పత్రవిహీనం ఛాయారహితం వృక్షం ప్రాప్య తాపేన సంతప్తః. ప్రపాపాలికా విషయే కువలయానందే ఏవం అస్తి. యథోర్త్వాక్షః పిబత్యంబు పధికో విరలాంగుళిః తథా ప్రపాపాలికాపి ధారాం వితనుతే తను. ప్రపా పానీయా శాలికా గ్రీష్మర్తౌ పధికాః పిపాసాతృప్తిం యత్ర కుర్వంతి శాలా భవనం స్థానం ప్రపా ఇతి కథ్యతే. తత్రత్యాః సూత్రసంచాలికాః ప్రపాపాలికాః పుణ్యార్చనాయ కర్తవ్యమితి మత్వా వృద్ధాః ప్రపాసంచాలనం కుర్వంతి స్మ. అత్రాస్తి సుందరీ ప్రపాపాలికా. ఏకః పిపాసుః జలపానాయ తత్ర ఆగతః సౌందర్యేణ ముగ్ధః తామేవ పశ్యన్ విరళాంగుళీం కృత్వా జలపానం కుర్వన్ తస్యాః ముఖారవిందస్య దర్శనే దత్తదృష్టిః ఆసీత్. తదా సాపి చతురా జలధారాం సూక్ష్మతాం నీతా. ప్రపాసంచాలనం బహోః కాలాద్యేవ భారతదేశే ఆసీదితి కావ్యేభ్యః జ్ఞాయతే. ఏతత్ భారతీయానాం సేవాతత్పరతాం ద్యోతయతి. ధర్మశాస్త్రగ్రంథేషు అపి గ్రీష్మర్తౌ ప్రపాసంచాలనం కరణీయమితి ఉక్తం. సరస్వతీ కంఠాభరణి భోజః గ్రీష్మపధికానాం విషయే ఏవం ప్రకారేణ కథయతి. సర్వాశారుధి దగ్ధవీరుధి సదా సారంగబద్ధకృధి క్షామక్ష్మారుహి మందమున్మదులిహి స్వచ్ఛందకుందాదుహి శుష్యస్రోతసి తప్తభూమిరజసి జ్వాలాయమానార్నసి గ్రీష్మే మాసి తతార్కతేజసి కథం పాంధా వ్రజం జీవసి. గ్రీష్మర్తౌ సూర్యస్య ప్రచండతేజస సర్వాః దిశాః తాపేన సంతప్తాః సర్వాశ్చ లతాః దగ్ధాః. మృగప్రభృతయః సర్వే పశవః సంక్షోభితాః భూమౌ సర్వే వృక్షాః శుష్కతాంగతాః. కుందప్రభృతి స్వల్పపుష్పేషు మందం మందం యథా తథా ఏనకేన ప్రకారేణ భ్రమరాణాం ఆగమనం భవతి. జలస్రోతాంసి కూపతడాగాదయః శుష్కతాం యాంతి. మరుభూమిస్తు

0: తప్తాయుఃపిండవత్ జ్వాలామయీ దృశ్యతే. ఏతాదృశ వికట పరిస్థితౌ హే పాంధ గచ్చన్ కదం జీవసి ఇతి పథికం పృచ్ఛతి. ఏవమేవ గ్రీష్మతాప విషయే భారవేహి కిరాతార్చునీయే భవభూతేహి ఉత్తరరామచరితే ఇతర కావ్యేషు చ వర్ణితం అస్తి. వయం సర్వే జాగరూకాః భూత్వా గ్రీష్మతాపాత్ స్వస్య సంరక్షణం కుర్మః. సర్వే జనాః సుఖినో భవంతు.
1: మీరింతవరకు అమరభారతి సంస్కృత కార్యక్రమంలో భాగంగా గ్రీష్మ వర్ణనం అంశంపై డాక్టర్ గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారి సంస్కృత ప్రసంగం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

0: ఆకాశవాణి 90 వసంతాల ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని వింటారు.
1: ఆకాశవాణి 90 వసంతాల ప్రస్థానంలో ప్రసారం చేస్తోన్న ప్రత్యేక కార్యక్రమాలలో భాగంగా ఈరోజు నెల్లూరు ఆకాశవాణి అందిస్తోన్న ప్రముఖ శ్రోతల అభిప్రాయాల మాలిక వింటారు.
2: ఆకాశాన్ని తాకే తరంగాల ద్వారా మన హృదయాలను కలిపే అద్భుత మాధ్యమం రేడియో. కోట్లాది భారతీయుల జీవితాల్లో చెరగని ముద్ర వేసిన సంస్థ ఆకాశవాణి. భారతదేశంలో మొదటి రేడియో ప్రసారాలు 1927 సంవత్సరంలో బొంబాయి, కలకత్తా నగరాల్లో ప్రారంభమయ్యాయి. 1936 సంవత్సరంలో ఆల్ ఇండియా రేడియోగా అధికారిక రూపం దాల్చింది ఆకాశవాణి. ఆ తరువాత 1957 సంవత్సరంలో దీనికి ఆకాశవాణి అనే పేరును పెట్టారు. ఆకాశం నుంచి వినిపించే వాణి అనే అర్థం ఉన్న ఈ పదం భారతీయ సంస్కృతికి ఎంతో దగ్గరగా ఉంటుంది. మన దేశ స్వాతంత్ర పోరాట కాలంలో దేశ నాయకుల సందేశాలు ప్రజలకు చేరేందుకు రేడియో ప్రధాన సాధనంగా మారింది. స్వాతంత్ర్యం వచ్చిన రాత్రి మన భారతదేశ మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ చేసిన ప్రసిద్ధ ప్రసంగం ట్రైస్ట్ విత్ డెస్టినీ రేడియో ద్వారా దేశమంతా వినింది. ఆ సమయంలో దేశ ఐక్యత, జాతీయ భావన పెంపొందించడంలో ఆకాశవాణి చేసిన సేవలు అపారమైనవి. వందే మాతరంతో మొదలై ఆదిదేవుడైన సూర్యభగవానుని స్తుతిస్తూ పల్లె పల్లెల్లో విద్యుత్ లేకపోయినా చిన్న చిన్న బ్యాటరీల రేడియోల ద్వారా ప్రజలు రేడియోలో ఈ కార్యక్రమాలను ఎంతో శ్రద్ధతో వినేవారు.
3: ఆకాశవాణి శ్రోతలందరికి నమస్కారం. నా పేరు విజయప్రకాష్. నేను నెల్లూరులో కేఎన్ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్నాను. నేను గత 35 సంవత్సరాలుగా ఆకాశవాణి శ్రోతలని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను. రేడియో దాదాపుగా 35 సంవత్సరాలుగా నా జీవితంలో ఒక భాగమైపోయింది. రేడియో వినకుండా ఒక్కరోజు కూడా నాకు గడవదు. రేడియోలో ప్రసారమయ్యే ప్రతి కార్యక్రమం వినడం నాకు అలవాటైపోయింది. చివరకు కార్మికుల కార్యక్రమం, పాడి పంట వంటి కార్యక్రమాలు కూడా తప్పకుండా నేను వింటూ ఉంటాను. ప్రతి కార్యక్రమాన్ని విని ఆస్వాదిస్తూ ఉంటాను. రేడియో ద్వారా నేను ఎంతో విజ్ఞానాన్ని, వినోదాన్ని పొందాను, పొందుతున్నాను కూడా. మహిళల కోసం, విద్యార్థుల కోసం, యువత కోసం, కార్మికుల కోసం, రైతుల కోసం, ఇలా అన్ని వర్గాల వారి కోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించి ప్రసారం చేయడం నాకు చాలా ఆనందం ఇస్తుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా రేడియో కార్యక్రమాల్లో జనరంజకమైన కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నారు. ఈ విధంగా అన్ని వర్గాల ప్రజలను వివిధ కార్యక్రమాలతో అలరిస్తూ విజ్ఞానాన్ని, వినోదాన్ని పంచుతున్న మా ఆకాశవాణికి 90 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఇవే మా శుభాకాంక్షలు.
4: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో ఆకాశవాణితో నా అనుభవాలు. నా పేరు బత్తిని గోవిందస్వామి. సీనియర్ జర్నలిస్ట్ గా వర్క్చేస్తున్నాను. నా చిన్నతనం నుండి ఆకాశవాణి వింటున్నాను. ఆకాశవాణి అంటే నాకు ఒక స్నేహితుడితో సమానం. ఎందుకంటే మా చిన్నతనంలో రేడియోనే ప్రసార సాధనంగా మాకు ఎంతో ఉపయోగపడేది. రేడియోలో వచ్చే వార్తలు, కథనాలు, సినిమా పాటలు వింటుంటే ఎంతో మైమర్పించేది. నెల్లూరులో ప్రారంభించిన సింహపురి ఎఫ్ఎం కేంద్రం మమ్మలను, మా మనసులను ఎంతో రంజింపచేస్తుంది. ముఖ్యంగా ఉదయం 6:45 వచ్చే వార్తలు ప్రధానంగా ప్రతిరోజు క్రమం తప్పకుండా వింటుంటాను. నెల్లూరు జిల్లాలో జరిగే ప్రధాన సంఘటనలతో వార్తా మాలిక, ఇతరత్ర కార్యక్రమాలన్నీ కూడా చాలా జనరంజకంగా ఉంటాయి. ముఖ్యంగా నెల్లూరుకు వచ్చే తుఫాన్లు ప్రజలకు తెలియజేస్తూ వారిని అప్రమత్తం చేసి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఎంతో సహకరిస్తుంది. ధన్యవాదాలు.
5: అందరికీ నమస్కారం. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో ఆకాశవాణితో నా అనుభవాలు. నా పేరు లొల్లా శంకర్. నెల్లూరులో సీనియర్ మ్యాథమెటిక్స్ లెక్చరర్ గా పనిచేస్తున్నాను. ఆకాశవాణితో నా అనుభవాలు చెప్పే సందర్భం నాకు వచ్చినందుకు, అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఆకాశవాణిని గురించి చెప్పాలంటే, ఆకాశవాణి టెలివిజన్ ఇంటర్నెట్ రాకముందే ప్రజలకు సమాచారాన్ని చేరవేసింది. భిన్నత్వంలో ఏకత్వం, అది ఆకాశవాణి నినాదం. ఎందుకంటే భారతదేశంలో అనేక భాషల్లో ప్రసారాలు చేసింది. గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాల వరకు అందరినీ కలిపిందండి ఆకాశవాణి. ప్రాంతీయ సంస్కృతిని కాపాడుతూ జాతీయ ఐక్యతను కూడా పెంపొందించింది. భాషలు వేరు కాని భావం మాత్రం ఒకటే. అదే ఆకాశవాణి మహిమ. ఆ రోజుల్లో విద్యాసేవలు, విద్యార్థులకు విద్యా కార్యక్రమాలు ఇచ్చేది. అంటే స్కూల్స్ జరిగే టైంలో చక్కగా రేడియో పాఠాలని వాళ్లు అందించేవాళ్లు. సహజమైన పద్ధతిలో నిజంగా ఒక ఉపాధ్యాయురాలు ఉపాధ్యాయుడు విద్యార్థులకు బోధిస్తున్నట్టుగానే చాలా సహజంగా విద్యార్థులుగా వేసిన వాళ్ళు కూడా చాలా సహజంగా ఆ కార్యక్రమాలని బాగా రక్తి కట్టించారండి. ఈ రోజుల్లో డిజిటల్ మీడియా వచ్చినప్పుడు కూడా ఆకాశవాణి తనను తాను అప్డేట్ చేసుకుని ఎఫ్ఎం రూపంలో, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ రూపంలో, ఈ రోజున కార్లలో వెళ్లే వాళ్ళందరూ కూడా ఎఫ్ఎం లో తన ప్రసారాలని, అలాగే మన ఆల్ ఇండియా రేడియో యాప్ ద్వారా ఇండియాలో ఉన్న మన అన్ని రకాల స్టేషన్స్ ని ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా క్రిస్టల్ క్లియర్ క్వాలిటీ తోటి మనం వినగలుగుతున్నాం యాప్ ద్వారా. కాబట్టి ఆకాశవాణి తన కొత్త రూపంలో కూడా మనకి ఎంతో సేవ చేస్తుంది. 90 సంవత్సరాలుగా భారత ప్రజల మనసులని కలిపిన మధుర స్వరం మన ఆకాశవాణి అండి. 90 వసంతాల కార్యక్రమాల సందర్భంగా నా అనుభవాలు మీతో పాలు పంచుకునే అవకాశం నాకు ఇచ్చిన అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నానండి, నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి.
6: ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు వసంత కుమారి మారెళ్ళ. నేను రిటైర్డ్ తెలుగు టీచర్ని. ఆకాశవాణి గురించి మాట్లాడటానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఆకాశవాణి అనే పేరు వినగానే నా మనసులోని జ్ఞాపకాల దొంతరలు కదిలినట్లయింది. ఆకాశవాణి అనేది నాటి తరాలకు ఒక అందమైన మధురమైన జ్ఞాపకం. ఆ పేరు విన్నప్పుడు నా బాల్య స్నేహితుల్ని కలిసినంతగా ఆనందంగా ఉంటుంది. తూర్పున సూర్యుడు ఉదయించినప్పుడు వెలుగు కిరణాలు ప్రసరించడం మొదలవుతుంది. ఆకాశవాణిలో జ్ఞాన కిరణాలు ప్రసారం అయ్యేవి. ఆ వందే మాతరంతో మొదలు రాత్రి పొద్దుపోయే వరకు కూడా ఎన్నో కార్యక్రమాలను ప్రసారం చేస్తుండగా అవి చాలా ఉపయుక్తంగా ఉండేవి. ఆపాల గోపాలాన్ని అలరించేవి. అన్ని వయసుల వారికి కావలసినటువంటి జ్ఞానాన్ని, ఆనందాన్ని, విజ్ఞానాన్ని అందించేవి. ఒక విధంగా చెప్పాలంటే ఆకాశవాణి అనేది ఒక మంచి గురువు, ఒక మంచి మిత్రుడు, ఒక విజ్ఞాన కని అని కూడా చెప్పొచ్చు. ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సాయంత్రం పూట చిన్నక్క పెద్దయ్య అంటూ వారిద్దరి మధ్య జరిగేటటువంటి సంభాషణ వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి చీడపీడలు, తెగుళ్ళు, వాటి నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వీటి గురించి మాట్లాడుతూ ఉంటే అటు పెద్దవాళ్లే కాదు చిన్నవాళ్ళే అందరూ ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా వినేవాళ్ళు. వాళ్ళ యొక్క సంభాషణ అంత బాగా చక్కగా ఉండేది. ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి ఉపయుక్తమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో కూడా ఆకాశవాణిలో ప్రసారం అయ్యేవి. శ్రీపాద కృష్ణమూర్తి గారు రచించినటువంటి మాకు ఉన్నాయి స్వగతాలు, అనుభవాలు, జ్ఞాపకాలు రచనల్లో ఆకాశవాణిని కూడా చేర్చి ఉంటే ఎన్నో మనకి ఈరోజు ఆకాశవాణి ద్వారా ఎన్నో రకాలైనటువంటి విషయాలు, అనుభవాలు కూడా అందరికీ తెలిసి ఉండేవేమో అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ సందర్భంలో నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు.
7: ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు. నా పేరు డాక్టర్ గౌస్ భాష. నేను నెల్లూరు జిల్లా జన విజ్ఞాన వేదిక అధ్యక్షుణ్ణి. ఆకాశవాణి విజ్ఞానాత్మకంగా, వినోదాత్మకంగా ఎన్నో కార్యక్రమాలను సుమారు 90 సంవత్సరాల ముందు ప్రసారం చేయటం ప్రారంభించింది. ఆకాశవాణిలో ఉదయాన్నే భక్తి రంజన్ అనే కార్యక్రమంతో ప్రారంభమవుతుంది. దేవుని ప్రార్థనతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. సంగీత కార్యక్రమాలు, నాటకాలు, కార్మికుల కార్యక్రమాలు మొదలైనవి ప్రముఖమైనవి. సంగీత కార్యక్రమాల్లో సినీ సంగీతము, జానపద గేయాలు, క్లాసికల్ సంగీతము ఉండేవి. నాటకాల్లో నాడు ఉన్నటువంటి రచయితలు రాసిన వివిధ నవలల ఆధారంగా, చిన్న చిన్న కథల ఆధారంగా నాటకాలను రూపొందించి సమాజానికి ఉపయోగపడే విధంగా నాడు రేడియోలో ప్రసారం చేసేవాళ్ళు. కార్మికుల కొరకు కార్మికుల కార్యక్రమం, రైతుల కొరకు పాడి పంటలు అనే కార్యక్రమం ప్రసారమయ్యేది. వివిధ భారతి అనేటటువంటి కార్యక్రమం, వినోదాత్మకమైన కార్యక్రమం సుమారు 24 భాషల్లో ప్రసారమయ్యేది. దీనిలో ప్రధానమైనవి బోలే బిసరే, జయమాల, హవామహల్ అనే కామెడీ కార్యక్రమాలు ప్రసారమయ్యాయి. పిల్లల కొరకు బాలానందం, దీనిలో కథలు, పాటలు, ఆటలు మొదలైన కార్యక్రమాలు ప్రసారమయ్యాయి. వీటిలో ప్రధానమై ది మ్యూజిషియన్, చందు, మిస్టర్ కమెడియన్ అనేవి ప్రధానమైనవి. పెద్దల కొరకు క్రికెట్, హాకీ కార్యక్రమాలు, కామెంటరీలు ప్రసారమయ్యాయి. దీని కొరకు రేడియోలు పట్టుకుని చెవుల దగ్గర పెట్టుకుని నాడు జనాలు తిరిగేవారు. జనరంజనే అనే ఒక కార్యక్రమం శ్రీశ్రీ గారు రచించినటువంటి అనేక కవితలు, పాటలు, రచనలు ఎంతో వినోదాత్మకంగా ప్రసారమయ్యాయి. అత్యంత ప్రజాదరణ పొందిన కార్యక్రమము అమోస్ ఎన్ ఆండీ మరియు క్రైమ్ డ్రామా షాడో అనే కార్యక్రమం సుమారు 30 సంవత్సరాల పాటు ప్రజాదరణ పొందినటువంటి కార్యక్రమం. స్వాతంత్ర సమరంలో కూడా ఆకాశవాణి పాత్ర ప్రముఖమైనది. చివరి దశకంలో స్వాతంత్ర సమరంలో దేశంలో జరిగేటటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఆకాశవాణిలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం వార్తల రూపంలో ప్రసారం చేసేవి. వీటిని గ్రామ పంచాయతీల మైకుల ద్వారా పొద్దున్న సాయంత్రం వినిపించేవారు. ఈ విధంగా సుమారు 1936 ప్రారంభమై నేటికి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంత గొప్ప వినోదాత్మక, విజ్ఞానాత్మక కార్యక్రమాలని ప్రసారం చేసినటువంటి ఈ ఆకాశవాణికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ధన్యవాదాలు.
8: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో ఆకాశవాణితో నా అనుబంధాలు. నా పేరు డాక్టర్ కొండేటి మాధవి. నేను ప్రస్తుతం నెల్లూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నాను. నాకు ఆకాశవాణితో చాలా చిన్నప్పటి నుంచి ఎంతో ఆసక్తితో చాలా కార్యక్రమాలను వినేదాన్ని. ముఖ్యంగా ఆకాశవాణి యొక్క బినాక గీతమాలిక నా చాలా ఇష్టమైన కార్యక్రమం. అది వినందే నేను స్కూల్కి కూడా వెళ్లేదాన్ని కాదు, కరెక్ట్గా 8 అలాగా మొదలయ్యేది. ఒక అరగంట సేపు ఆ బినాక గీతమాలిక వింటేనే నా మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగించేది. అది నాకు ఎన్ని పరీక్షలున్నా కూడా ఆ కార్యక్రమాన్ని మిస్ అయ్యేదాన్ని కాదు. ఇది నాకున్న చాలా ఆనందమైన అనుభవం ఆకాశవాణితో. ఇప్పుడు నేను ఆకాశవాణిలో డాక్టర్గా నేను ఇప్పుడు చేస్తున్న వృత్తితో నేను అనీమియా అంటే రక్తహీనత మీద, తర్వాత థైరాయిడ్ సమస్యల మీద, తర్వాత షుగర్ డయాబెటీస్ మీద, అండ్ వేసవి కాలంలో వచ్చే కొన్ని రుగ్మతలకు వాటికి అన్నిటికీ కూడా నేను ఆకాశవాణి వారి నాకు ఇచ్చిన అవకాశంతో ప్రజలకు డాక్టర్ గారి సలహాలు, సూచనలు పాల్గొన్నాను. ఇంకా ముందు ముందు వారు ఎంతో మంచి కార్యక్రమాలు చేయాలని, ప్రజలకు చాలా చేరువగా ఉంటుంది, అందరూ ఈ కార్యక్రమాలని ఆస్వాదించి ఆనందించాలని ఆకాశవాణికి నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు.
1: మీరింతవరకు ఆకాశవాణి 90 వసంతాల ప్రస్థానంలో ప్రసారం చేస్తోన్న ప్రత్యేక కార్యక్రమాలలో భాగంగా ప్రముఖ శ్రోతల అభిప్రాయాల మాలిక విన్నారు. సేకరణ ఎస్వీఏ ప్రసన్నలక్ష్మి. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
0: మీరింతవరకు విన్న 90 వసంతాల ఆకాశవాణి ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ, ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రము.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. భారత్ అమెరికా దేశాల మధ్య లోతైన విస్తృతమైన సహకారం ఉందని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ కొత్త చట్టం జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో ఎబోలా వ్యాధికి సంబంధించిన ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టుపై విజయం సాధించడంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్లేఆఫ్కు చేరుకుంది. వార్తల వివరాలు. భారత్ అమెరికా దేశాల మధ్య లోతైన విస్తృతమైన సహకారం ఉందని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయని, త్వరలో ఆ దేశ బృందం భారత్కు రానుందని చెప్పారు. వాణిజ్యం, ఇంధనం, రవాణా, ప్రాంతీయ భద్రత వంటి కీలక సహకార రంగాలపైన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో విస్తృత చర్చలను న్యూఢిల్లీలో ఈరోజు జరిపారు. ఇరు దేశాల సంబంధాలు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాయని పాత్రికేయులతో జైశంకర్ పేర్కొంటూ,
1: In terms of the political understanding between India and the United States, we have a strategic partnership which emanates from a convergence of national interests in many areas. And in our meeting at the embassy, we took up developments pertaining to West Asia, Middle East, to the Indian subcontinent and to East Asia.
0: అనంతరం అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో మాట్లాడుతూ, ప్రపంచంలో అమెరికాకు అత్యంత ముఖ్యమైన భాగస్వాములలో భారత్ ఒకటని అభివర్ణించారు. భారత్ అమెరికా రెండు ఉగ్రవాద బాధిత దేశాలేనని పేర్కొంటూ, ఉగ్రవాదంపై పోరులో భారత్తో కలిసి నడుస్తామని తెలిపారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విబీజీ రామ్జీ కొత్త చట్టం జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. విబీజీ రామ్జీ ముసాయిదాను ప్రభుత్వం ఈరోజు విడుదల చేసింది. ముసాయిదా నిబంధనలపై ప్రజలు, నిపుణుల నుంచి అభిప్రాయాలను జూన్ 21వ తేదీ వరకు స్వీకరించనున్నట్లు వెల్లడించింది. కొత్త విధానం ప్రకారం గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కేంద్ర నిధులు కేటాయింపులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా పెద్ద రాష్ట్రాలు, ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాలకు మరింత ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ముసాయిదాలో పేర్కొంది. 11వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం జనాభా తలసరి ఆదాయాన్ని ఆధారంగా తీసుకుని నిధులను పంపిణీ చేయనుంది. ఇందులో తలసరి ఆదాయం తక్కువగా ఉన్న రాష్ట్రాలకు 42.5% అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం ప్రతిపాదించింది. అలాగే ఇప్పటి వరకు ఉపాధి హామీ పథకంలో వేతన భారం మొత్తం కేంద్ర ప్రభుత్వం భరించగా, కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత 60% కేంద్రం, 40% రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి ఉంటుంది. రెండో ఏడాది నుంచి రాష్ట్రాల పనితీరు ఆధారంగానే అదనపు నిధులు కేటాయింపు ఉండనుంది. ఈ మార్పులతో గ్రామీణ ఉపాధి పథకాల అమలులో పారదర్శకత, బాధ్యత పెరుగుతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలను రేపు ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా ఆకాశవాణిలో ప్రజల పద్మ సిరీస్లో భాగంగా 16 కార్యక్రమాలను ప్రసారం చేస్తారు. ఈ ఎపిసోడులలో పద్మ పురస్కార గ్రహీతల వృత్తి జీవితం గురించి శ్రోతలకు తెలియజేస్తారు. ఈ ఎపిసోడులు ఈరోజు, రేపు 100.1 ఆకాశవాణి గోల్డ్లో ప్రసారం అవుతాయని నిర్వాహకులు తెలిపారు. భారతదేశంలో ఎబోలా వ్యాధికి సంబంధించి ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఎబోలా వ్యాప్తికి సంబంధించిన మారుతున్న పరిస్థితుల దృష్ట్యా తదుపరి ఆదేశాలు వెలువడే వరకు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్లకు అత్యవసరం కాని ప్రయాణాలను నివారించాలని దేశ ప్రజలకు సూచించింది. ప్రస్తుతం ఈ దేశాలలో నివసిస్తున్న లేదా అక్కడ ప్రయాణిస్తున్న భారతీయ ప్రజలు, స్థానిక అధికారులు జారీ చేసే ప్రజారోగ్య మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని, అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. ఆఫ్రికాలోని డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండాలో బుండి బుగ్యో రకం ఎబోలా వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు నిర్ధారణ అయింది. దీని తీవ్రతను పరిగణలోకి తీసుకున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఈ పరిస్థితిని అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ఆరోగ్యకరమైన సమాజంతో మాత్రమే సంపన్నమైన దేశ నిర్మాణం సాధ్యపడుతుందని కేంద్ర క్రీడలు యువజన వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ మున్సుఖ్ మాండవీయ అన్నారు. కామన్వెల్త్ దినోత్సవం సందర్భంగా గుజరాత్లోని అహ్మదాబాద్లో నిర్వహించిన సైకిల్ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొని యువతను ఉద్దేశించి కేంద్ర మంత్రి ఈరోజు ప్రసంగించారు. కాలుష్యానికి సైక్లింగ్ సరైన పరిష్కారమని చెప్పారు. సైక్లింగ్ ద్వారా ఇంధనాన్ని కూడా ఆదా చేయవచ్చునని మన్సుఖ్ మాండవీయ పేర్కొంటూ,
2: సండే ఓన్ సైకిల్ కి 75th ఎడిషన్ హే ఆర్ ఆజ్ కామన్వెల్త్ డే భీ హే 2030 మే గుజరాత్ కామన్వెల్త్ హోస్ట్ కర్నే జా రహా హే. దేశ్ కో ఆగే బడానా హే, మోదీ జీ కే వికసిత్ భారత్ కే స్వప్న కో సాకార్ కర్నా హే, తో దేశ్ కే నాగరిక్ కో ఫిట్ రహనా ఆవశ్యక్ హే. ఏ సందేశ్ హే కి హమ్ సబ్ దేశ్ కే నాగరిక్ సైక్లింగ్ కో అప్నాయే, ఫిట్ రహే ఆర్ వికసిత్ భారత్ కే స్వప్న కే సాథ్ జుడే.
0: ఆఫ్రికన్ యూనియన్లో విస్తరిస్తున్న ఎబోలా వ్యాధిని ఎదుర్కొనేందుకు మొదటి విడతగా అక్కడి ప్రజలకు అవసరమైన అత్యవసర వైద్య సామగ్రిని భారతదేశం ఈరోజు పంపింది. ఆ వివరాలను సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ తెలిపారు. ఆఫ్రికన్ యూనియన్లో విస్తరిస్తున్న ఎబోలా వ్యాధిని నియంత్రించే క్రమంలో ఆఫ్రికన్ యూనియన్కి సహాయంగా ఈ వైద్య సామగ్రిని పంపినట్లు చెప్పారు. ఆఫ్రికన్ యూనియన్తో సమన్వయం చేసుకుంటూ ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి భారతదేశం కట్టుబడి ఉందని జైశంకర్ స్పష్టం చేశారు. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టుపై 30 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆ జట్టు ప్లే ఆఫ్కు చేరుకుంది. మరోవైపు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన కోల్కతా తొలుత ఫీల్డింగ్ ఎంచుకోగా బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ క్యాపిటల్స్ 11 ఓవర్లు పూర్తయ్యేసరికి 2 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. దేశంలోని తూర్పు, ఉత్తరప్రదేశ్, తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాలలో తీవ్రమైన వడగాలుల ప్రభావం నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు ఎరుపు రంగు ప్రమాద హెచ్చరికలను భారత వాతావరణ విభాగం ఐఎండీ ఈరోజు జారీ చేసింది. అదేవిధంగా రాబోయే 5 రోజుల్లో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, విదర్భ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలలో వడగాలుల పరిస్థితులు ఉంటాయని కూడా ఐఎండీ అంచనా వేసింది. రాబోయే 3 రోజుల్లో ఈ ప్రాంతాలలో సైతం తీవ్రమైన వడగాలుల పరిస్థితులు ఏర్పడవచ్చునని పేర్కొంది. ఆ వివరాలను ఐఎండీ శాస్త్రవేత్త శ్రీవాత్సవ తెలియజేస్తూ,
3: if we talk about the advance of southern monsoon, then conditions are favorable for further advance of southern monsoon into some more parts of southwest and southeast Arabian Sea, Comorin area, southwest, southeast and east central Bay of Bengal and remaining parts of Andaman Sea during next 2 to 3 days. If it was synoptic conditions, the western disturbance as a cyclonic circulation was seen over Jammu at lower tropospheric level. There is also a cyclonic circulation over southern parts of Bihar in lower tropospheric level. A north-south trough runs from south Bihar to north coastal Andhra Pradesh.
0: పశ్చిమ బెంగాల్లోని ఫాల్తా అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన రీపోలింగ్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దేబాంశు పాండా ఘన విజయం సాధించారు. ఆయనకు 109,000 పైగా ఓట్ల మెజారిటీ లభించింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్కిస్ట్ అభ్యర్థి శంభునాథ్ కుర్మి 40,600 పైగా ఓట్లతో 2వ స్థానంలో నిలిచారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్, అమెరికా దేశాల మధ్య లోతైన విస్తృతమైన సహకారం ఉందని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ కొత్త చట్టం 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో ఎబోలా వ్యాధికి సంబంధించి 1 కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టుపై విజయం సాధించడంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్లే ఆఫ్స్కు చేరుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం దేశభక్తి గీతం వింటారు.

0: జోష్ఫుల్గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏది చేయకుండా ఉంటూ ఫైనల్గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సందడే సందడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.
1: కార్యక్రమం తర్వాత జూలై ఈ చిత్రానికి ఆద్నాన్ సమీ ఆలపించిన గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ
1: మంగళధ్వనితో మేలుకొలుపుతూ
0: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
1: సూక్తులతో సుధలు పంచుతూ
0: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
1: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ
0: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ
1: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ
0: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ
1: ఆరోగ్యపరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ
0: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ
2: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 90 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.
3: రంగస్థలం ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వీయ సంగీత సారథ్యంలో ఆలపించిన గీతాన్ని వినండి. గీతరచన చంద్రబోస్.

0: మీరు ఇంతవరకు చిత్రతరంగిణి తెలుగు సినిమా పాటల కార్యక్రమాన్ని విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: యే ఆకాశవాణి హై. రవివాసరీ అఖిల భారతీయ సంగీత సభ మే ఆజ్ రాత్ ప్రస్తుత హై సితార్ వాదన్. కలాకార్ హై పండిత్ హౌరు శంకర్ భట్టాచార్య. జానె మానే సంగీతజ్ఞో వాలి విశిష్ట పరివార్ మే జన్మే పండిత్ హౌరు శంకర్ భట్టాచార్య కే దాదా శ్రీ లాల్ మోహన్ భట్టాచార్య జానె మానే సితార్ వాదక్ థే జిన్హోనే ఇస్ సాంగీతిక విరాసత్ కీ నీవ్ రఖీ. అప్నే పితా శ్రీ గంగా శంకర్ భట్టాచార్య కే మార్గదర్శన్ మే పండిత్ హౌరు శంకర్ భట్టాచార్య నే శురువాతీ తాలీమ్ హాసిల్ కీ. ఆగే చల్కర్ ఆప్కో విష్ణుపూర్ ఘరానా కే శ్రీ మురళీధర్ ఠాకూర్ సే సీఖనే కా సు అవసర్ భీ ప్రాప్త హువా. 1968 మే పండిత్ హౌరు శంకర్ భట్టాచార్య ఉస్ సమయ కే బంబై యానీ ముంబై రవానా హుయే. आपने वहां बीनकार शैली के लिए प्रसिद्ध इंदौर घराने के प्रवाद प्रतिम सितार वादक पद्म भूषण उस्ताद अब्दुल हलीम जाफर खान से सितार वादन सीखना आरंभ किया. आकाशवाणी और दूरदर्शन के शीर्ष श्रेणी के कलाकार पंडित हौरु शंकर भट्टाचार्य की जाफर खानी बाज के तौर पर एक विशिष्ट पहचान है. आपने देश और विदेश के तमाम संगीत समारोहों में अपनी बेहतरीन प्रस्तुतियां दी हैं. पंडित हौरु शंकर भट्टाचार्य भारतीय सांस्कृतिक संबंध परिषद यानी ICCR के सूचीबद्ध कलाकार हैं. साथ ही आपको अनगिनत पुरस्कारों से सम्मानित किया गया है. यही नहीं, पश्चिम बंगाल सरकार द्वारा आयोजित अपना उत्सव समारोह में आपने संगीत निर्देशक की भूमिका भी निभाई है. आज रात पंडित हौरु शंकर भट्टाचार्य के साथ तबले पर संगत करेंगे प्रशांत दे रॉय.
2: इन द रविवासरीय अखिल भारतीय संगीत सभा टुनाइट वी प्रेजेंट सितार रिसाइटल बाय पंडित हौरु शंकर भट्टाचार्य. बोर्न इन अ डिस्टिंग्विश्ड म्यूजिकल फैमिली ऑफ अकॉम्प्लिश्ड म्यूजिशियंस वेयर हिज ग्रैंडफादर द रिनाउंड सितारिया श्री लाल मोहन भट्टाचार्य इज सेड टू हैव लेड द फाउंडेशन of this rich legacy, and Pandit Hauru Shankar Bhattacharya stepping into this world of music with initial training under the able guidance of his father Sri Ganga Shankar Bhattacharya. Further, he also received training from Sri Murali Das Thakur of the Bishnupur Gharana. Later in 1968, Pandit Hauru Shankar Bhattacharya moved to Bombay, present day Mumbai, to undergo intensive talim under the legendary sitar maestro Padma Bhushan Ustad Abdul Halim Zafar Khan of the Indore Gharana, famous for his Beenkar style. A top grade sitar artist of Akashvani and Doordarshan, Pandit Hauru Shankar Bhattacharya, with his unique artistic identity as a Zafar Khani Baj, has performed extensively at major classical music concerts and festivals across India and abroad. An empaneled artist of the Indian Council for Cultural Relations, Pandit Hauru Shankar Bhattacharya has received several awards and accolades and has also contributed as a

0: Championships, Indian grapplers continued their impressive run, securing 3 gold, 2 silver and 3 bronze medals in Vietnam's Da Nang today. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రేపటి ప్రసార కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ఉదయం 7:15 ప్రసారమయ్యే ఉదయరేకుల కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ, సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ శ్రీ చుండూరు మాణిక్యారావు. అనంతరం వినియోగదర్శిని, వినియోగదారుల పరిరక్షణ చట్టం 2019లోని ముఖ్యాంశాలు, శ్రీ సిహెచ్ఈ దివాకర్ బాబు గారి ప్రసంగం వింటారు. 9:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో శ్రీ డికే జయరామన్ గారి గాత్రం. 11:00 గుర్తు చేసుకుందాం. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్దభాండాగారం నుంచి అందిస్తున్న కార్యక్రమాలలో భాగంగా ప్రముఖ మిమిక్రీ కళాకారులు నేరెళ్ల వేణుమాధవ్ గారితో పరిచయ కార్యక్రమం. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్. 12:40 కార్మికుల కార్యక్రమం. పారిశ్రామిక అభివృద్ధిలో కార్మికుల పాత్ర, ఈ అంశంపై శ్రీ గొల్లపూడి గిరిభూషణరావు గారి ప్రసంగం వింటారు. అనంతరం ఆశయం కథానిక వింటారు. సమర్పణ శ్రీ పోలవరపు సాయిబాబా. 4:40 రంగస్థలి, శ్రీకృష్ణ రాయబారం నాటకం నుంచి శ్రీకృష్ణ పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ పిఏ శివకుమార్, హార్మోనియం శ్రీ ఎం నిరంజన్ రావు. 5:00 గౌరవనీయ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా 2025 పద్మ అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమం రాష్ట్రపతి భవన్ నుంచి ప్రత్యక్ష ప్రసారం, ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:30 పల్లెసీమలు, ఉద్యాన పంటల్లో తేనెటీగల పెంపకం, డాక్టర్ ఈ కరుణశ్రీ గారితో పరిచయ కార్యక్రమం. 7:15 వ్యవసాయ పాఠశాల, వ్యవసాయంపై ఎల్ నినో ప్రభావం, నిర్వహణ గుంటూరు లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం రత్నం. 7:45 వికసిత్ భారత్, ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ. 90 వసంతాల ఆకాశవాణి, ఇందులో భాగంగా రేడియోతో నా అనుబంధం, ఆకాశవాణి విశ్రాంత అదనపు సంచాలకులు శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారి గారితో పరిచయ కార్యక్రమం. 9:30 నవరస్ ఉర్దూ కార్యక్రమం. 10:00 అనుసంధాన శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 11:10 ఎఫ్ఎం గోల్డ్ ప్రసారాలు, ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి రేపటి ప్రసార కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆశయశుద్ధి లేని జీవితం చుక్కాని లేని నావు వంటిది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 11:12 దాటి 57 సెకండ్లు. ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ పై మొదటి ప్రసారం ప్రారంభం. అప్పటి వరకు ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. నమస్కారం.